ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా శ్రోతలకు శుభోదయం. శక సంవత్సరం 1948, ఆషాఢ మాసం 15వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం జూలై నెల 6వ తేదీ సోమవారం. ఎఫ్ఎం బ్యాండ్లో 100.2 మెగాహెర్ట్స్ పై ఇయాల్టి ప్రసారాలు ప్రారంభం. మా ఈ కార్యక్రమాలన్నింటినీ న్యూస్ ఆన్ ఏఆర్ యాప్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా వినొచ్చు. సమయం 5 గంటల

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 6 గంటలు కావస్తుంది. మరికొంచెంసేపట్లో హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ప్రార్థన భక్తి సంగీత కార్యక్రమం.

ప్రార్థన భక్తి సంగీత కార్యక్రమంలో ఇప్పటి వరకు శివభక్తి గీతాలు విన్నారు. రేపటి ప్రార్థన కార్యక్రమంలో ఉదయం 6:10 శ్రీ ఆంజనేయ స్వామి భక్తి గీతాలు ప్రసారమవుతాయి. ఇంతటితో ఇయాల్టి ప్రార్థనా కార్యక్రమం సమాప్తం.

ఇలాంటి కార్యక్రమాలు. గిప్పటి సంధి రాత్రి 11 గంటల దాకా ప్రసారమయ్యేటి కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు.

ఇంకా కొంచెం సేపట్లో అంటే 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 7:00 జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక మీరు మెచ్చే మీకు ఎంతగానో ఉపయోగపడే అంబటాల సంగతులు కార్యక్రమంలో ఇయ్యాల యోగమనే అదృష్టం, మణికట్టు నుండి చేతివేళ్ల వరకు చేసే ఆసనాలు, వీటి గురించి యోగా శిక్షకులు ఉల్లంగముత్యం ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత చౌరస్తా విద్యా ఉద్యోగ మార్గదర్శి, బీటెక్ తో పీహెచ్డీకి అవకాశాలు, మహేంద్ర యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోరెడ్డి చైతన్య అక్షరతో కె లెనిన్ పెట్టిన ముచ్చట ఉంటుంది. ఆ తర్వాత పెరటి చెట్టు, సీనియర్ పాత్రికేయుడు రచయిత మందలపర్తి కిషోర్ అందించిన లఘు ప్రసంగ మాలిక 37వ భాగం. వీటితో పాటు ఇంకా కొన్ని విషయాలు విశేషాలుంటాయి ఎలాంటి అంబటాల సంగతులు కార్యక్రమంలో.

ఇక ఇయ్యల పొదుగల 8:30 కథనం మా ఊరి భాగోతం కథలు సంపుటి నుండి మేనమామ సాలు కథ వినిపిస్తారు పెద్దింటి అశోక్ కుమార్. ఇయ్యల రాత్రి 9:30 కథనం కార్యక్రమంలో మా ఊరి భాగోతం కథల సంపుటి నుండి మా భాగోతం మొదలైంది.

కథ వినిపిస్తారు. రచయిత పెద్దింటి అశోక్ కుమార్. ఇక మీరు మెచ్చే, మీ వాళ్లకు నచ్చే, అందరూ మెచ్చే పాటల్ని వినాలి అంటే అది 100.2 ఎఫ్ఎం ద్వారానే. ఈ పొద్దుగల 8:45 నుండి 10 గంటల దాకా ప్రసారమయ్యేటి సింగిడి కార్యక్రమానికి, సాయంత్రం 5 నుంచి 5:30 దాకా ప్రసారమయ్యేటి మాట చెప్పుండ్రి పాట ఎన్నుండ్రి కార్యక్రమానికి, రాత్రి 8:00 నుండి 8:45 దాకా ప్రసారమయ్యేటి ఉషారు ఈ 3 పాటల కార్యక్రమాలకు ఫోన్ చేసి ముచ్చటి పెట్టి మీకు మీ వాళ్లకు నచ్చిన పాటల్ని వినొచ్చు. అంతేకాదు మీ మనసుకు హాయిని కలిగించే పాత కొత్త సినిమాల్లోని మధురమైన పాటల్ని రాత్రి 10:30 మధురిమా కార్యక్రమంలో వినొచ్చు. ఇవి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం ద్వారా ప్రసారమయ్యేటి సినిమా పాటల కార్యక్రమాల సమయాలు, వాటి వివరాలు. ఇలా సాయంత్రం 5:30 నాకు నచ్చిన సినిమా పాటల కార్యక్రమంలో బోత్ మండలం ధనోరా గ్రామానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని ఊరే గంగా భవానీతో యు దినేష్ పెట్టిన ముచ్చట్లు పాటల నడుమ ప్రసారమవుతాయి. సాయంత్రం 6:20 గిరిపదం కార్యక్రమంలో నార్నూర్ మండలం ఖైర్ధాట్వ గ్రామానికి చెందిన మడావి తుకారం బృందం పాడిన గుమేలా పాటలు 7 భాగం ప్రసారమవుతాయి. ఆ తర్వాత కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం లేండిజాల గ్రామానికి చెందిన మరప లక్ష్మణ్ బృందం పాడిన డోల్కీ పాటలు 13 భాగం ప్రసారమవుతాయి. ఇక రాత్రి 7:15 ప్రసారమయ్యేటి ఇల్లు యోసం కార్యక్రమంలో కూరగాయ నారుమడుల యాజమాన్యం గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్వినితో ఈ వరలక్ష్మి పెట్టిన ముచ్చట ఉంటుంది. ఆ తర్వాత రైతు అంతరంగంలో పత్తి సాగు అనుభవాల గురించి తలమడుగు మండలం కజ్జర్ల గ్రామానికి చెందిన రైతు ఏడోళ్ల నారాయణతో యు దినేష్ పెట్టిన ముచ్చట ఉంటుంది. రాత్రి 9:45 ముచ్చట సాహిత్య అనుభవాల గురించి ఆదిలాబాద్కు చెందిన కథా రచయిత ఉపాధ్యాయుడు మన్నే ఏలియాతో కె లెనిన్ పెట్టిన ముచ్చట మొదటి భాగం ఉంటుంది. ఇక రాత్రి 10:00 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గాత్రం ప్రసారమవుతుంది. ఇవి ఈయల్ల ప్రసారమయ్యేటి కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 6:45 కావస్తుంది. మరికొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణప్రసాద్. ముఖ్యాంశాలు. ఆధునిక వ్యవసాయ పద్దతుల ద్వారా రైతులు అధిక ఆదాయం పొందవచ్చని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పంటలకు సాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పారదర్శకంగా చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని 123 మున్సిపాలిటీల్లో 18,000 కోట్ల రూపాయలతో సురక్షిత మంచినీటి ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. ఆధునిక వ్యవసాయ పద్దతులు మెరుగైన మార్కెటింగ్ ద్వారా రైతులు అధిక ఆదాయం పొందవచ్చని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో స్థానిక రైతులతో

0: ముఖ్యమంత్రి నిన్న ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ 1000 ఎకరాల్లో నియంత్రిత వాతావరణంలో టమాటా సాగుకు ఐటీసీ ముందుకు వచ్చిందని, ఇందుకోసం 8 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ప్రకృతి సేద్యానికి రైతులు ప్రాధాన్యమివ్వాలని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: 4 ఏళ్ల తర్వాత మన నియోజకవర్గంలో కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడకుండా, పెస్టిసైడ్ వాడకుండా మొత్తం పంట పండించి ప్రపంచానికే ఒక నమూనాగా అందజేద్దాం. ప్రకృతి సేద్యం కూడా ప్రపంచానికి ఒక దశ దిశ నిర్దేశించే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రైతులు చేయబోతున్నారు. ఇది నాకు గర్వ కారణం అని చెప్పి నేను మీకు తెలియజేస్తూ జై హింద్.
0: రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పంటలకు సాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం బుడిగుమ్మ రామసాగర్ మధ్య పెన్నా నదిపై వంతెన నిర్మాణానికి మంత్రి పయ్యావుల కేశవ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
2: ఉరవకొండ నేషనల్ హైవే చేస్తే కూడేరు దగ్గర నుంచి ఉరవకొండ వరకు భూముల రేట్లు ఎట్లా పెరిగినాయి, రైతుకు ఒక నమ్మకం వస్తుంది. ప్రతి ఎకరాకు నీళ్లు అందించేటువంటి కార్యక్రమానికి తొందరలోనే శ్రీకారం చుడుతున్నాం. బెలుగుప్ప మండలంలోనే 40,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వబోతున్నాం తొందరలోనే, ఈ సందర్భంగా చెప్తా ఉన్నా.
0: తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులతో ఆయన నిన్న సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ఓటర్ జాబితాలో మ్యాపింగ్ చేయని పేర్లు, సాంకేతిక లోపాలు, ఇంటి పేర్ల మార్పులు, అక్షర దోషాలు లేకుండా డివిజన్ స్థాయి నాయకులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. బూత్ స్థాయి ఏజెంట్లతో కలిసి జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి అవసరమైన సవరణలు అధికారులతో చేయించాలని పార్టీ నాయకులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మునికోళ్ల గ్రామంలో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు పర్యటిస్తారు. ఉప ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘ స్వరూప్ వివిధ శాఖల అధికారులతో కలిసి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, మునికోడ్లి ఆర్చి వద్ద ఏర్పాటు చేసిన అభివృద్ది పనుల శిలాఫలకాన్ని ఉప ముఖ్యమంత్రి ఆవిష్కరించి స్వయం సమృద్ది బస్ షెల్టర్ నమూనాను పరిశీలిస్తారని చెప్పారు. అనంతరం గ్రామ అభివృద్ది, పారిశుధ్య కార్యక్రమాలు, మ్యాజిక్ డ్రైన్ వ్యవస్థ, ఇంకుడు గుంతల ఏర్పాటు వంటి కార్యక్రమాలను పరిశీలించనున్నారని తెలిపారు. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా సియోలో నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న పెట్టుబడి అవకాశాలను ప్రపంచానికి పరిచయం చేయాలని ప్రవాసాందులకు సూచించారు. వేగవంతమైన అనుమతులు, పారదర్శక పాలనతో పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నామని చెప్పారు. ఏ రంగంలోనైనా పెట్టుబడులను స్వాగతించేందుకు రాష్ట ప్రభుత్వం సిద్దంగా ఉందని మంత్రి ఈ సందర్భంగా వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నుంచి నిన్న వేటకు వెళ్లి గల్లంతైన 7 మత్స్యకారుల్లో ఒకరిని సురక్షితంగా రక్షించినట్టు రాష్ట మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. మిగిలిన 6 మత్స్యకారుల కోసం అధికారులు సంయుక్తంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారని చెప్పారు. అలాగే 4 రోజుల క్రితం ఒడిశా తీరంలో సాంకేతిక లోపంతో చిక్కుకున్న విశాఖపట్నానికి చెందిన మోటార్ చేపల బోట్లో ఉన్న 10 మంది మత్స్యకారులను ఒడిశా ప్రభుత్వం, మెరైన్ పోలీసు, మత్స్యశాఖ అధికారులు సురక్షితంగా రక్షించినట్లు మంత్రి అచ్చెన్నాయుడు వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని 123 మున్సిపాలిటీల్లో 18,000 కోట్ల రూపాయలతో సురక్షిత మంచినీటి ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలో మంత్రి నిన్న పర్యటించి కాలువలు, ప్రభుత్వ పాఠశాలల ఆధునికీకరణ పనులను పరిశీలించారు. వక్ఫ్ బోర్డు స్థలంలో నిర్మిస్తున్న పాఠశాల పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. నెల్లూరు నగరాన్ని హరిత నగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ,
3: 65 కోట్లతో అమృత నగర్ డ్రైన్స్ ఏదైతే ఉండో ఆ డ్రైన్స్ కూడా టేకప్ చేయబోతున్నాం. అదేవిధంగా ఎన్ టు ఎన్ రోడ్స్ ఆల్రెడీ దాదాపు పూర్తి చేశారు, ఇంకా కొన్ని ఉండే అవి కూడా త్వరలో పూర్తి చేస్తారు. ట్రీ ప్లాంటేషన్ ప్రతి 5 మీటర్లకు ఒక చెట్టు వేయాలంటే 12,500 చెట్లు వేశారు. మొన్నే యాక్చువల్ గా కమిషన్ చెప్పా, రాబోయే 2 నెలల్లో పని పూర్తి చేయండి. 20 డివిజన్లు ఉంటే 45 పార్కులు కట్టాం. స్కూల్స్ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్న 15 స్కూల్స్ డెవలప్ చేస్తానని చెప్పారు. ఆ నేపథ్యంలోనే ఈరోజు విఆర్ఎస్ స్కూల్ అయితే పూర్తయిపోయింది, డిఎస్ఆర్ స్కూల్ అయితే ఆల్మోస్ట్ పూర్తయి, ప్లే గ్రౌండ్ ఒకటి చేస్తున్నారు.
0: ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల పరిస్థితి, పోలీసు వ్యవస్థ పనితీరుపై

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ లో ఆయన నిన్న స్పందిస్తూ, కాకినాడ జిల్లా తుని నియోజకవర్గానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమైన ఘటనలో వేగంగా దర్యాప్తు చేపట్టి ఆచూకీ కనుగొనాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్టంలో ఇటీవల జరిగిన పలు ఘటనలను ప్రస్తావించిన ఆయన, వాటిపై సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని, రాష్టంలో ప్రజలకు భద్రతపై మరింత విశ్వాసం కల్పించే చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ జయంతి ఈరోజు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ 1930 జులై 6న ఆంధ్రప్రదేశ్లోని అప్పటి తూర్పుగోదావరి జిల్లా రాజోలు శంకరగుప్తంలో జన్మించారు. కర్ణాటక సంగీతంలో తనకు తానే సాటి అనిపించుకున్న బాలమురళి సొంతంగా కొన్ని రాగాలను ఆవిష్కరించారు. ప్రపంచవ్యాప్తంగా 26,000కు పైగా సంగీత కచేరీలను నిర్వహించిన ఘనత ఆయనకు దక్కింది. ఆకాశవాణిలో నిలయ విద్వాంసులుగా చిరకాలం ఆయన సేవలందించారు. తన గానంతో అలరించిన మంగళంపల్లి బాలమురళీకృష్ణ 2016 నవంబర్ 22న తుదిశ్వాస విడిచారు. ఆయన జయంతిని పురస్కరించుకుని బాలమురళీకృష్ణ గళాన్ని ఒకసారి విందాం.

0: వాతావరణం. ఉత్తర ఒడిషా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలపై వాయుగుండం కేంద్రీకృతమై ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాల్లో ఈరోజు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
1: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాపులి మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాపులి మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఉరుములతో కొన్ని మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 4-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికను జారీ చేసింది. తెలంగాణలోని హనుమకొండ జిల్లా కాజీపేట మండలం అయోధ్యాపురంలో నూతనంగా నిర్మించిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో త్వరలో ఉత్పత్తి ప్రారంభించనున్నట్టు రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్ తెలిపారు. కాజీపేటలోని రైల్వే కోచ్ ఫ్యాక్టరీని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీవాస్తవ్తో కలిసి ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు ఫ్యాక్టరీ నిర్మాణ పురోగతిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలను తెలియజేశారు. అనంతరం సతీష్ కుమార్ మాట్లాడుతూ, దేశానికి అవసరమయ్యే నూతన తరం రైల్వే కోచ్ల తయారీకి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ఫ్యాక్టరీలో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించే అంశంపై అధికారులతో చర్చిస్తామని చెప్పారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆధునిక వ్యవసాయ పద్దతుల ద్వారా రైతులు అధిక ఆదాయం పొందవచ్చని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పంటలకు సాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పారదర్శకంగా చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని 123 మున్సిపాలిటీల్లో 18,000 కోట్ల రూపాయలతో సురక్షిత మంచినీటి ప్రాజెక్టులు పనులు జరుగుతున్నాయని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్యారభ్య ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశానాం 6-దివసీయ యాత్రాయై ప్రస్థితః. अस्याः त्रिदेशीय यात्रायाः प्रथमे चरणे असौ अद्य इण्डोनेशिया देशं प्राप्स्यति. प्रधानमन्त्रिणः मोदिनः इयं चतुर्थ इण्डोनेशिया यात्रा वर्तते. अत्रावधेयं यत् स्वयात्रावधौ प्रधानमन्त्री इण्डोनेशिया देशस्य नवनिर्वाचित राष्ट्रपतिना प्रवोवो सुबियान्तो इत्यनेन सह द्विपक्षीय वार्तालापं विधास्यति. सन्धेः प्रगतिमालक्ष्य समीक्षां च करिष्यति. तदीय मुख्याः आधिकारिकाः कार्यक्रमाः जकार्तानगरे भविष्यन्ति. परम् असौ योग्यकर्ता इति कञ्चन ऐतिहासिकं सांस्कृतिकं

0: बुद्धि इति राष्ट्रीय संकल्पनामाधृत्य विधीयते। अस्मिन् मंगल प्रसंगे श्री शाहः अनेकासां प्रमुखाभिनव परियोजनानां शिलान्यासं उद्घाटनं च विधास्यति। एतासु योजनासु द्वात्रिंशदधिकद्विशत अन्नसंग्रह भण्डारानां लोकार्पणं, सहकार वनस्य भूमिपूजनं, उत्तर प्रदेश महाराष्ट्र राज्ययोः ट्रिशु कल्चर इति सुविधायै भूमिपूजनं, राष्ट्रिय सहकारी डेटाबेस एनसीडी 3.0 इत्यस्य भौगोलिक चिन्हांकन दूरभाषानुप्रयोगस्य च आरम्भः। जम्मू कश्मीर केन्द्रशासित प्रदेशे प्रचलन्त्यां वार्षिक श्री अमरनाथजी यात्रायां श्रद्धालूनां महत्सम्मर्धः दृश्यते, यत्र यात्रायाः प्रथमेषु त्रिषु दिनेष्वेव 650,000+ जनाः पवित्र गुहा मन्दिरे समागताः। रविवासरे प्रायः 25,000 भक्तैः बाबा बर्फानी इत्यस्य दिव्य दर्शनं विहितम्। इतः पूर्वं द्वितीय दिने प्रायः 20,000 जनाः, उद्घाटन दिवसे च 12,000+ तीर्थयात्रिणः भगवतः दर्शनं लब्धवन्तः। अनेन सहैव जम्मू कश्मीरस्य उपराज्यपालः मनोज सिन्हा श्वः नुवान पहलगाम इति आधार शिबिरस्य निरीक्षणं विधास्यति। सममेव ह्यः तत्र तीर्थयात्रिभ्यः कल्पितानां व्यवस्थानां प्रबन्धानां च सूक्ष्म पुनरीक्षणं तेन कृतम्। देशस्य विशालेषु भूभागेषु प्रावृत् स्थितिः अत्यधिकं तीव्रीभूता सञ्जाता, येन हि अतिवृष्टिः, मेघगर्जनं, विद्युत्पातः, प्रचण्ड चक्रवात वायुः च प्रचलति। भारतीय ऋतु विज्ञान विभागेन विज्ञापितं यत् आगामिषु चतुर्षु दिनेषु गुजरात राज्यस्य कतिपय भागेषु, हरियाणा पंजाब राजस्थानेषु च प्रावृत् स्थितिः सर्वथा अनुकूला वर्तते। विभागेनाद्य छत्तीसगढ़, मध्यप्रदेश, राजस्थान, कर्नाटक, उत्तराखण्ड राज्येषु अतिवृष्टेः पूर्वानुमानं कृतम्। अपरतः आगामिषु द्वित्रिदिनेषु राष्ट्रिय राजधान्यां दिल्ल्यां, उत्तर प्रदेशे, पंजाबे, चंडीगढ़ क्षेत्रे विकीर्ण रूपेण वृष्टिः संभाव्यते। विम्बल्डन टेनिस प्रतिस्पर्धायां गतरात्रौ सर्बिया देशस्य लब्ध प्रतिष्ठेन क्रीडकेन नोवाक जोकोविचेन रूस देशस्य रोमन सफ्यूलिनं पराजित्य पुरुषेकल क्रीडायाः प्रागुपान्त्य चक्रे स्थानं सुरक्षितम्। इतः परम् असौ फेलिक्स नगरे उत डेवी वोचेस इत्यनेन सह क्रीडां करिष्यति इति वार्ताः।
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సిద్దిపేట జిల్లా సమాచార లేఖ విందాం, అందిస్తారు శ్రీ పి రమేష్.
2: సిద్దిపేట జిల్లా సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విత్తన మేళా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హైమావతి పాల్గొన్నారు. వర్షాభావ పరిస్థితుల్లో రైతులు అనుసరించవలసిన విధానాలపై దిశానిర్దేశం చేశారు. సరైన సమయంలో వర్షాలు లేకపోవడం వలన పంట ఎండిపోయి దిగుబడి తగ్గే ప్రమాదం ఉన్నందున వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించిన పంటలను మాత్రమే వేసుకోవడానికి రైతులు మొగ్గు చూపాలని సూచించారు. నీటి లభ్యత ఎక్కువ ఉన్న ప్రాంతాల రైతులు సన్న వరి పండించడానికి ప్రభుత్వం సూచించిన 7 రకాల సన్నవర్ల విత్తనాలను వేసుకోవాలని సూచించారు. వర్షాభావ పరిస్థితి ఉన్న ప్రాంతాల్లో పప్పు దినుసులు, నూనె గింజలు, కంది, మినుము, పెసర, మిల్లెట్స్, కూరగాయలు పండించాలని చెప్పారు. సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో 16 తేదీ నుంచి 12 తేదీ వరకు నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై జిల్లా ప్రత్యేక అధికారి అహ్మద్ నదీం సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కె హైమావతి, పోలీస్ కమిషనర్ సాధన రష్మి పెరుమాల్, వివిధ శాఖల అధికారులు సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కింద జిల్లాలో వివిధ శాఖలు అమలు చేసిన కార్యక్రమాల ఫోటో ప్రదర్శనను తిలకించారు. జిల్లాలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్న కలెక్టర్ కె హైమావతిని ఆయన అభినందించారు. ఈ సమావేశంలో వైద్య, వ్యవసాయ, విద్య, గ్రామీణాభివృద్ది, పోలీస్, ఐసీడీఎస్, ఫుడ్ సేఫ్టీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలు, పంచాయతీ, మున్సిపల్ అధికారులు తమ శాఖల ద్వారా చేపట్టిన కార్యక్రమాల పురోగతిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏరువాక పౌర్ణమి సందర్భంగా సిద్దిపేట జిల్లా కోహెడ మండలం కూరెళ్ల గ్రామంలో రాష్ట రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్న ప్రభాకర్, నాగలి దున్ని

0: విత్తనాలు చల్లే కార్యక్రమాన్ని ప్రారంభించారు. రైతు దేశానికి వెన్నెముకాని రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ రాష్టంలో సమృద్దిగా వర్షాలు కురిసి రైతులు పాడి పంటలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భూమాతను ప్రార్థిస్తూ వ్యవసాయ కార్యక్రమాలు ప్రారంభించడం జరిగిందని చెప్పారు. రైతు సంతోషంగా ఉంటేనే రాష్టం సుభిక్షంగా ఉంటుందని, అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని చెప్పారు. రైతులు వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని పంటల ఎంపికలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి అధిక దిగుబడులు సాధించే దిశగా ముందుకు సాగాలని మంత్రి పిలుపునిచ్చారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు సిద్దిపేట జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ ఎస్ఐఆర్ 2026 కార్యక్రమం కలెక్టర్ కె హైమావతి నేతృత్వంలో వేగంగా పారదర్శకంగా కొనసాగుతోంది. బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి నమోదిత ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫామ్లను అందజేసి ఓటర్ల వివరాలను ఎన్యూమరేషన్ ఫామ్లో పూరించే విధానంపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో ఎలాంటి తప్పులు జరగకుండా పారదర్శకంగా నిర్వహించేందుకు సంబంధిత మండలాల ఎన్నికల ఏఆర్ఓలు క్షేత్రస్థాయిలో పర్యటించి ఎన్యూమరేషన్ అధికారులకు తగు సూచనలు సలహాలు అందజేస్తున్నారు. సిద్దిపేట సురక్ష నేత్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీసు అధికారుల ఆధ్వర్యంలో మొత్తం 270 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. దుబ్బాక మండలం పోతారం గ్రామంలో ఏర్పాటు చేసిన 32 సీసీటీవీ కెమెరాలను సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాల్ ప్రారంభించారు. సిద్దిపేట సురక్ష నేత్ర ప్రాజెక్టు ప్రారంభించిన 100 రోజుల్లోనే జిల్లా వ్యాప్తంగా 1000కి పైగా సీసీటీవీ కెమెరాలను విజయవంతంగా ఏర్పాటు చేసి ప్రారంభించుకోవడం జరిగిందని సిద్దిపేట పోలీస్ కమిషనర్ తెలియజేశారు. సీసీటీవీ కెమెరాలు అనేవి నేరాలను నిరోధించడానికి, జరిగిన నేరాలను ఛేదించడానికి ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. ఇవి ప్రజల రక్షణ భద్రత కోసం నిరంతరం పనిచేస్తూ గ్రామాలను నిరంతరం నిఘానిడలో ఉంచుతాయని సిపి చెప్పారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని నాసర్పూర్ పట్టణ ఆరోగ్య కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని మెదక్ ఎంపీ రఘునందనరావు ప్రారంభించారు. జిల్లాలో అర్హులైన పిల్లల సంఖ్య 94321 ఉండగా వీరికోసం జిల్లా వ్యాప్తంగా 568 పోలియో చుక్కల కేంద్రాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా 32 ట్రాన్సిస్ట్ పాయింట్ల ద్వారా బస్ స్టాండ్, రైల్వే స్టేషన్లో పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. 37 మొబైల్ టీంల ద్వారా వివిధ ప్రదేశాల్లో నివసిస్తున్న పిల్లలను గుర్తించి పోలియో చుక్కలు వేసినట్లు అధికారులు వెల్లడించారు. పల్స్ పోలియో కార్యక్రమం ద్వారా తమ పిల్లల జీవితాలను కాపాడుకోవాలని, పిల్లల నిండు జీవితానికి 2 పోలియో చుక్కలు వేయించుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని ఎంపీ రఘునందనరావు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో సంక్షేమ శాఖ ఆధ్వర్యాన మాదక ద్రవ్యాల నివారణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో అధికారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తా వద్ద విద్యార్థులు మానవహారం నిర్వహించి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సామూహిక ప్రతిజ్ఞ చేశారు. యువత క్రమశిక్షణతో మెలుగుతూ మత్తు పదార్థాలకు దూరంగా ఉండి విద్య, ఉపాధి, లక్ష్య సాధనపై దృష్టి సారించాలని సూచించారు.
1: సిద్దిపేట జిల్లా సమాచార లేఖ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 7:05 వస్తోంది. ఇప్పుడు తెలుగులో వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు నుంచి 6 రోజుల పాటు ఇండోనేషియా, ఆస్టేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటిస్తారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో జరిగే సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. భారత్కు ఎరువులు, ముడి సరుకులు తీసుకొస్తున్న 15 ఓడలు హర్మూజ్ జలసంధి సురక్షితంగా దాటినట్టు రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్లో భాగంగా లండన్లో నిన్న రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్పై ఆస్టేలియా 7 తేడాతో విజయం సాధించి ట్రోఫీ కైవసం చేసుకుంది. ఇక వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు నుంచి 6 రోజుల పాటు ఇండోనేషియా, ఆస్టేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా మొదటిగా ఇండోనేషియా చేరుకుని జకర్తాలో ఆ దేశ అధ్యకుడు ప్రభోవో సుబియాంతోతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. 2018 మేలో భారత్ ఇండోనేషియా సంబంధాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెరిగాక మోదీ అక్కడ పర్యటించడం ఇదే తొలిసారి. అలాగే చారిత్రక నగరమైన యోగ్యకర్తాలో ప్రంభనన్ ఆలయ సముదాయం సందర్శిస్తారు. భారత్కు రక్షణ పరంగా ఎంతో కీలక మలక్కా జలసంధి భద్రతపై ఇరుదేశాలు చర్చించనున్నాయి. పర్యటనలో భాగంగా ఈ నెల 8న మోదీ మెల్బోర్న్ చేరుకుంటారు. అక్కడ ఆస్టేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్తో కలిసి 3వ భారత్ ఆస్టేలియా వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. ఇరుదేశాల మధ్య కీలక ఖనిజాలు, సైబర్ సెక్యూరిటీ, కొత్త సాంకేతికతలపై చర్చలు జరగనున్నాయి.

0: చివరిగా జులై 10-11 తేదీల్లో మోదీ న్యూజిలాండ్లో పర్యటిస్తారు. 40 ఏళ్ల తర్వాత భారత ప్రధానమంత్రి న్యూజిలాండ్ పర్యటించడం ఇదే తొలిసారి. అక్కడ ఆ దేశ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్తో భేటీ అయి వాణిజ్యం, రక్షణ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలు సమీక్షిస్తారు. ఈ మూడు దేశాల్లోనూ మోదీ అక్కడ భారతీయ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో జరిగే సహకార మంత్రిత్వశాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. సహకార సమృద్ది దార్శనికతకు అనుగుణంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్బంగా అమిత్ షా పలు కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. వీటిలో 232 ధాన్యపు నిల్వ గిడ్డంగుల ప్రారంభం, సహకార్ 1 భూమి పూజ, ఉత్తరప్రదేశ్ మహారాష్టలో టిష్యూ కల్చర్ సౌకర్యాల భూమి పూజ, నేషనల్ కోఆపరేటివ్ డేటాబేస్, జియో ట్యాగ్ మొబైల్ యాప్, ఎన్డీడీబీ మిల్క్ సప్లై రివ్యూ డాష్ బోర్డు పోర్టల్ ప్రారంభోత్సవాలున్నాయి. అలాగే 50,000 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు ఈ ప్యాక్స్ గా మారనున్నాయి. బీబీఎస్ఎస్ఎల్, ఐసీఏఆర్ మధ్య విత్తన వ్యవస్థల బలోపేతం కోసం అవగాహన ఒప్పందం కుదరనుంది. ఈ వేడుకలో కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ, సహాయ మంత్రులు క్రిషన్ పాల్, మురళీధర్, సహకార రంగ ప్రతినిధులు పాల్గొంటారు. విదేశాంగ మంత్రి జైశంకర్ ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఒమెన్ దేశాల పర్యటనలో భాగంగా దోహా చేరుకున్నారు. దోహాలో ఖతార్ ప్రధానమంత్రి విదేశాంగ మంత్రి మొహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ బిన్ జాసిమ్ అల్దానీతో సమావేశమై ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు, కనెక్టివిటీ, భద్రత వంటి ద్వైపాక్షిక సహకార అంశాలపై సమీక్ష జరిపారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతమయ్యేలా ఈ సమావేశం జరిగిందని సోషల్ మీడియా వేదికగా విదేశాంగ మంత్రి పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి 2028-29 కాలపరిమితికి భారతదేశ అధికారిక ప్రచారం ప్రారంభించేందుకు జైశంకర్ ఈ నెల 13న అమెరికాలో న్యూయార్క్ వెళతారు. ఆ తర్వాత ఈ నెల 14-15 తేదీల్లో బ్రసెల్స్ లో జరిగే 3వ ఇండియా యూయూ ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ సమావేశానికి హాజరై యూయూ బెల్జియం దేశాల ప్రతినిధులతో చర్చలు జరపనున్నారు. భారత్కు ఎరువులు, ముడిసరుకులు తీసుకొస్తున్న 15 ఓడలు హర్మూజ్ జలసంధి సురక్షితంగా దాటినట్టు రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఓడల్లో ఎల్ఎంటీ యూరియాతో 8 ఓడలు, ఎల్ఎంటీ డీఏపీతో 4 ఓడలు, ఎల్ఎంటీ సల్ఫర్తో 3 ఓడలు భారత్కు వస్తున్నాయని, మరో 5 ఓడలు త్వరలో బయలుదేరతాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. పశ్చిమాసి వివాదంతో సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగిందని, దీనివల్ల ఎరువుల ధరలు పెరిగి రవాణా సమయం ఎక్కువైందని కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో రైతు ప్రయోజనాలకు పూర్తి రక్షణ కల్పించామని చెప్పారు. ఎరువుల కర్మాగారాలకు సహజ వ్యవ సరఫరా తిరిగి 100% పునరుద్ధరించడంతో పాటుగా దేశ వార్షిక అవసరమైన ఎల్ఎంటీల్లో 51% పైగా ఎరువుల నిల్వలు ప్రభుత్వం ఇప్పటికే సురక్షితం చేసిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ విబీజీ రామ్జీ చట్టం 2025 ఈ నెల మొదటి తేదీ నుంచి విజయవంతంగా అమల్లోకి వచ్చినందుకు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్టాలకు 25,000 కోట్ల రూపాయలకు పైగా తొలి విడత నిధులు విడుదల చేసిన మంత్రి అన్ని రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ది మంత్రులతో కలిసి పథకం అమలుపై సమీక్ష నిర్వహించారు. రాష్టాల వద్ద తగిన నిధులు అందుబాటులో ఉండి గ్రామీణ కార్మికులకు 15 రోజుల్లోపు వేతనాలు చెల్లించేలా ఈ నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. రాబోయే 5 ఏళ్లలో దేశంలో 2,86,000 గ్రామ పంచాయతీల్లో 7,50,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు పెట్టి వికసిత్ భారత్ లక్ష్యం వేగవంతం చేయనున్నట్లుగా తెలిపారు. మొదటి వారంలో అనేక గ్రామ పంచాయతీల్లో పనులు ప్రారంభమై లక్షలాది మంది గ్రామీణ కార్మికులకు ఉపాధి కల్పించినట్టుగా వెల్లడించారు.
1: మన్రేగా కో పూరే దేశ్ మే లాగూ కర్నే మే 3 సాల్ లగే థే లేకిన్ ముజే ఆప్ సబ్ పర్ గర్వ్ హై 1 సాల్ 2 సాల్ నహీ పెహలే దిన్ హీ వికసిత్ భారత్ జీ రామ్ జీ యోజనా 1 సాథ్ పూరే దేశ్ మే లాగూ హో గయీ 100 దిన్ నహీ అబ్ 125 దిన్ రోజగార్ 5 సాల్ మే 7.5 లాఖ్ కరోడ్ సే జ్యాదా కీ రాశి 2,86,000 పంచాయతో మే ఠీక్ సే లగ్ గయీ తో గాంవ్ సంపూర్ణ వికసిత్ హో జాయేంగే సమృద్ధ ఔర్ వికసిత్ గాంవ్ కా నిర్మాణ హో జాయేగా.
0: సైక్లింగ్ వల్ల గుండె, శరీరం, మనస్సు ఆరోగ్యంగా ఉంటాయని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. న్యూఢిల్లీలో నిర్వహించిన ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైక్లింగ్ కార్యక్రమం 80వ సంచికలో పాల్గొన్న సందర్బంగా మంత్రి మాట్లాడుతూ నగరాల్లో కాలుష్యం, ట్రాఫిక్ రద్దీ సమస్యలకు సైక్లింగ్ ఒక సమర్థవంతమైన పరిష్కారమని పేర్కొన్నారు.

0: ఆధ్యాత్మిక గురు శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 9,000 మందికి పైగా ప్రజలు కమ్యూనిటీ రన్ సైకిల్ ర్యాలీలో పాల్గొనడంతో పాటు జుంబా యోగా కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రజలు ప్రతిరోజు కనీసం ఒక గంట పాటు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి ఆ సమయాన్ని వ్యాయామం, క్రీడల వంటి శారీరక కార్యకలాపాలకు కేటాయించాలని పిలుపునిచ్చారు. తద్వారా మెరుగైన ఆరోగ్యం సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఈరోజు తన సభ్యుల సమాపేశం ఏర్పాటు చేసింది. విరాళాల లెక్కింపుపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం నివేదికతో పాటు పలు ముఖ్యమైన పరిపాలన, ఆర్థిక విషయాలపై చర్చించనున్నారు. ముందుగా ఈ సమాపేశం మణిరామ్ తామ్లీలో జరగాల్సిండగా ఇప్పుడు వేదికను రామాలయ ప్రాంగణానికి మార్చారు. జనరల్ సెక్రటరీ చంపతిరాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా సమర్పించిన రాజీనామా లేఖల పరిశీలనతో సహా సిట్ ఇచ్చిన తాత్కాలిక నివేదికను సభ్యులకు వివరించనున్నారు. అలాగే రామాలయ భవిష్యత్ నిర్వహణ ఏర్పాట్లు, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ వ్యయాల నివేదిక, బ్యాలెన్స్ షీట్ ఆమోదంపై చర్చించనున్నారు. స్విట్జర్లాండ్లో జెనీవాలో జరగనున్న వినియోగదారుల రక్షణ చట్టం విధానంపై అంతర్జాతీయ నిపుణుల బృందం 9వ సమావేశానికి భారత్ అధ్యక్షత వహించనుంది. ఐక్యరాజ్యసమితి వాణిజ్య అభివృద్ది మండలి ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి 8వ తేదీ వరకు ఈ సదస్సు జరుగుతుంది. వినియోగదారుల రక్షణ చట్టాలు, విధానాలు ఎదురవుతున్న కొత్త సవాళ్లపై చర్చించేందుకు సభ్య దేశాలు, అంతర్జాతీయ సంస్థలు, వినియోగదారుల రక్షణ అధికారులు, విద్యావేత్తలు ఈ సదస్సులో పాల్గొంటారు. భారత వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధి కారే ఈ 3 రోజుల సదస్సుకు అధ్యక్షత వహిస్తారు. ఈ సమావేశంలో వినియోగదారుల సమాచారం, విద్య, స్థిరమైన వినియోగం, అంతర్జాతీయ మార్కెట్లలో వినియోగదారుల రక్షణ చట్టాల అమలు, సరిహద్దు వినియోగదారుల రక్షణ వంటి అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. ముంబైలో మన్కుర్ద్ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా రాత్రి 3 అంతస్తుల ఇల్లు కూలిపోవడంతో 6 మరణించగా 1 గాయపడ్డారు. శిథిరాల కింద మరొకరు చిక్కుకున్నట్టుగా అధికారులు భావిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో కూడిన బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఛత్తీస్గఢ్, గుజరాత్, కొంకన్, గోవా, మహారాష్ట, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, జమ్మూకాశ్మీర్, లడఖ్, ఒడిశా, సౌరాష్ట, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్టాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్లో భాగంగా లండన్లో లార్డ్స్ మైదానంలో నిన్న రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్పై ఆస్టేలియా 7 తేడాతో విజయం సాధించి ట్రోఫీ కైవసం చేసుకుంది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 151 లక్ష్యంతో బరిలోదిగిన ఆస్టేలియా 17.1 ఓవర్లలో 3 కోల్పోయి 153 పరుగులు చేసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 6 పాటు ఇండోనేషియా, ఆస్టేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటిస్తారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో జరిగే సహకార మంత్రిత్వశాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. భారత్కు ఎరువులు, ముడి సరుకులు తీసుకొస్తున్న 15 వాడలు హర్ముజ్ జలసంధి సురక్షితంగా దాటినట్టుగా రసాయనాలు, ఎరువుల మంత్రిత్వశాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM.

బటాళ్ల సంగతులు. మీరు మెచ్చే మీకు ఎంతగానో ఉపయోగపడే కార్యక్రమం ఇది. ఆగకుండా కురిసే ప్రతి వర్షపు చినుకు భారీ వరదలకు కారణమవుతుంది. అట్లనే నిరంతర ప్రయత్నం మనల్ని గెలుపు దగ్గరకు చేరుస్తుంది. అందుకే మీ పనుల్లో విజయం సాధించే వరకు ప్రయత్నిస్తూనే ఉండుర్రి. ప్రయత్నాన్ని మానద్దు. మీ ఈ ప్రయత్నంలో

మీతో పాటు ఉంటూ మీకు ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలని వినిపిస్తూ ఉంటుంది ప్రతిరోజు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మరి ఇయ్యల్లటి అంబటాల సంగతులు కార్యక్రమంలో యోగమనే అదృష్టం, మణికట్టు నుండి చేతివేళ్ల వరకు చేసే ఆసనాలు, యోగా శిక్షకులు లింగముత్యం ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత చౌరస్తా విద్యా ఉద్యోగ మార్గదర్శిలో బీటెక్తో పీహెచ్డీకి అవకాశాలు, మహేంద్ర యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోరెడ్డి చైతన్య అక్షరతో కె లెనిన్ పెట్టిన ముచ్చట ఉంటుంది. అదైనాక పెరటి చెట్టు సీనియర్ పాత్రికేయుడు రచయిత మందలపర్తి కిషోర్ అందిస్తున్న లఘు ప్రసంగ మాలిక 37వ భాగం. వీటితో పాటు ఇంకా కొన్ని విషయాలు విశేషాలు ఉంటాయి ఎల్లటి అంబటార్ల సంగతులు కార్యక్రమంలో. తెలుగు పంచాంగం ప్రకారం తెలుగు తిథి శ్రీ పరాభవనామ సంవత్సరం. జ్యేష్ఠమాసం గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం బహుళపక్షం షష్ఠి, పూర్వభద్ర నక్షత్రం సోమవారం. వాతావరణ సూచన. పొదగలటి పూట ఆకాశం నిర్మలంగానే ఉంటుంది. దినంలో ఆకాశంలో మబ్బులు ఏర్పడి వాన పడే అవకాశం కూడా ఉంది. గాలిలో తేమ 78% ఉండొచ్చు. గాలి గంటకు 18 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో గరిష్టంగా 31 డిగ్రీల సెల్సియస్గా, కనిష్టంగా 27 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. రానున్న 24 గంటల్లో గరిష్టంగా 30 డిగ్రీల సెల్సియస్గా, కనిష్టంగా 20 డిగ్రీల సెల్సియస్గా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇది మీమా మనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా శ్రోతలు అంబటాల సంగతులు కార్యక్రమం వింటున్నారు. మీ మనసుకు హాయిని ప్రశాంతతను కలిగించే వాద్య సంగీతాన్ని ఇప్పుడిందాం.

అందరికీ నమస్కారం. నా పేరు కె. రాజశేఖర్. నేను వ్యవసాయ పరిశోధన స్థానం ఆదిలాబాద్లో కీటక విభాగంలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. సో కందిలో గనక చూసుకున్నట్లయితే ప్రధానమైంది ఈ ఎండు తెగులు సమస్య ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. సో ఫైటోప్తెరా బ్లైట్ అనేది కూడా ఎక్కువగా నష్టపరుస్తూ ఉంటుంది. ఫ్యూజేరియం ఎండు తెగులు, ఫైటోప్తెరా ఎండు తెగుల్ని నివారించడానికి ముఖ్యంగా ఈ యొక్క ట్రైకోడర్మా విరిడిని ఒక 100 కిలోల పశువుల ఎరువు లేదా 100 కిలోల వానపాముల ఎరువుతోటి ఒక 2 కిలోలు ఈ ట్రైకోడర్మా విరిడిని కలుపుకొని ఒక నీడ ప్రదేశంలో వారం రోజుల పాటు దాన్ని డెవలప్ చేసుకుని ఆ విత్తే ముందు తేమ ఉన్నప్పుడు ఎకరం చేనులో చల్లుకోవాలి. అదేవిధంగా విత్తన శుద్ధికి కూడా ఈ యొక్క ట్రైకోడర్మా విరిడిని కేజీ విత్తనానికి

0: 10 గ్రాముల చొప్పున విత్తుకున్నట్లయితే ఈ యొక్క ఎండు తెగులు అన్నింటినీ సమర్థవంతంగా నియంత్రించవచ్చు. ఈ విధంగా కందిలో కూడా మరి ముఖ్యంగా తెగుళ్ళకు సంబంధించే సమస్య ఉంది. ఇకపోతే మరి కీటకాలలో రసం పీల్చే పురుగులు ప్రాథమికంగా కందిలో నష్టపరుస్తూ ఉంటాయి. సో వాటికి కూడా ఈ యొక్క ఇమిడాక్లోప్రిడ్ అనే మందు 1.5 మిల్లీలీటరు కేజీ విత్తనానికి కలుపుకొని విత్తుకున్నట్లయితే కందిలో ఆశించే కీటకాలను కూడా నివారించుకోవచ్చు.
1: కంది పంటలో విత్తన శుద్ధి వల్ల ప్రయోజనాల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్ చెప్పిన సలహా అది.
2: సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: ఇది జనంతో జనంలో మనమైన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నింట శ్రోతలు అంబటాల సంగతులు కార్యక్రమం వింటున్నారు. ప్రతిరోజు ప్రత్యేకమైనదే. ఒక్కొక్క రోజుకు కొన్ని విశిష్టతలు విశేషాలుంటాయి. ఇలా చూసినట్టయితే ప్రపంచ జూనోసెస్ దినోత్సవం. ఈ దినోత్సవాన్ని మనం జూలై 6న ప్రపంచ జూనోసిస్ దినోత్సవంగా జరుపుకుంటాం. జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే అంటువ్యాధులపై అవగాహన పెంచడం ఇంకా వాటి నివారణ చర్యలను ప్రోత్సహించడం ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. 1885 సంవత్సరం జూలై 6న ఫ్రెంచ్ శాస్త్రవేత్త లూయిస్ పాశ్చర్ మొదటిసారిగా రేబీస్ వ్యాధికి వ్యతిరేకంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ను విజయవంతంగా ఒక బాలుడికి అందించారు. ఆ చారిత్రాత్మక ఘట్టాన్ని గుర్తు చేసుకుంటూ ఈ రోజును జరుపుకుంటున్నాం. మానవులలో వచ్చే కొత్త అంటువ్యాధులలో దాదాపు 75% జంతువుల ద్వారా సంక్రమించేవేనని నిపుణులు చెప్తున్నారు. మరి జూనోటిక్ వ్యాధులంటే ఏంది? జంతువుల నుంచి మనుషులకు సహజంగా సంక్రమించే వ్యాధులను జూనోటిక్ వ్యాధులు అంటారు. ఇవి వైరస్, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు ఇంకా పరాన్న జీవుల ద్వారా వ్యాపిస్తాయి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలు, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM ద్వారా వెలువడుతున్న అంబటాల సంగతులు కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు యోగం అనే అదృష్టం, మణికట్టు నుండి చేతి వేళ్ల వరకు చేసే ఆసనాలు, దీని గురించి యోగా శిక్షకులు ఉల్లంగ ముత్యం ప్రసంగం ఇప్పుడుందాం.

స్మిహి మణికట్టు శక్తి వికాసకం. మన శరీరంలో ప్రధానంగా చేతిలో మణికట్టు ప్రత్యేకమైనటువంటి భాగం. ఈ మణికట్టుకు సంబంధించినటువంటి శక్తి రావడానికి ఈ మణికట్టు శక్తి వికాసకము అనేటువంటి ప్రక్రియను మనం చేస్తాం. అంటే ఈ సూక్ష్మ యోగాలో ఏ శరీరం యొక్క భాగానికైతే మనం వ్యాయామం చేస్తామో ప్రత్యేకంగా అదే భాగానికి అత్యధిక వ్యాయామం జరిగి దానిలో వికాసం చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మణికట్టు శక్తి వికాసకంలో పాదాలు కలిపి నిలబడ్డ తర్వాత శ్వాసను సాధారణంగా జరుగుతూ ఉండాలి. రెండు చేతులు భుజానికి సమాంతరంగా ఛాతి ఎదురుగా అరచేతులు భూమి వైపుకు పెట్టి ఉండాలి. ఈ స్థితిలో వేళ్ళు కలిపి అరచేయి మణికట్టు నుండి వంచుతూ కిందికి పైకి 7-8 సార్లు చేయాలి. అదేవిధంగా ఛాతికి ఎదురుగా పెట్టి 7-8 సార్లు ఇదే ప్రక్రియను చేయాలి. మళ్ళీ ఈ రెండు పనులను పిడికిలి మూసి చేయాలి. అంటే రెండు చేతులని ఎదురుగా నిలబెట్టిన

తర్వాత శ్వాస సాధారణంగా జరుగుతూ ఉన్నప్పుడు ఈ మణికట్టు భాగంలో రెండు అరచేతుల్ని పైకి కిందికి పైకి కిందికి చేయాలి. దాంతోపాటు మళ్ళీ ఆ చేతుల్ని ఛాతి దగ్గరికి తీసుకొచ్చి మళ్ళీ రెండు అరచేతుల్ని పైకి కిందికి చేయాలి. ఇలా చేసిన తర్వాత ఇదే ప్రక్రియను మళ్ళీ పిడికిలి బిగించిన తర్వాత మళ్ళీ చేయాలి. ఇలా చేయడం వల్ల మణికట్టు సంబంధించినటువంటి శక్తి వికాసకము జరుగుతుంది. దాని తర్వాత కరతల కరపుష్ట శక్తి వికాసక్ అంటుంటారు. ఈ ప్రక్రియలో చక్కగా నిలబడ్డ తర్వాత చేతులు ఛాతి ఎదురుగా పెట్టి శ్వాస తీసుకుంటూ అరచేతులను నిలబెడుతూ వేళ్ళు చాలా విస్తరించి పెట్టాలి. తర్వాత శ్వాసను వదులుతూ వేళ్ళను వదులు చేయాలి. అంటే ఆ వేళ్ళు ఎంత సాధ్యమైతే అంత బలంగా ఆ వెనక్కి తీసుకోవడము, విస్తరించడము బాగా చేయాలి. అలా వేళ్ళలో ఉన్నటువంటి ప్రతి కణ కణానికి కూడా శ్వాసక్రియ అందే విధంగా చాలా వేళ్లను, రెండు చేతుల యొక్క వేళ్లను బాగా విస్తరించాలి. దాని తర్వాత శ్వాసను వదులుతూ మళ్ళీ ఆ వేళ్లను వదులు చేయాలి. ఇదే పనిని మోచేయి వంచి చేతుల్ని ఛాతి ఎదురుగా పెడుతూ ఇదే పనిని మళ్ళీ చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల కరతల పుష్టి అంటే అరచేయి భాగంలో చాలా శక్తి రావడానికి అవకాశం ఉంటుంది. దాని తర్వాత వ్రేళ్ల యొక్క మూలాలు ఏవైతే ఉన్నాయో వాటికి బాగా శక్తి అందడానికి కూడా సూక్ష్మ యోగంలో ఒక వికాసకం ఉంటుంది. దీనివల్ల దీన్ని పాదాలు కలిపి నిలబడి చేయాలి. చేతులు ఛాతి ఎదురుగా చక్కగా పెట్టి వేళ్ళు నాగుపాము యొక్క పడగలాగా ఉంచాలి. ఈ స్థితిలో శ్వాస తీసుకొని ఒక బరువైన వస్తువును పట్టుకొని మనవైపు బలంగా లాగుతున్న విధంగా భావిస్తూ చేతుల్ని ఛాతి దగ్గరగా తీసుకోవాలి. అంటే ఒక సమాంతరంగా ఉండే వస్తువును కానీ లేదా ఒక పైపును కానీ మనం రెండు చేతులతో పట్టుకొని ఏ విధంగా అయితే గట్టిగా వెనక్కి లాగుతామో అదేవిధంగా శ్వాస తీసుకొని ఆ వస్తువును బలంగా లాగుతున్నట్టుగా అనుభూతి చెందుతూ ఛాతి దగ్గరికి చేతుల్ని లాక్కోవాలి. దాని తర్వాత చేతుల్ని విదిలిస్తూ ఒకేసారి భూమి వైపుకు వదిలేస్తూ శ్వాసను వదలాలి. ఈ విధంగా ఈ క్రియను ఒక 4-5 సార్లు చేయాలి. దీనివల్ల వేళ్లలో ఉన్నటువంటి మూల భాగాలు చాలా శక్తివంతమవుతాయి. అందుకని దీన్ని వేళ్ల మూల శక్తి వికాసకము అంటుంటారు. దాని తర్వాత కరాంగులి శక్తి వికాసక్, అదేవిధంగా అంగులి అంటే వేలు. ఈ కరాంగులి శక్తి వికాసకంలో పాదాలు కలిపి చక్కగా నిలబడి చేయి ఛాతి ఎదురుగా చక్కగా పెట్టి వేళ్ళు కింది వైపుకు వదులుగా పెట్టాలి. ఇదే విధంగా చేతి మోచతి దగ్గర వంచుతూ ఛాతి ఎదురుగా పెట్టి చేయాలి. ఈ క్రియలలో 10 సెకండ్ల వరకు అలాగే ఉంచి చేయడం వల్ల రక్తం పూర్తిగా వేళ్ల ముదళ్లకు అందుతుంది. ఈ విధంగా చేతులలో చాలామందికి వయసు ఎక్కువవుతున్న కొద్దీ చేతి వేళ్లలో కదలికలు రావడము, ఇట్లా రకరకాల సమస్యలు వస్తుంటాయి. కాబట్టి ఈ కరాంగులి శక్తి వికాసకం వల్ల ఆ వేళ్ళు శక్తివంతమై ఎంత వయసు వచ్చినా కూడా ఆ వేళ్ళు బాగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. కటి శక్తి వికాసకం. కటి అంటే నడుము. ఈ నడుము భాగంలో సహజంగానే ఎక్కువగా కొవ్వు పేరుకొని పోయి నడుము భాగంలో చాలా రుగ్మతలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. చాలామందికి నడుము నొప్పి రావడము, ఇట్లాంటి రకరకాల సమస్యలు కూడా వస్తుంటాయి. కాబట్టి ఈ కటి శక్తి వికాసకము అనేటువంటిది నడుముకు సంబంధించినటువంటి చాలా ప్రత్యేకమైనటువంటి ప్రక్రియ. దీన్ని రోజు అభ్యాసం చేయడం వల్ల నడుముకు సంబంధించినటువంటి నొప్పులు, రుగ్మతలు పోవడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో ఉన్నటువంటి 3 రకాల పద్ధతులు ఈ కటి శక్తి వికాసకంలో ఉంటాయి. మొదటి పద్ధతి ఏమిటంటే 2 కాళ్ళ మధ్య 1.5 నుంచి 2 అంగుళాల యొక్క దూరం పెట్టి నిలబడి ఉండాలి. తర్వాత చేతులు ఛాతి ఎదురుగా, అదేవిధంగా అరచేతులు ఎదురెదురుగా పెట్టి ఛాతి ముందు వైపుకు బాగా విస్తరించాలి. శ్వాస వదులుతూ నెమ్మదిగా నడుము నుండి శరీరాన్ని కుడివైపుకు తిప్పి వెనక్కి తీసుకెళ్ళాలి. ఈ ప్రక్రియలో శరీరం యొక్క పైభాగము కుడివైపుకు పూర్తిగా తిరుగుతుంది. అంటే నడుము కంటే పైభాగం అంతా కూడా రెండు చేతుల్ని నిటారుగా పెట్టి నడుము కంటే పైభాగాన్ని పూర్తిగా కుడివైపుకు తిప్పాలి. నడుము కంటే కింది భాగము పాదాలకు కూడా ఎటువైపు కదలకుండా స్థిరంగా నిలబడి ఉండాలి. అదేవిధంగా అక్కడి నుంచి శ్వాస తీసుకుంటూ నెమ్మది నెమ్మదిగా మళ్ళీ ముందుకు మొదటి స్థితిలోకి రావాలి. దాని తర్వాత మళ్ళీ శ్వాస వదులుతూ ఇదే పనిని ఎడమవైపుకు
నడుము కంటే పై భాగంలో ఉన్నటువంటి శరీర భాగం

0: దాన్ని మొత్తము ఎడమ వైపుకు మెల్లిగా తిప్పాలి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ మెల్లిగా, శ్వాస వదులుతూ మెల్లిగా ముందుకు రావాలి. ఈ విధంగా ఒకసారి కుడివైపు, రెండవసారి ఎడమవైపు శ్వాస ద్వారా ఈ ప్రక్రియను ఒక 4-5 సార్లు చేయాలి. ఈ ప్రక్రియ చేస్తున్నప్పుడు ఒకేసారి వెంటనే నడుము తిప్పడము ఇట్లాంటి కాకుండా మెల్లిగా శ్వాస తీసుకుంటూ మెల్లిగా నడుమును కుడివైపుకు తిప్పడము, మళ్ళీ ముందుకు తీసుకురావడము, మళ్ళీ ఎడమవైపుకు తిప్పడము, మళ్ళీ ముందుకు తీసుకురావడము, ఈ విధంగా శ్వాసను కలిపి ఈ ప్రక్రియను చేయడాన్ని, దీన్ని కటి చక్రాసనము అనేటటువంటి పేరుతో పిలుస్తారు. దీంట్లో కటి శక్తి వికాసకము అనేటటువంటి పేరు మీద ఈ యొక్క నడుముకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఈ వ్యాయామాన్ని, సూక్ష్మ వ్యాయామాన్ని మనం చేయవచ్చు. దీంట్లో రెండవ పద్ధతి ఏమిటంటే రెండు కాళ్ళ మధ్య ఇంకా దూరాన్ని, అంటే 3.5 నుంచి 4 అడుగుల వరకు దూరంగా పెట్టి నిలబడి ఉండి చేతులను పక్కకు భుజాలకు సమానంగా పెట్టాలి. అరచేతులు క్రింది వైపుకు పెట్టి శ్వాసను వదులుతూ కుడి చేయిని ఎడమకాలికి తాకిస్తూ ఎడమ చేయిని ఆకాశం వైపు చూపే విధంగా పెట్టాలి. దాని తర్వాత కొద్దిసేపు ఆగిన తర్వాత పూర్వస్థితికి వచ్చి మళ్ళీ పైకి లేస్తూ శ్వాసను పూర్తిగా తీసుకోవాలి. ఇదే విధంగా ఎడమ చేతిని కుడికాలు దగ్గరికి తీసుకెళ్ళి పంచి ఉంచాలి. ఈ విధంగా ఈ ప్రక్రియను ఒక 4-5 సార్లు చేయాలి. సహజంగా దీన్ని త్రికోణాసనము అని అంటుంటారు. అంటే 3 వైపులుగా ఆ ఆసనం కలిగేటువంటి ప్రక్రియను ఈ శ్వాస ద్వారా చేయడం, అంటే సాధ్యమైనంతటువంటి దూరంలో కాళ్ళను పెట్టిన తర్వాత 2 అరచేతుల్ని భూమి వైపుకు తిప్పిన తర్వాత శ్వాస వదులుతూ కుడి చేయిని ఎడమకాలికి తాకించడము, మళ్ళీ పైకి లేవడము, మళ్ళీ ఎడమ చేయిని కుడివైపుకు తగిలించడము, మళ్ళీ పైకి లేవడము, ఈ విధంగా కిందికి వంగుతున్నప్పుడు శ్వాస వదలడము, పైకి లేస్తున్నప్పుడు శ్వాస తీసుకోవడం, ఈ విధంగా శ్వాసను కలిపి చేయడం వల్ల ఈ విధంగా కటి అంటే నడుముకు సంబంధించినటువంటి ఈ భాగం బాగా శక్తివంతం అవుతుంది. దాంతోపాటు దీంట్లో 3వ రకమైనటువంటి పద్ధతి కూడా ఉంది. దాంట్లో పాదాలు కలిపి చక్కగా నిలబడి చేతులను శరీరానికి పక్కగా అంటిపెట్టి నడుము నుండి తొందరగా కుడి ఎడమ పక్కలకు వంచాలి. వంచుతున్న సమయంలో శ్వాస వదలడము, నిలబడుతున్న సమయంలో శ్వాస తీసుకోవడము, ఈ విధంగా 4-5 సార్లు చేయాలి. ఇలా ఈ 3 రకాల ప్రక్రియల్ని ప్రతినిత్యము అభ్యాసం చేయడం వల్ల నడుము యొక్క అన్ని దోషాలు పోయి ఈ ప్రక్రియల వల్ల నడుము చాలా శక్తివంతమవుతుంది. దాంతోపాటు మలబద్ధకము దూరమవుతుంది. నడుము సరైన ఆకారాన్ని కలిగి సన్నబడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనివల్ల నడుము చాలా శక్తివంతం అవుతుంది. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాని పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః.
1: యోగమనే అదృష్టం. మణికట్టు నుండి చేతివేళ్ల వరకు చేసే ఆసనాల గురించి చెప్పిండు యోగ శిక్షకులు ఉల్లింగముత్యం.
2: మేరా జూతా హై జపానీ, ఎప్పటిలో ఉన్న ఇంగ్లీస్తానీ, సర్ పే లాల టోపీ రూసీ, ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు నమ్మకానికి హామీ.
3: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
1: తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. శ్రోతలు అంబటార్ల సంగతులు కార్యక్రమం ఇంటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు చౌరస్తా విద్యా ఉద్యోగ మార్గదర్శి, బీటెక్ తో PhDకి అవకాశాలు మహేంద్ర యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోరెడ్డి చైతన్య అక్షరతో కేలెనిన్ పెట్టిన ముచ్చట ఇప్పుడిందా.
4: ఆకర్షణీయమైన వేతనాలు, ఆదరణ పొందుతున్న రంగం ఏదైనా ఉందంటే ప్రస్తుతం సాఫ్ట్వేర్ రంగం. అందుకే చాలా మంది యువతి యువకులు ఆ రంగంలో రాణించాలన్న ఆసక్తితో సాఫ్ట్వేర్ లక్ష్యంగా తమ చదువుల్ని కొనసాగించి సాఫ్ట్వేర్ రంగంలో అత్యున్నత ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అలాంటి సాఫ్ట్వేర్ రంగంలో ఇంజనీరింగ్లో ఉన్నత విద్య పూర్తి చేసి ప్రస్తుతం ఉద్యోగంలో కాకుండా విద్యాబోధన పరిశోధనలపైన ఆసక్తితో ఇంజనీరింగ్ పూర్తి చేసి పరిశోధనలోకి అడుగుపెట్టి పరిశోధనలు పూర్తి చేసి PhD పొంది బోధనా వృత్తిని చేపట్టి ఎలక్ట్రిక్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా బాధ్యతల్ని నిర్వర్తిస్తున్న ఆదిలాబాద్కు చెందిన

0: పోరెడ్డి చైతన్య అక్షర మన స్టూడియోలో ఉన్నారు. మరి వారికి సంబంధించిన ఈ పరిశోధన అనుభవాలు, వారి ఉద్యోగ ప్రయత్నం, ఫలితం వీటన్నింటికి సంబంధించి ఇప్పుడు మనతో పంచుకుంటారు. నమస్కారం చైతన్య అక్షర గారు.
1: నమస్తే అండి.
0: అయితే ముందుగా మీ విద్యాభ్యాసంతో మొదలు పెడదాం. ముందు మీ ప్రాథమిక ఉన్నత విద్యాభ్యాసం ఎక్కడ కొనసాగింది, ఎట్లా మీరు ఇంజనీరింగ్ వైపు మళ్ళీ ఆ వివరాలు చెప్పండి.
1: ప్రాథమిక ఉన్నత విద్యాభ్యాసము ఇక్కడ ఆదిలాబాద్ లోనే చేశాను. తర్వాత ఇంటర్మీడియట్ అండ్ బీటెక్ హైదరాబాద్ లో చేశాను. సో బీటెక్ తర్వాత మళ్ళీ నేను డైరెక్ట్ గా పిహెచ్డిని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో కొనసాగించాను అరౌండ్ 5 ఇయర్స్. దాని తర్వాత నేను ఇప్పుడు ప్రస్తుతానికి మహీంద్రా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ లో పనిచేస్తున్నాను.
0: అయితే ఇప్పుడు మీరు ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత పిహెచ్డి చేసి ఉద్యోగంలో చేరామన్నారు కదా, మరి పిహెచ్డి చేయాలంటే ఎంటెక్ చేయాల్సిన అవసరం ఉంటదేమో కదా, మరి మీరేమో బీటెక్ తోనే పిహెచ్డి చదివానంటున్నారు కదా, ఇది ఎట్లా సాధ్యమైంది చెప్తారా?
1: బీటెక్ తోనే డైరెక్ట్ గా పిహెచ్డి అనేది నేను బీటెక్ చేస్తున్నప్పుడు కొన్ని కొన్ని సెంట్రల్ యూనివర్సిటీస్ లో అండ్ ఐఐటీస్ లో డైరెక్ట్ గా త్రూ గేట్ అనేది సాధ్యమైంది. సో నేను గేట్ క్వాలిఫై అయిన తర్వాత ఇంటర్వ్యూ చేసిన తర్వాత సెంట్రల్ యూనివర్సిటీలో పిహెచ్డి పొందాను. మోస్ట్లీ అన్ని యూనివర్సిటీస్ లలో ఇప్పుడు అది సాధ్యం అవుతుంది బీటెక్ తర్వాత పిహెచ్డి. పిహెచ్డి చేయడానికి మీరు ఎంటెక్ తర్వాత పిహెచ్డి చేయొచ్చు, లేదంటే ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ పిహెచ్డి చేయొచ్చు. ఇప్పుడు బీటెక్ తర్వాత పిహెచ్డి డైరెక్ట్ గా అవకాశాన్ని కల్పిస్తున్నారు.
0: అయితే ఇప్పుడు ఈ రకంగా బీటెక్ తోని పిహెచ్డి చేయడానికి అవకాశం కల్పిస్తున్నారని చెప్పారు కదా, మరి ఇది ఎక్కడ అంటే అన్ని యూనివర్సిటీల్లో ఇలాంటి అవకాశాలు ఉన్నాయా, ఎక్కడెక్కడ మనకు అందుబాటులో ఉన్నాయో దానికి సంబంధించిన సమాచారం చెప్తారా?
1: ఇప్పుడు మోస్ట్లీ అన్ని యూనివర్సిటీస్ లలో ఇది అవకాశాన్ని అందిస్తున్నారు త్రూ గేట్ ద్వారా. అండ్ ఐఐటీస్ లో మేబీ ఒక 10-15 ఇయర్స్ నుండే అది అవైలబుల్ గా ఉంది బీటెక్ తోని పిహెచ్డి. సెంట్రల్ యూనివర్సిటీస్ లలో కూడా అప్పుడు అవైలబుల్ గా ఉంది. ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా దాన్ని యూజీసీ అనేది దాన్ని ఓకే చేస్తే ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా బీటెక్ తర్వాత పిహెచ్డి అని అందిస్తున్నాయి.
0: అంటే ఎట్లా, మనం దానికి సంబంధించిన ప్రత్యేకంగా ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది బీటెక్ తర్వాత మనం పిహెచ్డిలో చేరాలంటే?
1: అంతకుముందు సిఎస్ఐఆర్ నెట్ అనేది ఒకటి ఉంటుండే బీటెక్ తర్వాత పిహెచ్డికి, లేదంటే గేట్ ద్వారా. ఇప్పటికి కూడా గేట్ స్కోర్ చూసి వాళ్ళని ఇంటర్వ్యూ చేసి తీసుకుంటున్నారు.
0: నేరుగా గేట్ మార్కుల్ని బట్టి వాళ్ళకి అడ్మిషన్ దొరుకుతుంది.
1: అవును.
0: అయితే ఇప్పుడు మీరు ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఉద్యోగంలో చేరకుండా అసలు పరిశోధన వైపు వెళ్లాలని ఎందుకు అనిపించింది? మీరు సాఫ్ట్వేర్ కాకుండా ఇటు పరిశోధన వైపు వచ్చింది కదా, ఇదే ఇంజనీరింగ్ విభాగంలో, ఎందుకు అలా?
1: నేను బీటెక్ ఎలక్ట్రానిక్స్ లో చేస్తున్నప్పుడు నేను కొన్ని కొన్ని ప్రాజెక్ట్స్ దాన్ని పరిశోధిస్తున్నప్పుడు, నేను సొంతంగా ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు నాకు ఈ పరిశోధన అనే దానిపైన ఆసక్తి కలిగింది. దాని ద్వారా నేను పరిశోధనలోకి వెళ్లాలని అనుకొని ఇలా బీటెక్ తర్వాత అప్లై చేయడం స్టార్ట్ చేస్తే అప్పుడు గేట్ స్కోర్ తోని యూనివర్సిటీలో జాయిన్ అయ్యాను.
0: అయితే ఇప్పుడు అట్లా మీరు పిహెచ్డి వైపు అంటే పరిశోధనల వైపు మళ్ళాలన్న ఆసక్తితోని ఆ రంగంలోకి వచ్చిన తర్వాత మీరు పిహెచ్డిలో పరిశోధన అంశంగా ఎంచుకున్న అంశం ఏమి, ఇప్పుడు మీరు ఏదైతే పరిశోధన చేసిన అంశం ఉన్నదో ప్రస్తుత సమాజానికి దాని వల్ల ఏ రకమైన ప్రయోజనం చేకూరుతుంది, ఎట్లా ఉపయోగపడుతుంది అని మీరు అనుకుంటున్నారు?
1: నేను పిహెచ్డి ఎలక్ట్రానిక్ సైన్స్ అనే విభాగంలో అంశం అనేది సిలికాన్ కార్బైడ్ అనే ఒక మెటీరియల్ ని మనం మెమొరీ డివైస్ లలో లేదంటే డయోడ్స్ లలో ఎలా యూజ్ చేస్తాము అనే అంశం పైన నేను పరిశోధన చేశాను. సో అందులో మెమొరీ, చాలా టైప్స్ ఆఫ్ మెమొరీస్ ఉంటాయి. అందులో ఇప్పుడు మనం నార్మల్ గా మన ఫోన్లలో వాడేవి ఎస్రామ్, డీరామ్, కంప్యూటర్ లో కూడా ఎస్రామ్, డీరామ్, ఫ్లాష్ అనేది మన పెన్ డ్రైవ్స్ లలో వాడతాము. సో ఇవన్నిటినీ మనము ఏదైనా రీప్లేస్ చేయొచ్చా నాన్ వోలటైల్ మెమొరీ అనేది, అంటే ఇంకా స్కేలింగ్ చేయొచ్చా లేదంటే ఇంకా హై స్పీడ్ లో పవర్ గా ఏదైనా చేయొచ్చా అని ఆలోచిస్తున్నప్పుడు రెసిస్టివ్ ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ అనేది ఒక కైండ్ ఆఫ్ నాన్ వోలటైల్ మెమొరీ. అది మనకి ఎక్కువ స్పీడ్ తక్కువ పవర్ కన్సంప్షన్ అనేది యూజ్ అవుతుంది. సో దట్ మనము ఇప్పుడు యూజ్ చేస్తున్న ఈ ఎస్రామ్, డీరామ్, ఫ్లాష్ కాకుండా రెసిస్టివ్ ర్యాండమ్ యాక్సెస్ మెమొరీని మనం మన ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ లో రీప్లేస్ చేయొచ్చు అనే అంశం పైన చేపట్టాను. ఈ సిలికాన్ కార్బైడ్ అనేది ఏంటంటే ఈ మెటీరియల్ అనేది హై థర్మల్ కండక్టివిటీ ఉంటుంది అండ్ హై సాచురేషన్ వెలాసిటీ ఉంటుంది. సో దీన్ని నార్మల్ సిలికాన్

0: బేస్డ్ డివైజెస్ మనం ఏవైతే మన కంప్యూటర్స్ లలో ల్యాప్టాప్స్ లలో లేదంటే మన ఫోన్లలో వాడుతున్నామో దాన్ని రీప్లేస్ చేస్తే మనకు ఎక్కువ పవర్ అండ్ హార్ష్ ఎన్విరాన్మెంట్స్ లలో యూజ్ చేయగలము అనే ఒక ఐడియాతోని దీన్ని చేపట్టాము. దాంట్లో మేమేం చేసామంటే ఒక సింపుల్ కాస్ట్ ఎఫెక్టివ్ టెక్నిక్ తోని స్పట్టరింగ్ అనే ఒక టెక్నిక్ తీసుకొని కార్బన్ పీసెస్ ని సిలికాన్ టార్గెట్ పైన పెట్టేసి మేము స్పట్టరింగ్ చేయడం జరిగింది అండ్ రూమ్ టెంపరేచర్ లో. దీంతో ఏమవుతుంది అని అంటే మీరు ఫ్యూచర్ లో మీకు ఏమైనా ఫ్లెక్సిబుల్ వీరబుల్ డివైసెస్ కావాలి అని అంటే ఇటువంటి పద్ధతిని యూజ్ చేసుకుని మీరు కాస్ట్ ఎఫెక్టివ్ గా ఈ ఫ్లెక్సిబుల్ లేకపోతే వేరబుల్ డివైజెస్ కి ఇవి యూజ్ చేసుకోవచ్చు. సో ఇవి మేము ప్రాథమికంగా అనుకున్న అంశాలు, సో దట్ అది సమాజానికి యూజ్ అవుతుంది.
1: అయితే ఇవి కాకుండా మీరు ఇంతవరకు చేసిన పరిశోధనలు ఏమేమి ఉన్నాయి, వాటికి సంబంధించిన వివరాలు కూడా పంచుకుంటారా మా శ్రోతలతో?
0: నేను ఇప్పటి వరకు 6 పరిశోధన పత్రాలు ఇంటర్నేషనల్ జర్నల్స్ లలో ప్రచురించబడ్డాయి, అలాగే 4 కాన్ఫరెన్స్ ప్రెజెంటేషన్స్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ప్రెజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం నా దగ్గర ఒక PhD స్టూడెంట్ వర్క్ చేస్తున్నారు ఆన్ ది హై ఎలక్ట్రాన్ మొబిలిటీ ట్రాన్సిస్టర్ అనే డివైస్ పైన. అదేంటంటే మనకి ఇప్పుడు కమ్యూనికేషన్స్ లలో ఎక్కువ బ్యాండ్ విడ్త్, హై డేటా రేట్ కావాలి, మనకి స్పీడ్ ఎక్కువ కావాలి. సో ఇప్పుడున్న డివైజెస్ కాకుండా మనం ఇంకేదైనా డివైస్ వాడచ్చు అని అంటే ఈ హై ఎలక్ట్రాన్ మొబిలిటీ ట్రాన్సిస్టర్ అనేది యూజ్ చేయొచ్చు. అండ్ ఇద్దరు ఎంటెక్ ప్రాజెక్ట్స్ కూడా జరుగుతున్నాయి.
1: అయితే ఇప్పుడు మీరు ఒక పూర్వ పరిశోధన విద్యార్థినిగా అట్లాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు, వాళ్ళు ఎవరైనా పరిశోధనలు చేయాలి అనుకున్నప్పుడు వారికి మీరు ఇచ్చే సూచన సలహా?
0: మీరు బీటెక్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అప్పుడు ఓన్లీ మీరు పుస్తక పఠనం అనేది ఒక ధ్యేయంగా కాకుండా మీరు అనలైజింగ్ స్కిల్స్ అవన్నీ పెంచుకొని మీ ప్రాజెక్ట్స్ ని సొంతంగా డెవలప్ చేస్తూ ఉంటే మీరు మీ ఓన్ గా ఏదైనా ఒక స్టార్ట్అప్ అయినా స్టార్ట్ చేయొచ్చు. లేదన్నా అంటే ఏదన్నా రీసెర్చ్ ఓరియంటెడ్ దానిపైన వెళ్ళి ఏదో ఒక పేటెంట్ అయినా తీసుకోవచ్చు. అండ్ మీరు ఓపెన్ గా ఉండాలి, ఏదైనా మనం ఫేస్ ఫేస్ చేయగలుగుతాం
1: అనే దానికి
0: ఎదుర్కోవడానికి
1: సవాల్ ఎదురైనా దాన్ని తట్టుకుని ఎదుర్కొని నిలబడేందుకు సిద్ధమై ఉండాలి.
0: అవును.
1: అయితే మీరు ఈ ఇంజనీరింగ్ విభాగంలో ఇదొక ప్రాసెస్ అంటే దీర్ఘకాలికంగా కొనసాగే ప్రక్రియ, ఇందులో ముఖ్యంగా ఈ ఇంజనీరింగ్ అందులో ఇంకా పరిశోధన రంగంలో కొనసాగినరు, ఒక మహిళగా మీరేమైనా సవాళ్లను ఎదుర్కొన్నారా, ఎదురైనయా, ఎదురైతే వాటిని ఎట్లా అధిగమించి మీ లక్ష్యాన్ని చేరుకున్నారు?
0: నేను PhD చేస్తున్నప్పుడు క్లీన్ రూమ్ అనే, ఇప్పుడు నేను డివైజెస్ మేకింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ లో పనిచేయాలి, సో దానికి క్లీన్ రూమ్ అనే ఒక Class 100, Class 1000 అనే క్లీన్ రూమ్స్ ఉంటాయి. అవి అప్పుడు ఓన్లీ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లోనే ఉండింది అప్పుడు. సో అప్పుడు నేను ఏదైనా డివైస్ చేస్తున్నప్పుడు మనం ఎక్కువ ఎక్కువ బరువులున్న ఇన్స్ట్రుమెంట్స్ ని లేపాలి అండ్ నాకంటే ఎత్తైన ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ ని నేను హ్యాండిల్ చేయగలగాలి. అయినా నేను ఆ ఇబ్బంది నేను ఇబ్బందిగా ఫీల్ కాకుండా నేను పరిశోధన చెయ్యాలి అనే ఇష్టంతో చేస్తున్నాను కాబట్టి అంతగా ఏమి ఇబ్బందిగా అనుకోలేదు. అండ్ మహిళలు ఏదైనా సాధించగలరు,
1: ఇప్పుడు ఆకాశమే హద్దు, అన్ని రంగాల్లో మహిళలు వెళ్తున్నారు కాబట్టి ఆ భయం బిడియం అక్కర్లేదు, అన్నిట్లో కూడా సమానంగా పురుషులతో పోటీ పడి మన లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రయత్నాలు చేయొచ్చు అంటారు. అయితే ఇప్పుడు దాదాపు కొన్ని అంశాల్లో మీరు పరిశోధనలు చేసి దానికి సంబంధించిన పరిశోధన పత్రాలని కూడా సమర్పించిండ్రు, అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉద్యోగంలో బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు, మరి ఈ మీ గమనం ఇక్కడ వరకు ఆగుతుందా, ఇంకా భవిష్యత్తులో మీకు ఇంకేమైనా లక్ష్యం, ఇంకా పలానా లక్ష్యాన్ని చేరుకోవాలి, ఇంకా పలానా అంశాల్లో నేను పరిశోధించాల్సింది, పరిశోధనలు చేయాల్సింది ఉంది అని అట్లా ఏమైనా నిర్దేశించుకున్న గమ్యాలు లక్ష్యాలు ఏమైనా ఉన్నాయా?
0: ఇది ఇంతటితోనే ఆగిపోకుండా ఇంకా నా పరిశోధనలను నేను కొనసాగించాలి. నేను ఈ డివైజెస్ అనే అంశం పైనే నిలబడకుండా దాన్ని ఇంటర్ డిసిప్లినరీ రీసెర్చ్, దాన్ని లైక్ బయోసెన్సర్స్ లలో ఎలా యూజ్ చేయొచ్చు ఈ డివైజెస్ ని, లేదంటే అప్లికేషన్స్ లైక్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అప్పుడు ఎలా ఈ డివైజెస్ ఎక్కడ యూజ్ అవుతాయి, అటువంటి అంశాలపైన నేను నా పరిశోధనను కొనసాగించాలని అనుకుంటున్నాను.
1: చాలా సంతోషం చైతన్య అక్షర గారు.

0: మీరేదైతే ఒక లక్ష్యం గమ్యం ఏర్పాటు చేసుకుని దాని సాధన కోసం ముందుకు సాగుతున్నారో, మీ ఆ లక్ష్యం గమ్యాన్ని చేరుకోవాలని, అలాగే మున్ముందు మీరు చేపట్టే పరిశోధనలు కూడా ఫలవంతమై ఆ ఫలాలు సమాజ ప్రగతికి దోహదపడాలని ఆకాంక్షిస్తూ మీ ఈ అనుభవాల్ని మాతో ఇలా పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
1: థ్యాంక్ యూ అండి. చౌరస్తా విద్యా ఉద్యోగ మార్గదర్శి, బీటెక్తో పీహెచ్డీకి అవకాశాలు, మహేంద్ర యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్, పోరెడ్డి చైతన్య అక్షరతో కె లెనిన్ పెట్టిన ముచ్చట అది.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. శ్రోతలు అంబటాల సంగతులు కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు సీనియర్ పాత్రికేయుడు రచయిత మందలపర్తి కిషోర్ అందించిన లఘు ప్రసంగ మాలిక 37వ భాగంలో శ్రీనాథుడు వీరి గురించి చెప్తారు.
3: ఆగర్భ పండితుడు, ఆబాల్య కవి. మకరధ్వజుని కొంప ఒక చెంప కనుపింప, చిరగట్టినదయా చిగురుబోణి, ఉభయ కక్షములందు ఉరుదీర్ఘతరములౌ నెరులు పెంచినదయా నిలవేణి, పసుపు తావులు క్రమ్ము పైట చేలములెస్స ముసుగుబెట్టినదయా ముద్దుగుమ్మ, పూర్ణచంద్రుని పోలే పొసగ సింధూరంపు బొట్టు పెట్టినదయా పొలతి నుదుట, ఎమ్మె మేరగ ఇత్తడి సొమ్ముల మర, ఓర చూపుల కుల్కు సింగార మొలక, కల్కి ఏతెంచే మరుని రా చిల్క అనగా, వలపులకు చేటి ఒక ఒడ్డే కులవధూటి. కవి సార్వభౌముడు శ్రీనాథుడు సింహాచలంలో చెప్పిన చాటుపద్యం ఇది. ఎత్తుగీతితో కూడిన ఈ సీజన్లోకి కొట్టొచ్చినట్టు కనపడే విశేషాలు కొన్ని ఉన్నాయి. మొదటిది, సూక్ష్మమైన వివరాలని స్ఫుటమైన మాటలతో చిత్రించడం. రెండోది, శబ్దాలంకారంతో పాటు భావాలంకారాలను కూడా తూకం వేసినట్లు పొదగడం. మూడోది, అందాన్ని చూసి పరవశించిపోయే రాసిక్యం. నాలుగోది, అందం గురించి అంతే అందంగా చెప్పాలనే సారస్యం, అలా చెప్పగలిగే సామర్థ్యం. ఐదోది, అన్నింటికంటే ముఖ్యమైనది, ఔచిత్యం. కవిత్వ కళ తిరుగులేని రీతిలో రాణించాలంటే అందులో ఈ లక్షణాలన్నీ ఉండి తీరాల్సిందే. అవన్నీ తగుపాళ్లలో ఉన్నందువలనే శ్రీనాథుడు కవి సార్వభౌముడు అయ్యాడు. ఈ మహాకవి కావ్యాలు ఒకటో రెండో ఉటంకించి తృప్తి చెందడం అసాధ్యం. తన ప్రయాణాల్లో అడుగడుగునా చెప్తూ పోయిన చాటువులతో సహా శ్రీనాథుడి రచనలు అన్నీ స్మరించుకున్నా ఈ ఆకలి తీరేది కాదు. 14వ శతాబ్ది ఉత్తరార్ధంలోనూ, 15వ శతాబ్ది పూర్వార్ధంలోనూ సాహిత్య సేవను ఎదురు లేకుండా ఏలుకున్నవాడు శ్రీనాథుడు. కృష్ణాతీరంలోని కాళీపట్నంలో పుట్టాడని చెప్పుకునే ఈ కవి సార్వభౌముడు పంప, తుంగభద్ర, గోదావరి నదీ తీరాల్లో వీరవిహారం చేసినవాడు. తెలుగునాట అతి విస్తృతంగా పర్యటించిన కవి శ్రీనాథుడేనేమో. కుందూరు ఈశ్వరదత్త అన్నట్లు శ్రీనాథుడు ఆగర్భ పండితుడు, ఆబాల్య కవి కూడా. చిన్నారి పొన్నారి చిరుతకు ఒకటి నాడే మరుత్తరాచరిత్ర రచించానని, నూనూగు మీసాల నూతన యవ్వనంలో శాలివాహన సతసెత్తిని ఒడివించానని, నిండు జవ్వనంలో శృంగార నైషధం సంతరించానని, ప్రౌఢ నిర్భర వయః పరిపాకంలో భీమఖండం చెప్పానని, వయసు చెయ్యి జారిపోకముందే కాశీఖండం తెలుగు చేస్తానని శ్రీనాథుడే చెప్పుకున్న పద్యం కాశీఖండంలో కనిపిస్తుంది. ఇవే కాకుండా హరవిలాసం, శివరాత్రి మహాత్మ్యం, ధనంజయ విజయం, పల్నాటి వీరచరిత్ర, వినుకొండ వల్లభరాయుడి పేరిట నమోదై ఉన్న క్రీడాభిరామం కూడా శ్రీనాథుడే రాశాడన్నది సాహిత్య విద్యార్థుల నమ్మకం. వీటిలో రుజువు కావాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. వీటన్నింటిలోకి విశేషంగా చెప్పుకోవాల్సిన రచన శృంగార నైషధం. శ్రీహర్షుడు సంస్కృతంలో రాసిన మహాకావ్యం గురించి చెబుతూ నైషధం విద్వద్ ఔషధం అంటారు. అటువంటి కావ్యాన్ని శబ్దాన్ని అనుసరించి, అభిప్రాయాన్ని గ్రహించి, భావాన్ని ఉపలక్షించి, రసాన్ని పోషించి, అలంకారాన్ని భూషించి, ఔచిత్యాన్ని ఆదరించి, అనౌచిత్యాన్ని పరిహరించి, అనువదించానని సగర్వంగా చెప్పుకున్న యువకవి శ్రీనాథుడు. అంత ఆత్మవిశ్వాసంతోనూ, ఆ వయసుకు అసాధ్యం అనిపించే స్పష్టతతోనూ అనువ

0: అందువలన శృంగార నైషధం తెలుగులో ప్రబంధ రచనకు వరవిడిదిద్ది గొప్ప చారిత్రక కర్తవ్యం నెరవేర్చింది. శ్రీనాథుడు కేవలం కవిప్రాయుడు కాడు, పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారిగా ఓ వెలుగు వెలిగాడు. దర్బార్ను ఆశ్రయించేందుకు వచ్చే కవి పండితులపై పరీక్షాధికారిగా వ్యవహరించాడు. డజను దానశాసనాలను స్వయంగా రాశాడు. కోకిల అడవిలో కూసినా అంతే తీయగా కూస్తుంది అన్నట్లుగా 1408 నాటి ఫిరంగిపురం శాసనంలో కూడా శ్రీనాథుడు గొప్ప శ్లోకం రాశాడు. పెదకోమటి వేమారెడ్డి కీర్తిలత శ్రీశైలంలో స్థిరమూలమై కుమారాచలంలో వృద్ధి పొంది పంచారామాలలోనూ సింహాచలంలోనూ పందిరల్లి శ్రీకూర్మంలోనూ పురుషోత్తంలోనూ పుష్పించి కాశీలో విశ్వనాథుని ఎదుట నిత్య నైవేద్యానికి పనికి వచ్చేటట్లు ఫలించిందని ఈ శ్లోకానికి అర్థం చెప్పారు ఆరుద్ర. శ్రీనాథుడు లాంటి ప్రతిభావంతుల విషయంలో ఓ గొప్ప ప్రమాదం తరచు ఎదురవుతూ ఉంటుంది. కళ్ళు మిర్మిట్లు గురిపించే వాళ్ల ప్రతిభ మనలోని విమర్శనాత్మక విచక్షణను దిగమింగేస్తుంది. గమికర్మీకృత నైకనీవృతుడనై లాంటి తినిగింపుల ద్వారా సాహిత్యాన్ని సామాన్య పాఠకులకు అందనంత ఎత్తుకుపోయింది ఈ శ్రీనాథుడే. అతడు కవితల్లో నుంచి డుమువులు తొలగిస్తే మిగిలేదంతా సంస్కృతమైన అనే విమర్శ నిరాధారం కాదు. ఇక సౌందర్య శాస్త్ర ప్రమాణాల రీత్యా కొండంత ఎత్తున ఉండే శ్రీనాథుడి చాటుధార వస్తువు విషయానికి వచ్చేదానికి నేలబారు ప్రమాణాలతో ఉంటుంది. ఒకనొక అందగత్తిని విలయాలుగా కాక మగనాలుగా పుట్టించిన పాపానికి బ్రహ్మదేవుణ్ణే తప్పు పట్టిన దుస్సాహసే ఈ కవి సార్వభౌముడు. స్త్రీల శారీరక సౌందర్యాన్ని ఒళ్ళు మర్చిపోయి వర్ణించి పులకరించిపోయే లేఖితనానికి గౌరవం, కనీసం ఆమోదయోగ్యత సంపాదించి పెట్టిన ఘనుడు శ్రీనాథుడే. స్త్రీని భోగవస్తువుగా మాత్రమే చూడడంలో భాగమే ఈ లక్షణం కూడా. భీమఖండంలో వర్ణితులైన స్త్రీలందరూ అప్సర్వభోగినులేనని, అంచేత వాళ్లను అలా వర్ణించడంలో తప్పు లేదని కొందరు పండితులు మడిగట్టుకుని మరీ శ్రీనాథుడిని సమర్థించేందుకు తీయించడానికి ఈ ప్రతిభారాధనే కారణం. సామాజిక స్వభావం లేని కళ ఉండదనే వాస్తవం దృష్టిలో పెట్టుకోకపోతే కళకి ఖచ్చితంగా సామాజిక ప్రయోజనం ఉండాలన్న చైతన్యం మరుగున పడే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. శ్రీనాథ ఆరాధకులు మర్చిపోకూడని ప్రాథమిక సూత్రం ఇది.
1: పెరటి చెట్టు సీనియర్ పాత్రికేయుడు రచయిత మందలపర్తి కిషోర్ అందించిన లఘు ప్రసంగ మాలిక 37వ భాగంలో శ్రీనాథుడు గురించి చెప్పినరు. శ్రోతలు, మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాల్లోని చాలా వాటిని మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతున్నాం. ఒకవేళ మీరు ప్రసార సమయంలో వినలేకపోయినా మళ్ళీ మళ్ళీ వినాలి అనుకున్నా, మీ వాళ్లకు ఆ కార్యక్రమాన్ని వినిపించాలి అనుకున్నా మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎంలోకి వెళ్ళి వినొచ్చు. వినడే కాదు, ఆ కార్యక్రమాన్ని అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.

ఇయ్యాలటి అంబటాళ్ళ సంగతులు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 8 గంటలు కావస్తుంది. మరికొంచెం సేపట్లో సమాచార ప్రభాత్. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఇయాల్టి కథనం కార్యక్రమంలో మా ఊరి భాగవతం కథల సంపుటి నుండి మేనమామ సాలు కథ వినిపిస్తారు. రచయిత పెద్దింటి అశోక్ కుమార్.
1: ఇగో మా అమ్మమ్మది మాది ఒక్కటే ఊరు. వాళ్ళదేమో కిందివాడకట్టు, మాదేమో మీదివాడకట్టు. మీదివాడకట్టును పల్లె మీద అని కూడా అంటారు. మా అమ్మను ఊళ్ళోనే ఇచ్చిర్రు. ఇప్పుడు నేను అమ్మ అంటున్నా కానీ మొన్నటిదాకా అందున అక్క అనే అందుంటిని. ఎందుకంటే నేను ఎప్పుడు మా అమ్మమ్మ దగ్గరనే ఉందుంటి. మాకు ఒక్కడే మేనమామనాయ, ఆయన పేరు కొండయ్య. నేను ఎప్పుడు మామతోనే ఉందుంటి. మా మామ ఎట్లా అంటే గట్లా, మా మామ మా లక్ష్మవని అవ్వ అంటుండే. ఇక నేను కూడా ఏమందు, అవ్వ అందు. మా తాతను నాయన అంటుండే, నేను కూడా నాయన అందుంటి. మా అమ్మను అక్క అంటుండే, నేను కూడా అక్క అందుంటి. ఆయన ఎట్లా అంటే గట్లా. ఇక మా బాపును మాత్రం బాపు అందుంటి. కోపం వచ్చినప్పుడు మా మామను నేను మొద్దొడా అందుంటి. నన్ను మా మామ అరే బక్కోడా అంటుండే. మా కొండయ్య మామ వట్టి కోతి, అరే అస్సలు ఉన్నజాలుండడు. ఇగో ఎట్లుంటాడు తెలుసునా, నల్లగా తుమ్మ మొద్దోలే షెయ్యెత్తు మనిషి. ఇంకా లగ్గం కాలేదు, అట్టకట్ట. పిల్ల కొరకు చూస్తోండ్రు అచ్చం. మా కొండయ్య మామ మా చిన్నతాత లెక్కనే ఉంటాడట. చిన్నతాత అంటే ఎరికేనా మీకు, ఎవరు అనుకున్నావు, మా లక్ష్మ వాళ్ళ అన్న. నేను ఆ తాతను జూల్లే, వాళ్ళది కొత్త పెళ్ళట, మా ఊరికి దగ్గరనే ఉంటుంది. అయితే ఎప్పటికి నాటకాలు ఆడేటోడట. నాటకం అంటే ఎరికే కదా మీకు భాగవతం. ఎందుకంటే ఆ నాటకం వేరు, భాగవతం వేరు. భాగవతాలలో ఇంకా పచ్చి భాగవతం వేరుంటుంది. మా చిన్నతాత కాలంలో అన్ని పచ్చి భాగవతాలైనట. తాళం తబ్ల మీద తకదయ్యి తప్పకనే ఉరుడే. వాళ్ళ కొత్త పెళ్ళూళ్ళరే ఏమంటారో కానీ మా ఊళ్ళరే మాత్రం భాగవతం పేరు చెప్పంగానే ముందు మా చిన్నతాతనే యాజ్ చేస్తారు. ఎందుకంటే ఆ చిన్నతాత పేరు కూడా కొండయ్యనే. ఏ ఏషమెత్తే ఆయేషం దిగచ్చినట్టు ఉంటుండేనట, ఆడేషమెత్తే అంత చక్కదనం ఉంటుండేనట. కొండయ్య తాత ఏషం గడితే చాలు జనం ఇరగబడి చూతురట. తెల్లారని పొద్దుకొని స్టేజి నుండి కదలకపోదురట. అంత మంచి జబర్దస్త్గా ఎత్తుండేనట. ఒకసారి ఏమైంది ఎరికేనా, ఈ కృష్ణలీలల ఆట నేర్చుకుంటుండ్రట. ఈ కొండయ్య తాతదేమో కృష్ణుని వేషము, రాత్రిపూట రిహార్సల్. అది కోతల దినమట, పొద్దంతా వరి కోత. ఒకనాడు కోత కోసి పగటిపూట మా కొండయ్య తాత ఏం చేసిండట, షెట్ కిందవనట. షెట్ కిందవంటే ముఖం మీద ఎండగొట్టిందట. ఇగో పుట్టలకెళ్ళి పామచ్చి నాగంబావు మంచిగా ముఖానికి పడిగదీసి అడ్డం పట్టిందట. అందరు పరిశానవుడేనట చూసి. ఇక భాగవతం పేరు చెప్పంగానే మా కొండయ్య తాతనే యాద్ చేస్తారని చెప్పినా కదా, దానికి ఒక పెద్ద కథ ఉంది. ఏందంటే ఓసారి ఏమైంది ఎరికేనా, ఇట్లే మా ఊళ్ళే భక్త ప్రహ్లాద ఆట ఆడుతుండ్రట. ఆడేటప్పుడు మా కొండయ్య తాత ఉన్నాడు కదా, కొండయ్య తాత నరసింహస్వామి వేషం వేసిండట, ఇంకొకడు హిరణ్యకశిపుని వేషం వేసిండట. ఇక హిరణ్యకశిపునికి నరసింహస్వామికి యుద్ధం జరుగుతుంది కదా, అప్పుడు నరసింహస్వామి ఆ హిరణ్యకశిపుని వేషం వేసినని శీరినంత పనిచేసిండట. ఏషకాలు అంతా దొరకబట్టి మా కొండయ్య తాతను పక్కకు గుంజుకొచ్చిరట. తెల్లారి పెద్ద పంచాది. ఎందుకంటే ఆ హిరణ్యకశిపుని వేషం వేసినోనికి మా కొండయ్య తాతకు అగ్గి పగనట. అయితే నన్ను పానందియ్యాలని చూసిండని ఆ హిరణ్యకశిపుని వేషం వేసిన ఆయన పంచాది పెట్టిండట. కులానికి ఒక పెద్ద మనిషి కూర్చున్నారట, వాని పెయ్యి మీద గీతలు ఆ రక్తం చూసి నిజమే అనుకున్నారట. తాత చెప్పే సమాధానం ఏంటంటే, నరసింహస్వామిని వినరా నేను నమలక మింగేదగానరా అనే పాట ఉంటుంది కదా, ఆ పాట వాడినప్పుడే క్యాలి ఉందట. ఈ కథం క్యాలి తప్పిండట. తర్వాత ఏం జరిగిందో నాకు ఎరుకలేదు, అవ్వతోడు అయ్యతోడని ఒట్లు పెట్టుకున్నాడు. ఇక జనమింటారా మరి, పెద్ద మనుషులు నమ్ముతారా, నరసింహస్వామి వేషమెత్తే శిగమచ్చి క్యాలి తప్పినవు సరేరా, మరి దశరథ మహారాజు వేషమెత్తే మూర్ఛ రావాలి కదా, అట్లా అత్తదా నీకు అని ఒక పెద్ద మనిషి అన్నాడట. ఇక చూడు అదే తీర్పు అయింది. మరునాడే శ్రీరామ వనవాసం రిహార్సల్ మొదలైంది. మా కొండయ్య తాతది దశరథ మహారాజు వేషం, హిరణ్యకశిపు నేషం వేసిండు కదా, వాందేమో రాముల వారేషం. రెండు వారాలల్లో ఆట నేర్చిండట. అప్పుడు నాటకానికి టికెట్లా పైసలా, వట్టిగానే నాలుగు తోవల కాడ శాంద్రి వేసుకొని ఎద్దురు ఆట ఆడుదురు. నాలుగు కట్టెలు వాతి ఎదురుగా నాలుగు సీరియల్ కట్టి లేకపోతే దోతులు కట్టి ఆ కొనకోటి ఈ కొనకోటి దీటి పెడుదురు. ఆట మొదలైందట. పంచాయతీ పెద్దలు ముందటనే కూర్చున్నారట. ఇక కథ నడుస్తుంది. రాముడు అడిగిపోయే సీన్ వచ్చింది. అందరూ అదే సీన్ కొరకు ఎదురు చూస్తుండట, మరి కొండడు ఏం చేస్తాడో చూద్దామని. ఇక రాముడు అందరికి చెప్పి పాట పాడుకుంటూ అడవికి పోతుండట. ఈ కొండయ్య తాత ఆ రామ అన్నడట, ఆయన తిరస్కపడ్డాడట. కథ అట్లనే కళ్ళు తేలేసిండట, ఊపితే ఊగడట, పిలితే వలకడట, అట్లా నోరు తెరిచేయండట. ఇక సాకగా డాక్టర్ దగ్గర తీసుకుపోయిండట. డాక్టర్ చెయ్యి చూసి ఇంకేంది చచ్చిపోయింది అని చెప్పిండట. ఇది నిజమేనా అని నేను మా లక్ష్మవని అడిగిన. నిజమని లేదు, అబద్ధమని లేదు, కానీ కండ్ల నీరు పెట్టుకున్నది. మా తాత చచ్చిపోయిన ఏడాదికే ఈ కొండయ్య మామ పుట్టిండట. మా అవ్వ వాళ్ళ అన్న పేరునే ఈ మా మామకు పెట్టుకుందట. ఇక అదేం సాలో గాని కొండయ్య మామకు కూడా మా తాత లెక్కనే నాటకాల పిచ్చి. చిన్నప్పుడు రాత్రిపూట నాటకం చూసి పొద్దంతా పాతగూడల ముఖానికి సున్నం పూసుకొని ఏషాలు ఎత్తుండేనట. గూన పెంకల కాగితాలు కట్టి

0: తబలా లెక్క చేసి రాజేషం వేసి ఎప్పుడు ఆ నాటకాలతోనే తిరుగుతుండేనట. ఇక నన్ను అప్పుడప్పుడు ఒరే సేవక అంటుండే. నేను అనుకుంటానా, రే ఇంకెందుకున్నవరా సావక అని నేను అనుడు పెట్టినా. ఎక్కడన్నా నాటకమైతే చాలు, ముందటినే తువ్వాల వరుసుకొని కూసుంటాడు. పోయేటోడు ఒక్కడు పోతాడా ఎంబడా, నన్ను కూడా తోలుకపోతాడు. నాకు కూడా నాటకాల పిచ్చే. ఎక్కడ పగటి భాగవతాలు ఆడినా బడికి యగనామం పెట్టాలి, స్టేజ్ మీద కూసోవాలి. ఇద్దరం వాళ్ళు పాటలు పాడితే మేము కూడా వాళ్ళ లెక్కనే పాట పాడాలి. మా మామ నన్ను అట్టి కూసోనిస్తాడా, అరే ఎట్లా పాడుతుండో సూర్రా, ఏది నువ్వార్రా అని ఇద్దరం గిలగిల పెట్టుకుందుటి. ఎడ్ల కాడ కూడా ఇవే పాటలు పాడుతుండేనట. మా తిరుపతి తాత కోపానికి వచ్చి, చియ్యవ్వ ఈ గాడిద కొడుకు భాగవతులలో పోతాడే అని ఊకే తిడుతుండేనట. మా లస్మవ మాత్రం నవ్వుకుంటా మా అన్నసాలు పడ్డది అంటుండేనట. అప్పుడప్పుడు నన్ను చూసి, ఓయ్ పిల్లగా నువ్వు కొండయమామ తోకిడువవు, నీకు కూడా మేనమామ సాలే పడ్డది అంటుండే మా లస్మవ మూరిపంగా. అన్నట్లుగానే మా ఊళ్ళ్రేనే కాదు, చుట్టూ ఏ ఊళ్ళ్రే నాటకాలు ఆడినా మేమిద్దరం పోదుంటిమి. అప్పుడు మా ఇంట్లో కరెంటు ఉండేనా లేకుండే, మా తాతోళ్ళ ఇంట్లో మాత్రం ఉండే. ఎక్కడ ఈ ఊళ్ళో నలుగురు ఐదుగురు ఉండే కదా అప్పుడు, అట్లా మా తాతోళ్ళ ఇంట్లో ఉండే. నేను బడి నుంచి రాగానే అన్నం తిని పుస్తకాలు పట్టుకొని చదువుకుంటానని మా అమ్మకు చెప్పి మా తాతోళ్ళ ఇంటికి పోదుంటి. ఇక చదువు అమ్మ అన్న, పుస్తకాలు ఆడ వాడేయాలి, రాత్రికి రాత్రి ఏ ఊరికో పోవాలి, నాటకాలు చూడాలి, తెల్లారి వారికి ఇల్లు చేరాలి. నేను ఎటు పోతున్నానో మా బాపుకు మా అమ్మకు అస్సలు తెలియదు, మా లస్మవకు మాత్రం తెలుసు, కానీ వాళ్ళకి చెప్పది. మామ యాళ్లకు పని మీద కనబడితే చాలు, ఎటు పోయినా మా తాత పట్టించుకోపోతుండే. భాగవతులాల పోతుండా వాడు ఇంకెటు పోతుండా ఆయనకు అవసరం లేకుండే. అందుకని మా మామ కూడా ఎదురు బెదురు లేకుండా యాడ నాటకాలు జరిగినా ఆడికి పోతుండే. మా మామకు నాకు మాటలన్నీ సీటు మీదనే నడుతుండే. మా మామ సీటు కీసుమంటది, సీటు మీద పాట పాడితే కుండలల్లా మూత ఊడుతుంది. మరి నాకు సీటు ఎత్తదా, ఉత్తానే ఉస్తుస్తాని ఉత్తుంటి. కానీ నేను అన్నది మాత్రం మా మామకు అర్థమవుతుండే. ఎట్లా తెలుసుకున్నావు కానీ చుట్టూ పది ఊర్లల్లా ఎక్కడ తబల సప్పుడు మోగినా సరే మా మామకు తెలుతుండే. అరే పోదామారా అంటుండే. ఓసారి సీటు మీద షోకులు పోదామా అంటుండే. నేను యాడికి అందుంటి, దాసారి భాగవతం ఉందట ఫలానా ఊర్లా అని సీటు మీదనే చెప్తుండే. మా మాటలు ఎవ్వలకు అర్థం కావు. ఇద్దరం భాగవతం దగ్గరికి పోయి కుసుందుం, ఆట దుమ్ము రేగుతుండే. అట్లా ఒకసారి మాయసుభద్ర ఆటకు పోయినాం. పాటలు మొత్తం దరువులే, ఆట తాళాలే. మామకు అక్షరాలు కూలవలుక్కొని అప్పుడప్పుడు తట్టుకుంటా తట్టుకుంటా చదువుకుంటా వచ్చు కానీ చక్కగా చదువురాదు. అరే పాటలు మంచుకున్నాయి రాయిరా అని పెన్ను కాగితం నా చేతికిచ్చిండు. ఒక పెట్రమాక్స్ లైటు స్టేజ్ ముందు ఉంది, గా లైట్లు ఏమన్నా రాయత్తదా, రాయపోతే మా మామ ఊకుంటాడా, ఇక మరి ఏదన్నా కానీ నేను రాసడం మొదలుపెట్టిన. అది గుడ్డి లైటేనే, సరిగ్గా కనబడ్డదా. నేను చీకట్లా రాతనే ఉన్నా గీక్తనే ఉన్నా. ఇక తెల్లారింది, ఇంటికి వచ్చినాం. అట్లా నాలుగు కమ్మలు నింపిన. అబ్బా నువ్వురా మనిషి అంటే మస్తు రాసినావు, గిట్ల హుషారుండాలి అనుకుంటా మామ కమ్మలు మలిపి జేబులో పెట్టుకున్నాడు. తెల్లారి ఎడ్ల కాడ చదువు పోతే చదువు రాదట, చదువు వచ్చిన వాళ్ళకి ఇస్తే ఇది రాదనే కాదన్నారట. నా దగ్గరికి తెచ్చి, అరే నువ్వైనా చదువురా, వాళ్ళకు ఓలకు చదువత్తలేదు అన్నాడు. రాయంగేదో చీకట్ల రాసినా గానీ నాకు మాత్రం చదువత్తదా, అస్సలు చదువురాలే. నీ పోరనిపిస్తే కూడదు, రాతరాతే తురుకోను. అయ్యకు తెలియదు, దూతయకులను తాతకు తెలియదురా, ఏడో చదువుతున్నావు ఎందుకురా అని శంప మీద లోక్కడు గుంజాడు. నేను ఏడ్చుకుంటూ ఇంటికి పోయినా. మా బాపుతో చెప్పిన. మా బాపు కోపానికి వచ్చిండు. ఇక మా బండారం మొత్తం బయటపడ్డది. మామని తిట్టిండు, తిరిగితే అరే నువ్వు తిరుగు, మావని మాత్రం దింపకు. నువ్వు భాగవతులలో కలుతావు మాకు మా తెలుసు, మావని మాత్రం భాగవతులలో కలపకు అని హెచ్చరించిండు. రెండు రోజులు మామ మా ఇంటికి రాలేదు, కనబడ్డా నాతో మాట్లాడలేదు. నా దోస్తి ఉండడేమో అని నాకు భయమైంది. ఇక మూడో నాడు మళ్ళా మామూలే, షోకులు వస్తావా అని సీటు మీద పిలిచిండు. ఇద్దరం రాత్రికి రాత్రే నడుచుకుంటా బండలింగం పెళ్ళిపోయినాం. సింహం చీకటి, గుండ్ల చెరువు కట్ట, త్వరిశేన్ల మధ్య నడుక, మేము వట్టిగానే ఆడుతున్నారనుకున్నాం. ఆడికి పోయినాక అట్టిగా ఆడతలేరు, టికెట్లు పెట్టి ఆడుతున్నారు. మా దగ్గర పైసలు ఉన్నాయా యాడి, మామ దగ్గర లేవు నా దగ్గర లేవు, ఎట్లా నాటకం చూడక మర్రెత్తమా. మా మామ ఒక మంచి భయం చెప్పిండు. అరే బక్కడా ఇక రారా అని నన్ను పిలిచిండు. పిలిచి చుట్టూ పర్దాలు కట్టాను. పర్దాల సందుల నుంచి నన్ను లోపలికి నూకిండు. నేను మెల్లగా లోపలికి పోయినా. లోపలికి పోయి మెయిన్ గేట్ దగ్గర పాస్ తీసుకొని మళ్ళా బయటకు వచ్చిన. బయటకు వచ్చి ఆ పాసును మా మామకిచ్చిన. మళ్ళా నేను పర్ద సందుల నుంచి లోపలికి పోయినా. ఇట్లా ఇద్దరం పోయి ఆట ముంగడ కూర్చున్నాం. ఇంటికి వచ్చేసరికి తెల్లారింది. నాకేమో మస్తు నిద్ర వస్తుంది. ఎట్లా బడికి పోవాలనే? అది ఊర్రే బడి కూడా కాదు, లింగనపేట బడి. 4 కిలోమీటర్లు నడిచిపోవాలి. పోకపోతేనేమో మా బాబు కొడతాడు. పోదామంటేనేమో నిద్రత్తోంది. బడికి పోతాననిగా సర్ది కట్టుకున్నా. చక్కగా వచ్చి మా లస్మ వాళ్ళ ఇంట్లో వండుకున్నా. బడి టయానికి మళ్ళీ ఇంటికి పోయినా. పొద్దంతా మామ కలుపు దీయబోయిండట. నిద్రని ఎట్లాపుకున్నాడో పాపం. రాత్రి వచ్చి మళ్ళా నాగంపేట గౌండ్రోల్ల ఎల్లమ్మ కథ ఉంది, పోదామారా అంటాడు. నాకు కాళ్ళు గుంజుతున్నాయని చెప్పిన. అయితే సైకిల్ మీద పోదాం పారా అని సైకిల్ మీద ఎక్కించుకొని నన్ను నాగంపేటకు తీసుకుపోయాడు. మామ సైకిల్ దొక్కుతూ, అరే ఇట్లా తిరుగుడు కాదురా, ఇక మనూళ్ళనే 10 మందిని కలుపుకొని నేనే ఒక మేళం పెడతా. 10-12 ఆటలు నేర్చి ఊరూరు తిరుగుతా. ఫలానా ఊరోళ్ళంటే ఏరియా మొత్తం తెలవాలే అని అన్నాడు. నాకెంతో మురిపెం అనిపించింది. మామకు తోడు నేను కూడా సైకిల్ మీద పైడేసి తొక్కిన. 1/2 గంటలు నాగంపేటలు ఉన్నాం. తిరిగి వచ్చేసరికి నడిజాం రాత్రి దాటింది. కండ్లు మూసినామో లేదో, తెట్టన తెల్లారింది. నేను పొద్దు బారేకిడెక్కినాక లేచి బడికి పోయినా. మామ మాత్రం పాపం కూరుకు రాత్రే లేచి దొడికాడికి పోయాడు. కానీ నా మనసంతా మేళ్ళం మీదనే ఉంది. మామ ఎట్లా మేళ్ళం కడతాడు, ఎవలేలను జమ చేస్తాడు చూద్దామని నేను ఎదురు చూస్తున్నా.
1: కథనం మా ఊరి భాగోతం కథల సంపుటి నుండి మేనమామ సాలు కథ వినిపించిండ్రు రచయిత పెద్దింటి అశోక్ కుమార్. ఇయ్యల రాత్రి 9:30 కథనం కార్యక్రమంలో మా ఊరి భాగోతం కథల సంపుటి నుండి మా భాగోతం మొదలైంది. కథ వినిపిస్తారు రచయిత పెద్దింటి అశోక్ కుమార్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిన్న.

నవ్వులు నిండిన రోజులు, సంతోషంతో కూడిన క్షణాలు మీ జీవితంలో ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఇయలట్ సింగిడి సినీ గీతాల హర్విల్లు కార్యక్రమం స్వాగతం చెప్తుంది.

0: ఇది జనంతో జనంలో మనమైన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. హలో,
1: హలో,
0: నమస్తే.
1: నమస్తే.
0: ఏం పేరు?
1: నిర్మల.
0: ఎక్కడి నుంచి అమ్మా?
1: భీమ్సారి.
0: ఎట్లున్నావు నిర్మల? నిర్మలంగా ఉన్నారా? అంటే ప్రశాంతంగా, వాతావరణం కూడా చల్లగా ఉన్నది.
1: ప్రశాంతంగా ఉన్నాం.
0: ఏం చేస్తుంటారమ్మా?
1: మేము కూలి పని చేస్తాం.
0: అవునా? ఇవాళ వెళ్ళలేదా మరి?
1: వెళ్ళలే.
0: ఏమన్నారు?
1: ఏ పనులు లేవు ఇప్పుడు.
0: లేవా? ఎందుకు? చేన్లలో ఉన్నాయి కదా పనులు. అంటే
1: ఎక్కువ ఏముండవు ఇప్పుడు.
0: ఇప్పుడు కొంచెం కొన్ని రోజులు అయితే గడ్డి మొలుస్తుంది, కలుపు అన్ని ఉంటాయి కదా. తిన్నారా మరి?
1: ఇంకా తిండే.
0: చెప్పమ్మా, ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏమన్నా పాట వినాలి అనుకుంటున్నావా?
1: పాట వినాలనుకుంటున్నా.
0: ఏం పాట కావాలి?
1: పట్ట కన్నా పట్టింది.
0: ఏం పాట అందులోకెళ్ళి?
1: శివుడి పాట.
0: శివుడి పాటనా? విందామా మరి నిర్మల?
1: విందాం.
0: ధన్యవాదాలమ్మా ఫోన్ చేసినందుకు.

0: பச்சா பபலா
1: சை பால்,
0: நடுவுல தாமரா
1: சை பால்,
0: புரத புள்ளா
1: சை பால்.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: శ్రోతలు సింగిడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమంలో పాటలు వింటున్నారు. మీరు కూడా మీకు నచ్చిన పాటని వినాలి అనుకుంటే ఏదైనా మీ వాళ్లకు 100.2 FM ద్వారా ముచ్చట చెప్పాలి అనుకుంటే, మంచి మాటల్ని వినిపించాలి అనుకుంటే ఫోన్ చేసి ముచ్చట పెట్టి మీకు మీ వాళ్లకు నచ్చిన పాటల్ని వినొచ్చు. ఇందుకోసం మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 0873 2 కోడ్ని జత చేసి 2300081 నంబర్ కానీ 2950081 నంబర్లకు కానీ ఫోన్ చేయండి, ముచ్చట పెట్టుర్రి, నచ్చిన పాటని వినుర్రీ.

శ్రోతలు, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం ద్వారా వెలువడుతున్న సింగిడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమంలో పాటలు వింటున్నారు. ఫోన్ ద్వారా కాదు, ఉత్తరాల ద్వారా కూడా మీరు వినాలన్న పాటను కోరొచ్చు. మరి ఆ పాటల్ని పొద్దున ప్రసారమయ్యేటి సింగిడి కార్యక్రమంలో, సాయంత్రం ప్రసారమయ్యేటి మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి కార్యక్రమంలో వినిపిస్తాం. మరి ఇందుకోసం మీరు ఉత్తరాలు రాయాల్సిన చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం విద్యానగర్ ఆదిలాబాద్ పిన్కోడ్ 504001. ఉత్తరం ద్వారా పాటను కోరిండ్రు పరాశక్తి చిత్రం నుంచి సింగారాల సీతాకోకవే అనే పాటను మాకోసం వినిపించండి అంటూ, కర్ణాటక స్టేట్ చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్, మరి వాళ్ళందరి కోసం ఈ పాట.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

ఇది జనంతో జనంలో మనమైన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా శ్రోతలు సింగిడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమంలో పాటలు వింటున్నారు. ఇవాళ ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసుడు, కవి, వాగ్గేయకారుడైన మంగళంపల్లి బాలమురళీకృష్ణ జయంతి. ఈ సందర్భంగా ఇవాళ రాత్రి 10 గంటలకు కర్ణాటక సంగీతం కార్యక్రమంలో వీరి గాత్రం ప్రసారమవుతుంది. ఇప్పుడు వినండి నర్తనశాల చిత్రం నుంచి వీరు పాడిన ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలు సింగిడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమంలో పాటలు వింటున్నారు. ఎలా సినీ నటుడు రణవీర్ సింగ్ పుట్టినరోజు. ఈయన 2010 సంవత్సరంలో యష్ రాజ్ ఫిలిమ్స్ కామెడీ బ్యాండ్ బాజా భారత్ లో అనుష్క శర్మతో కలిసి నటుడిగా సినీ రంగ ప్రవేశం చేసిండ్రు. ఆ సినిమాలో తన నటనకు ఉత్తమ నటుడిగా అవార్డు కూడా అందుకున్నారు. ఆ తర్వాత లేడీస్ వర్సెస్ రిక్కీ బాహల్ 2011లో శర్మతో కలిసి నటించిండ్రు రణవీర్ సింగ్. 2013 సంవత్సరంలో లుటేరాలో దొంగగా నటించినందుకు ఆయన నటన విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ఆ తర్వాత సంజయ్ లీలా బన్సాలి తీసిన నాటకం గోలియోంకి రాస్ లీలా రామ్ లీలాలో దీపికా పదుకోనేతో కలిసి నటించిండ్రు. మరి ఈ సందర్భంగా రణవీర్ సింగ్ నటించిన దురందర్ సినిమా నుంచి ఈ పాట.

0: ఇది జనంతో జనంలో మనమైన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. హలో
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే, పేరు చెప్పండి.
1: మమత సుదర్శన్.

0: బాగున్నారా?
1: బాగున్నా మేడం.
0: ఏం చేస్తుంటారు?
1: వ్యవసాయం ఉందమ్మా.
0: ఎట్లా ఉంది? వర్షాలు పడుతున్నాయి కదా.
1: ఫుల్ వర్షాలు
0: అయిపోయినాయా? అన్ని మొక్కలు అదే గింజలు మొలకెత్తినాయా?
1: లేదమ్మా, మాకు కాటన్ ఉండదు వరి. కెనాల్ రావాలంటే గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉండాలి, ఇంకా అడుగడుగే ఉన్నాయి.
0: అవునవును, ఇంకా కొంచెం ఇంకా భారీగా ఏం స్టార్ట్ కాలేదు కదా వర్షాలు. ఈసారి మరీ యాక్చువల్ గా పోయిన సంవత్సరం అయితే మేలోనే స్టార్ట్ అయినాయి వర్షాలు. ఈసారి మనకు జూన్ మొత్తం కంప్లీట్ లాస్ట్ మంత్ ఎండింగ్ లో స్టార్ట్ అయినాయి వర్షాలు. ఈసారి నీటి ఎద్దడి కూడా బాగుండే. వర్షాలు కంపల్సరీ పడాలి అంటే మన చేతులతోటి మనమే పడకుండా చేసుకుంటున్నామేమో, ఎందుకంటే చెట్లని నరకడం వల్ల. కాబట్టి మనం నరకకుండా కనీసం ప్రతి ఒక్కరూ ఒక చెట్టుని మన ఇంటి ఆవరణలో అయినా కూడా నాటుకుంటే మంచిది. ఇప్పుడు ఎంత అంటే ఇల్లు కడుతున్నారు కానీ జాగాలు ఉంచుకుంటలేరు చెట్లకి.
1: అవును మేడం, ప్రతి సంవత్సరం ఏం చేస్తాం మేడం, ఒక 200 మామిడి గింజలు మేము వాడిని అన్ని కడిగి ఎండబెట్టి పెడతాము. ఇప్పుడు వర్షం పడ్డది కదా, ఎక్కడైనా ఓపెన్ ప్లేస్ ఉంటే అక్కడక్కడ వేసేస్తాం.
0: మంచి పని అండి అట్లా.
1: ఇప్పుడు అల్లనేరేడు కూడా.
0: అవునవును అవును అవును,
1: మొన్న ఒక 500 గింజలు పెట్టించిన రోడ్ సైడ్.
0: అట్లనా, మంచిదే. ఇప్పుడు ఇటు సైడు నిర్మలు, ఇటు కాడేము, కానాపూరు ఇటు సైడు మంటి పాపం కోతులది కూడా బయట ఎక్కువ ఉన్నది. వీటికి లో అడవులలో ఆహారం దొరకక ఇంట్లకు బయటకి వచ్చి కూడా ఇబ్బంది పెడుతున్నాయి. ఇట్లా నాటడం వల్ల కూడా వాటికి కూడా మనం ఆహారం పెట్టినట్టు అవుతుంది
1: కదా.
0: మంచి పని అండి, ఇట్లానే మీరు చేయండి. మీతో పాటు నలుగురికి కూడా చెప్పండి, వాళ్ళతో కూడా చేయించండి. ఏం పాట వింటారు ఈవేళ?
1: ముత్యాల ముగ్గులో టైటిల్ సాంగ్ కావాలి మేడం.
0: టైటిల్ సాంగ్ అంటే మళ్ళీ ఒక 15 తర్వాత ఫోన్ చేయండి. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మీ పాట వస్తుంది, వినేసేయండి.
1: సరే మేడం.

0: ఇది జనంతో జనంలో మనమైన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా మనతో మాట్లాడడానికి కాలర్ లైన్ లో ఉన్నారు. హలో హలో
1: హలో హలో మేడం.
0: ఆ నమస్తే అండి, పేరు చెప్పండి. హలో ఆ చెప్పండి, బాగున్నారా?
1: బాగున్నా మేడం.
0: ఏం చేస్తుంటారు?
1: ఏం లేదు మేడం, ఇప్పుడు తినడు కూర్చుంటే వయసు అయిపోయింది, ఏం పనిచేస్తలేమో.
0: ముందేం పని చేస్తుంటారు?
1: ముందు వ్యవసాయం పని.
0: వ్యవసాయం నుంచి రిటైర్ తీసుకున్నారు అన్నట్టు?
1: అవునవును.
0: మరి ఎన్ని కష్టాలు పడి ఉంటారు కదా అన్నేళ్ళ. ప్రస్తుతానికి మరి అంటే పొద్దున పూట లేసి మళ్ళా మంచిగా మీ దోస్తులతో ముచ్చట్లు పెట్టి కాలక్షేపం చేసుకుంటా ఉంటారు అన్నట్టు, అంతేనా?
1: అవునవును, అంతే కదా.
0: ఆరోగ్యాన్ని బాగా మంచిగా కాపాడుకోవాలి. వయసు అంటే వయసు అయిపోయింది అని అంటున్నారు కాబట్టి మీ ఆరోగ్యంగా చాలా జాగ్రత్తల్ని తీసుకోవాలి ఈ టైంలో.
1: అదే కదా, ఇప్పుడు చెడు అలవాట్లు కూడా కొంతప్పుడు ఏమన్నా ఉంటేనేమో కానీ మొత్తం ఇప్పుడు 40 సంవత్సరాల నుంచి అలవాట్లు లేకుండా జాగ్రత్తగా ఉన్నాం మేడం.
0: మంచిది. అట్లా మిమ్మల్ని మీరు మార్చుకున్నారన్నట్టు
1: కదా.
0: ఎందుకంటే మనల్ని మనం మార్చుకోవడం వల్ల ఇంకొకరి పైన ఆధారపడి ఉండకుండా ఉంటాము, అంటే ఆరోగ్యపరంగా కూడా మనకి హెల్దీగా ఉంటాం కాబట్టి వేరే వాళ్ళు మనకు సహా అంటే ఏదైనా చేయడానికి కూడా లేకుండా మనం మన కళ్ళ మీద మనం నిలబడాలి, అంతే, ఆధారపడకుండా.
1: అది ఒకటి మేడం. ఇంకొకటి ఏమిటంటే మనల్ని మనం మార్చుకున్న తర్వాత ఒకరిని కూడా మార్చే ప్రయత్నం చేయగలుగుతాం.
0: అదైతే తప్పకుండా నిజమే. ఎందుకంటే ఇప్పుడు మనం వేరే వాళ్ళకి సూక్తులు చెప్తాం అనుకోండి, ముందు నువ్వు చేసి చూడు, చెయ్యు తర్వాత మాకు చెప్పు అని అంటారు కదా. కాబట్టి మీరు ఇప్పుడు మార్చుకున్నారు కాబట్టి మిమ్మల్ని మీరు ఇంకా నలుగురికి చెప్పొచ్చు, అలా వినే అవకాశం కూడా ఉంటది. అరే ఈయన చెప్పిండు, ఈయన మారిండు, మనం కూడా ఎందుకు మారద్దు అన్న ఆలోచన వాళ్ళ నుంచి పుట్టుకొస్తది అన్నట్టు. మంచి మాటలు చెప్పారు. చెప్పండి మరి ఏం పాట విందాం? హలో హలో
1: సినిమా నుంచి కాశీకి పోయాను రామహరి, కాశీ తీర్థాంబు తెచ్చాను రామహరి అన్న పాట ఉంటుంది చూడు,
0: చాలా బాగుంటది రేలంగి గారు. మంచిగా ఆ పాటను ఎన్నిసార్లు విన్నా కూడా వినాలి అనిపిస్తుంది కదా. వాళ్ళిద్దరి మధ్యలో సంభాషణ కానివ్వండి, చాలా బాగుంటది ఆ సినిమాలో వాళ్ళ పాత్రలు. విందాం మరి ఆ పాటని.

0: పోలీస్
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
0: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: శ్రోతలు, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM ద్వారా వెలువడుతున్న సింగిడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమంలో పాటలు వింటున్నారు. జులై 1 నుండి 7 వరకు వన మహోత్సవ వారోత్సవాల్ని మనం జరుపుకుంటాం. వన మహోత్సవం అంటే కేవలం చెట్లు నాటే కార్యక్రమం మాత్రమే కాదు, ఇది సుస్థిర జీవన విధానంలో పౌరులను, భాగస్వాములను చేయతందుకు, అడవుల గురించి అవగాహన కల్పించతందుకు చేపట్టిన ఒక పర్యావరణ కార్యక్రమం. ఈ పండుగ పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో చెట్ల ప్రాముఖ్యతను తెలియజేయడమే కాకుండా యువత ఇంకా విద్యార్థులు తమ పరిసరాలకు సానుకూలంగా తోడ్పడేలా స్ఫూర్తినిస్తుంది. పరిరక్షణ సందేశాన్ని సృజనాత్మకంగా వ్యాప్తి చేయడానికి పాఠశాలలు తరచుగా వనమహోత్సవ పోస్టర్లు, చిత్రాలు ఇంకా నినాదాల కోసం కూడా పోటీలను నిర్వహిస్తూ ఉంటాయి.

0: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఏఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కుల చెప్పులని కొనుగోలు చేయండి. బిఏఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది మీమా మనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. శ్రోతలు సింగిడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమంలో పాఠాలు వింటున్నారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది మీమా మనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. సినీ నేపథ్య గాయని అయినటువంటి మాలవిక పుట్టినరోజు ఈయల. ఈమె చిన్నతనంలోనే తన తల్లి వద్ద సంగీత శిక్షణ తీసుకున్నది. ఈమె తల్లి సంగీత ఉపాధ్యాయురాలు. ఆ తర్వాత శాస్త్రీయ సంగీతంలో కుమారి మందపాక శారద గారి దగ్గర శిక్షణ పొందింది. ఈమె విద్యాభ్యాసం అంతా విశాఖపట్నంలో జరిగింది. విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న తర్వాత వీళ్ళు హైదరాబాద్కి షిఫ్ట్ అయినరు. చిన్నతనం నుంచే వివిధ పోటీల్లో పాల్గొని ఎన్నో విజయాల్ని కూడా సాధించింది. ఆ తర్వాత ఒక ప్రముఖ ఛానల్లో ఒక కార్యక్రమం ద్వారా ఆ కార్యక్రమంలో పాల్గొని మంచి పేరు తెచ్చుకుంది. మరి ఇప్పుడు గంగోత్రి చిత్రం కోసం ఆమె పాడిన ఈ పాట.

ఇవి ఇయలటి సింగిడిలోని పాటలు మాటలు. శ్రోతలు చెప్పిన ముచ్చట్లు. ఇంకా పాటల్ని వినాలి అనుకుంటే ఇలా సాయంత్రం 5 గంటలకు మాట చెప్పని పాట ఇనుండి కార్యక్రమానికి, రాత్రి 8 గంటలకు ప్రసారమయ్యేటి హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసి ముచ్చట పెట్టి మీకు మీ వాళ్ళకు నచ్చిన పాటల్ని ఇనొచ్చు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 10 గంటలు కావస్తుంది. మరికొంచెం సేపట్లో వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఇండోనేషియా, ఆస్టేలియా, న్యూజిలాండ్లలో పర్యటించనున్నారు. యూరియా బుకింగ్ యాప్ ద్వారా వానాకాలం సీజన్లో ఇప్పటి వరకు 2.52 లక్షల టన్నుల యూరియా విక్రయాలు జరిగాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గత ఏడాది ఇదే సమయానికి 2.22 లక్షల టన్నులే విక్రయించామన్నారు. రాష్టంలో మరో 3.39 లక్షల టన్నుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పేరిట 125,000 కోట్ల రూపాయలు నీటిపాలు చేసిన మాజీ మంత్రి కేటీఆర్తో పాటు బీఆర్ శ్రేణులకు ఆ ప్రాంతానికి పెళ్లే నైతిక హక్కులేదని ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధరబాబు అన్నారు. జీహెచ్ఎంసీ స్థానంలో రూపొందిస్తున్న క్యూర్ 2026 చట్టం ముసాయిదా ప్రభుత్వం నిన్న ప్రకటించింది. ముసాయిదాపై ప్రజలు నిపుణుల నుంచి ఈ నెల 24 వరకు అభిప్రాయాలు, సూచనలు ఆహ్వానించింది. అందుకోసం జీహెచ్ఎంసీ వెబ్సైట్లో ముసాయిదా బిల్లు కాపీ అందుబాటులో ఉంచింది. కేరళలో కొచ్చిలో నేడు ప్రారంభమయ్యే 2 రోజుల బ్రిక్స్ మహిళా వర్కింగ్ గ్రూప్ సమాపేశానికి భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుంది. అన్ని రంగాల్లో మహిళా సాధికారత, మహిళా నేతృత్వంలో అభివృద్దికి సంబంధించి కీలక అంశాలపై చర్చించేందుకు, అలాగే ఉమ్మడి ప్రాధాన్యతలతో సహకారం పెంపొందించేందుకు బ్రిక్స్ సభ్య దేశాల సీనియర్ ప్రభుత్వ అధికారులు సమాపేశమవుతారని మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ తెలిపింది. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు. ధైర్యం, దేశభక్తి, నిస్వార్థ సేవలకు ఒక శాశ్వత నిదర్శనమని కొనియాడారు. దేశ విభజన సమయంలో పశ్చిమ బెంగాల్ దేశంలో అంతర్భాగంగా ఉండేలా చూడటంలో డాక్టర్ ముఖర్జీ దృఢంగా నిలిచారని, ఆ తర్వాత జమ్మూకాశ్మీర్ అంశం కోసం తనను తాను అంకితం చేస్తున్నారని తెలిపారు. స్విట్జర్లాండ్లో జెనీవాలో నేడు జరుగుతున్న వినియోగదారుల పరిరక్షణ చట్టం విధానంపై అంతర్ ప్రభుత్వ నిపుణుల బృందం 9వ సమాపేశానికి భారతదేశం అధ్యక్షత వహించనుంది. ఐక్యరాజ్యసమితి వాణిజ్య అభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న సమాపేశం బుధవారం వరకు కొనసాగుతుంది. మహారాష్టలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు కొండచెట్లు విరిగిపడడంతో పూణే ముంబై ఎక్స్ప్రెస్ వే, ఓల్డ్ ముంబై పూణే హైవేపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ మార్గాల్లో పూర్తిగా ట్రాఫిక్ నిలిపేశామని, తదుపరి నోటీసులు వచ్చే వరకు ఇటుగా పయనించొద్దని మహారాష్ట స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వెల్లడించింది. ఈరోజు గుజరాత్, కొంకన్, గోవా, మధ్య మహారాష్ట, ఛత్తీస్గఢ్లలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 11 గంటలకు వినవచ్చు.
1: చేసుకున్నారు ఆకాశవాణి విద్యార్థి కేంద్రం. తరతరాల తరిగిన ఆనందం అలరించే సంపూర్ణ వినోదం ఎవర్ గ్రీన్ హిట్స్ కి స్వాగతం పలుతోంది మీ జయశ్రీ. మరి మీకు నచ్చిన పాట, మీరు మెచ్చిన పాట వినాలి అనుకుంటే మా నెంబర్ తెలుసు కదా, 040 యాడ్ చేస్తూ 2324-0852 నెంబర్ కి మెసేజ్ చేయండి. మీకు నచ్చిన పాట వినండి ఎవర్ గ్రీన్ హిట్స్ లో. వింటూనే ఉండండి ఆకాశవాణి విద్యార్థి కేంద్రం. కార్యక్రమంలో ముందుగా వినేద్దాం హైదరాబాద్ నుంచి గోపాలరావు వేదగిరి ఇంకా వారి కుటుంబ సభ్యులు, అలాగే గోపికానగర్ నుంచి శివకృష్ణగౌడ్, ప్రణీత వీళ్ళందరూ కోరుతున్న పాట అభినేత్రి మూవీ నుంచి పాట వినిపించమని కోరుతున్నారు.

జైల్లో ఒకసారి మూవీ కోసం జస్ప్రీత్ రైనా రెడ్డి ఆలపించిన రామజోగే శాస్త్రి పాటను వినిపించండి అంటున్నారు. ఇబ్రహీంపట్నం ఆదిభట్ల నుంచి గోపాలకృష్ణ, ఉమాదేవి, అలాగే హైదరాబాద్ పద్మారావు నగర్ నుంచి ఉమామహేశ్వరరావు, ఉదయలక్ష్మి, లక్ష్మీ ప్రసన్న వీరందరూ కోరుతున్న పాట.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో నెక్స్ట్ సాంగ్ రాజాజీ రగర్ నుంచి గణేష్, లిఖిత్, యస్తీష్, లీలా, పూజ, పూర్విక వీళ్ళందరూ కోరుతున్న పాట నిన్ను కోరి మూవీ కోసం కార్తీక్ చిన్మయ్య ఆలపించిన రామజోగేశాస్త్రి గీతం, గోపి సుందర్ సంగీతం.

వరంగల్ కాశీబుగ్గ నుంచి దాసి రామచంద్రం, సుమతి, నాగరాజు, శ్రీకళ భూవిక, శ్రీకృష్ణ, దీప్తి, సుహాస్, కృష్ణ, భిక్షపతి, వసంత, హర్షుని, హిమశ్రీ వీరందరూ కోరుతున్నారండి. శ్రీనివాస్ మాలపాటి మ్యూజిక్ డైరెక్షన్ లో విజయ్ కృష్ణ్ గాయత్రి ఆలపించిన పాట చిత్రం ఆకాశంలో ఆశల హరివిల్లు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: డీజే మూవీ నుంచి పాట వినిపించమంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం నుంచి గంగు మహేందర్, నాగలక్ష్మి, గణవేత్, హర్షవర్ధన్, అశోక్, సమత, వైష్ణవి, సాయి చరణ్, చాణిక్య ఇంకా వారి కుటుంబ సభ్యులు.

0: పెడల నుంచి పార్వతీ కనకర్రావు, ఇంకా పద్మారావు నగర్ నుంచి సరస్వతి, శంకర్ శాస్త్రి వీళ్ళందరూ కోరుతున్న పాట డిస్కో రాజా మూవీ నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీత రచన సిరివెన్నెల సీతారాం శాస్త్రి, సంగీతం ఎస్ఎస్ థమన్.
1: తింటికి పప్ప దిగిడి దిగిడి దింటికి పప్ప, తింటికి పప్ప దిగిడి దిగిడి దింటికి పప్ప.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్

0: పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: షాపల్లి నుంచి చింద్ర శ్రీనివాస్, అలాగే సికింద్రాబాద్ నుంచి రవికుమార్, రమాదేవి, రాణి, రవీంద్రనాథ్ వీరందరూ కోరుతున్నారండి గురు మూవీ నుంచి సాంగ్ ప్లే చేయమని.

మికీ జెమియర్ మ్యూజిక్ డైరెక్షన్ లో ఓ బేబీ మూవీ కోసం నూతన మోహన ఆర్పించిన భాస్కర్ భట్ల గీతాన్ని మా కోసం వినిపించండి అంటున్నారు యాదాద్రి వలిగొండ మండలం గొల్లేపల్లి గ్రామం నుంచి ఈదునూరి లక్ష్మయ్య, జంగమ్మ, వినోద్ కుమార్, నిహారిక, పునతేజశ్రీ, తనూజశ్రీ, హరిదీక్షిత్. మరి వీరందరి కోసం పాట ప్లే చేస్తున్నాను, వీని ఎంజాయ్ చేయండి.

అనంతపురం జిల్లా కొడిమి గ్రామం నుంచి అఖిల్, అరుణ, సద్దానప్ప, లింగరాజు, సుధీర్, యశ్వంత్ వీరందరూ రిక్వెస్ట్ పంపించారండి. బాహుబలి మూవీ కోసం కార్తీక్ దామిని ఆల్పించిన అనంత శ్రీరామ్ గీతం, ఎంఎం కీరవాణి సంగీతం.

ఎద్దుమైలారం శ్రోతలు బాలకృష్ణ, శారదా, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ వీరందరూ కోరుతున్నారు. బృందావన మూవీ కోసం కార్తిక్, సుచిత్ర ఆలపించిన అనంత్ శ్రీరామ్ గీతం, ఎస్ఎస్ ధమన్ సంగీతం.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: సికింద్రాబాద్ నుంచి రమేష్, రాధిక, జానకి, శ్రీకన్య, సతీష్, అలాగే గజ్వేల్, షేర్ల వెంకటేష్, సుగుణ, రాంప్రసాద్, చరణ్ వీళ్ళందరూ కోరుతున్న పాట మాస్ మూవీ కోసం కార్తీక్ ఆలపించిన భాస్కర్ భట్ల గీతం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 11 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు.
1: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ఎస్ఐఆర్లో అర్హత కలిగిన ఓటు కూడా కోల్పోకుండా బీఎల్ఏలు బీఎల్ఓలతో సమన్వయం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ఎస్ఐఆర్ ప్రక్రియను ఆగస్టు 30 వరకు పొడిగించాలని సిపిఎం రాష్ట కార్యదర్శి జాన్ వెస్లీ ఒక ప్రకటనలో చెప్పారు. ఇప్పటి వరకు సంబంధిత పారాలు 30% మందికి కూడా చేరలేదని, ఎన్నికల కమిషన్ గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. సిద్దిపేట జిల్లా కరకపట్టలో బయోటెక్ పార్క్ 3లో సిరో ఫార్మా అత్యాధునిక ఉత్పత్తి కర్మాగారాన్ని మంత్రులు శ్రీధర్బాబు, దామోదర్ రాజనరసింహ, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రారంభించనున్నారు. ఆరోగ్య శాఖ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ ఇకపై ప్రతి నెల 1వ తేదీనే వేతనాలు అందేలా రాష్ట ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్టంలో ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు వచ్చే సెప్టెంబర్ వరకు ప్రతిరోజు రెమెడియల్ తరగతి నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. ఈ మేరకు లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం లిప్ మార్గదర్శకాలు తాజాగా జారీ చేసింది. చిరు వ్యాపారుల జీవనోపాధికి నిరంతర ప్రోత్సాహం అందిస్తామని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. సిద్దిపేటలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ సహకారంతో 5 మండలాల్లో 91 మంది చిరు వ్యాపారులకు 72 లక్షల రూపాయలు విలువైన ఎగ్ కార్టులు అందజేశారు. కన్నేపల్లి పంప్ హౌస్ బీఆర్ఎస్ హయాంలోనే మునిగిందని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ ఒక ప్రకటనలో ఆరోపించారు. ఫిఫా సాకర్ ప్రపంచకప్లో ఇంగ్లాండ్ నార్వే జట్లు క్వార్టర్ ఫైనల్ కు చేరుకున్నాయి. ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ 3-2 గోల్స్ తేడాతో మెక్సికోపై విజయం సాధించగా నార్వే 2-1 తేడాతో బ్రెజిల్ ఓడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు వినవచ్చు.

0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో సమయం 11:03 దాటి 30 సెకండ్లు అవుతోంది. అందరికీ శుభోదయం చెప్తున్నాడు మీ ఆర్జే పవన్. మరి కాసేపట్లో గుర్తుకొస్తున్నాయి వింటారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలందరికీ గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం. మరి ఈరోజు సోమవారం గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో ప్రతి సోమవారం మనం ఒక యాక్టర్ లేదా యాక్ట్రెస్ సినీ ప్రస్థానం గురించి మాట్లాడుకుంటాం కదా. మరి ఇవాళ ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నాం? ఎవరంటే, తెరపై నటించేవారు చాలామందే ఉంటారు, కానీ నటనకు నిర్వచనంగా మారే నటీమణులు కొంతమందే ఉంటారు. ఆ కొంతమందిలో ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న ఆవిడ ఖచ్చితంగా ముందు వరుసలోనే ఉంటారు. బరువైన పాత్రలతో కంటతడి పెట్టించాలన్న, పవర్ఫుల్ క్యారెక్టర్స్తో వారెవ్వా అనిపించి ఏ పాత్ర చేసినా అది తాను మాత్రమే చెయ్యగలను అన్నంతగా అందరినీ మెప్పించిన సీనియర్ హీరోయిన్ గురించి ఈనాటి గుర్తుకొస్తున్నాయిలో మాట్లాడుకోబోతున్నాం. మరి ఒక పాట ప్లే చేస్తాను, ఆ పాట ప్లే చేయగానే ఆవిడెవరో మీకు అర్థమైపోతుంది. గెస్ట్ చేయండి, వాట్సాప్ నెంబర్ తెలుసు కదా, 0402324052 నెంబర్పై ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి. నాకు వాట్సాప్ ద్వారా మీరు ఎవరినైతే గెస్ట్ చేశారో ఆ పేరు పంపించండి, చూద్దాం ఎంతమంది శ్రోతలు కరెక్ట్గా గెస్ట్ చేస్తారు. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు మీ ఆర్జే పవన్తో, తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిద్ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: ఎస్, గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. స్టూడియో క్లాక్ లో సమయం 11:12 దాటి 45 సెకండ్లు అవుతోంది. ఇంతకుముందు నేను జస్టిస్ చౌదరి సినిమాలో పాట ప్లే చేశాను కదా, మరి ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టమని అడిగాను. చాలా మంది శ్రోతలు కరెక్ట్ గా గెస్ చేసి పంపించారు. ఎస్, ఇవాళ మనం మాట్లాడుకోబోతున్న సీనియర్ హీరోయిన్, అలాగే ప్రఖ్యాత నటీమణి శారద గారి గురించి ఈనాటి గుర్తుకొస్తున్నాయి.
0: Go retro with Akashvani Telugu.
1: నటించిన ప్రతి భాషలోనూ గొప్ప నటిగా పేరు తెచ్చుకోవడం ఆషామాషి కాదు, కానీ తెలుగు గడ్డపై పుట్టిన శారద గారు అది నిజం చేసి చూపించారు. అంతేకాకుండా మలయాళ చిత్రసీమలోనూ తనకి ఎవరూ సాటి లేరు అని నిరూపించుకుని ఆ రాష్ట్ర ప్రభుత్వం చేత ఊర్వశి అవార్డు అందుకున్నారు. అది కూడా ఒక్కసారి కాదండి, 3 సార్లు. శారద గారు నటిస్తే అది నిజంగా నటనా లేక నిజమా అనే విధంగా నటించేవారు. మొదట్లో హాస్య పాత్రల్లో నటించిన, తరువాత క్రమంగా మంచి మంచి పాత్రలు అందిపుచ్చుకుంటూ హీరోయిన్ గా ఎదిగారు శారద గారు. మరి ఈనాటి గుర్తుకొస్తున్న కార్యక్రమంలో హీరోయిన్ గా శారద గారు నటించిన చిత్రాలు, ఆమెకి మంచి పేరు తీసుకొచ్చిన సినిమాలు, అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టర్న్ అయిన తర్వాత ఆవిడ చేసిన పవర్ఫుల్ పాత్రలు, కంటతడి పెట్టించిన అద్భుతమైన పర్ఫార్మెన్స్ల గురించి ఈనాటి గుర్తుకొస్తున్నాయిలో మాట్లాడుకుందాం. శారద గారు నటించిన మంచి మంచి పాటలు వింటూ

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

0: పంపిస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: ఎస్, 11:23:45 స్టూడియో క్లాక్ లో గుర్తుకొస్తున్నాయి. ఊర్వశి శారద గారి సినీ ప్రస్థానం గురించి మాట్లాడుకుంటున్నాం కదా, యాక్టర్స్ స్పెషల్ లో భాగంగా. శారద గారి స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి. ఆమె 1945 జూన్ 25 పుట్టారు. అంటే సరిగ్గా ఒక 10 రోజుల క్రితం ఆవిడ పుట్టినరోజు జరుపుకున్నారు. శారద గారి తండ్రి పేరు వెంకటేశ్వర్లు గారు, తల్లి కనకమ్మ గారు. శారద గారి అసలు పేరు సరస్వతి. వారిది సంప్రదాయాలకు విలువనిచ్చే కుటుంబం. తన చిన్నతనంలోనే మద్రాసులో ఉండే అమ్మమ్మ గారి దగ్గర ఎక్కువగా పెరిగారు శారద గారు. 6వ ఏట నుంచే భరతనాట్యం కూడా నేర్చుకున్నారు. దాంతో నాటకాల్లో యాక్ట్ చేసే

అవకాశం వచ్చింది శారద గారికి. కానీ తండ్రి గారు ససే మీరా అన్నారు, ఎందుకంటే అప్పట్లో ఆడపిల్లలకి కట్టుబాట్లు ఎక్కువగా ఉండేవి కదా, కాబట్టి గ్లామర్ ఫీల్డ్ని సాధారణంగా ఒప్పుకునేవారు కాదు తండ్రి. కాబట్టి శారద గారికి కూడా అదే సమస్య ఎదురైంది. అయితే శారద గారి తల్లికి మాత్రం తన కూతురి ప్రతిభని వెలుగులోకి తీసుకురావాలి అని ఉండేది. అందుకే ఎవ్వరు ఏమన్నా అందరినీ ఒప్పించి మొండి పట్టుదలతో శారద గారిని నాటకాల్లోకి పంపించారు తల్లిగారు కనకమ్మ గారు. మరి నాటకాల్లో అడుగుపెట్టిన శారద గారు ఎలా అప్రతిహతంగా భారతదేశం మెచ్చే నటీమణిగా ఎదిగారు మాట్లాడుకుందాం. ఇవాళ గుర్తుకొస్తున్నాయిలో శారద గారి సినీ విశేషాలు మరిన్ని, అంతకన్నా ముందు ఆవిడ నటించిన ఒక మంచి పాట విందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే పవన్.

0: శారద గారు నటించిన బలిపీఠం సినిమాలో నుంచి ఒక మంచి పాట విన్నాం కదా, బాలుగారు సుశీలమ్మ పాడిన. ఈ పాట రచన దేవులపల్లి గారు, సంగీతం చక్రవర్తి.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
0: స్టూడియో క్లాక్ లో టైం 11:30 క్రాస్ చేసి 45 సెకండ్స్ అవుతుంది. గుర్తుకొస్తున్నాయిలో శారద గారి సినీ ప్రస్థానం గురించి గుర్తు చేసుకుంటున్నాం. శారద గారు ఎవరు వద్దన్నా కూడా తన తల్లి కనకమ్మ గారి ప్రోత్సాహంతో నాటకాల్లోకి అడుగు పెట్టారని చెప్పాను కదా. తల్లి నమ్మకాన్ని శారద గారు నిజం చేసి చూపించారు. ఎందుకంటే ఆవిడ చాలా కష్టపడి కుటుంబ సభ్యులను ఒప్పించుకుని తన కూతురు భవిష్యత్తులో మంచి నటిగా ఎదగాలి అన్న ఆకాంక్షతో పంపించారు కాబట్టి తన తల్లి నమ్మకాన్ని వమ్ము చేయలేదు శారద గారు. నటిగా మంచి పేరు తెచ్చుకున్నారు. అంతలోనే కన్యాశుల్కం సినిమాలో బాల నటిగా కనిపించే ఛాన్స్ వచ్చింది. తర్వాత నాగభూషణం గారి చాలా పాపులర్ నాటకమైన రక్త కన్నీరులో కూడా ఆవిడ నటించారు. ఇక ఆ నాటకంలో ఆవిడ పర్ఫార్మెన్స్కి చాలా మంది ముగ్ధులైపోయారు. ఆ పర్ఫార్మెన్స్ చూడ్డానికి వచ్చిన చాలా మంది దర్శకులు కూడా శారద గారిని ఎంతగానో మెచ్చుకున్నారు. ఆవిడ కెరీర్ని మలుపు తిప్పింది రక్త కన్నీరు నాటకం. అప్పటికీ ఇండస్ట్రీలో సరస్వతి పేరుతో, అంటే ఆవిడ నాటకాల్లో సరస్వతి పేరుతోనే బాగా పాపులర్ అయ్యారు. తర్వాత చాలా మంది సరస్వతి పేరు గల ఆర్టిస్టులు ఉండడంతో అదే పేరు మళ్లీ పెడితే గుర్తుపట్టడం కష్టమవుతుందని శారద అని పేరు మార్చుకుని సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారనమాట. ఏఎన్ఆర్ గారితో ఇద్దరు మిత్రులు, ఆత్మబంధువు, దాగుడు మూతలు సినిమాల్లో మంచి పేరు తెచ్చుకున్నారు శారద గారు. మరి శారద గారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన తర్వాత నటించిన ఒక గొప్ప సినిమా ఉంది, అదే అమ్మరాజీనామా. దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాలో ఈ అమ్మ పాట ఎప్పటికీ అగ్రగణ్యంలోనే ఉంటుందన్నమాట. మరి విందామా ఆ అమ్మ పాటని అమ్మ రాజీనామా సినిమా నుంచి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం. బిజినెస్ ముచ్చట్లు గుర్తుకొస్తున్నాయి. Go retro with Akashvani Telugu.
2: పదకొండు గంటల 37 నిమిషాలు దాటి 40 సెకండ్లు అవుతోంది. గుర్తుకొస్తున్నాయిలో ఊర్వశి శారద గారి సినీ ప్రస్థానం గురించి మాట్లాడుకుంటున్నాం. ఆవిడ నటించిన సినిమాల్లో పాటలు వింటూ ఆనాటి రోజుల్ని మళ్లీ గుర్తు చేసుకుంటున్నాం కదా. మరి అచ్చ తెలుగు అమ్మాయి, తెనాలమ్మాయి అయిన శారద గారికి మలయాళంలో ఎక్కువగా పేరొచ్చింది. మలయాళ నటిగా ఎక్కువ గుర్తింపు పొందారు. ఒక మలయాళ సినిమాకి ఊర్వశి అవార్డు కూడా రావడంతో అందరి దృష్టి శారద గారి వైపు మళ్లింది. అసలు ఎవరి శారద, ఎక్కడమ్మాయి, మన మలయాళం అమ్మాయినా కాదా, తెలుగమ్మాయా, ఇంత చక్కగా నటిస్తోందా, మలయాళం భాష రాకున్నా అనేటువంటి మంచి పేరు తెచ్చుకున్నారు శారద గారు. అండ్ ఈ సినిమాను తెలుగులో కూడా రీమేక్ చేశారు. ఆ సినిమానే మనుషులు మారాలి అనే సినిమా. అందులో శారద గారి నటనకు మన ప్రేక్షకులు కూడా మంత్రముగ్ధులైపోయారు. దాంతో తెలుగు సినిమాల్లో అవకాశాలు మరింతగా పెరిగాయి శారద గారికి. సీనియర్ యాక్టర్లైన ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు లాంటి స్టార్ హీరో సినిమాల్లో నటిస్తూనే అప్పుడప్పుడే బడ్డింగ్ స్టార్స్గా ఎదుగుతున్న కృష్ణ గారితో పాటు శోభన్ బాబు గారు, కృష్ణంరాజు గారు ఇలా చాలా మందితో యాక్ట్ చేశారు శారద గారు. కానీ శారద శోభన్ బాబుది హిట్ పేరుగా పేరు తెచ్చుకుంది. సిసింద్రి చిట్టుబాబు, కాలం మారింది, మానవుడు దానవుడు, బలిపీఠం, దేవుడు చేసిన పెళ్లి, ఇదా లోకం, కార్తీక దీపం, శారద జీవితం ఇలా ఎన్నో సినిమాల్లో ఇద్దరు కలిసి నటించారు. హిట్ పేరుగా మంచి పేరు తెచ్చుకున్నారు. మాట్లాడుకుందాం ఇంకా శారద గారి గురించి. మరిన్ని విశేషాలు ఉన్నాయి, గుర్తుకొస్తున్నాయో మాట్లాడుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: సుశీల గారు, జానకి గారు కలిసి పాడిన కొన్ని పాటల్లో ఈ పాట కూడా ఒకటి. లెజెండరీ సింగర్స్ అయిన సుశీల గారు, జానకి గారు చే కలిసి పాడించిన ఘనత సత్యం గారికి దక్కింది. సత్యం గారు కంపోజ్ చేసిన ఈ పాట కార్తీక దీపం సినిమాలోది, రచన దేవులపల్లి కృష్ణశాస్త్రి.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586. గుర్తుకొస్తున్నాయి
0: పదకొండు గంటల 44 నిమిషాలు అవుతుంది స్టూడియో క్లాక్ లో.

గుర్తుకొస్తున్నాయిలో శారద గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆవిడ నటించిన సినిమాల్లోని మంచి మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్నాం కదా. మరి ఇవాళ గుర్తుకొస్తున్నాయిలో శారద గారి సినీ ప్రస్థానాన్ని ఇంకా కొనసాగిస్తే మనం తెలుసుకుంటే తమిళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా సినిమాలు చేశారు శారద గారు. ఎన్ని రకాల పాత్రలు చేసినా కూడా శారద గారికి పేరు తెచ్చినవి మాత్రం నిస్సందేహంగా ట్రాజడీ క్యారెక్టర్సే, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్సే, అన్నీ బరువైన పాత్రలే. వాటిలో జీవించారామే. నేషనల్ అవార్డు అందుకోవాలని ప్రతి నటికే ఉంటుంది, కానీ కొందరికి కెరీర్లో ఒక్కసారి కూడా అవకాశం రాదు. కానీ శారద గారిని ఒక్కసారి కాదు, రెండు సార్లు కాదు, ఏకంగా 3 సార్లు జాతీయ అవార్డు వరించింది శారద గారికి. ఇప్పుడంటే నేషనల్ అవార్డు అంటున్నాం, కానీ అప్పట్లో బెస్ట్ యాక్ట్రెస్ అయితే ఊర్వశి అని, బెస్ట్ యాక్టర్ అయితే భరత్ అని అవార్డు ఇచ్చేవారు. అలా ఊర్వశిగా 3 సార్లు అవార్డు అందుకున్నారు శారద గారు. కాబట్టి ఆవిడ పేరు ముందు ఊర్వశి అన్న పేరు ఫిక్స్ అయిపోయిందనమాట. అలా ఊర్వశి శారద అయ్యారు. అయితే 1993లో ఒక సినిమా వచ్చింది, అదే ఈవివి గారి దర్శకత్వంలో శోభన్ బాబు గారు, శారద గారు, వాణిశ్రీ గారు కలిసి నటించిన ఏవండి ఆవిడ వచ్చింది అనే సినిమా. అప్పటికే శారద గారు 50వ పడిలో అడుగుపెట్టారు. ఎవరైనా 50వ పడిలో ఉన్న హీరోయిన్స్కి కానీ హీరోకి కానీ డ్యూయట్ పెడతారా? ఆ ధైర్యం చేశారు ఈవివి గారు. మరి ఈవివి గారు ప్రయోగాలు చేయడంలో దిట్ట కదా. మరి వాణిశ్రీ గారికి శారద గారికి కలిపి శోభన్ బాబు గారితో ఒక డ్యూయెట్ ఉంది, అదే హత్తుకో మన్నాది అనే ఒక డ్యూయెట్ అనమాట. మనో గారు, చిత్ర గారు, ఎస్పి శైలజ్ గారు పాడిన ఆ పాటకి రచన భువనచంద్ర గారు, సంగీతం రాజ్ కోటి గారు అందించారు. మరి శోభన్ బాబు గారితో డ్యాన్స్ స్టెప్ వేసిన వాణిశ్రీ గారిని, శారద గారిని ఒక్కసారి గుర్తు చేసుకుందామా ఆ పాట వింటూ? స్టే ట్యూన్డ్.

0: దాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం
1: ఆనందదాయకం. గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: 11:52 స్టూడియో క్లాక్ లో శారద గారి గురించి మాట్లాడుకుంటున్నాం గుర్తుకొస్తున్నాయిలో. హీరోయిన్లుగా ఒక వెలుగు వెలిగిన చాలా మంది ఏం చేస్తారంటే, హీరోయిన్లుగానే ఉండిపోవాలి, మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాకూడదు అని చాలా మంది అనుకుంటారు. బట్ కొంతమంది అలాంటిది ఏం లేకుండా సినిమాలో నటిస్తే చాలు, కనిపిస్తే చాలు అనే మైండ్ సెట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. అయితే శారద గారు కేవలం హీరోయిన్ గానే మిగిలిపోవాలి అనుకోలేదు, మలి దశలో కూడా మంచి మంచి పాత్రలు పోషించారు ఆమె. లైక్ ఇందాక మనం అమరాజీనామా సినిమా గురించి మాట్లాడుకున్నాం, అలాగే ఇప్పుడు పాట విన్న ఏవండి ఆవిడ వచ్చిందిలో కూడా వాణిశ్రీ గారితో పాటు ఆవిడ కూడా ఒక హీరోయిన్ గా కనిపించారు. అలా చాలా మంచి మంచి పాత్రలు చేశారు. సెకండ్ ఇన్నింగ్స్ లో ప్రెస్టీజియస్ క్యారెక్టర్స్ ప్లే చేశారు, తల్లి, అత్త లాంటి పాత్రలు. అత్త అనగానే మనకి నారీ నారీ నడుమ మురారి సినిమా గుర్తొస్తుంది కదా, అందులో కూడా చాలా మంచి పాత్ర చేశారు శారద గారు. అలా పోలీస్ ఆఫీసర్ గా, జడ్జ్ గా, కలెక్టర్ గా మంచి మంచి క్యారెక్టర్స్ లో సత్తా చాటారు. పవర్ఫుల్ పాత్రలు చేయాల్సి వచ్చినప్పుడు శారద గారికే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేవారు మన దర్శకులు. ప్రేమ ఖైదీ, స్టేట్ రౌడీ, ప్రతిధ్వని లాంటి సినిమాల్లో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా శారద గారిని తప్ప మరెవరిని ఊహించుకోలేమంటే అతిశయోక్తి కానే కాదు. ఎన్టీఆర్ గారితో హీరోయిన్ గా చేసి తర్వాత ఆయన లాస్ట్ చిత్రమైన మేజర్ చంద్రకాంత్ లో కూడా శారద గారు ఆవిడ ఆయన ఎన్టీఆర్ గారి భార్య పాత్రలో నటించారు. చాలా చక్కటి నటన ప్రదర్శించారు. ఇప్పుడు మేజర్ చంద్రకాంత్ నుంచి ఓ పాట విందాం. స్టే ట్యూన్డ్.

11 గంటలు దాటి 56 నిమిషాలు శారద గారి గురించి మాట్లాడుకుంటున్నాం గుర్తుకొస్తున్నాయిలో. అమ్మ రాజీనామా, మేజర్ చంద్రకాంత్, బొబ్బిలి సింహం, కూలీ నెంబర్ 1, మెకానిక్ అల్లుడు, సంక్రాంతి, అంతఃపురం, ఆ సినిమా ఎలా మర్చిపోగలం చెప్పండి. ప్రకాష్ రాజు గారి భార్య పాత్రలో, క్లైమాక్స్ లో ప్రకాష్ రాజుకి కనువిప్పు కలిగించే పాత్రలో చాలా అద్భుతంగా నటించారు శారద గారు. ఆ సినిమాలో అందరూ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్లే కదా, అంతఃపురం సినిమా అంత ఈజీగా మర్చిపోలేము. తర్వాత స్టాలిన్, చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి గారు యాక్ట్ చేసిన స్టాలిన్ లో చిరంజీవి గారి మదర్ పాత్రలో, యోగి, యోగి సినిమాని ఎవరు మర్చిపోగలరు, అందులో ప్రభాస్ తల్లిగా, సుకుమారుల్లో ఆదికి నానమ్మగా, ఇలా ఎన్నో మంచి మంచి పాత్రలు చేసి సెకండ్ ఇన్నింగ్స్ కూడా చాలా సక్సెస్ఫుల్ గా మలుచుకున్నారు శారద గారు. శారద గారిది ఒక విధంగా చెప్పాలంటే సక్సెస్ఫుల్ లైఫ్ అనే చెప్పాలి. ఆమె మొదట్లో తాను హీరోయిన్ ఏంటి అన్న వాళ్లంతా ఆమె ఎంత గొప్ప నటో గుర్తించాక బ్రహ్మరథం పట్టారు. అవార్డులు, రివార్డులు, ప్రశంసలు, సన్మానాలతో నటిగా గొప్ప స్థాయిని చూశారు ఆమె. కొన్ని దశాబ్దాల పాటు హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్టార్డమ్ చూసిన శారద గారు ప్రస్తుతం చెన్నైలో ఉంటున్నారు. భగవంతుడు శారద గారికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది ఈనాటి గుర్తుకొస్తున్నాయి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరు ట్యూన్ చేసిన ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం 102.8 మెగాహెర్ట్స్ పై ఇది తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో సమయం 12:05 దాటి 48 సెకండ్లు అవుతోంది. మరి కాసేపట్లో వింటారు చైతన్య స్ఫూర్తి.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు జులై 6వ తారీఖు. మన భరతజాతి సంపద ఒక అనుభవజ్ఞుడైన రాజనీతిజ్ఞుడు అస్తమించిన రోజు. జనం కోసమే ఆయన జీవితాన్ని సంపూర్ణంగా అంకితం చేసిన ఆయన వర్ధంతి నేడు. తన 50 ఏళ్ల రాజకీయ జీవితాన్ని పూర్తిగా పోరాటానికే అంకితం చేసిన ఆ మహనీయుడెవరో తెలుసుకుందాం మరి కాసేపట్లో ఈనాటి చైతన్య స్ఫూర్తిలో. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: హ్యాపీ డేస్ సినిమా నుంచి విన్న పాట అది. రంజిత్ సునీత సారథి పాడిన పాట. వనమాలి గారి సాహిత్యానికి మిక్కీ జే మేయర్ సంగీతం.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాల గని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: ಮನ ಜನರಂಜನೆ.
1: ఆకాశవాణి వివిధ భారత కేంద్రంలో సమయం 12:14 సరిగ్గా. మీరు వింటున్న కార్యక్రమం చైతన్య స్ఫూర్తి, నేను మీ ఆర్జే పవన్. మరి ఇవాళ ఏ మహానాయకుడి వర్ధంతి జరుపుకుంటున్నామను? ప్రేమగా అంతా ఆయన్ని బాబూజీ అంటారు. పీడితులు, బహుజనులు, అణగారిన వర్గాల ఆత్మబంధు ఆయన. పరిపాలనా దక్షునిగా దేశ చరిత్రలో ఆయనది విశిష్ట స్థానం. దేశ స్వాతంత్ర్యం కోసం, సామాజిక సమానత్వం కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన సామాజిక విప్లవ యోధుడు బాబు జగ్జీవన్ రామ్. దూరదృష్టితో దీర్ఘకాలిక ప్రణాళిక రచనలో తిరుగులేని నాయకుడు బాబు జగ్జీవన్ రామ్. చివరి శ్వాస వరకు ఉప్పొంగే ఉత్సాహంతో పనిచేసిన గొప్ప నాయకుడాయన. మరి ఈనాటి చైతన్య స్ఫూర్తిలో బాబు జగ్జీవన్ గారి రాజకీయ ప్రస్థానం గురించి, అలాగే ఆయన చేసిన పోరాటాల గురించి, ఆయన పోరాట పటిమ గురించి మాట్లాడుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన ఆ పాట రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, సంగీతం ఎస్ఏ రాజ్ కుమార్, నువ్వొస్తావని సినిమా నుంచి.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీవీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

చైతన్య స్ఫూర్తిలో బాబు జగ్జీవన్ రామ్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఇవాళ ఆయన వర్ధంతి సందర్భంగా బహుజనులకు స్వేచ్ఛ, రైతులకు ఆసరా, కార్మికులకు రక్షణ, రాజ్యాంగ రచనలో తోడ్పాటు, ఇవన్నీ సాధించిన నేత జగ్జీవన్ రామ్. ఆయన జీవితంలో ఎన్నో ఆటుపోట్లు, అవమానాలు జరిగాయి. అయితే సహనం వాటిని జయించింది. ప్రజాప్రతినిధిగా ఎన్నికైన వెంటనే తనకు జరిగిన అవమానాలు గుర్తుంచుకుని వాటిని సరిచేశారాయన. సహనంతో పోరాడారు బాబు జగ్జీవన్ రామ్. ఏప్రిల్ 5, 1908 జన్మించారు. బీహార్ ఆయన సొంత రాష్ట్రం. హరిత విప్లవం, భారత వ్యవసాయ రంగం ఆధునికీకరణకు ఆయన చేసిన కృషి చాలా ఉంది. పాఠశాల స్థాయి నుంచే ఆయన వివక్షను ఎదుర్కొన్నారు. బనారస్ యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడే ఆయన తనలా వివక్ష ఎదుర్కొంటున్న అణచివేయబడిన వర్గాల వాదందరినీ సంఘటితం చేసి నాయకత్వ లక్షణాల్ని యూనివర్సిటీ స్థాయి నుంచే పుణుక్కిపుచ్చుకున్న ధీశాలి బాబు జగ్జీవన్ రామ్. మాట్లాడుకుందాం ఇంకా చైతన్య స్ఫూర్తుల వారి గురించిన విశేషాలు పాట తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: డేవిడ్ సైమన్ పాడిన ఈ పాట భరత్ అనే నేను సినిమాలోది. గీత రచన రామజోగేశ్ శాస్త్రి గారు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. బాబు జగ్జీవన్ రామ్ గారి గురించి, ఆయన జీవిత విశేషాల గురించి మరింత మాట్లాడుకుందాం 12:40 వార్తల అనంతరం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: లో విహరింపజేసే మహతి
1: ఆకాశవాణి వివిధ భారతి మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052 వాట్సాప్ నెంబర్ 7382608586
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 12:30 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

మాట్లాడటంతో పాటుగా ప్రెసిడెంట్ తో కలిసి యోగ్యకర్తలో బ్రాహ్మణన్ దేవాలయ సముదాయాన్ని సందర్శిస్తానని మోదీ తెలిపారు. అనంతరం ఆస్టేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ ఆహ్వానం మేరకు మెల్బోర్న్ వెళ్లనున్నారు. రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, విద్య, సాంకేతికత, క్రీడలు వంటి అంశాలపై చర్చల ద్వారా భారత్ ఆస్టేలియా భాగస్వామ్యం మరింత బలోపేతమవుతుందని మేది పేర్కొన్నారు. చివరిగా న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ ఆహ్వానం మేరకు ఆక్లాండ్ సందర్శిస్తారు. గత ఏడాది మార్చిలో లక్సన్ భారత పర్యటన తర్వాత ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు ఈ పర్యటన మరింత పెంచుతుందని, ఆర్థిక వాణిజ్య బంధాలపై ప్రధానంగా చర్చిస్తామని మోదీ తెలిపారు. తూర్పు దక్షిణ హిందూ మహాసముద్ర దేశాలైన ఇండోనేషియా, ఆస్టేలియా, న్యూజిలాండ్ పర్యటనలు భారతదేశ యాక్ట్ ఈస్ట్ పాలసీ, మహాసాగర్ విజన్తో పాటు స్వేచ్ఛ, ఇండో పసిఫిక్ ప్రాంతం పట్ల దేశ దృక్పథాన్ని మరింత బలోపేతం చేస్తాయని ప్రధానమంత్రి తెలిపారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. భారతదేశ అఖండత పట్ల ముఖర్జీకున్న అచంచల నిబద్దతే ఆయన ప్రజాజీవితాన్ని నిర్వచించిందని, ధైర్యం, జాతీయవాదం, నిస్వార్థ సేవకు నిలువెత్తు రూపంగా ప్రధాని అభివర్ణించారు. దేశ విభజన సమయంలో పశ్చిమ బెంగాల్ భారతదేశంలో అంతర్భాగంగా ఉండేలా చూడటంలో దృఢంగా నిలిచారని, ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్ ప్రయోజనాల కోసం తన జీవితాన్ని అంకితం చేశారని చెప్పారు. 2019లో ఆర్టికల్ 370/35(a)ను రద్దు చేయటం ఆయన బలిదానానికి లభించిన నిజమైన నివాళి అని మోదీ తెలిపారు. ముఖర్జీ కోల్కతా విశ్వవిద్యాలయానికి అతిపిన్న వయస్కుడైన వైస్ ఛాన్సలర్ గా విద్యా సంస్కరణలు తెచ్చారని గుర్తు చేశారు. స్వతంత్ర భారత తొలి పరిశ్రమలు సరఫరా మంత్రిగా దామోదర్ వ్యాలీ కార్పొరేషన్, సింద్రి ఫెర్టిలైజర్ ప్లాంట్ వంటి సంస్థల ద్వారా ఆధునిక పారిశ్రామిక భారతదేశానికి పునాది వేశారన్నారు. అలాగే 1943 బెంగాల్ కరువు సమయంలో సహాయ కేంద్రాలు, కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటు చేసి ఆయన చేసిన మానవతా సేవలు ప్రధానమంత్రి కొనియాడారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్బంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆయనకు ఘన నివాళులర్పించారు. డాక్టర్ ముఖర్జీ ఒక ప్రముఖ విద్యావేత్త, దూరదృష్టిగల రాజనీతిజ్ఞుడు, దేశ నిర్మాతని, విద్య, రాజకీయ, ప్రజాస్వామ్య ప్రయాణంలో ఆయన చెరగని ముద్ర వేశారని ఉపరాష్టపతి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. దేశ సేవ, జాతీయ ఐక్యత పట్ల అచంచల అంకిత భావానికి ముఖర్జీ జీవితం ఒక స్ఫూర్తిదాయకమైన ఉదాహరణని ఓం బిర్లా సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ఒక విద్యావేత్తగా ఉన్నత విద్యారంగానికి విశేష సహకారం అందించారని, అదే సమయంలో ప్రజానాయకుడిగా జాతి ప్రయోజనాలు, ప్రజాస్వామ్య విలువల పట్ల స్పష్టమైన నిబద్ధత చాటుకున్నారని కొనియాడారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్బంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. భారతీయ జనసంఘ వ్యవస్థాపకులు దేశ ఐక్యత, సమగ్రత, సాంస్కృతిక జాతీయవాదాన్ని బలంగా సమర్థించిన గొప్ప నాయకుడు ముఖర్జీ అని సామాజిక మాధ్యమ వేదికగా కొనియాడారు. దేశమే ప్రథమం అనే ఆదర్శాన్ని తన జీవిత మార్గదర్శక సూత్రంగా మార్చుకున్నారని, బెంగాల్ విభజన సమయంలో ఆయన చూపిన దూరదృష్టిగల నాయకత్వం, జమ్మూ కాశ్మీర్ను భారతదేశంలో అంతర్భాగం ఉంచేందుకు ఆయన చేసిన పోరాటం భారత చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. సిద్దాంతాల పట్ల ఆయనకున్న తిరుగులేని నిబద్దత, దేశ సమగ్రత కోసం ఆయన చేసిన పోరాటం యువతకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తూనే ఉంటాయని అమిత్ షా తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో జరిగే సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. సహకార సమృద్ది దార్శనికతకు అనుగుణంగా ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్బంగా పలు కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. వీటిలో 232 ధాన్యపు నిల్వ గిడ్డంగుల ప్రారంభం, సహకార్ 1 భూమి పూజ, ఉత్తరప్రదేశ్ మహారాష్టలో టిష్యూ కల్చర్ సౌకర్యాల భూమి పూజ, నేషనల్ కోఆపరేటివ్ డేటాబేస్, జియో ట్యాగ్ మొబైల్ యాప్, NDDB మిల్క్ సప్లై రివ్యూ డాష్ బోర్డ్ పోర్టల్ ప్రారంభోత్సవాలున్నాయి. అలాగే 50,000 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు ఈ ప్యాక్స్ గా మారనున్నాయి. BBSSL, ICAR మధ్య విత్తన వ్యవస్థల బలోపేతం కోసం అవగాహన ఒప్పందం కుదరనుంది. ఈ వేడుకల్లో కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, రాజస్థాన్ సీఎం భజన్లాల్ శర్మ, సహాయ మంత్రులు క్రిషన్ పాల్, మురళీధర్, సహకార రంగ ప్రతినిధులు పాల్గొంటారు. కొమరోస్ దేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆ దేశ విదేశాంగ మంత్రి అంబాయ్ మహమ్మద్తో పాటు అక్కడి ప్రజలకు విదేశాంగ మంత్రి జయశంకర్ శుభాకాంక్షలు తెలిపారు. విజన్ మహాసాగర్ మార్గదర్శకత్వంలో ఇరు దేశాల మధ్య భాగస్వామ్యం మరింత బలోపేతం చేసేందుకు భారత్ కట్టుబడి ఉందని జయశంకర్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. అలాగే మలావి దేశ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని ఆ దేశ విదేశాంగ మంత్రి డాక్టర్ జార్జ్ టి చపోండాతో పాటు మలావి ప్రజలకు విదేశాంగ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
స్విట్జర్లాండ్లో

జెనీవాలో నేడు జరుగుతున్న వినియోగదారుల పరిరక్షణ చట్టం విధానంపై అంతర్ ప్రభుత్వ నిపుణుల బృందం 9వ సమావేశానికి భారతదేశం అధ్యక్షత వహించనుంది. ఐక్యరాజ్య సమితి వాణిజ్య అభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న సమాపేశం బుధవారం వరకు కొనసాగుతుంది. వినియోగదారుల రక్షణ చట్టాలు, విధానాలు ఎదుర్కొన్న కొత్త సవాళ్లపై చర్చించేందుకు సభ్య దేశాలు, అంతర్జాతీయ సంస్థలు, వినియోగదారుల రక్షణ అధికారులు, విద్యావేత్తలు ఈ సదస్సులో పాల్గొంటారు. భారత్ వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధి కారే ఈ 3 రోజుల సదస్సుకు అధ్యక్షత వహిస్తారు. ఈ సమాపేశంలో వినియోగదారుల సమాచారం, విద్య, స్థిరమైన వినియోగం, అంతర్జాతీయ మార్కెట్లలో వినియోగదారుల రక్షణ చట్టాల అమలు, సరిహద్దు వినియోగదారుల రక్షణ వంటి కీలక అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్టాల్లో 3 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల షెడ్యూల్ ఎన్నికల సంఘం ప్రకటించింది. బీహార్లో బాంకీపూర్, గుజరాత్లో మంజల్పూర్, మధ్యప్రదేశ్లో దతియా నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 13 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 14న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. 30న పోలింగ్ నిర్వహించనున్నారు. బీహార్లో ప్రస్తుత సభ్యులు నితిన్ నబీన్ రాజీనామా చేయడంతో బాంకీపూర్ సభకు ఉప ఎన్నిక అనివార్యమైంది. అలాగే గుజరాత్లో మంజల్పూర్ అసెంబ్లీ నియోజకవర్గ సభ్యులు యోగేష్ బాయ్ మరణించడంతో అక్కడ ఖాళీ ఏర్పడింది. అస్సాంలో గౌహటీలో బ్రిక్స్ మాదక ద్రవ్యాల నిరోధక సంస్థల అధిపతుల సమాపేశం ఈ రోజు ప్రారంభం కానుంది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆధ్వర్యంలో 2 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. డ్రగ్స్, అక్రమ రవాణా, వ్యసనాలకు వ్యతిరేకంగా సహకారం బలోపేతం చేయడానికి బ్రిక్స్ సభ్య దేశాల ప్రతినిధులు ఇందులో పాల్గొంటారు. కేరళలో కొచ్చిలో ఈ రోజు ప్రారంభమయ్యే 2 రోజుల బ్రిక్స్ మహిళా వర్కింగ్ గ్రూప్ సమాపేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. అన్ని రంగాల్లో మహిళా సాధికారత, మహిళా నేతృత్వంలో అభివృద్దికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించేందుకు, అలాగే ఉమ్మడి ప్రాధాన్యతలో సహకారం పెంపొందించేందుకు బ్రిక్స్ సభ్య దేశాల సీనియర్ ప్రభుత్వ అధికారులు సమాపేశమవుతారని మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా సయ్యద్ అలీ ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొనేందుకు భారత్కు ఇరాన్ రాయబారి కార్యాలయం కృతజ్ఞతలు తెలిపింది. ఈ అంత్యక్రియల కార్యక్రమాల్లో భారతీయ రాజకీయ నాయకులు, పార్లమెంట్ సభ్యులు, పండితులు, మేధావులు, వివిధ మతాల ప్రతినిధులు పాల్గొనడం ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక, మానవీయ సంబంధాలు ప్రతిబింబిస్తుందని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొంది. ఈరోజు గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట, ఛత్తీస్గఢ్ రాష్టాలు అక్కడక్కడా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది. తూర్పు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మహే, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పిపాస్ సాకర్ ప్రపంచకప్లో ఇంగ్లాండ్, నార్వే జట్లు క్వార్టర్ ఫైనల్కు చేరుకున్నాయి. ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ 3-2 గోల్స్ తేడాతో మెక్సికోపై విజయం సాధించగా నార్వే 2-1 తేడాతో బ్రెజిల్పై విజయం సాధించింది. బ్రెజిల్ సీనియర్ అట్టగాడు నయమోర్ జూనియర్ అంతర్జాతీయ ఫుట్బాల్కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్టుగా ప్రకటించాడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 6 రోజుల పాటు ఇండోనేషియా, ఆస్టేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటిస్తారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా ఉపరాష్టపతి, ప్రధానమంత్రి, లోక్సభ స్పీకర్, కేంద్ర హోంమంత్రి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. గుజరాత్, కొంకణ్, గోవా, మహారాష్ట, ఛత్తీస్గఢ్ రాష్టాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. పిపాస్ సాకర్ ప్రపంచకప్లో ఇంగ్లాండ్, నార్వే జట్లు క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి పునః స్వాగతం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: కేర్ ఆఫ్ కాంచరపాలెం సినిమా నుంచి విన్న పాటిది. రచన విశ్వ, సంగీతం శ్రీకర్ అగస్తి, పాడినవారు అనురాగ్ కుల్కర్ణి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: పన్నెండు గంటల 46 నిమిషాలు స్టూడియో క్లాక్ లో బాబు జగ్జీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలు, అలాగే నాయకుడిగా ఆయన ఎదిగిన తీరు గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. మహాత్మాగాంధీ గారు ప్రారంభించిన అంటరానితనం వ్యతిరేక ఉద్యమంలో బాబూజీ చురుగ్గా పాల్గొన్నారు. 1935లో ఆయన అందరికీ సమానత్వం సాధించడానికి ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ AIDCLను స్థాపించారు. తర్వాత అది రాజకీయ పార్టీగా అవతరించింది. రాజ్యాంగ సభలో ఆయన బహుజన హక్కుల కోసం గట్టిగా వాదించేవారు. 1946లో ఆయన జవహర్ లాల్ నెహ్రూ తాత్కాలిక ప్రభుత్వంలోను, ఆ తర్వాత స్వతంత్రానంతరం భారత ప్రభుత్వ మొదటి మంత్రివర్గంలో కూడా కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. అలాగే కేబినెట్ లో అతి పిన్న వయస్కుడిగా కూడా గుర్తింపు పొందారు బాబు జగ్జీవన్ రామ్. ఇందిరాగాంధీ ప్రభుత్వంలోనూ మంత్రిగా పనిచేశారు. అండ్ అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇండో పాక్ యుద్ద సమయంలో జగ్జీవన్ రామ్ డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నారు, రక్షణ మంత్రిగా పనిచేశారు. చాలా కీలక పాత్ర అయింది అప్పుడు యుద్ద సమయంలో. ఇది బంగ్లాదేశ్ ఏర్పాటుకి కారణమైంది. జనవరి నుంచి 1979 జూలై వరకు, అంటే సుమారు 7 మాసాల వరకు ఆయన భారతదేశ ఉప ప్రధానమంత్రిగా కూడా పనిచేశారు. ఇంకా మాట్లాడుకుందాం బాబు జగ్జీవన్ రామ్ గారి గురించి. మరిన్ని విశేషాలు చైతన్య స్ఫూర్తిలో ఓ పాట విన్న తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి, వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం విత్ మీ ఆర్జే పవన్.

0: బడ్జెట్ పద్మనాభం సినిమా నుంచి విన్న పాట అది. సంగీతమే శ్రీ కృష్ణారెడ్డి గారు, రచన చంద్రబోస్ గారు, పాడిన వారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
3: కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
4: ఆ చిహ్నం లేకపోతేనో?
3: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
5: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
6: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
7: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
0: చైతన్య స్ఫూర్తిలో బాబు జగ్జీవన్ రామ్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం ఈ రోజు ఆయన వర్ధంతి సందర్భంగా. సామాజిక సంస్కరణ ఉద్యమాల్లో తనకంటూ విశిష్టమైన స్థానాన్ని పదిలపరుచుకున్నారు బాబు జగ్జీవన్ రామ్. కులరహిత సమాజం కోసం జీవితాంతం పోరాడారు ఆయన. అంబేద్కర్ సమానుడిగా కూడా చెప్తారు ఆయన్ని. బాబూజీని స్మరించుకోవడం అంటే భారతదేశ స్వాతంత్ర్య సామాజిక ఉద్యమాల్లో జరిగిన సమున్నత ఘట్టాల్ని మరొక్కసారి గుర్తు చేసుకోవడమే. ఆయన మహోన్నత నాయకత్వం, వ్యక్తిత్వం భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు మహాబలాన్ని చేకూర్చిపెట్టాయనే చెప్పాలి. 28 వయస్సులోనే బీహార్ నుండి జగ్జీవన్ రామ్ తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆయన స్థాపించిన డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ నుంచి 14 రిజర్వ్డ్ స్థానాల నుంచి అభ్యర్థుల్ని పోటీకి నిలబెట్టి ఎటువంటి వ్యతిరేకత లేకుండా 14 గెలిపించుకుని ఒక రాజకీయ నిర్ణయాత్మక శక్తిగా ఎదిగారు. రాజకీయాల్లో సంచలనం సృష్టించారు బాబు జగ్జీవన్ రామ్. ఇంకా మాట్లాడుకుందాం చైతన్య స్ఫూర్తిలో మరిన్ని విశేషాలు. అంతకన్నా ముందు ముకుంద సినిమా నుంచి ఒక వండర్ఫుల్ ట్రాక్ వస్తోంది. మికిజే మేయర్ కంపోజిషన్ లో రాహుల్ నంబియార్, రేవంత్ పాడిన ఈ పాట రచన సిరివెన్నెల గారు. స్టే ట్యూన్డ్.

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
1: ఒంటి గంట దాటి 1:35 అవుతోంది. చైతన్య స్ఫూర్తిలో బాబు జగ్జీవన్ రామ్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఈవేళ ఆయన వర్ధంతి సందర్భంగా 3 దశాబ్దాలకు పైగా కేంద్ర కేబినెట్ మంత్రిగా ఎంతో దక్షతతో సేవలందించారు జగ్జీవన్ రామ్. ఆహార శాఖ మంత్రిగా దేశంలో ఉన్నటువంటి ఆహార సమస్య పరిష్కారానికి ఆయన అహర్నిశలు కృషి చేసి ఆహారోత్పత్తిని పెంచారు. మొట్టమొదటి ఉప ప్రధాని అయిన అణగారిన వర్గాల నేత కూడా బాబుజీనే. 1936 నుంచి 1986 వరకు జగ్జీవన్ రామ్ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు. అంటే సుమారు 50 సంవత్సరాలన్నమాట. అది ఇప్పటికీ ప్రపంచ రికార్డుగా ఉంది. ముప్పై సంవత్సరాల పాటు కేంద్ర మంత్రిగా ఉండడం కూడా ఒక రికార్డే. 50 ఏళ్ల రాజకీయ జీవితంలో బాబూజీకి ఒక్క మచ్చ కూడా లేదు. తెలివితో నిర్ణయాలు తీసుకుంటారని, కష్టాల్లో ధైర్యంగా వ్యవహరిస్తారని పేరు పొందారు జగ్జీవన్ రామ్.

వకీల్ సాబ్ సినిమా నుంచి విన్న పాట అది. శంకర్ మహాదేవన్, పృథ్వీచంద్ర పాడిన పాట. రచన రామజోగే శాస్త్రి, సంగీతం థమన్. దేశంలోని పేద వర్గాలు, శ్రామిక కర్షక వర్గాలు, వెనుకబడిన వర్గాలు, ముఖ్యంగా షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, వారి హక్కుల అభివృద్ది కోసం జగ్జీవన్ రామ్ తీవ్రంగా కృషి చేశారు. అంటరానితనాన్ని తరిమి కొట్టేందుకు అంబేద్కర్ తో సమానంగా పోరాటం చేశారు జగ్జీవన్ రామ్. దామోదరం సంజీవయ్య గారిని అవిభక్త ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిని చేయడంలో కూడా బాబూజీ కీలక పాత్ర పోషించారు. ఉజ్జయినిలో విక్రమ విశ్వవిద్యాలయం 1967లో జగ్జీవన్ రామ్ ను గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది. అలాగే కాన్పూర్ విశ్వవిద్యాలయం కూడా మరొక డాక్టరేట్ అందించింది 1968లో. 1986 జులై 6న, అంటే ఇదే రోజున బాబూజీ భౌతికంగా దూరమయ్యారు. ఆయన దేహాన్ని విడిచిన దేశానికి చేసిన సేవలు, సంస్కరణలు, ఆయన ఆచరించిన సిద్ధాంతాలు ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి, అందరికీ ప్రేరణ కలిగిస్తూనే ఉంటాయి. కాదంటారా? ఇది ఈనాటి చైతన్య స్ఫూర్తి బాబు జగ్జీవన్ రామ్ గారి గురించి ఆయన వర్ధంతి సందర్భంగా. స్టే ట్యూన్డ్.

0: రాష్టంలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో అర్హత కలిగిన వ్యక్తులు ఓటు హక్కు కోల్పోకుండా బీఎల్ఏలు బీఎల్ఓలతో సమన్వయం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ ఆశయాలను ఆకాంక్షలను నెరవేరుస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. హనుమకొండ జిల్లా కాజీపేటలోని నూతన రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో త్వరలోనే ఉత్పత్తి ప్రారంభం కానుందని రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్ ప్రకటించారు. రాష్టంలో రాబోయే 7 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. రాష్టంలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ఎస్ఐఆర్లో అర్హత కలిగిన వ్యక్తులు ఓటు హక్కు కోల్పోకుండా బీఎల్ఏలు బీఎల్ఓలతో సమన్వయం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ఈ రోజు హుస్నాబాద్ నియోజకవర్గం పరిధిలో పలు అభివృద్ది పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఓటర్ సవరణ ప్రజాస్వామ్యంలో చాలా ముఖ్యమైనదన్నారు. ప్రతి ఇంటికి ఎన్యూమరేషన్ ఫారాలు చేరాయని సవరణ ప్రక్రియ విజయవంతంగా జరగాలని అన్నారు. దేశభక్తి అనేది నినాదాల్లో కాదు త్యాగంలోనే కనిపిస్తుందని అనడానికి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ జీవితమే నిదర్శనమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కొనియాడారు. శ్యామప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్బంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ముఖర్జీ ఆశయాలను ఆకాంక్షలను నెరవేరుస్తోందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శ్యామప్రసాద్ కలను నెరవేరుస్తూ కశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు చేయడం, దేశ స్వయం సమృద్ది కోసం మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా వంటి పథకాలు తీసుకురావడం ఇందుకు నిదర్శనమన్నారు. శ్యామప్రసాద్ ముఖర్జీ ఆశయాల మేరకు దళారీ వ్యవస్థ లేకుండా ప్రభుత్వ సంక్షేమ ఫలాలను నేరుగా లబ్దిదారులకు అందించడమే ఆ మహనీయుడికిచ్చే ఘనమైన నివాళిని బండి సంజయ్ పేర్కొన్నారు. స్వాతంత్ర సమరయోధుడు భారత మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మహనీయుడికి ఘనంగా నివాళులర్పించారు. అణగారిన వర్గాల అభ్యున్నతి, సామాజిక సమానత్వం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం జగ్జీవన్ రామ్ చేసిన కృషి దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని సామాజిక సమానత్వం అభివృద్ది కోసం కృషి చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా ధర్మపురి క్యాంపు కార్యాలయంలో జగ్జీవన్ రామ్ చిత్రపటానికి మంత్రి పూలమాల వేసి నివాళులర్పించారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి, సమాన హక్కుల సాధనకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన 2.5 ఏళ్లలోనే సంక్షేమ అభివృద్దికి సమప్రాధాన్యతస్తూ ముందుకు సాగుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు చెప్పని ఎన్నో ప్రజా ఉపయోగకర కార్యక్రమాలను ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోందని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం పరిధిలోని కల్లూరు మండలంలో సుమారు 15 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టే అనేక మౌలిక వసతుల పనులకు స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయ్య దయానంద్, జిల్లా కలెక్టర్, మున్సిపల్ చైర్పర్సన్ రెహానా బేగం తదితరులతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. కల్లూరు కొత్త మున్సిపాలిటీగా మారిన నేపథ్యంలో భవిష్య అవసరాలకు అనుగుణంగా నిధులు కేటాయించి దాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని మంత్రి హామీ ఇచ్చారు. జంతువుల నుంచి మానవులకు సంక్రమించే వ్యాధుల ప్రమాదం, నివారణోపాయాలపై అవగాహన కల్పించే ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్బంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పాడి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్బంగా ఎల్లారెడ్డిపేట మండల పశు వైద్యాధికారి డాక్టర్ రాహుల్ ఆకాశవాణితో మాట్లాడుతూ
1: జూనోసిస్ వ్యాధులకు కొన్ని ఉదాహరణలు రేబీస్, బ్రూసెల్లోసిస్, లెప్టోస్పైరోసిస్, సాల్మొనెల్లోసిస్, ఏవియన్ ఇన్ఫ్లుయెంజా. ఈ వ్యాధులను నివారించడానికి మనం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు. పెంపుడు జంతువులను మరియు పశువులను సమయానికి టీకాలు వేయించాలి.
0: హనుమకొండ జిల్లా కాజీపేట అయోధ్యపురంలోని నూతన రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో త్వరలోనే ఉత్పత్తి ప్రారంభం కానుందని రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్ ప్రకటించారు. దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాస్తవతో కలిసి ఆయన కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేశారు. కాజీపేటలో నూతన తరం కోచ్లు తయారవుతాయని, స్థానికులకు ఉద్యోగాల కల్పనపై చర్చిస్తామని చెప్పారు. అలాగే కాజీపేట అమృత్ భారత్ పనులు, సిగ్నల్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్లో కవచ్ 4.0 సాంకేతికత అమలు తీరును కూడా రైల్వే బోర్డు చైర్మన్ సమీక్షించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలో ములుగు జిల్లాలో పర్యటిస్తారని మంత్రి దనసరి అనసూయ సీతక్క చెప్పారు. మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకుని 6,000 కోట్లకు పైగా పంచాయతీరాజ్ శాఖ అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారని మంత్రి వెల్లడించారు.
2: రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో దాదాపుగా 6,000 కోట్లకు పైగా హ్యాంప్ పనులను చేపడుతున్నాం. మెడికల్ కాలేజ్ గానీ, కేంద్రీయ విద్యాలయం గానీ, 145 కోట్లతోటి కొట్లాపురం లిఫ్ట్ గానీ, ఇవన్నీ

0: కూడా వారి చేతుల మీదుగా శంకుస్థాపనలు చేయించడం జరుగుతుంది. కలెక్టరేట్ ను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుందని తెలియజేస్తున్నాం.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కొమరం భీమ ఆసిఫాబాద్ జిల్లాలోని విద్యుత్ వినియోగదారులకు మరింత వేగవంతమైన పారదర్శకమైన సేవలు అందించడంలో భాగంగా అపార్ట్మెంట్లు వాణిజ్య సముదాయాలకు ఒకే దరఖాస్తు ద్వారా బహుళ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయనున్నట్లు జిల్లా విద్యుత్ శాఖ అధికారి ఉత్తమ్ తెలియజేశారు. ఈ విధానం వల్ల ఒకే భవనంలో అవసరమైన అన్ని విద్యుత్ కనెక్షన్ల కోసం విడివిడిగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఒకే దరఖాస్తు పెట్టుకోవచ్చునని ఆయన తెలియజేశారు. జాతీయ పత్తి ఉత్పాదకత పథకం ఎంసీపీలో నల్గొండ జిల్లాకు చోటు దక్కిందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వినోద్ కుమార్ చెప్పారు. ఈ పథకం కింద రైతులకు ఉచితంగా నోటిఫైడ్ బీటీ హైబ్రిడ్ పత్తి విత్తనాలు పంపిణీ చేస్తారని చెప్పారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీ వరకు పత్తి విత్తనాలతో పాటు వేప నూనె, సూక్ష్మ పోషకాల మందులను రాయితీపై రైతులకు అందజేస్తారని చెప్పారు. కరీంనగర్ జిల్లాలో విద్యుత్ వినియోగదారులకు, వ్యవసాయ రైతులకు వర్షాకాలంలో ఎటువంటి సమస్యలు వచ్చినా వెంటనే 1912 టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేస్తే తమ సిబ్బంది అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తారని కరీంనగర్ జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఆర్ రవీందర్ ఆకాశవాణితో తెలియజేశారు.
2: ముఖ్యంగా వర్షాలు పడ్డప్పుడు గాని, ఈదురు గాలులు వచ్చినప్పుడు గాని, కరెంటు స్తంభాల దగ్గర, ఐరన్ స్తంభాల దగ్గర ఎటు పరిస్థితిలో కూడా దాన్ని ముట్టుకోవద్దు. పరిసర ప్రాంతాల్లో కూడా ఉండకుండా దూరంగా ఉండాలి.
1: రాజన్న సిరిసిల్ల జిల్లాలో సీజనల్

వ్యాధుల కట్టడికి వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ చర్యలు తీసుకుంటున్నట్లు డిహెచ్ఎంఓ ఏంజెల్ ఆల్ఫ్రెడ్ పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 27 ప్రాంతాలను హైరిస్క్ గా గుర్తించినట్లు తెలియజేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో నవజాత శిశువు మృతి చెందిన ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి విచారణ కమిటీ తన విచారణ ప్రారంభించింది. కమిటీ సభ్యురాలు డాక్టర్ కవిత జహీరాబాద్ ఆసుపత్రికి చేరుకుని విచారణ చేపట్టారు. బాధిత మహిళ ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి ఆమెకు అందించిన వైద్య సేవలు, నవజాత శిశువుకు అందించిన చికిత్స మొదలైన వాటిపై నివేదిక సమర్పిస్తారు. రాష్టంలో రాబోయే 7 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్టంలో అనేక చోట్ల ఈ రోజు వర్షాలు కురవచ్చునని ఆదిలాబాద్, కొమరం భీమ, సిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో కూడిన ఈదురుగాలులతో వర్షాలు పడే అవకాశం ఉందని యెల్లో అలర్ట్ జారీ చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమరి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పురోగతి, మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ పాఠశాల నిర్మాణం పనులను ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఇలయ్య ఈ ఉదయం పరిశీలించారు. రాష్ట ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ కింద కల్పించిన రాయితీని దరఖాస్తుదారులు సద్వినియోగం చేసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు. ఈ నెల 31వ తేదీ వరకు రాయితీ పొందేందుకు అవకాశం ఉందని చెప్పారు. హనుమకొండ జిల్లాలో ఓటర్ల జాబితా, ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై ఎవరికి అనుమానాలొద్దని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. పోలింగ్ బూతుల వారీగా బీఎల్ఓలు ఇప్పటికే పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ పత్రాలను తిరిగి స్వీకరించడం మొదలైందని ఆమె చెప్పారు. ఖమ్మం జిల్లాలో ఫైలేరియా వ్యాధి నిర్మూలనలో భాగంగా ఈ రోజు నుంచి ట్రాన్స్మిషన్ అసైన్మెంట్ సర్వే నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రామారావు చెప్పారు. ఎంపిక చేసిన గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి 20 ఏళ్లు నిండిన వ్యక్తులకు ఈ పరీక్షలు నిర్వహిస్తారని ఆయన తెలియజేశారు. నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలో కొనసాగుతున్న ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో యూరియా ఎరువుల పంపిణీని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఈరోజు నేరుగా పరిశీలించారు. నిరుద్యోగ ఎస్టీ యువతి యువకులకు ఉచితంగా నైపుణ్య శిక్షణ ఇస్తున్నామని రాజన్న సిరిసిల్ల జిల్లా గిరిజన అభివృద్ది అధికారి సంగీత ఒక ప్రకటనలో తెలియజేశారు. పూర్తి సబ్సిడీతో కూడిన శిక్షణ ఇస్తున్నట్లు ఆమె తెలియజేశారు. నాగర్ కర్నూల్ మార్కెట్ యార్డులో మొక్కజొన్న, వరిధాన్యం కొనుగోళ్లలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆందోళన నిర్వహించారు. స్థానిక మార్కెట్ చైర్మన్ అవినీతిపై బహిరంగ చర్చ జరగాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. రాష్టంలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో అర్హత కలిగిన వ్యక్తులు ఓటు హక్కు కల్పోకుండా బీఎల్ఏలు, బీఎల్ఓలతో సమన్వయం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. కేంద్ర ప్రభుత్వం డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ ఆశయాలను, ఆకాంక్షలను నెరవేరుస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. రాష్టంలో రాబోయే 7 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 1:20 దాటి 45 సెకండ్లు. మరి కాసేపట్లో మనందరికి ఎంతో ఇష్టమైన షో టైం.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ప్రతిరోజు 1 గంట 20 నిమిషాల నుంచి 2 గంటల మధ్యలో క్విజ్ ప్రోగ్రామ్ షో టైంలో ఈరోజు కూడా మీ ఆర్జే పవన్ షో టైం క్వశ్చన్స్ తీసుకుని రెడీగా ఉన్నాడు. మరి మీరు కూడా ఆన్సర్స్ పంపించడానికి మీ మీ స్మార్ట్ ఫోన్స్తో రెడీగా ఉన్నారనుకుంటున్నాను. మరి ఇవాళ కూడా కొంచెం టఫ్ క్వశ్చన్స్ అని నేను అనుకుంటున్నాను. మరి టఫో కాదో మీరు పంపించే ఆన్సర్స్ బట్టి తెలుస్తుంది. క్వశ్చన్స్తో నేను రెడీగా ఉన్నాను. మరి మీరు కూడా

రెడీ అయి వచ్చే లోపల ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినేసొద్దాం. షో టైమ్ లో ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాను ఆఫ్టర్ దిస్ వండర్ఫుల్ సాంగ్. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. షో టైం వింటున్నారు మీ ఆర్జే పవన్ తో.

జై చిరంజీవ సినిమా నుంచి విన్న పాట అది. చంద్రబోస్ సాహిత్యం, మణిశర్మ గారి సంగీతం, అండ్ పాడిన వారు మన అందరి అభిమాన గాయకుడు బాలుగారు. నాకు కుప్పలు కుప్పలుగా మెసేజ్లు పంపిస్తున్నారు మన శ్రోతలందరూ కూడా. తొందరగా స్టార్ట్ చేయండి సార్, మేమందరం ఎప్పుడో రెడీ అని చెప్పి. ఎస్ సార్, ఇంకేమాత్రం లేట్ చేయకుండా షో టైంలో ఫస్ట్ క్వశ్చన్ అడిగేస్తున్నాను నేను. జాగ్రత్తగా వినండి, సినిమాలకి సంబంధించిన ప్రశ్న ఇది. ఎస్ జాగ్రత్తగా వినండి. ఏంటంటే, నేను ఒక మూడు సినిమా పేర్లు చెప్తాను. ఆ మూడు సినిమా పేర్లలో ఒక కామన్ పాయింట్ ఉంది. ఇంతకుముందు కూడా ఇలాంటి ప్రశ్న నేను చాలాసార్లు అడిగాను. అయితే కామన్ పాయింట్ ఏంటంటే, స్టోరీ పరంగా కాదు. ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. మరి అది ఏ పాయింట్ అంటే, డైరెక్టరా లేకపోతే ఎవరన్నా నటీ నటుల, అది ఆలోచించి, ఆ యాంగిల్లో ఆలోచించి ఆన్సర్స్ పంపించండి. ఆ మూడు సినిమా పేర్లు చెప్తాను. ఆ మూడు సినిమాల్లో ఉన్న కామన్ పాయింట్ ఏంటో నాకు పంపించాలి. ఆ మూడు సినిమా పేర్లు, సీను, సముద్రం, వెంకీ. సినిమా పేర్లు మరొకసారి, సీను, సముద్రం, వెంకీ. ఈ మూడు సినిమాల్లో ఉన్న కామన్ పాయింట్ ఏంటి ఆలోచించండి. తట్టేస్తుంది మీకు ఆన్సర్ ఈజీగానే. ఈజీ ఆన్సరే అని నేను అనుకుంటున్నాను, బట్ ఆలోచించండి. మరొకసారి చెప్తాను సినిమా పేర్లు, సీను, సముద్రం, వెంకీ. ఈ మూడు సినిమాల్లో ఉన్నటువంటి కామన్ పాయింట్ ఏంటి ఆలోచించండి. 0402324058 ఈ వాట్సాప్ నెంబర్కి మీ ఆన్సర్స్, మీ డీటెయిల్స్ పంపించండి. షో టైం వింటున్నారు విత్ మీ ఆర్జే పవన్. స్టే ట్యూన్డ్.

0: అంబాజీపేట్ మ్యారేజ్ బ్యాండ్ సినిమా నుంచి విన్న పాట అది.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగుడు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: అమ్మా, ఈజీ క్వశ్చన్స్ అడిగితే అక్కడ ఇక్కడ చూసి ఆన్సర్స్ పంపించేద్దామనే ఇవాళ నాకు అసలు మజా కనబడుతుంది. చాలామంది రవితేజ అని పంపించారు. రవితేజ గారు, మరి సీను సినిమాలో అయితే రవితేజ లేరు. అండ్ ప్రకాష్ రాజ్ అని కొంతమంది పంపించారు. అండ్ వెంకీ సినిమాలో ప్రకాష్ రాజ్ లేరు. చాలా తక్కువ మంది ఆన్సర్స్ పంపించారు. నాకు ఫస్ట్ అయితే అప్పల్ రాజు గారు పెడన్ నుంచి ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. తర్వాత మహమ్మద్ జైనుద్దీన్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు కరెక్ట్ ఆన్సర్స్ పంపిస్తున్నారు. మరి ఇక్కడ ఏదో మతలబ్ ఉంది మొత్తానికి. మీరు గ్రూప్స్ క్రియేట్ చేసుకునే ఆన్సర్స్ పంపిస్తున్నారేమో అని నాకు చిన్న డౌట్ అనుమానం అనమాట. కస్తూరి రాముడు గారు చౌటుప్పల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, షేరే బాలాజీ సావిత్రి కుబేర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, అండ్ జయలక్ష్మి గారు ఖైరతాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇప్పుడు ఇంకొక ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ బాలాజీ సావిత్రి కుబేర్ నిర్మల్ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఎస్, ఇవే కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు. ఇప్పుడు మనకి మరొక కరెక్ట్ ఆన్సర్ పాలెం పోలయ్య గారు ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి. చాలా కష్టపడ్డారు పోలయ్య గారు ఈసారి, బట్ మొత్తానికైతే కరెక్ట్ ఆన్సర్స్ పంపించారండి. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇవి ఇప్పటి వరకు వచ్చిన కరెక్ట్ ఆన్సర్స్. కొంచెం ఆలోచించారు, నేను ప్రకాష్ రాజ్ ఎక్కడైనా మిస్ అయ్యానా అనుకున్నాను. బట్ వెంకీలో ప్రకాష్ రాజ్ లేరు కాబట్టి నేను అనుకున్నదే కరెక్ట్ ఆన్సర్ అనమాట. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఎస్, పుట్టపాక నుంచి భవానీ వెంకట్ గారు జస్ట్ నో ఆన్సర్ వచ్చింది. నేను అనౌన్స్ చేయకముందే పంపించారు కాబట్టి ఆయన పేరు కూడా చదివాను. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఈ మూడు సినిమాల్లో హీరోయిన్ రాశి గారు ప్రత్యేక గీతంలో నటించారనమాట. వెంకీలో, సముద్రంలో, అలాగే సీను సినిమాలో. ఈ మూడు సినిమాల్లో ఒక పాట వినేద్దాం, తర్వాత సెకండ్ క్వశ్చన్ అడుగుతాను. సీను సినిమా నుంచి మీ అందరి కోసం వండర్ఫుల్ సాంగ్ వస్తుంది. స్వర్ణత్ గారు పాడింది, స్టే ట్యూన్డ్.

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
1: షో టైంలో సెకండ్ క్వశ్చన్ అడగడానికి రెడీగా ఉన్నాను నేను. మరి మీరు కూడా రెడీ అయిపోండి, సెకండ్ క్వశ్చన్ వచ్చేస్తోంది. క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. ఐక్యరాజ్య సమితి, యుఎన్ఓ అంటాం కదా మన, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, యుఎన్ఓ సాధారణ సభలో హిందీలో ప్రసంగించిన తొలి భారతీయ ప్రధానమంత్రి ఎవరు? ప్రశ్న చాలా సింపుల్. ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో హిందీలో ప్రసంగించిన తొలి భారతీయ ప్రధానమంత్రి ఎవరు? ఆన్సర్ పంపించండి 0402324852. కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతల పేర్లు చదువుతాను ఆఫ్టర్ దిస్ సాంగ్. నాన్నకు ప్రేమతో సినిమా నుంచి ఎన్టీఆర్ జూనియర్ పాడిన పాట, రచన సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

షో టైం వింటున్నారు. 1:47 ఎగ్జాక్ట్ గా స్టూడియో క్లాక్ లో. సెకండ్ క్వశ్చన్ అడిగాను నేను, ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో హిందీలో ప్రసంగించిన తొలి భారతీయ ప్రధానమంత్రి ఎవరు అని అడిగాను నేను. 80% కరెక్ట్ గా పంపించారు. కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యారు, జవహర్లాల్ నెహ్రూ, మోడీ గారు, అలాగే పివి నరసింహారావు గారు అని రకరకాల ఆన్సర్స్ పంపించారు. బట్ కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతల పేర్లు చదివిద్దాం ఫాస్ట్గా. సతీష్, శాంతి, రిషిత సుచిత్ర సర్కిల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శంకర్ గారు భీమ్గల్ నుంచి, మురహరి యశోద గారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి, రాజు ఆరేపల్లి గారు హవేలీ నుంచి, అడపు సంతోష్ కుమార్ కాల్టెక్స్ బెల్లంపల్లి, అరుణ పద్మనాభం గారు మల్కాజ్గిరి, చింత శ్రీనివాస్ గారు షాపల్లి, బ్రహ్మదండి బైరయ్య గారు నాగోల్ జైపురి కాలనీ నుంచి, కృష్ణకుమారి గారు ఖమ్మం నుంచి, మిరియాల తిరుమలయ్య గారు పుట్టపాక నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కస్తూరి రాముడు చౌటుప్పల్, నాగ్నాథ్ గుప్తా నిజామాబాద్, ఆర్మూర్ నుండి ప్రేమ్నాథ్ కళావతి గారు, ప్రకాష్ శ్యామల గారు, తర్వాత ఊషిగారి బాలరాజు జగద్గిరిగుట్ట, కాశీబుగ్గ నుంచి దాసి రామచంద్రం, జక్రాన్పల్లి నుంచి అరుణ రాజేందర్, తర్వాత మనకి కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు కడప డిస్టిక్ పొద్దుటూరు నుంచి శ్రీనివాసరెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత పోలేపల్లి శ్రీనివాస్ గారు, రాజన్నపేట, సిరిసిల్ల జిల్లా, వీరందరూ కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన కొంతమంది శ్రోతలు. కరెక్ట్ ఆన్సర్ అటల్ బిహారీ వాజ్పేయి గారు. 2002లో ఆయన భారతదేశ ప్రధానమంత్రి హోదాలో హిందీలో ప్రసంగించారు. అంతకన్నా ముందు 1977లో మొరార్జీ దేశాయ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నారు. 1977లో ఒకసారి, తర్వాత ప్రధానమంత్రి అయిన తర్వాత 2002లో ఒకసారి ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో మన భారతదేశ భాష అయినటువంటి హిందీలో ప్రసంగించి అందరి దృష్టిని ఆకర్షించారు అటల్ బిహారీ వాజ్పేయి గారు. కరెక్ట్ ఆన్సర్ అది. సరే, లేట్ చేయకుండా థర్డ్ క్వశ్చన్ కూడా అడిగేస్తాను. మనకి టైం తక్కువగా ఉంది కాబట్టి థర్డ్ క్వశ్చన్ కూడా ఆన్సర్స్ పంపించండి. మనకి ఇంకొక 10 నిమిషాలు టైం ఉంది. ఫాస్ట్గా చిన్న పాట వినేసి వచ్చి మళ్ళీ కరెక్ట్ ఆన్సర్ పంపించిన శ్రోతల పేరు చదువుతాను. ఒకే కుటుంబానికి చెందిన వారు చాలా అరుదుగా ఉంటారు కదా ఫిలిం ఇండస్ట్రీలో, అందులో సంగీత కుటుంబంలో కూడా చాలా అరుదుగా ఉంటారు. మన బాలసుబ్రహ్మణ్యం గారి సన్ ఎస్పి చరణ్ ఆయన వారసత్వాన్ని కంటిన్యూ చేస్తున్నారు. అలాగే ఎస్పి పల్లవి వారి డాటర్ కూడా సింగరే. కొన్ని పాటలే పాడినా చాలా మంచి మంచి పాటలు పాడారు ఆవిడ. ఇంతకీ క్వశ్చన్ ఏంటంటే, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఎస్పి చరణ్ గారు, ఎస్పి పల్లవి గారు ముగ్గురు కలిసి పాడిన పాట ఒకటి ఉంది తెలుగులో, అదేంటో గుర్తుపట్టండి, ఆలోచించండి, ఆన్సర్ వస్తుంది. చిన్న క్లూ కూడా ఇస్తాను మీకు, మా క్వశ్చన్ మరీ కష్టం అనిపిస్తే చిన్న క్లూ ఇస్తాను, మీరు ఆలోచిస్తే తట్టేస్తుంది. ఈ మధ్య ఇంటర్వ్యూస్లో కూడా ఎస్పి చరణ్ చెప్పారు, రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. క్వశ్చన్ ఏంటంటే సింపుల్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి చరణ్, ఎస్పి పల్లవి ముగ్గురు కలిసి పాడిన ఒక పాట ఉంది, ఆ సినిమా పేరు పంపించండి చాలు, ఏ సినిమాలో పాడారు. క్లూ ఏంటంటే ఎంఎం కీరవాణి గారి కంపోజిషన్లో వచ్చిన పాట అది. ఆలోచించండి, కరెక్ట్ ఆన్సర్ పంపించండి. 0402324 0582.

బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.

ఎస్ థర్డ్ క్వశ్చన్ అడిగాను నేను. మన ఆన్సర్స్ కూడా చాలా లిమిటెడ్గా కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు, కొంతమంది మాత్రమే పంపించారు. ఎస్ ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ పంపించిన శ్రోత నేదునూరి కళ్యాణచారి గారు కల్వకుర్తి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆ వెంటనే మనకు వచ్చిన కరెక్ట్ ఆన్సర్ అప్పల్ రాజు గారు పెడన నుంచి. వెరీ గుడ్ అండి, మీకు చాలా మంచి ఫిలిం నాలెడ్జ్ ఉంది అప్పల్ రాజు గారు. కొంతమంది శ్రోతల తర్వాత కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు అరుణ పద్మనాభం గారు మల్కాజ్గిరి నుంచి, పాలెం పోలే గారు ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి, మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, కాశీబుగ్గ నుంచి దాసి రామచంద్రం గారు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సినిమా పేరు మాత్రం కొంతమంది పాట మాత్రం పంపించారు, దాన్ని కూడా నేను తీసుకున్నాను, నో ప్రాబ్లం. పాట పంపించినా ఓకే. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే వీళ్ళు మాత్రమే కరెక్ట్ ఆన్సర్, మనకు ఐదారుగురు శ్రోతలు. అండ్ ఇవాళ కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళకి, అలాగే షో టైంలో పార్టిసిపేట్ చేసిన శ్రోతలందరికీ ఒక్కసారి గట్టిగా కరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తాను నేను. ఆ సినిమా పేరేంటంటే మా అల్లుడు వెరీ గుడ్. 2003లో వచ్చిన సినిమా అది, ఈవీవి సత్యనారాయణ గారి దర్శకత్వంలో, రాజేంద్ర ప్రసాద్, రమ్యకృష్ణ, అల్లరి నరేష్, మౌనిక వీళ్ళ నలుగురు యాక్ట్ చేసిన సినిమా. అందులో ఒక పాట ఉంటుంది, ఆ పాట ఇప్పుడు నేను మీకు ప్లే చేస్తాను, పాట వినగానే మీకు తెలిసిపోతుంది. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మా అల్లుడు వెరీ గుడ్ అనే సినిమాలో మామగారు పిల్ల నచ్చింది అనే పాటని ఎస్పి బాలు గారు, ఎస్పి చరణ్ గారు, అలాగే ఎస్పి పల్లవి గారు ముగ్గురు కలిసి పాడిన పాటది. ఇవాళ షో టైంలో పార్టిసిపేట్ చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. మళ్ళీ రేపటి షో టైంలో పార్టిసిపేట్ చేయండి, ఇలాగే కరెక్ట్ ఆన్సర్స్ పంపించండి, ఎంజాయ్ చేయండి. స్టే ట్యూన్డ్.

అన్ని సినిమా పేర్లు వచ్చేలాగా దాన్ని ఒక పాటగా మలిచారు రచయిత చంద్రబోస్ గారు, ఎంఎం కీరవాణి గారి కంపోజిషన్ లో. చాలా ఫన్నీగా ఉంటుంది ఈ సాంగ్.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 2 గంటలు కావస్తోంది. ఇప్పుడు మిడ్ డే న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: విన్న ఈ పాట దొంగ దొంగది సినిమాలో పాట. దినా కంపోజిషన్ లో కులశేఖర్ గారు రాశారు ఈ పాటని. పాడిన వారు చిత్ర గారు.
1: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
2: ఉదయతార.
1: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
2: ఈ అభ్యుదయతార.
1: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
2: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
3: మీట్ ద స్టార్.
2: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
1: ఎఫ్ఎం 102.8 MHz పై
3: మీట్ ద స్టార్.
4: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు మెళకువలు సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 గంటల వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
0: 2 గంటలు దాటి 36 నిమిషాలు వివిధ భారతి స్టూడియో క్లాక్.

టైమ్ శక్తిశీలిలో తీజన్ బాయి గారి గురించి మాట్లాడుకుంటున్నాం. పాండవాణి ఆర్ట్ ఫామ్ లో ఆవిడ సాధించిన ప్రావీణ్యం ఏమిటి, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎలా పేరు తెచ్చుకున్నారు, ఇవన్నీ విశేషాలు మాట్లాడుకుందాం తీజన్ బాయి గారి గురించి. తీజన్ బాయి గారి పేరు చెప్పగానే ముందుగా గుర్తుకొచ్చేది పాండవాణినే. ఒకప్పుడు పాండవాణి కళ్లను ప్రధానంగా పురుషులే ప్రదర్శించేవారు, ఆడవాళ్లు అటువైపు కూడా చూసేవాళ్లు కాదు. అలాంటి అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించే తీజన్ బాయి గారు మహిళగా రంగస్థలంపై నిలబడి ఈ కళను ప్రదర్శించడం ద్వారా తీజన్ బాయి సామాజిక అడ్డంకులని అధిగమించారు. తన ప్రత్యేకమైన ప్రదర్శన తీరుతో పాండవానికి కొత్త రూపాన్నిచ్చి మహిళలు కూడా ఈ కళలో రాణించగలరు అని నిరూపించారు. మరి ఎలా ఆవిడ ఈ పాండవాణిలోకి అడుగుపెట్టారు, పురుషులను అధిగమించి ఈవిడ మాత్రమే ఎందుకు ఆ కళని ఒడిసి పట్టుకున్నారు, తద్వారా ప్రపంచ ప్రఖ్యాతి పొందారు, ఇవన్నీ మాట్లాడుకుందాం శక్తిశీలుడు ఇవాళ. అంతకన్నా ముందు ఒక మంచి పాట విందాం, స్టే ట్యూన్.

0: సోలో సినిమా నుంచి విన్న పాట అది. రచన కృష్ణ చైతన్య, సంగీతం మణిశర్మ గారు, హేమచంద్ర పాడిన పాట.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

2:42 దాటి 30 సెకండ్లు అవుతోంది స్టూడియో క్లాక్ లో. శక్తిశీలిలో తీజన్ బాయి గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ జానపద కళాకారిణి, అలాగే పాండవాణి అనే ఒక ఆర్ట్ ఫామ్ కి సంబంధించి ప్రఖ్యాతి పొందిన తీజన్ బాయి గారు 1956 ఏప్రిల్ 24 ఛత్తీస్గఢ్ లోని భిలాయ్ కు సమీపంలో గనియారి అనే ఒక కుగ్రామంలో పుట్టారు. ఆమె తల్లిదండ్రులు సుఖ్వతి, చునుక్లాల్ పార్థి. తీజన్ గారు చిన్ననాటి నుండే జానపద కళలపై ఆసక్తి పెంచుకున్నారు. తర్వాత ఆమె కళా ప్రయాణానికి మొదటి గురువు ఆమె తాతగారు బ్రిజ్లాల్ పార్థి గారు. ఛత్తీస్గఢ్ హిందీ భాషలో సబల్ సింగ్ రచించిన మహాభారత కథలను ఆయన తరచూ తన మనవరాలకి వినిపిస్తూ ఉండేవారు. చిన్న వయసులోనే ఆ కథల్ని ఆసక్తిగా విని వాటిని తనదైన శైలిలో మళ్లీ చెప్పడం ప్రారంభించారు తీజన్ బాయ్. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ప్రముఖ గురువు ఉమేద్ సింగ్ దేశ్ముఖ్ వద్ద ఈ పాండవాణి కళారూపంలో శిక్షణ పొందారు తీజన్ బాయ్ గారు. అలా తల్లిదండ్రులు తాతగారి ప్రోత్సాహం ఆమెని పాండవాణి కళ వైపు మొగ్గేలా చూసింది. ఇక ఉద్దండులైన గురువుల చేత శిక్షణ పొందిన తర్వాత మరి ఆవిడ ఆగుతారా చెప్పండి, ఆ కళలో ఎంతో ప్రావీణ్యం సాధించారు. ఇక అక్కడి నుంచి ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. పాండవాణి కళలో ప్రపంచ ప్రఖ్యాతి పొందారు తీజన్ బాయి గారు. మాట్లాడుకుందాం ఇంకా శక్తిశీలిలో మరిన్ని విశేషాలు పాట తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. శక్తిశీలి వింటున్నారు మీ ఆర్జే పవన్తో. స్టే ట్యూన్డ్.

0: ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమా నుంచి విన్న పాట అది. యువన్ శంకర్ రాజ కంపోజిషన్ లో కార్తీక్ గాయత్రి పాడిన పాట అది. రచన చంద్రబోస్.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

శక్తిశీలు వింటున్నారు. శక్తిశీల్లో తీజన్ బాయ్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆవిడ అంచెలంచెలుగా ఎలా ఎదిగారో తెలుసుకున్నాం కదా. పురుషులకి మాత్రమే పరిమితమైనటువంటి ఆ కళారూపాన్ని స్త్రీలు ఎందుకు నేర్చుకోకూడదు అనే ఒక ఆలోచనతో ఆవిడ ఆ కళలో

అంటే ముఖ్యంగా మనం మాట్లాడుకున్నాం కదా ఇందాక, పాండవాణి అనే ఒక జానపద కళ అది ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి ఒక రంగస్థల రూపకం అనమాట. దాంట్లో ఆవిడ చాలా ప్రావీణ్యం సాధించారు. అయితే ఒక విషాదకరమైన వార్త ఏంటంటే, మనం తీజన్బాయి గారి గురించి ఇవాళ ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, నిన్న తెల్లవారుజామునే ఆవిడ మనందరినీ వదిలిపెట్టి స్వర్గస్థులయ్యారు. తీజన్బాయి గారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆదివారం తెల్లవారుజామున ఆవిడ 70 సంవత్సరాల వయసులో అందరినీ శోకార్ధ హృదయాల్ని చేసి ఆవిడ ఇక్కడి నుంచి సెలవు తీసుకున్నారు. తీజన్బాయి గారి మరణంతో భారత జానపద సంగీత ప్రపంచం ఒక గొప్ప కళాకారిణిని కోల్పోయిందనే చెప్పాలి. ఆమె సేవల్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. అంతేకాకుండా సంగీత జానపద కళారంగంలో చేసిన విశిష్ట సేవలకు గాను అనేక జాతీయ అంతర్జాతీయ అవార్డులు తీజన్బాయి గారిని భరించాయి. ముఖ్యంగా ఛత్తీస్గఢ్ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన అరుదైన కళాకారిణిగా తీజన్బాయి గారు చిరస్థాయిగా గుర్తుండిపోతారు. ఇలా కొన్ని అరుదైన కళల్ని తీసుకుని వాటిలో కృషి చేయడం చాలా గొప్ప విషయం అన్నమాట. అంటే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఒక రంగంలో, అంటే ఇన్స్ట్రుమెంట్లు కానీ లేకపోతే వోకల్ మ్యూజిక్ కానీ ఇవి నేర్చుకుని చాలామంది పైకి వస్తూ ఉంటారు. కానీ అరుదైన కళల్ని తీసుకుని వాటిలో ఒక విశేషమైనటువంటి కృషి చేయడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. తీజన్బాయి గారు అందులో చాలా గొప్ప కృషి చేసి ప్రపంచ ప్రఖ్యాతి పొందారు. మొత్తానికి ఆవిడ ఆత్మకి శాంతి కలగాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఆవిడ ఈ రంగస్థలం నుంచి నిష్క్రమించినా కూడా ఆవిడ చేసిన కృషి, వదిలి వెళ్లిన సంగీత జ్ఞానం మాత్రం ఎప్పటికీ తరతరాలు నిలిచిపోయే ఉంటుంది, ఎంతో మందికి స్ఫూర్తి కలిగిస్తూనే ఉంటుంది. ఇది తీజన్బాయి గారి గురించి ఈనాటి శక్తిశీలి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: వాన సినిమా కోసం కమలాకర్ కంపోజిషన్లో శర్వనల్ గారు రాసిన పాట, కార్తిక్ పాడారా పాట.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే వేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324085.
2: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 5 గంటలు దాటి 8 సెకండ్లు. శ్రోతలకు శుభ సాయంత్రం. ఇప్పటిదాకా వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి, హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి రిలే అయినాయి. ఇక ఇప్పటి నుంచి రాత్రి 11 గంటలకు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర ప్రసారాలుంటాయి. మరికొంచెం సేపట్లో మిమ్మల్ని అలరించే మాట చెప్పుండ్రీ పాటైండ్రీ కార్యక్రమం సురైతది. ఈ పొద్దుమట్ట 5:30 నాకు నచ్చిన సినిమా పాటలు కార్యక్రమంలో బోతుమండలం ధనోరా గ్రామానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని ఊరే గంగా భవానీతో ముచ్చట ప్రసారమవుతుంది వారికి నచ్చిన పాటల నడుమ. వీరితో ముచ్చట పెడతారు యూ దినేష్. మిగతా కార్యక్రమాల వివరాలు 6:05 ఇవాళ రేపటి కార్యక్రమాల్లో తెలుసుకుందాం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మాట చెప్పుండ్రి పాటైనుండ్రి మీ మా మాటల నడుమ పసందైన పాటలతో సందడి చేసే కార్యక్రమం. ఈ కార్యక్రమం ఇప్పటి నుంచి 5:30 ప్రసారం అవుతుంది. మరి ఈ కార్యక్రమానికి ఫోన్లు చేసి గమ్మత్ గమ్మత్ ముచ్చట్లు చెప్పి మీకు నచ్చిన పాటలు వినొచ్చు. ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2950081, మరొక నంబర్ 2300081. వీటికి 0873 ఎస్టీడీ కోడ్ జత చేసి ఫోన్ చేయాలా. మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటా. ఉత్తరాల ద్వారా కూడా మీరు కోరిన పాటల్ని అడిగి వినొచ్చు. మరి ఉత్తరాలు పంపాల్సిన మా చిరునామా

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటారు, అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
4: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
5: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
6: మీరింటూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM, మనసు నిండా. మీరింటున్నారు మాట చెప్పుండ్రి, పాట ఇండ్రి. మన ఈ కార్యక్రమానికి సోనాల నుంచి అనసూయ ఫోన్ చేసిండు, వారితో మాట్లాడదాం. హలో, హలో, విట్టల్ గారు, అనసూయ ఇంతకు ముందు అన్నారు కదా, ఉందా అనసూయ? వింటా ఉన్నారా కార్యక్రమాలు? ఇందాక అనసూయ మేడం అన్నారు కదా, ఉన్నారా?
7: పొద్దున్న 6 గంటల నుంచి 11 గంటల.
6: ఆహా, అంటే మీ పేరు విట్టల్? అనసూయ ఎవరు? అనసూయ ఎవరు మేడమా? తప్పకుండా వినిపిస్తాం, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మీరు కోరిన పాట వచ్చేసింది, విందాం మరి.
7: థాంక్స్ సార్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మనసు నిండా మీరింటినరో మాట చెప్పుండ్రి, పాటేంద్రి. మన ఈ కార్యక్రమానికి ఉత్తరం ద్వారా పెద్దన్నయ్య సినిమా నుంచి కల్లో కళ్యాణ అనే పాటను వినిపించండి అంటూ లాండసాంగి నుంచి రాజు, దత్తు, రజని, కీర్తి కోరుతున్నారు. ఇప్పుడు వీరి కోరికపై ఈ పాట విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరింటున్నారు మాట చెప్పుండ్రి, పాట వినండి. శ్రోతలు, మీరు కూడా ఈ కార్యక్రమానికి ఫోన్లు చేసి మీకు నచ్చిన పాటలను అడగచ్చు. ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2300081, మరొక నంబర్ 2950081. వీటికి 08732 ఎస్టిడి కోడ్ జత చేసి ఫోన్ చేయాల. ఇప్పుడు మనతో మాట్లాడడానికి చింతగూడ నుంచి లక్ష్మణ్ సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో.
2: హలో,
1: నమస్కారం సార్. నమస్తే అండి, శుభ సాయంత్రం. ఎట్లున్నారు లక్ష్మణ్ గారు? ఏం చేస్తుంటారు? ఎట్లా ఉంటది కూలీ? ఏమేం పనులు చేస్తారు? అంటే ఎక్కువ అంటే మీ వైపు ఏ పంటలున్నాయి? మరి మాట చెప్పుండ్రి, పాట ఎందుకు ఫోన్ చేసిండ్రు, మంచిగా మాట్లాడిండ్రు. ఏ పాట వింటారు? దాని నుంచి తప్పకుండా వినిపిస్తాం. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మీరు కోరిన పాట వచ్చేసింది, విందాం మరి.
2: సరే సార్.

0: చాలా బాగా పాడుతున్నారే.
1: పైషజ్యం మందరం. ఆ

0: కార్యక్రమంలో మనతో మాట్లాడడానికి సిద్దిపేట నుంచి పార్థ సారథి సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే అండి.
1: హలో, నమస్తే సార్.
0: చెప్పండి.
1: భరత్ నగర్ సిద్దిపేట నుంచి పార్థ సారథి సార్. నాకు దేవత సినిమాలో ఆలయాన్ని తెలిసిన ఆ దేవుని రీతి ఇలా ఈ జగత్కి జీవన జ్యోతి. నేను విశ్రాంత ఆరోగ్య కమ్యూనిటీ ఆఫీసర్ సార్.
0: మంచిదండి. ఇప్పుడు మీరు కోరిన పాట వచ్చేసింది, విందాం. ఫోన్ చేసేందుకు ధన్యవాదాలు.

0: ఇంతటితో ఇలాంటి మాట చెప్పుండ్రి పాట అయినుండ్రి కార్యక్రమం సమాప్తం. మళ్ళీ ఈ కార్యక్రమం రేపు ఉదయం 5 గంటంగా ప్రసారం అవుతుంది. ఈ పూట ఫోన్ కలవకుంటే ఫికర్ చేయకుండ్రి. రాత్రి 8 గంటంగా ప్రసారం అయ్యే హుషారు కార్యక్రమానికి ఫోన్లు చేసి పాటలు అడగొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా నాకు నచ్చిన సినిమా పాటలు. యువతీ యువకులతో సరదా ముచ్చటను, వారికి నచ్చిన సినిమా పాటలను వినిపించే కార్యక్రమం. ఇప్పుడు విందాం బోత్ మండలం ధనోర గ్రామానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని ఊరే గంగా భవానీతో ముచ్చట, వారికి నచ్చిన పాటల నడుమ. వీరితో ముచ్చట పెడుతున్న వారు యు దినేష్.
1: నమస్కారం అండి. ఊరే గంగా భవానీ గారు.
2: నమస్కారం సార్.
1: చెప్పమ్మా, నువ్వు ఇప్పుడు ఏం చదువుతున్నావు?
2: నేను బీటెక్ సెకండ్ ఇయర్ భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ హైదరాబాద్ లో చదువుతున్నాను సార్.
1: అయితే చెప్పు, నువ్వు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఇక్కడ చదువుకున్నావమ్మా?
2: సార్, నేను ఎంపీ యూపీఎస్ ధనోరా అక్కడ చదువుకున్నాను 1 నుంచి 5వ తరగతి వరకు.
1: అంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నావు?
2: అవును, నేను గవర్నమెంట్ పాఠశాలలో చదువుకున్నాను.
1: అప్పుడు అక్కడ నీకు బాగా పరిచయమైన మిత్రులు గాని సార్లు గాని ఎవరైనా గుర్తుకున్నారా ఇప్పుడు?
2: అవును సార్, నరేష్ సార్ అనే ఒక సోషల్ చెప్పే సార్ ఉండేవారు. ఆ సార్ సబ్జెక్ట్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ సార్ నాకు చాలా మోటివేట్ చేసేది, అంటే అందుకే ఆ సార్ చాలా గుర్తున్నాడు. ఇప్పటికైనా నేను ఎప్పుడైనా కాల్ చేసి సార్ నన్ను పక్క గుర్తు పెట్టుకుంటారు.
1: మరి సోషల్ అంటే అప్పుడు బాగా ఇష్టం పడేదానివి. మరి తర్వాత డిగ్రీకి వచ్చారంటే గణితం వైపు మరినా, మరి సోషల్ వైపు ఎందుకు వదిలేయాల్సి
2: వచ్చింది? నాకు సోషల్ ఇష్టం, మ్యాథ్స్ కూడా ఇష్టం. సో ఇక్కడ నేను మళ్ళీ తర్వాత నేను వేరే స్కూల్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత అక్కడ సోషల్ ఫ్యాకల్టీ అంత ఏం బాగాలేదు. సో మ్యాథ్స్ ఫ్యాకల్టీ బాగుండడం వల్ల నేను మ్యాథ్స్ కి ఇంట్రెస్ట్ ఎక్కువ వచ్చి మ్యామ్ మంచిగా చెప్పడం వల్ల మ్యామ్ కి అట్లా మ్యాథ్స్ అంటే ఇష్టం అయింది.
1: అప్పట్లో నీకు బాగా నచ్చే పాట ఏది?
2: అప్పట్లో నాకు ఒక చిట్టి చేతులు చక్కని రాతలు అని ఒక స్టూడెంట్ గురించి వాళ్ళ పేరెంట్స్ గురించి ఒక సాంగ్ ఉండేది, అది బాగుంటుండే. ఒక మ్యామ్ వల్ల ఆ సాంగ్ నాకు తెలిసింది, బాగుండే ఆ సాంగ్.
1: ఏ మేడం?
2: ఒక రిహానా మ్యామ్ అని ఉండే, ఆమె హిందీ చెప్తుండే, మ్యామ్ సాంగ్స్ పాడుతుండే. సో మ్యామ్ ఆ సాంగ్ పాడితే నాకెందుకో మంచి అనిపించింది, ఆ సాంగ్ అంటే ఇష్టం.
1: ఆ పాట విందామా?
2: విందాం.

0: ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు నేను చదువుల దానోర గ్రామంలో గడిచింది. అయితే ఈ ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఎక్కడెక్కడ చదివినావు?
1: నేను ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఆదిలాబాద్ లో చదువుకున్నాను. మహాత్మా జ్యోతి బాపులే రెసిడెన్షియల్. ఒక గురుకుల ఎగ్జామ్ రాస్తే నాకు అందులో సీట్ వచ్చి నేను ఒక 6th to 10th కంప్లీట్ చేశాను.
0: అయితే ఈ గురుకుల పరీక్ష రాయాలని చెప్పేసి ఎవరు ఇచ్చారు, ఎవరు చెప్పారు?
1: అంటే నాకు ఒక నేను ఒక ట్యూషన్ కి వెళ్తుండే, ఆ ట్యూషన్ సార్ నాకు చెప్పారు ఈ ఎగ్జామ్ రాయండి, సీట్ వస్తే

0: అక్కడ బాగా మంచి స్టడీ ఉంటది, ఫుడ్ బాగుంటది, అంటే ఇంగ్లీష్ మీడియం అని అట్లా చెప్పేసరికి మా పేరెంట్స్ ఎగ్జామ్ రాపిచ్చారు.
1: మరి అక్కడ తెలుగు మీడియం చదివిన 5వ తరగతి వరకు, ఇక్కడ ఇంగ్లీష్ మీడియం వచ్చేసరికి అంటే ఇబ్బంది కాలేదా?
0: స్టార్టింగ్ లో ఇబ్బంది అయింది, కానీ నేను మా స్కూల్లో నాకు ఇంగ్లీష్ అంటే ఇష్టం ఉండేది. అప్పుడు మాకు ఆ తెలుగు మీడియం లోనైనా ఇంగ్లీష్ టీచర్ బాగుండేది, మంచిగా చెప్పేది. అట్లా నాకు కొంచెమైనా బేసిక్స్ తెలుసు కాబట్టి నేను ఇక్కడ ఓకే అండర్స్టాండ్ చేసుకున్నాను.
1: అంటే అంతవరకు హాస్టల్ అంటే పెద్దగా పరిచయం లేదు నీకు, హాస్టల్కి వెళ్ళేసరికి అంటే ఇబ్బంది అనిపించలేదా తల్లిదండ్రులకు దూరం ఉండడం అనేటువంటిది?
0: చాలా ఇబ్బంది అయింది. కొన్ని డేస్ ఏడ్చినా, ఇట్లా ఇంటికి వెళ్ళడం రావడం, మా మమ్మీ వస్తే ఏడవడం ఇట్లా జరిగినాయి. తర్వాత ఇంకా ఫ్రెండ్స్ పరిచయం అయిన తర్వాత నేను ఇంకా అలవాటు అయిపోయినా. ఇంకా ఇప్పుడు హాస్టల్ లైఫ్ అంటేనే ఇష్టం నాకు.
1: అయితే 10వ తరగతిలో జ్ఞాపకాలు చాలా ఉంటాయి చాలా మందికి, నీవు మర్చిపోలేని జ్ఞాపకం ఏది ఉంది?
0: నేను మర్చిపోలేని జ్ఞాపకం అంటే నేను ఒకసారి క్లాస్ చెప్పినా, అంటే టీచర్స్ డే అట్లా ఉంటది కదా, అప్పుడు క్లాస్ చెప్పినా, మ్యామ్ వీడియో తీసుకున్నారు, మ్యామ్ స్టేటస్ పెట్టిర్రు, అంటే అది మర్చిపోలేని జ్ఞాపకం నాకు. ఆ మ్యామ్ నా స్టేటస్ పెట్టుకుంది, నేను ఫీల్ అవుతా అంటే నా హ్యాపీనెస్ కోసం మేడం స్టేటస్ పెట్టుకుంది, అది ఇష్టం నాకు.
1: అక్కడ ఎవరు బాగా ఇష్టం నీకు, మేడం లో గానీ నీ దోస్తులలో గానీ?
0: సౌమ్య మ్యామ్, మ్యాథ్స్ మేడం అని ఉండేది, నేను మ్యాథ్స్ చెప్పేటప్పుడు మ్యామే వీడియో తీసారు.
1: సో నువ్వు మ్యాథ్స్ తీసుకోవడానికి కారణం సౌమ్య?
0: సౌమ్య మ్యామ్
1: చాలా బాగా చెప్పేవాళ్ళు,
0: చాలా బాగా చెప్పేవారు.
1: ఆ సందర్భంలో నువ్వు ఏదైనా సినిమా చూసినావా, నీకు బాగా నచ్చిన పాట ఏది అప్పుడు?
0: మేము హాస్టల్లో సినిమా చూసాం, శతమ్మా నంబవతి సినిమా చూసాం. అంటే మేము ఫ్యామిలీ దగ్గర ఉండం కదా, అంటే ఆ సినిమాలో మొత్తం ఫ్యామిలీ అబౌట్ ఫ్యామిలీ ఉంటది కదా, అంటే ఇక ఫ్యామిలీ చూసేసరికి అందరు ఎమోషనల్, ఇంకా ఆ సినిమా చూసి అందరు ఒక ఫ్యామిలీ గుర్తొచ్చి ఏడవడం అట్లా, కానీ అది బాగుండే ఫీలింగ్ ఆ సినిమా చూసిన రోజు.
1: ఇప్పుడు పాటిందమా?
0: పాటిందాం అందరి
1: నుంచి
0: చుట్టపక్క.

0: అయితే 10వ తరగతి వరకు అక్కడ చదువుకున్నావు, మహాత్మా జ్యోతిబా పులే పాఠశాలలో. అప్పుడు 10వ తరగతిలో నీకు ఎన్ని మార్కులు వచ్చినాయి?
1: నాకు 10 GPA వచ్చింది.
0: 10 GPA వచ్చింది అంటే ఆ 10వ తరగతి అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ ఎక్కడ చేయాలా, ఏ సబ్జెక్ట్ తీసుకోవాలా అనేది కొంచెం నువ్వు అయోమయంలో ఉండి ఉంటావు. అప్పుడు నిన్ను భుజం తట్టి వెన్ను తట్టి ముందుకు నడిపించిన వాళ్ళు ఎవరు
1: అంటే, నాకు 9th క్లాస్ నుండి మ్యాథ్స్ ఇష్టం కాబట్టి నేను పక్క అప్పుడే అనుకున్నా ఎంపీసీ తీసుకుంటేనే బాగుంటది. ఇప్పుడు నాకు మ్యాథ్స్ అంటే ఇష్టం కాబట్టి సో నేను ఎంపీసీ తీసుకోవాలి కాబట్టి ఎంపీసీ తీసుకున్నాను. అది నా ఇష్ట ప్రకారంగానే నేను ఎంపీసీ తీసుకున్నా. ఇంకా మా పేరెంట్స్ కూడా నేను ఎంపీసీ తీసుకోవడానికి ఒప్పుకున్నారు.
0: ఎక్కడ చేసిన ఇంటర్మీడియట్?
1: అదే స్కూల్లో, అదే కాలేజ్ లో. తర్వాత ఇంటర్మీడియట్ కూడా కంప్లీట్ చేశాను.
0: సీట్ కూడా అక్కడనే వచ్చింది?
1: అక్కడనే వచ్చింది. మళ్ళీ ఇంటర్మీడియట్ కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండే.
0: ఎలా అనిపించింది నీకు 10వ తరగతి వరకు 6-7 సబ్జెక్టులు చదవాలి, ఇంటర్మీడియట్కి వెళ్ళేసరికంటే కొన్ని సబ్జెక్టులు తగ్గిపోతాయి అంటే బాగుంది అనిపించిందా, లేదు 10వ తరగతి వరకు ఉన్న లైఫ్ బాగుంది అనిపించిందా?
1: బాగుంది అనిపిస్తాయి కదా, అన్ని సబ్జెక్ట్స్ ఒకటేసారి చదివే బదులు సపరేట్ సబ్జెక్ట్ చదివితేనే బాగుంటది కదా, బాగానే అనిపించింది. అంటే చదివింది క్వశ్చన్ వస్తుంది. అప్పుడు అంటే 10th క్లాస్ లో అంటే డిఫరెంట్ క్వశ్చన్ వచ్చేది, ఇంటర్మీడియట్ లో అంటే సేమ్ క్వశ్చన్ వస్తాయి కాబట్టి ఇదే మన బెనిఫిట్ అనుకుంటాం కదా మనం.
0: ఎన్ని మార్కుల లక్ష్యంతో ఇంటర్మీడియట్ చదివాను?
1: నేను మంచి మార్కులు రావాలనుకున్నా గానీ మంచి మార్కులే రాలేదు, బట్ ఓకే పర్లేదు, 80% వచ్చింది.
0: అంటే మున్ముందు రోజులలో ఏ లక్ష్యంతో బీటెక్ చేయాలనే లక్ష్యంతో చదివినావాను?
1: అవును, నాకు అదొక ఏమ్, 10th క్లాస్ నుండి ఏం ఒక నా లక్ష్యం అది, నేను బీటెక్ పక్కా చేయాలి, సాఫ్ట్వేర్ సాధించాలి అని అనుకున్నా. నేను మళ్ళీ ఈ బీటెక్ వచ్చిన తర్వాత కూడా మంచి మార్కులతో 2 సెమ్స్ అయితే కంప్లీట్ చేసిన. ఇంకా తర్వాత ఎట్లుంటదో నాకు తెలియదు.
0: ఈ సందర్భంగా ఇప్పుడే పాటిద్దాం,
1: పడమర కొండల్లో వాలిన సూర్యుడు.
0: పడమర కొండల్లో

0: అయితే 10వ తరగతి ఇంటర్మీడియట్ విద్య అట్లా పూర్తి చేసుకున్నావు. ఈ 10వ తరగతి కాగానే అదే స్కూల్లో కూడా ఇంటర్మీడియట్ చేసినావు.
1: అవును సార్.
0: అక్కడ మర్చిపోలేని స్నేహితుల్ని ఎక్కడైనా మిస్ అయినట్టు ఇప్పుడు అనిపిస్తుంటుందా నీకు?
1: అవును అనిపిస్తుంది. మేము ఒక 8 మెంబర్స్ ఇట్లా గ్యాంగ్ ఉండేది. అంటే మేము ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్ళి హాస్టల్లో, అంటే మా పేరెంట్స్ వచ్చిన మేం కలవడం, వాళ్ళ పేరెంట్స్ వచ్చి మేం కలవడం అట్లా చేయడం. అంటే ఇప్పుడు వాళ్ళందరినీ మిస్ అవుతున్నా, వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, నేను ఎక్కడ ఉన్నా, అంటే వాళ్ళని చాలా మిస్ అవుతున్నాను.
0: అంటే కలుస్తుంటారా ఫోన్ లో గానీ?
1: మేము కాల్ చేసుకుంటాం, మాట్లాడతాం.
0: అయితే మరి బీటెక్ వెళ్ళినాము ఇంటర్మీడియట్ అయిపోగానే, బీటెక్ లో చేరడానికి నీకు ఇబ్బంది లేదేమో, ఏమైనా ఎదురైనాయా లేకపోతే సులభంగానే బీటెక్ లో సీట్ సాధించినావా?
1: నాకు చాలా ఇబ్బందులు ఎదురైనాయి. నేను బీటెక్ లో చదవాలంటే ఫస్ట్ మా మదర్ ఒప్పుకున్నారు, కానీ ఇంకా మా ఫ్యామిలీలో మా మామయ్య గారు ఉంటారు, వాళ్ళు అసలు ఒప్పుకోలేదు. దానికి చాలా అడ్డంకులు వచ్చినాయి. బీటెక్ ఎందుకు చేయాలా, చెయ్యొద్దు, ఇక్కడే చదువుకోవాలా, సిటీకి ఎందుకు పంపాలా అని ఇట్లా కొన్ని అడ్డంకులు వచ్చినాయి. అయినా నేను వినకుండా ఓకే నేను బీటెక్ చేయాలా, పక్క బీటెక్ చేయాలని వాళ్లతో గొడవపడి నేను బీటెక్ చేయాల్సి వచ్చింది.
0: అయితే బీటెక్ తర్వాత నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావు?
1: ఇంకా మంచి కంపెనీలో ఫస్ట్ నాకు మంచి ప్యాకేజీతోని రావాలి, జాబ్ రావాలి
0: అనుకుంటున్నాను. అంటే ప్రభుత్వ ఉద్యోగం వైపు ఆలోచిస్తున్నావా, కంపెనీ ఉద్యోగం?
1: ప్రెసెంట్ అయితే ప్రభుత్వ ఉద్యోగం తర్వాత ఫస్ట్ అయితే ఏదో ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఫస్ట్ దేనికైనా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కావాలి కాబట్టి ఎక్స్పీరియన్స్ చేశాకనే తర్వాత ప్రభుత్వ ఉద్యోగానికి ట్రై చేద్దాం.
0: నీకు 10వ తరగతి వరకు గానీ ఇంటర్మీడియట్ స్థాయిలో గానీ కాలేజ్ గానీ స్కూల్ గానీ ఎగ్గొట్టి సినిమా చూసే అవకాశం లేదు?
1: లేదు.
0: కానీ బీటెక్ లో ఉంటది.
1: చేసా. అంటే సాటర్డే రోజు క్లాసెస్ ఉన్నాయి, సో మేము గోడ దునికి బయటకు వెళ్ళి హాస్టల్కి వెళ్ళేది. సినిమాకి అట్లా ఎప్పుడు వెళ్ళలేదు, కానీ ఇంట్లో అమ్మకి చెప్పకుండా ఆ సినిమాకి వెళ్ళిన.
0: అంటే ఏమనలేదు మళ్ళీ హాస్టల్ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత?
1: ఏమనలేదు, బయటకు వెళ్తున్నాం అని చెప్పేసి సినిమాకి వెళ్ళినాం మా ఫ్రెండ్స్ తో.
0: ఫ్రెండ్స్ అంతా ఏ సినిమా చూసారు?
1: సల్లార్ మూవీ చూసాం.
0: నచ్చిందా సినిమా?
1: సినిమా బాగుంది, ఫైటింగ్ బాగుంది
0: సినిమాలో.

0: అయితే రేడియో వింటుంటావా హైదరాబాద్?
1: నేను చిన్నప్పుడు విన్నా కానీ ఇప్పుడు ఎప్పుడు వినలేదు రేడియో.
0: చిన్నప్పుడు ఎప్పుడు వింటుంటేవి?
1: థర్డ్ ఫోర్త్ క్లాస్ లో వినేది.
0: అంటే ఏ స్టేషన్?
1: ఆదిలాబాద్.
0: ఫోన్ చేస్తుంటావా?
1: చేసా ఒకసారి.
0: అయితే బీటెక్ చేస్తున్నావమ్మా, చాలా మంది మీ ఫ్రెండ్స్ ఉంటారు, కొంతమంది బండ్ల పైన ఎదుగుతారు, మరి కొంతమంది సెల్ ఫోన్ అంటే పిచ్చి ఉంటది, ఇంకొంతమంది అమ్మాయిలు గానీ అబ్బాయిలు కావచ్చు డ్రగ్స్ కి అలవాటై ఉంటారు, కొంతమంది ప్రేమ అనేటువంటి ఒక ఉచ్చులో చిక్కుకుపోతారు, వాళ్లకు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు?
1: మనం తెలుసుకొని చెయ్యాలి ఏదైనా. ఇప్పుడు మనం తప్పు చేస్తున్నామని మనకు తెలుసు, కానీ అది తెలుసుకొని మొత్తం వాళ్ళ గురించి తెలుసుకొని మనం ప్రేమలో పడితే అది ఓకే, అది రైట్ వే. ఇప్పుడు బైక్ మీద తిరగడం అంటే అది ఓకే, తిరగొచ్చు, బట్ మనం మనకు కొన్ని ఉంటాయి కదా రిస్ట్రిక్షన్స్, దానికి కొన్ని ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అని ఉంటాయి కదా, వాటిని పాటించి మనం డ్రైవ్ చేస్తే బాగుంటది. మరి అతి స్పీడ్ గా కాకుండా మామూలుగా వెళ్తే బాగుంటది, హెల్మెట్ పెట్టుకొని.
0: ఇంకొంతమంది పిల్లలు మందుకు బానిస అవుతారు, స్మోకింగ్ కి బానిస అవుతారు, వాళ్ళకేం చెప్పాలనుకుంటున్నావు?
1: అంటే అది అంటే లిమిట్ ఏదైనా చెయ్యొచ్చు, తాగద్దు అని కూడా తప్పేం లేదు, కానీ మన ఇక మన మీద అది ఆధారపడి ఉంటది, తాగాలా తాగొద్దా. కానీ ఇక తాగొద్దు, మనకు తెలిసి అది ఒక అది హెల్త్ ఖరాబ్ అవుతుంది అని తెలిసినప్పుడు మనం దాన్ని అసలు ముట్టుకోవద్దు, తాగొద్దు.
0: మన జాగ్రత్తలో మనం
1: ఉండాలి.
0: సో తాగకుండా ఉంటేనే బాగుంటది అంటావా?
1: తాగకుండా ఉంటే ఇంకా మంచిది కదా.
0: చివరిగా ఇప్పుడు చెప్పు ఏ పాటిందాం.
1: నాకు తండ్రి మూవీలోని సాయి పల్లవి నాగ చైతన్య నటించిన మూవీలో పాట కావాలి.
0: ఏ పాట అది?
1: గాలిలో దీపంలా.
0: సరే, చాలా చక్కగా చెప్పావు గంగా భవాని.
1: థ్యాంక్ యూ.
0: మీ యొక్క అనుభవాలను ఒకటో తరగతి నుంచి బీటెక్ చదువుతున్న ఇప్పటి వరకు యువత ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా చదువుకోవాలి, ఎలా చక్కగా మెలగాలి, సినిమాలు ఎలా చూడాలి, ఎటువంటి పాటలు వినాలి, నీ మనసులో ఉన్నటువంటి పాటలు కూడా తెలియజేసినందుకు, స్టూడియోకి వచ్చి చక్కని చిక్కని మాటలు చెప్పినందుకు నీకు నమస్కారం, ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ సార్.

ఇప్పటిదాకా మీరు బోత్ మండలం ధనవరా గ్రామానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని, ఊరే గంగాభవానితో ముచ్చట విన్నారు. వారికి నచ్చిన పాటల నడుమ వీరితో ముచ్చట పెట్టిన వారు యు దినేష్. ఇంతటితో ఇలాంటి నాకు నచ్చిన సినిమా పాటల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతి సోమవారం పొద్దుమట్టు 5:30 ప్రసారమవుతుంది. రేపు పొద్దుమట్టు 5:30 శక్తి స్త్రీల కార్యక్రమంలో జ్యూట్ బాగుల తయారీ గురించి సిరికొండకు చెందిన స్వయం సహాయక సంఘం సభ్యురాలు ఎన్ రజిత్తో ముచ్చట, ఇంకా వెదురు ఉత్పత్తులతో ఉపాధి గురించి మంచిర్యాల జిల్లా జన్యారం మండలం ఇందనపల్లి గ్రామానికి చెందిన సత్యతో ముచ్చట ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 6:00 కావస్తోంది. మరికొద్దిసేపట్ల హిందీలా వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: पीयूष गोयल ने कहा है कि तकनीक आधारित द्विभाषी प्रबंधन शिक्षा से देश के ग्रामीण और शहरी क्षेत्रों के बीच शिक्षा की दूरी कम करने में मदद मिलेगी। नई दिल्ली से भारतीय प्रबंध संस्थान उदयपुर के नए ऑनलाइन द्विभाषी व्यवसाय प्रशासन स्नातक पाठ्यक्रम के उद्घाटन समारोह में उन्होंने कहा कि द्विभाषी व्यवस्था के कारण भारतीय प्रबंध संस्थानों की गुणवत्तापूर्ण शिक्षा का लाभ अधिक से अधिक लोगों तक पहुंचेगा। मौसम विभाग ने आज गुजरात, कोंकण, गोवा, मध्य महाराष्ट्र और छत्तीसगढ़ में मूसलाधार बारिश की चेतावनी जारी की है। आज असम, मेघालय, बिहार, पूर्वी उत्तर प्रदेश, दिल्ली और पश्चिम बंगाल में तेज बारिश की संभावना है। पश्चिम बंगाल और सिक्किम में बिजली और तेज हवाओं के साथ बारिश हो सकती है। अगले तीन दिन में दक्षिण पश्चिम मानसून के उत्तरी अरब सागर के कुछ हिस्सों से गुजरात, हरियाणा और पंजाब के कुछ भागों के साथ राजस्थान में आगे बढ़ने का अनुमान है। उधर महाराष्ट्र के अधिकतर हिस्सों में लगातार वर्षा से जनजीवन अस्त व्यस्त है। मुंबई और कोंकण क्षेत्र में बाढ़ और भूस्खलन से इमारतें क्षतिग्रस्त हो गई हैं तथा सड़क, रेल और हवाई परिवहन में भारी व्यवधान देखा जा रहा है। पूरे राज्य में अधिकारी हाई अलर्ट पर हैं। बॉम्बे शेयर बाजार का संवेदी सूचकांक आज 521 अंक बढ़कर 78,285 पर बंद हुआ। निफ्टी 160 अंक की बढ़त के साथ 24,430 पर दर्ज हुआ। फीफा फुटबॉल विश्व कप के राउंड ऑफ 16 में देर रात 12:30 बजे पुर्तगाल का मुकाबला स्पेन से होगा। एक अन्य मुकाबले में सुबह 5:30 बजे अमेरिका का सामना बेल्जियम से होगा। इससे पहले इंग्लैंड ने मैक्सिको को और नॉर्वे ने ब्राजील को हराकर क्वार्टर फाइनल में प्रवेश किया। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా ఇయాల్టి రేపటి కార్యక్రమాలు వినే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
4: ఆ చిహ్నం లేకపోతేనో?
3: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
5: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
6: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
7: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా ఇయాల్ రేపటి కార్యక్రమాలు. ముందుగా ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాలు. ఈ పొద్దుమట్టు 6:20 గిరిపదం కార్యక్రమంలో నారనూరు మండలం ఖైర్దాట్వా గ్రామానికి చెందిన మడావి తుకారాం బృందం పాడిన గుమేరా పాటలు 7వ భాగం, ఇంకా కొమరంబిం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం లేండిజాల గ్రామానికి చెందిన మరపలక్ష్మి బృందం పాడిన ఢోల్కీ పాటలు 13వ భాగం ప్రసారమవుతాయి. రాత్రి 7 గంటలకు విద్య ఉద్యోగ సమాచారం ఉంటుంది. ఎడంబావుకు ఇల్లు వ్యవసాయం

దేవసంధారుల కార్యక్రమంలో కూరగాయ నారుమడుల యాజమాన్యం గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్వినితో ముచ్చట, ఇంకా రైతు అంతరంగం శీర్షికన పత్తి సాగు అనుభవాల గురించి తలమడుగు మండలం కజ్జర్రా గ్రామానికి చెందిన రైతు ఏడోళ్ల నారాయణతో ముచ్చట ప్రసారమవుతుంది. 9:30 కథనం కార్యక్రమంలో మా ఊరి భాగవతం కథలు సంపుటి నుంచి మా భాగవతం మొదలైంది కథ ప్రసారమవుతుంది. 9:40 ముచ్చట శీర్షికన సాహిత్య అనుభవాల గురించి ఆదిలాబాద్కు చెందిన కథా రచయిత ఉపాధ్యాయుడు మన్నె ఏలియాతో ముచ్చట మొదటి భాగం ప్రసారమవుతుంది. 10:00 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గాత్రం వింటారు. ఇక ఇవేగాక సినిమా పాటల కార్యక్రమాలు ఉంటాయి. రాత్రి 8 గుట్టంగా ఉషారు, 10:30 మధురిమ. ఇక రేపటి ప్రసారంలోని కార్యక్రమాలు తెలుసుకుందాం. రేపు 6:10 ప్రార్థనా కార్యక్రమంలో శ్రీ ఆంజనేయ స్వామి భక్తి గీతాలు ప్రసారమవుతాయి. ఎడుంబావుకు అంబటాల సంగతులు కార్యక్రమంలో యోగమనే అదృష్టం శీర్షికన యోగాతో తుంటి నొప్పి నివారణ గురించి ఆదిలాబాద్కు చెందిన ప్రకృతి వైద్య చికిత్సురాలు యోగా శిక్షకురాలు డాక్టర్ ఎన్ స్వాతి ప్రసంగం, ఇంకా పంచపరివర్తనం సామాజికవేత్త కె ప్రభుకుమార్ ప్రసంగం, ఇంకా మాట సొగసు సామల రాజవర్ధన్ అందిస్తున్న లఘు ప్రసంగ మాలిక ప్రసారమవుతుంది. రేపు రాత్రి 7:00 ఇల్లు యోసం యోసం ధరల కార్యక్రమంలో ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. ఖరీఫ్ పంటల్లో పోషక లోపాలు నివారణ గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ సమాధానాలు ఇస్తారు. ఇవి ఇవాళ రేపటి కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 6:10 కావస్తోంది. మరి కాసేపట్ల ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: radio.in पर।
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మి ప్రసూన. హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఉన్న అటవీశాఖ భూముల్లో పర్యాటక శాఖతో కలిసి ఎకో టూరిజాన్ని అభివృద్ది చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రపంచ వ్యాప్తంగా ఫార్మా రంగంలో హైదరాబాద్కు ఉన్న బ్రాండ్ ఇమేజ్ను కాపాడుకుంటూ రాష్టంలో మరిన్ని పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు వదలకుండా ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతున్నదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు విమర్శించారు. రాష్టంలో రాబోయే 3 రోజుల పాటు బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఉన్న అటవీశాఖ భూముల పర్యాటక శాఖతో కలిసి ఎకో టూరిజాన్ని అభివృద్ది చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్టంలో తలపెట్టిన పర్యాటక అభివృద్ది ప్రాజెక్టులకు సంబంధించి నిర్దేశించుకున్న పనులను వేగవంతం చేయడానికి పర్యాటక శాఖపై ఈరోజు ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్లో ఉన్నతాధికారులతో సమీక్ష చేశారు. భారత్ ఫ్యూచర్ సిటీ పరిధిలోని అటవీ భూములను అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చెప్పారు. గుర్రంగూడ ఎకో పార్క్ తరహాలో నగరంలో ఎకో పార్కులను తీర్చిదిద్దాలని సూచించారు. నగరంలోని పర్యాటక ప్రాంతాలను మరింతగా తీర్చిదిద్దాలని, తారామతి బారాదరి మరింత ఆకర్షణీయంగా అభివృద్ది చేయాలని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఫార్మా రంగంలో హైదరాబాద్కు ఉన్న బ్రాండ్ ఇమేజ్ను కాపాడుకుంటూ రాష్టంలో మరిన్ని పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా మార్కు మండలంలోని బయోటెక్ పార్క్ ఫేజ్ 3లో సిరోఫార్మా ఆధ్వర్యంలో నిర్మించిన అత్యాధునిక క్యాన్సర్ ఔషధాల తయారీ కేంద్రాన్ని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ, ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న క్యాన్సర్ మహమ్మారి నివారణకు మన రాష్టం నుంచే పరిశోధనలు ఔషధాల తయారీ చేపట్టడం గొప్ప విషయమని హర్షం వ్యక్తం చేశారు. కన్నెపల్లి పంప్ హౌస్లో 2 పంపులు స్టార్ట్ చేస్తే తెలంగాణ సుభిక్షమవుతుందని చెప్పినా రాష్ట ప్రభుత్వం నీళ్లివ్వకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు విమర్శించారు. కాళేశ్వరం వద్ద 1 లక్ష క్యూసెక్కుల నీరు వృధాగా సముద్రంలో కలుస్తోందని, తమ పార్టీపై కోపంతో రైతులను వేధించొద్దని హితవు పలికారు. హైదరాబాద్లోని మల్లాపూర్లో జరిగిన 18వ హమాలీ యూనియన్ మహాసభకు తారక రామారావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టులో గత బీఆర్ఎస్ ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడిందని రాష్ట కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. మంచిర్యాల జిల్లా బొక్కలగుట్టలో పర్యటించిన మంత్రి ఆకాశవాణితో మాట్లాడుతూ, గత పాలకుల నిర్లక్ష్యం వల్లే కాళేశ్వరం ప్రాజెక్టులో పిల్లర్లు కుంగిపోయాయని అన్నారు. కమిషన్ల కోసమే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారని విమర్శించారు.
2: కేవలం 70 TMG నీళ్లు పంప్ చేసినారు మేడిగడ నుంచి. అది కూడా పైనుంచి ఎల్లంపల్లికి నీళ్లు వచ్చినప్పుడు రిలీజ్ చేసి వృధా చేయడం జరిగింది. 3,000 కోట్ల రూపాయలు ఎలక్ట్రిసిటీ బిల్ ఖర్చు పెట్టినారు. కేంద్రం నుంచి డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తున్నారు. ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత సరైన నిర్ణయాలు
1: ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందేలా పనిచేయాలని, శాంతి భద్రతలను పరిరక్షించాలని రాష్ట డీజీపీ సివి ఆనంద్ పోలీసులు సిబ్బందిని ఆదేశించారు. వేగవంతమైన సేవలు అందించేందుకు ఏఐ సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని డీజీపీ ఈరోజు ప్రారంభించారు. గంజాయి రవాణా, డ్రగ్స్ నిర్మూలనపై ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నామని తెలిపారు.
3: డ్రగ్స్ పైన ఒక పోరాటం లాంటిది చేయకపోతే మనందరికి కూడా, సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా చాలా కఠినంగా ఉంటుందని, మన యువకులు వచ్చే తరం ఏదైతే ఉందో వారికి కూడా దానికి బానిసలు కాకుండా చర్యలు చాలా తీసుకోవాలి.
1: నాగర్ కర్నూల్ జిల్లాలో ఫైళ్లను అనవసరంగా పెండింగ్లో పెడుతూ ప్రజలను ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పడంపై రాష్ట మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో దీర్ఘకాలంగా ఉన్న రెవెన్యూ, అటవీ, భూ సమస్యలపై ఆర్డీఓ కార్యాలయంలో ఆయన ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు రాజకీయ డ్రామాలాడుతున్నాయని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. డ్యాం భద్రతపై ఎన్డీఎస్ఏ స్పష్టత ఇచ్చినా రాష్ట ప్రభుత్వం రిపేర్ పనులు ప్రారంభించలేదని, గత ప్రభుత్వ అవినీతిపై కఠిన చర్యలు తీసుకోకుండా నామమాత్రపు చర్యలతో చేతులు దులుపుకుందని ఆరోపించారు. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా నాంపల్లిలోని బీజేపీ రాష్ట కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ, హైదరాబాద్లో హైడ్రా పేరుతో కేవలం పేదవాళ్ల ఇళ్లను నిర్దాక్షిణ్యంగా కూలగొడుతున్న ప్రభుత్వం ఎంఐఎం పార్టీకి చెందిన అక్రమ కట్టడాల జోలికి ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం భవిష్యత్తులో అభివృద్దిలో మరింత ముందంజలో నిలుస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి జంక్షన్ వద్ద మడిపల్లి నుంచి ఎల్కతుర్తి జంక్షన్ వరకు కాకతీయ పట్టణాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో 13 కోట్ల రూపాయలతో చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణ పనులను మంత్రి ఈరోజు ప్రారంభించారు. విధి నిర్వహణలో సిబ్బందికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే అన్నారు. వర్షాకాలం దృష్ట్యా సిబ్బందికి ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో రెయిన్ కోట్లను పంపిణీ చేశారు. పోలీస్ సిబ్బంది ప్రజల రక్షణ కోసం 24 గంటలు కష్టపడుతుంటారని, వారి సంక్షేమం ప్రభుత్వానికి ఉన్నతాధికారులకు అత్యంత ప్రాధాన్యమని పేర్కొన్నారు. స్వచ్ఛ కలెక్టరేట్ అందరి బాధ్యత అని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. వ్యర్థాలు సక్రమంగా వేరుచేసి కలెక్టర్ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా స్వచ్ఛ మెదక్ తీర్చిదిద్దేందుకు అధికారులు ప్రజలు కంకణబద్దులై పనిచేయాలన్నారు. గ్రామాల సమగ్రాభివృద్దికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, కేంద్ర నిధులతోనే గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన వేగంగా జరుగుతోందని ఎంపీ డీకే అరుణ అన్నారు. నారాయణపేట జిల్లా బోయినపల్లి గ్రామంలో సీసీ రోడ్లు, హైమాస్ట్ లైట్లను ఎంపీ ప్రారంభించారు. రాష్టంలో రాబోయే 3 రోజుల పాటు అక్కడక్కడా బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట విభజన సమయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం మండలంలోని 5 గిరిజన గ్రామ పంచాయతీలను అశాస్త్రీయంగా ఆంధ్రప్రదేశ్లో కలపడం వల్ల స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వాటిని వెంటనే తిరిగి తెలంగాణలో కలపాలని తెలంగాణ జనసమితి కేంద్ర రాష్ట ప్రభుత్వాలను డిమాండ్ చేసింది. ఈ మేరకు పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి గోపగాని శంకర్రావు, కొత్తగూడెం జిల్లా ఉపాధ్యకులు మూల నాగిరెడ్డి పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ విషయంపై సత్వరమే సమావేశమై ఆ 5 గ్రామ పంచాయతీలను ఆంధ్ర నుంచి తెలంగాణకు బదిలీ చేయాలని కోరారు. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్లో నిర్దేశిత పన్ను వసూళ్ల లక్ష్యాలను ప్రణాళికాబద్దంగా సాధించాలని కమిషనర్ టి వెంకన్న అన్నారు. కార్పొరేషన్ పరిధిలో పన్ను వసూళ్ల పురోగతిపై ఈరోజు సర్కిళ్ల వారీగా సమీక్ష చేశారు. ఆశించిన స్థాయిలో పురోగతి నమోదు కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సౌదీ అరేబియాకు చెందిన ప్రముఖ తక్కువ ధరల విమానయాన సంస్థ ఫ్లైడీల్ భారతీయ మార్కెట్లోకి అధికారికంగా ప్రవేశించింది. హైదరాబాద్ రియాద్ మార్గంలో ప్రారంభమైన ఈ తొలి విమాన సర్వీసుకు జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఘన స్వాగతం పలికింది. పెంపుడు సునకాలు పిల్లలకు తప్పనిసరిగా రేబిస్ టీకాలు వేయించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంచిర్యాల పట్టణంలోని ప్రాథమిక పశు వైద్య కేంద్రంలో ఏర్పాటు చేసిన ఉచిత రేబిస్ టీకాల కార్యక్రమానికి జిల్లా పశు వైద్య పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ యాకూబ్ రెడ్డితో కలిసి హాజరయ్యారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఉన్న అటవీశాఖ భూముల్లో పర్యాటక శాఖతో కలిసి ఎకో టూరిజాన్ని అభివృద్ది చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రపంచవ్యాప్తంగా ఫార్మా రంగంలో హైదరాబాద్కు ఉన్న బ్రాండ్ ఇమేజ్ను కాపాడుకుంటూ రాష్టంలో మరిన్ని పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. గిరిపదం. ఆదివాసీ జానపద పాటల్ని వినిపించే కార్యక్రమం. ఆదివాసీ గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలు చాలా భిన్నమైనవి. గట్లనే వారి యొక్క జీవన శైలిసుక మస్తు వేరుగుంటది. జిల్లాలోని గోండ్, కొలామి, నాయక్పూడ్, లభానా గిరిజన తెగల వారి జీవన శైలిని, ఆచారాలను, పండుగలను పాటల రూపంలో వినిపించే కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమంలో నార్నూరు మండలం ఖైర్దాట్వా గ్రామానికి చెందిన మడావి తుకారాం బృందం పాడిన గుమేలా పాటలు ఏడవ భాగం, ఇంకా కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం లేండిజాల గ్రామానికి చెందిన మరప లక్ష్మణ బృందం పాడిన డోల్కీ పాటలు పదమూడవ భాగం ప్రసారమవుతాయి. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
4: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్ ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా మీరింటున్నారు గిరిపదం, ఆదివాసీ జానపద పాటల్ని వినిపించే కార్యక్రమం. గోండు కొలాం గిరిజనుల ఏత్మా దేవత లేదా దండారి దేవత దగ్గర పాడే పాటలే గుమేలా పాటలు. మరి ఇప్పుడు విందాం నార్నూరు మండలం ఖైర్దాట్వా గ్రామానికి చెందిన మడావి తుకారాం బృందం పాడిన గుమేలా పాటలు 7వ భాగం.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరింటున్నారు గిరిపదం కార్యక్రమంలో. నార్నూర్ మండలం ఖైర్దాట్వా గ్రామానికి చెందిన మడావి తుకారాం బృందం పాడిన గుమేలా పాటలు 7వ భాగం. ఇప్పుడు మరో గుమేలా పాట విందాం.

0: ఇప్పటిదాకా మీరు నార్నూర్ మండలం ఖైర్దాట్వా గ్రామానికి చెందిన మడావి తుకారాం బృందం పాడిన గుమేలా పాటలు 7వ భాగం విన్నారు.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై

0: దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్. హలో
1: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
0: మళ్ళీ
1: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్ లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
2: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
0: సార్ అంత డబ్బా?
2: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
0: సార్ 2 లక్షలు?
3: ఏమైంది నాన్న?
0: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
1: అరే,
0: కట్ చేసావా?
3: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
0: మోసమా?
3: పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
0: డబ్బుని పోగొట్టుకుంటారు.
4: ఆర్బీఐ అంటుంది,
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
7: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరింటున్నారు గిరిపదం. ఢోల్కీ పాటలు బావా మరదళ్ళ సరసం దేవతలకు సంస్కృతికి సంబంధించినవి ఉంటాయి. చచ్చోయ నృత్యం మధ్యలో, డెమ్సా నృత్యం మధ్యలో ఢోల్కీ పాటలు పాడుతారు. ఇప్పుడు విందాం. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం లేండిజాల గ్రామానికి చెందిన మరప లక్ష్మణ బృందం పాడిన ఢోల్కీ పాటలు 13వ భాగం.

ఇప్పటిదాక మీరు కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం లేనిజాల గ్రామానికి చెందిన మరప లక్ష్మణ బృందం పాడిన ఢోల్కీ పాటలు 13వ భాగం విన్నారు.

ఇంతటితో ఇలాంటి గిరిపదం కార్యక్రమం సమాప్తం. గిరిపదం ప్రతి సోమ బుధ శుక్రవారాల్లో పొద్దుమట్టు 6:20 ప్రసారం అవుతుంది. రేపు పొద్దుమట్టు 6:20 పల్లె పదాలు కార్యక్రమంలో తాంసి మండలం కజ్జర్ల గ్రామానికి చెందిన మామిడి లక్ష్మీ బృందం పాడిన సరసం పాటలు, ఇంకా గుడియాత్నూర్ మండలం తోషం గ్రామానికి చెందిన మెంగని నరసయ్య బృందం పాడిన సరసం పాటలు ప్రసారం అవుతాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న ఈ కార్యక్రమాలను శ్రోతల సౌలభ్యం కోసం మా యూట్యూబ్ ఛానల్లో ఉంచుతున్నది. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వీడియోలకు లైక్ కొట్టి షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. ఇప్పుడు విద్యా ఉద్యోగ సమాచారం విందాం. ముందుగా ఒక సమాచారం. ఆదిలాబాద్ జిల్లా మావల మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఖాళీగా ఉన్న నైట్ వాచ్మెన్ పోస్టు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మండల విద్యాశాఖాధికారి సరోజ ఒక ప్రకటనలో తెలియజేసిండ్రు. ఓపెన్ కేటగిరీ కింద ఈ పోస్టును భర్తీ చేస్తారు. అర్హత ఆసక్తి గల మహిళా అభ్యర్థులు ఈ నెల 8వ తేదీలోగా మావల MEO కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలా. విద్యా ఉద్యోగ సమాచారం వింటున్నారు. ఇప్పుడు మరొక సమాచారం. నిర్మల్ జిల్లా బైన్సాలోని గోపాలరావు పటేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో

0: 4481555. విద్య ఉద్యోగ సమాచారం వింటున్నారు. ఇప్పుడు మరొక సమాచారం. ఆసిఫాబాద్ జిల్లాలోని మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలలో కళాశాలల్లో ఖాళీగా ఉన్న అతిథి ఉపాధ్యాయుల అధ్యాపకుల పోస్టుల భర్తీ కోసం ఈ నెల 8వ తేదీన డెమోలు నిర్వహిస్తామని ఆర్సీఓ శ్రీధర్ తెలియజేసిండు. బుధవారం ఉదయం 9 గంటలకు లక్షటిపేటలోని ఎంజేపీ బాలుర పాఠశాలలో ఇవి ఉంటాయి. అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులలో డిగ్రీ, బీఎడ్, పీజీ అర్హత కలిగి ఉండాలని, బాలికల పాఠశాలల్లో మహిళలను మాత్రమే ఎంపిక చేస్తామని వారు తెలియజేసిండ్రు. విద్య ఉద్యోగ సమాచారం విన్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్ల తెలుగులో వార్తలు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. సంస్కరణలు, డిజిటీకరణ వల్ల సహకార రంగంలో కొత్త విస్తరణ సాధ్యమవుతుందని కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వన్ హెల్త్ విధానం ద్వారా మానవ, జంతు, పర్యావరణ ఆరోగ్య వ్యవస్థలను పటిష్టం చేస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా అన్నారు. సాంకేతికతతో కూడిన ద్విభాషా మేనేజ్మెంట్ విద్య గ్రామీణ పట్టణ వ్యత్యాసాలను తొలగించడంలో సహాయపడుతుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఫీఫా ప్రపంచకప్లో ఈ రాత్రి రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్ల్లో పోర్చుగల్, స్పెయిన్ జట్లు అమెరికా, బెల్జియం తలపడతాయి. సంస్కరణలు, డిజిటలైజేషన్, ప్రొఫెషనల్ నిర్వహణ ద్వారా సహకార ఉద్యమం సరికొత్త విస్తరణ దశలోకి ప్రవేశిస్తోందని కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా ఈరోజు చెప్పారు. సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రతి ప్రాంతంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 5 సహకార సంఘాలను గుర్తించి వాటిని గౌరవించేందుకు ఒక ర్యాంకింగ్ విధానాన్ని ప్రకటించినట్లు అమిత్ షా చెప్పారు. రాష్ట్రాలు ఆమోదించిన మోడల్ బైలాస్ ద్వారా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల కార్యకలాపాల పరిధిని విస్తరించి వాటిని బలోపేతం చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని హోంమంత్రి చెప్పారు.
2: సహకారిత మంత్రాలయ కే ఇనిషియేటివ్ సే కుల్ 9 రాష్ట్రీయ స్తర పర్ కామ్ కర్నే వాలి సహకారీ సమితి బనాకర్ దేశ్ సే లేకర్ గ్రామ్ తక్ ఇన్ 9 క్షేత్రో మే సహకారిత మంత్రాలయ కో ఏక్ మాలా మే పిరోనే కా కామ్ హమ్నే కియా హై.
1: 9 ప్రత్యేక రంగాలను గుర్తించి దానిలో సహకార సంఘాలను సమన్వయం చేస్తున్నామని ఆయన చెప్పారు. రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని తగ్గించి సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తుల ఉత్పాదన పెంచాలని ఆయన రైతులకు పిలుపునిచ్చారు. గత 5 ఏళ్లుగా సహకార్ ద్వారా సమృద్ది అనే మంత్రాన్ని అనుసరిస్తూ కోట్లాది మంది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చినందుకు సహకార మంత్రిత్వ శాఖ అమిత్ షా అభినందించారు. దేశవ్యాప్తంగా ఉన్న 850,000 కంటే ఎక్కువ సహకార సంస్థలకు, సహకార రంగంతో ముడిపడి ఉన్న 30 కోట్ల మంది ప్రజలకు ఈ రోజు ఎంతో శుభదినమని ఆయన అన్నారు. ఇదే రోజున ప్రభుత్వంలో స్వతంత్ర సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయించారని అమిత్ షా గుర్తు చేశారు. గడిచిన 5 ఏళ్లలో సహకార వ్యవస్థను ఆధునిక, పారదర్శకమైన, సాంకేతికతతో కూడిన, పోటీతత్వంతో కూడిన వ్యవస్థగా మార్చే దిశగా అనేక పనులు జరిగాయని కూడా మంత్రి వివరించారు. ఈ ఏడాది ప్రభుత్వం సహకార సంస్థల కోసం ర్యాంకింగ్ విధానాన్ని ప్రారంభించిందని, దీని ద్వారా ప్రతి రంగంలోనూ అద్భుతంగా రణిస్తున్న 1వ 5 సహకార సంఘాలను గుర్తించి వాటికి ర్యాంకులు ఇస్తామని, వాటి విశేషమైన పనితీరును ఇతర సంస్థలకు స్పూర్తిగా నిలిచేలాగా ప్రముఖంగా ప్రచారం చేస్తామని అమిత్ షా తెలియజేశారు. డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ 120వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. శ్యామాప్రసాద్ ముఖర్జీ ధైర్యం, జాతీయవాదం, నిస్వార్థ సేవకు ఒక శాశ్వత ఉదాహరణగా మోదీ అభివర్ణించారు. ప్రధానమంత్రి ఇందుకు సంబంధించిన ఒక వ్యాసాన్ని పేర్కొంటూ భారత్ అఖండంగా ఉండాలనే దృఢ సంకల్పమే డాక్టర్ ముఖర్జీ ప్రజా జీవితాన్ని నిర్వచించిందన్నారు. దేశ విభజన సమయంలో పశ్చిమ బెంగాల్ భారతదేశంలో అంతర్భాగంగా ఉండాలని చూడడంలో డాక్టర్ ముఖర్జీ పట్టుదలతో నిలిచారని, ఆ తర్వాత జమ్మూకాశ్మీర్ సమస్య కోసం తనను తాను దేశానికి అంకితం చేసుకున్నారని మోదీ చెప్పారు.
3: आज देश की धरती, पश्चिम बंगाल की धरती अपने एक महान सपूत, एक महान

0: देशभक्त भारत की अखंडता के लिए समर्पित एक युगदृष्टा को श्रद्धा पूर्वक स्मरण कर रही है। मैं डॉक्टर मुखर्जी की 125वीं जन्म जयंती के अवसर पर उन्हें नमन करता हूं, अपनी श्रद्धांजलि अर्पित करता हूं।
1: 2019లో 370 అధికరణం 35 ఏళ్లను రద్దు చేయడం శ్యామాప్రసాద్ ముఖర్జీ బలిదానానికి లభించిన అత్యంత సరైన నివాళి అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. డాక్టర్ ముఖర్జీ కలకత్తా విశ్వవిద్యాలయానికి అత్యంత పిన్న వయస్కుడైన వైస్ ఛాన్సలర్ గా బాధ్యతలు జరిపారని, విద్యా పరిశోధన విద్యార్థుల సంక్షేమాన్ని బలోపేతం చేయడానికి అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారని ప్రధానమంత్రి చెప్పారు. స్వతంత్ర భారత్ మొదటి పరిశ్రమలు సరఫరా శాఖ మంత్రిగా డాక్టర్ ముఖర్జీ పోషించిన పాత్రను కూడా ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు. 1943 నాటి బెంగాల్ కరువు సమయంలో డాక్టర్ ముఖర్జీ చేసిన మానవతా సేవలను కూడా మోదీ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. జంతువులు మానవుల మధ్య సంక్రమించే వ్యాధులు జూనోటిక్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించేందుకు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ జూనోసిస్ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ వ్యాధులు ప్రజారోగ్యానికి, జంతువుల ఆరోగ్యానికి, ప్రపంచ ఆరోగ్య భద్రతకు పెద్ద ముప్పుగా పరిణమిస్తున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించి స్పందిస్తూ, వన్ హెల్త్ విధానం భారత ప్రజారోగ్య వ్యూహంలో ఒక ముఖ్యమైన స్తంభంగా ఉద్భవించిందని పేర్కొన్నారు. సమగ్రమైన నివారణ ఆరోగ్య సంరక్షణపై ప్రధానమంత్రికి ఉన్న విజన్ ఆధారంగా భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనే ఆరోగ్య వ్యవస్థ నిర్మించడం కోసం భారత్ మానవ జంతువు పర్యావరణ ఆరోగ్య రంగాల మధ్య సహకారాన్ని బలోపేతం చేస్తోందని నడ్డా చెప్పారు. మానవులు, జంతువులు, మొక్కలు, పర్యావరణం మధ్య ఉన్న సన్నిహిత సంబంధాన్ని గుర్తిస్తూ వన్ హెల్త్ విధానం ద్వారా ఈ సవాళ్లను ఎదుర్కోవడంలో నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ పరిధిలోని సెంటర్ ఫర్ వన్ హెల్త్ కీలక పాత్ర పోషిస్తోందని కూడా నడ్డా ఈ సందర్భంగా చెప్పారు. మొజాంబిక్, నికరాగువా, సురీనామ్, గబాన్ రిపబ్లిక్, మంగోలియా, బహమాస్ దేశాల రాయబారి నుంచి రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు రాష్టపతి భవన్లో జరిగిన ఒక కార్యక్రమంలో క్రెడెన్షియల్స్ స్వీకరించారు. మొజాంబిక్ హై కమిషనర్ ఆర్మాండో పెడ్రో మొదలైన వారు తమ క్రెడెన్షియల్స్ అంటే దౌత్యపత్రాలను రాష్టపతి ద్రౌపది ముర్ముకు ఈ సందర్భంగా సమర్పించారు. జాతీయ రహదారుల లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్ సంస్థ సమీక్షా సమాపేశానికి కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఈరోజు అధ్యక్షత వహించారు. దేశవ్యాప్తంగా అభివృద్ది చేస్తున్న మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కులు, రోప్వేలు, ఇంటర్ మోడల్ స్టేషన్లు, వే సైడ్ అమెనిటీస్ మొదలైన ప్రాజెక్టుల స్థాయి పురోగతిని ఆయన అంచనా వేశారు. భవిష్య అవసరాలకు తగ్గట్టుగా సమగ్ర రవాణా వ్యవస్థ నిర్మించడంలో ఈ పరివర్తనాత్మక కార్యక్రమాల వ్యూహాత్మక ప్రాధాన్యతను మంత్రి సమావేశంలో చెప్పారు. ఈ ప్రాజెక్టులు మల్టీ మోడల్ కనెక్టివిటీని బలోపేతం చేస్తాయని, కొత్త ఆర్థిక అవకాశాలు సృష్టిస్తాయని, సమతుల్యంతో కూడుకున్న ప్రాంతీయ అభివృద్దిని ప్రోత్సహిస్తాయని ఈ సందర్భంగా గడ్కరీ చెప్పారు. సాంకేతికతతో కూడిన ద్విభాష బైలింగ్యువల్ మేనేజ్మెంట్ విద్య గ్రామీణ పట్టణ వ్యత్యాసాలను తొలగించడంలో సహాయపడుతుందని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. అలాగే ప్రతిభావంతులైన నిరుపేద విద్యార్థులకు వారి పరిస్థితులతో సంబంధం లేకుండా నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకొస్తుందని కూడా ఆయన చెప్పారు. న్యూఢిల్లీ నుంచి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం ఉదయ్పూర్లో కొత్తగా ప్రారంభించిన ఒక కోర్సు ప్రారంభోత్సవంలో ఆయన వర్చువల్ విధానంలో ప్రసంగిస్తూ ఈ మాటలన్నారు. ఆన్లైన్ ద్విభాష బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కార్యక్రమం ఒక వినూత్నమైన కార్యక్రమమని, ఇది సరళమైన, సులభంగా అర్థమయ్యే భాషలో మేనేజ్మెంట్ విద్యను అందించడం ద్వారా విస్తృతంగా ప్రభావం చూపుతుందని మంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఇండోనేషియా పర్యటనలో భాగంగా ఈ నెల 8వ తేదీన యోగ్యకర్తాలోని చారిత్రాత్మక ప్రాంబనన్ ఆలయాన్ని ఇండోనేషియా అధ్యక్షుడితో కలిసి సందర్శిస్తారు. భారత్ ఇండోనేషియా మధ్య 1000 సంవత్సరాలకు పైగా ఉన్న సాంస్కృతిక నాగరికత సంబంధాలకు ప్రతీకగా ఈ పర్యటన జరుగుతుంది. 9వ శతాబ్దంలో నిర్మించిన ప్రాంబనన్ ఇండోనేషియాలోనే అతిపెద్ద హిందూ దేవాలయ సముదాయం. ఈ సముదాయంలో మొదట బ్రహ్మ విష్ణు శివుడికి అంకితం చేసిన 240 పెద్ద చిన్న దేవాలయాలుండేవి. ఇది భారత్ వెలుపల భారతీయ శిల్పకళకు అత్యుత్తమ ఉదాహరణల్లో ఒకటిగా నిలిచింది. ఈ ఆలయంలో రాతి శిల్పాలు, రామాయణ ఘట్టాలను కూడా వర్తిస్తాయి. శతాబ్దాలుగా సంభవించిన భూకంపాలు, అగ్నిపర్వతం పేలుళ్లు కాలక్రమేణా అనేక దేవాలయాలు దెబ్బతినేందుకు దోహదపడ్డాయి. ప్రస్తుతం ప్రాంబనన్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా నిలిచింది. ఫిఫా ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలో ఈ రాత్రి అమెరికాలోని ఆర్లింగ్టన్ లో జరిగే రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్ లో పోర్చుగల్ స్పెయిన్ జట్లు తలపడతాయి. రౌండ్ ఆఫ్ 16 లో మరొక మ్యాచ్ లో అమెరికా రేపు ఉదయం సియాటల్లో బెల్జియం ఎదుర్కొంటుంది. కాగా ఇంగ్లాండ్, నార్వే, మొరాకో, ఫ్రాన్స్ జట్లు ఇప్పటికే క్వార్టర్ ఫైనల్స్ కి చేరుకున్నాయి. ఈ ఉదయం జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్ లో మెక్సికోపై 3-2 తేడాతో విజయం సాధించిన ఇంగ్లాండ్ క్వార్టర్ ఫైనల్స్ కి దూసుకెళ్లింది. మరొక మ్యాచ్ లో అమెరికాలోని న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియంలో బ్రెజిల్ ను 2-1 తేడాతో ఓడించి నార్వే క్వార్టర్ ఫైనల్స్ లోకి ప్రవేశించింది. సంస్కరణలు, డిజిటీకరణ వల్ల సహకార రంగంలో కొత్త విస్తరణ సాధ్యమవుతోందని కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వన్ హెల్త్ విధానం ద్వారా మానవ, జంతు, పర్యావరణ ఆరోగ్య వ్యవస్థను పటిష్టం చేస్తోందని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా చెప్పారు. ద్విభాష మేనేజ్మెంట్ విద్య గ్రామీణ పట్టణ వ్యత్యాసాలను తొలగించడంలో సహాయపడుతుందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో ఈ రాత్రి రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్ల్లో పోర్చుగల్ స్పెయిన్, అమెరికా బెల్జియం తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
3: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనసు నిండా.

ఇల్లు యోసం, యోసంధారుల కార్యక్రమం. యోసంధారులకు ఉపయోగపడే అన్ని తీరుల ముచ్చట్లను వినిపించే కార్యక్రమం. భూమిని ఎట్లా పదిలంగించుకోవాలా, ఎప్పుడు ఎసుంటి పంటలేయాలా, పంటలల్లా ఎసుంటి పద్ధతులు పాటించాలా అని నిపుణులు, శాస్త్రవేత్తలు అందించే సలహాలను, సూచనలను ముచ్చట రూపంలో వినిపించే కార్యక్రమం. ఇలా కూరగాయ నారుమడల యాజమాన్యం గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్వినితో ముచ్చట, ఇంకా రైతు అంతరంగం శీర్షికన పత్తి సాగు అనుభవాల గురించి తలమడుగు మండలం కజ్జర్ల గ్రామానికి చెందిన రైతు ఏడొల్ల నారాయణతో ముచ్చట ప్రసారం అవుతుంది.

0: ఈ ముచ్చట్లను వినే ముందు వాతావరణ సూచన. ఈరోజు జిల్లాల అక్కడక్కడ వర్షం పడి ఎక్కువ ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్గా, తక్కువ ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. గాలిలో తేమ 69% ఉంది. గాలి వేగం గంటకు 19 కిలోమీటర్లు. ఇక రానున్న 24 గంటలల్లా జిల్లాల అక్కడక్కడ తేలికపాటి వర్షం పడే అవకాశం ఉంది. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు. వాతావరణ సూచన విన్నారు. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనసు నిండా. మీరింటున్నారు ఇల్లు యోసం, యోసందారుల కార్యక్రమం. వ్యవసాయంలో అధిక దిగుబడి సాధించాలంటే నాణ్యమైన నారుమడి తయారీ ఎంతో ముఖ్యమైంది. సరైన పద్ధతుల్లో నారుమడిని నిర్వహించడం వల్ల కూరగాయల నాణ్యత, దిగుబడి రెండూ పెరుగుతాయి. మరి ఇప్పుడు విందాం కూరగాయ నారుమడల యాజమాన్యం గురించి. ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్వినితో ముచ్చట. వీరితో ముచ్చట పెడుతున్న వారు ఈ వరలక్ష్మి.
1: నమస్తే అశ్విని గారు.
2: నమస్కారం అండి.
1: ముందుగా ఈ నారుని ఎన్ని పద్ధతుల్లో పెంచడం జరుగుతుంది చెప్పండి.
2: ఈ నారుమడుల విషయానికి వస్తే మనకు కూరగాయలు అయినటువంటి టమాటా కానివ్వండి, మిరప, వంగ, అలాగే క్యాబేజ్, క్యాలీఫ్లవర్ ఈ ఖరీఫ్ లో మనము నారుమడిలో పెంచుకోవడం జరుగుతుంది. అలాగే బంతి నారును కూడా నారుమడిలో పెంచుకోవడం జరుగుతున్నది. ఈ నారుమడి వచ్చేసి మనకు రైతుల సాంప్రదాయ పద్ధతి విషయానికి వస్తే మనకు సమతల నారుడు పద్ధతులని పెంచుకుంటున్నారు. ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు ఎత్తైన నారుమడి పద్ధతులు, అలాగే పోల్ట్రీ విధానం. ఇలా మనకు మూడు విధాలలో మనకు రైతులు అనేది నారుమడులు అనేది పెంచుకోవడం జరుగుతుంది. అయితే మూడు విధానాలలో కూడా రైతులు మనం సమతల పద్ధతులను పెంచుకోవడం వల్ల మనకు ఈ నారులో ఎక్కువగా చీడపీడలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి రైతులు మనం పోల్ట్రీ విధానం కానివ్వండి లేదా ఎత్తైన నారుమడుల్లో నారును పెంచుకున్నట్లయితే కొద్దిగా మనము ఆశించిన నారుని పొందడానికి అవకాశం ఉంటుంది.
1: ఈ నారుమడుల్లో వచ్చే చీడపీడల గురించి చెప్పండి.
2: అయితే సాధారణంగా మనకు మన దగ్గర వచ్చేసి నల్లరేగడి నీళ్ళలు ఎక్కువ శాతం ఉన్నాయి. కాబట్టి ఈ నల్లరేగడి నీళ్ళల్లో మనం రైతులు ఒకే చోట, అంటే పంట మార్పిడి కాకుండా ఒకే చోట

0: మనకు నారుమళ్ళు ఒకే స్థలంలో చేయడం వల్ల మనకేమవుతుందంటే ప్రతి సంవత్సరము ఈ రసం పీల్చే పురుగుల బిడద ఒకటి ఎక్కువగా ఉంటుంది. దాని తర్వాత మనకు తెగుళ్ల విషయానికి వస్తే నారుకుళ్ళు కానివ్వండి, ముదలుకుళ్ళు లేదా వేరుకుళ్ళు, లేకపోతే కొన్ని చోట్ల ఎండు తెగులు, ఈ నాలుగు రకాల తెగుళ్లు వచ్చేసి మనకు నారుని ఆశించడం వల్ల నారు కుళ్ళిపోయి చనిపోవడం జరుగుతుంది అన్నట్టు. ఈ నాలుగు తెగుళ్లు కూడా మనం చూసుకున్నట్లయితే మనకు వీటి యొక్క శిలీంద్ర బీజాలు పిథియం, ఫైటోప్తోరా, రైజోక్టోనియా లేదా ఫ్యూజేరియం, ఇవేం చేస్తున్నాయంటే ఈ శిలీంద్రాలు మనకు నేలలో ఆవాసం ఏర్పరచుకుని కొన్ని సంవత్సరాల వరకు బతికి ఉండే శక్తి ఉంటాయన్నట్టు. ఒకవేళ మన నారు లేకపోయినా కూడా అవి నేలలో బతికి ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడైతే నారు వేసుకుంటున్నామో మరి తిరిగి అవి మళ్లీ వృద్ధి చెందుకుని మనకి తెగుళ్లనేటి కలగజేస్తున్నాయి. కాబట్టి రైతులు ఇవి రాకుండా కొన్ని సస్యరక్షణ చర్యలు పాటించాలనుకోండి, మనకు నాణ్యమైన నారు అని పొందడానికి అవకాశం ఉంటుంది.
1: ఈ నారుకుళ్ళు లేదా మొదలుకుళ్ళు తెగులు లక్షణాలు ఎట్లుంటాయి?
0: అయితే మనకు ఈ నారుకుళ్ళు మొదలుకుళ్ళు వచ్చేసి నేల ద్వారా వ్యాప్తి చెందుతాయి కాబట్టి మనకు సాధారణంగా పిథియం లేదా ఫైటోప్తోరా, లేకపోతే కొన్ని చోట్ల వర్టిసిలియం లేదా కొన్ని చోట్ల రైజోక్టోనియా, ఇలా ఈ నాలుగు రకాల శిలీంద్రాలు ఏం చేస్తున్నాయంటే ముందు కొన్ని చోట్ల ఎక్కువ మనకు దీని యొక్క శిలీంద్రం యొక్క సంతతి ఉందనుకోండి, ఒక్కొక్కసారి విత్తనం మొలకెత్తదు అన్నట్టు. విత్తనం మొలకెత్తదు, ఒక్కసారి మొలకెత్తినా కూడా మనకు మొలకెత్తిన 11వ రోజు వరకే మనకేమవుతుందంటే చిన్న కాండం పైన నల్లటి మచ్చలు కనిపిస్తాయి అన్నట్టు, అవి నీటితో తడిసినట్టు. మళ్ళీ కొన్ని చోట్ల ఏమవుతుందంటే నారు కొద్ది పెరిగినా కొద్ది నారు వంగిపోవడం జరుగుతుంది. కొన్ని చోట్ల ఏమవుతుందంటే నారు సుడులు సుడులుగా, అంటే మొత్తం కూడా ఒక ప్యాచ్ లాగా సుడులు సుడులుగా చనిపోతుంది అన్నట్టు. అలా సుడులు సుడుగా చనిపోయినా, లేకపోతే మొక్కలు వంగిపోయినా, లేకపోతే మనకు కాండం యొక్క మొదలు భాగంలో చిన్న చిన్న మచ్చలు కనిపించినా కూడా మనము ఈ నారుకుళ్ళు తెగులు లేదా మొదలుకుళ్ళు తెగులు లక్షణాలని మనం గుర్తుంచుకోవాలి.
1: రైతులు ఎట్లాంటి నారు మండ్లు తయారు చేసుకోవాలి?
0: అయితే నేను ఇంతకుముందు చెప్పినట్టు మనకు రైతులు వచ్చేసి ఎక్కువ శాతం ఈ సమతల పద్ధతి నారుమడ్లు వాడుతున్నారు. అయితే కొన్ని చోట్లలో కూడా మనకు ఎత్తైన నారుమడ్లు వాడడం జరుగుతుంది. అయితే మనం ఈ ఎత్తైన నారుమళ్ళు చేసుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించినట్లయితే మనకు విత్తనం ఖర్చు ఆదా అవుతుంది, దాని తర్వాత నాణ్యమైన నారు అనేది వస్తుంది. అయితే మనము ఎత్తైన నారుమళ్ళ విషయానికి వస్తే మనం వచ్చేసి ఈ నారుమడి పొడవు వచ్చేసి మనకు 4 మీటర్లు, 1 మీటర్ వెడల్పుతో గల ఎత్తైన 10 నుంచి 15 సెంటీమీటర్ల నారుమళ్ళు తయారు చేసుకోవాలి. అయితే మనకు ఎకరానికి మనం సర్వసాధారణంగా 8 నుంచి 10 నారుమడలు అవసరం అవుతాయి. అయితే ఎప్పుడైతే ఎత్తైన నారుమడి తయారు చేసుకుంటున్నామో నేరుగా మనం విత్తనము పోసి నారు పెంచే కాకుండా ముందుగానే దాంట్లో మనము కొద్దిగా పశువుల ఎరువు, అంటే మనం తెలిసిన పశువుల ఎరువు ఏదైనా గానీ వేసుకోవచ్చు, లేదా మేకల ఎరువు, గొర్రెల ఎరువు, అలా వేసుకున్నాం అనుకోండి ఏమవుతుందంటే మనకు సేంద్రియ పదార్థం అనేది ఆటోమేటిక్ గా వృద్ధి చెందుతుంది అన్నట్టు. సేంద్రియ పదార్థం వృద్ధి చెందడం వల్ల మన మొక్క అనేది ఆరోగ్యంగా ఉంటుంది. అదే కాకుండా ఈ పశువుల ఎరువుతో పాటు మనం వర్మి కంపోస్ట్ కానివ్వండి, లేకపోతే ట్రైకోడర్మా సూడోమోనాస్, ఈ ట్రైకోడర్మా సూడోమోనాస్ వేయడం వల్ల జీవశిలీంద్రనాశులు కాబట్టి మనకి నేల ద్వారా వ్యాప్తి చెందే ఏవైతే ఇంతకుముందు చెప్పినట్టు పిత్యం గానీ ఫైటోప్తోరా, ఈ నారుకుళ్ళు, మొదలుకుళ్ళు లేదా వేరుకుళ్ళు లేదా ఎండు తెగులు ఉన్నదనుకోండి, ఆటోమేటిక్ గా మనకేమవుతుందంటే ఆ శిలీంద్రాలు చంపడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతులు ఈ పశువుల ఎరువుతో పాటు ట్రైకోడర్మాని, వర్మి కంపోస్ట్ ని, వేపపిండిని కలిపి మనం నారుమళ్లలో వేసుకున్న తర్వాత మనము ఈ విత్తనం విత్తుకున్నట్లయితే మనకు ఏమవుతుందంటే ఈ తెగులు రాకుండా ఆస్కారం ఉంటుంది. అలా కాకుండా ఈ నారుమళ్ళు చేసేటప్పుడే రైతులు విత్తన శుద్ధి అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. అయితే విత్తన శుద్ధి వచ్చేసి మనం ఇమిడాక్లోప్రిడ్ తో మనము ముందుగా ఇన్సెక్టిసైడ్ అంటే కీటకనాశకంతో విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత మనము ఫంగిసైడ్ ఏదైనా థైరమ్ కానివ్వండి లేదా ట్రైకోడర్మాతో మనం విత్తన శుద్ధి చేసుకున్నాం అనుకోండి, అలా కూడా మనకు నాణ్యమైన నారు అనేది రావడం జరుగుతుంది.
1: నారు బాగా పెరగాలంటే ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి?
0: అయితే మనకు నారు వచ్చి సర్వసాధారణంగా 11 రోజుల వరకు బాగా పెరిగిన తర్వాత మనం ఏం చేయాలంటే 3 19లు ఎన్పీకే కంటెంట్ ఉన్న 3 19లు 3 గ్రాములు పిచికారీ చేసుకోవాలి. దాని తర్వాత 10 రోజుల మళ్ళా వ్యవధిలో 21 రోజుల వయసు నారున్నప్పుడు కూడా మళ్ళీ 3 19లు మనం 5 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నాం అనుకోండి, నారు అనేది బాగా ఏపుగా పెరుగుతుంది. అలా కాకుండా కొన్ని చోట్లలో ఏమవుతుందంటే నారు కొద్దిగా మొక్కలు సైజ్ అనేది చిన్నగా ఉంటాయి అన్నట్టు. అలాంటి సమయంలో కూడా మనం ఏం చేయాలంటే మనం వేప నూనె పిచికారీ చేసుకున్నాం అనుకోండి 5 ml లీటర్ నీటి కలిపి, అయితే మనకి రసం పీల్చే పురుగులు ఏవి ఉన్నా తామర పురుగులు గానీ తెల్ల దోమ ఈ రెండింటి యొక్క ఉధృతే మనకి నారు మళ్ళీ ఎక్కువ కనిపిస్తుంది అన్నట్టు. ఈ పిచికారీ ముందు జాగ్రత్తను పిచికారీ చేయడం వల్ల మనం వాటి యొక్క గుడ్డు దశ మనం చనిపోతుంది, దాని తర్వాత దాని యొక్క సంతతి అభివృద్ధి చెందకుండా మనం కాపాడుకోవచ్చు అన్నట్టు.
1: ఈ నారుమళ్లే కాకుండా ప్రోట్రేలో నారు పెంచే విధానం గురించి చెప్పండి.
0: అయితే ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు ఎత్తైన నారుమళ్ళు కాకుండా కొన్ని చోట్ల ఏందంటే స్థలం లేని వారు, దాని తర్వాత మనకి నారుమళ్లలో ఎక్కువ టైం వేస్ట్ అవుతుంది అనుకున్న వాళ్ళు ఈ ప్రోట్రేలలో కూడా నారును పెంచుకోవచ్చు. మనకి ప్రోట్రేలు వచ్చేసి ప్లాస్టిక్ తో పాలిప్రొపిలిన్ మెటీరియల్ తో తయారు చేసిన మనకు ఈ ట్రేలు వచ్చేసి మనకు మార్కెట్ లో లభ్యమవుతున్నాయి. అయితే ఇవి వచ్చేసి మనం ఒకసారి మంచి మన్నిక గల ప్రోట్రేలు కొనుక్కున్నాం అనుకోండి, మనం 5 నుంచి 6 సంవత్సరాల వరకు నారు పెంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ ప్రోట్రేలు వచ్చేసి మనకు మిరప, వంగ, దాని తర్వాత మిరప, వంగ, టమాటా. ఈ మూడిట్లో మన మిరపకి దాని తర్వాత టమాటాకి మనం ఏంటంటే 98 గుంతల ప్రోట్ రేస్ వాడతాము. వంగ కొద్దిగా వెడల్పాకులు ఉంటాయి, దాని తర్వాత క్యాబేజీ, క్యాలీఫ్లవర్ కూడా వెడల్పాకులు ఉంటాయి కాబట్టి దానికి వైశాల్యం కొద్దిగా ఎక్కువ కావాలి కాబట్టి మనకు దానికి 54

0: లేదా 56 గుంతల ప్రోట్రేస్ అనేది మార్కెట్ లో దొరుకుతాయి అన్నట్టు. అయితే 98 గుంతల ప్రోట్రేలలో మనం దీంట్లో వాడవలసిన మిశ్రమం ఏమైందంటే, కోకోపీడ్ తో కలిపిన వర్మి కంపోస్ట్ కానివ్వండి, లేదా కోకోపీడ్ తో కలిపిన ట్రైకోడర్మా కానివ్వండి, లేదా కోకోపీడ్ తో కలిపిన కొద్దిగా మట్టి మిశ్రమం, అవి కలుపుకొని మనం అందులో ఈ విత్తనాన్ని విత్తుకున్నట్లయితే మనకు నారు అనేది బాగా వస్తుంది. అయితే తప్పనిసరిగా రైతులు ఏం చేయాలంటే, కోకోపీట్ ని మనం ఒక రోజు ముందుగానే నీళ్ళలో నానబెట్టి దాని తర్వాత రోజు మనం వాడుకుంటే దాంట్లో లవణాలు పోయి మనకు ఏపు నారు అనేది బాగా వస్తుంది అన్నట్టు.
1: ఈ ప్రోట్రేలలో నారుని పెంచేటప్పుడు రైతులు ఇంకెట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిగా ఉంటది?
0: అయితే మనకి ప్రోటైలర్లో ముందుగానే మనం తెచ్చుకున్న ప్రోటైలర్ చేసి మనము ట్రైకోడర్మాతో కానివ్వండి, లేకపోతే ఫంగిసైడ్ ఏదైనా క్యాప్టన్ గాని కార్బన్ డిజిమ్తో గాని ముందుగా మనము స్ప్రే చేసుకుని పిచికారీ చేసుకున్న తర్వాత దాంట్లో మనము కోకోపీట్ మిశ్రమం వచ్చేసి సాధారణంగా ఒక ప్రోటైకి మనకు 1 కేజీ వరకు కోకోపీట్ అవసరం అవుతుంది అన్నట్టు. అయితే ఆ కోకోపీట్ లో నేరుగా కోకోపీట్ నే కాకుండా దాంట్లో కొద్దిగా ట్రైకోడర్మా విరిడి 1 కేజీ కలుపుకోవాలి, లేదంటే వర్మి కంపోస్ట్ కూడా కలుపుకున్నాం అనుకోండి, మనకు ఇవి మొదలుకుళ్ళు కానివ్వండి, నారుకుళ్ళు తెగులు రాకుండా అనేది మనం నివారించుకోవచ్చు అన్నట్టు. దాని తర్వాత ఇవి కలుపుకున్న తర్వాత మనము ఒక్కొక్క గుంతకి ఒక్కొక్క విత్తనం అనేది వేసుకోవాలన్నట్టు. వేసుకున్న తర్వాత దానిపైన కూడా మనం ఒక పాలిథిన్ షీట్ కప్పడం, లేకపోతే ఇలా నింపిన ప్రోట్రేలు, సర్వసాధారణంగా మనం ఒక ఎకరానికి అంటే 8 నుంచి 10 ప్రోట్రేలు అవసరం అవుతాయి అన్నట్టు. అయితే 8 నుంచి 10 ప్రోట్రేలు ఒకసారి నింపిన తర్వాత ఒకదానిపైన ఒకటి పెట్టుకున్నాం అనుకోండి, దాని తర్వాత మధ్య మధ్యలో నీళ్ళు ఇస్తే ఆటోమేటిక్ గా మనకు నారు అనేది బాగా వస్తుంది. అయితే ప్రోట్రేలలో ఎందుకు నారు పెంచడం వల్ల మంచిగా వస్తుంది అంటే, మనకు ఈ ఎత్తైన నారు మళ్ళీ ఏమవుతుందంటే వర్షం ఎక్కువ పడినా, లేకపోతే బెట్ట పరిస్థితి ఏర్పడినా ఒక్కొక్కసారి నారు అనేది నీళ్ళు ఆగిపోవడం, లేకపోతే మనకు నారు అనేది కొద్దిగా ఎక్కువ మొత్తంలో చచ్చిపోవడం, లేకపోతే ఒకే దగ్గర నారు పెరగడం అనేది జరుగుతుంది. కానీ ప్రోటైలర్లో మనం ఒక్కొక్క సెల్ కి ఒక్కొక్క గుంతకి ఒక్కొక్క విత్తనం ఎత్తుకుంటున్నాం కాబట్టి మనకు సర్వసాధారణంగానే మనకి కూరగాయల యొక్క హైబ్రిడ్ రకాలు, ఇప్పుడు రైతులు మనం లోకల్ కాకుండా హైబ్రిడ్ రకాలు వేసుకుంటున్నారు కాబట్టి దీని యొక్క ఖరీదు ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఈ ప్రోటైలర్లో ఒకటే విత్తుకుంటాం కాబట్టి మనకు విత్తనం యొక్క ఖర్చు కూడా ఆదా అవుతుంది అన్నట్టు, మనకు నాణ్యమైన నారు లభిస్తుంది. అయితే కోకోపీట్ ఏం చేస్తా అంటే దాని యొక్క వేరు వ్యవస్థ బాగా వృద్ధి చెందిస్తుంది. మనం నేరుగానే మళ్ళా ఎక్కడ కావాలనుకుంటే రవాణా ఖర్చు కూడా అంటే ఆ స్థలంలోకి ఈజీగా తీసుకెళ్లిపోవచ్చు. పెట్టుకోవాలన్నప్పుడు మనం అక్కడ నుంచి ఆ కోకోపీట్ తో కలిపిన మిశ్రమాన్ని మనం నారుని మనం పెట్టుకోవాలి. అయితే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనము రైతులు నారు నాటే ముందు ఒక 4-5 రోజుల ముందే మనము నీరు నిలిపేసిన తర్వాత వాటిని పోయి మన ప్రధాన పొలంలో నాటుకుంటే మనకు మంచి ఫలితాలు అనేవి వస్తాయి.
1: చక్కగా రైతుల నెలకు కూరగాయల నారుమళ్ల యాజమాన్యం గురించి చెప్పినందుకు ధన్యవాదాలు.
0: ధన్యవాదాలండి.
2: ఇప్పటిదాకా మీరు కూరగాయ నారుమడల యాజమాన్యం గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్వినితో ఈ వరలక్ష్మి పెట్టిన ముచ్చట విన్నారు. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరింటున్నారు ఇల్లు యోసం, యోసందారుల కార్యక్రమం. రైతు అంతరంగం, రైతులు సాధించిన విజయాలు, వారి అనుభవాలను, యోసంలోని సాధక బాధలను పంచుకునే కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం రైతు అంతరంగం శీర్షికన పత్తి సాగు అనుభవాల గురించి తలమడుగు మండలం కజ్జర్ల గ్రామానికి చెందిన రైతు ఏడోళ్ల నారాయణతో ముచ్చట. వీరితో ముచ్చట పెడుతున్న వారు యు దినేష్.
3: ఏడోళ్ల నారాయణ అన్న, నీకు నమస్తే అన్న. నీకెంత భూమి ఉంటది?
4: మాకు 4 ఎకరాలు.
3: ఇంకా కౌలు తీసుకుంటావా? కౌలు ఎంత?
4: కౌలు ఒక 15 ఎకరాలు దాకా పడతాం.
3: 20 ఎకరాల దాకా
4: చేస్తావు? మొత్తం 20 ఎకరాలు చేస్తాం.
3: ఏమేమి పంటలు పెడతావు అన్న?
4: 1 కిలో జొన్న, ఇప్పుడు పత్తి.
3: అంతే రెండు అయ్యా?
4: రెండు.
3: అంటే నీళ్లు ఉంటాయా మీకు?
4: నీళ్ళు ఫుల్.
3: 20 ఎకరాల దాకా?
4: 20 ఎకరాలు నీళ్ళు ఉంటాయి మాకు.
3: కౌలుకి ఏమి ఇస్తాం ధర భూమి?
4: కౌలుకు ఇప్పుడు ఇది ఎకరకు 10-12 వేలు పడుతుంది.
3: నీళ్ళ
4: భూమి అంటే 10-15 పడుతుంది.
3: తక్కువనే మరి?
4: తక్కువనే, చెలకలుగా 32 వేలు ఎకరం ఉన్నది. మంచి ఆవిడ జస్ట్
3: పెట్టేసిన పత్తి మరి?
4: మొత్తం పత్తి పెట్టేసిన.
5: ఎన్ని బ్యాగులు పట్టింది?
4: మేము 30 బ్యాగులు పెట్టాం.
3: ఎంత వెళ్ళాలి మరి నీకు 30 బ్యాగులకు పత్తి?
4: వెళ్తాయి 150 దాకా.
3: తక్కువనే?
4: తక్కువనే మరి, ఈ భూములలో ఎక్కేమి మొత్తం జోన్లు
3: 5-6
4: పడితే అంతే. అందుకే ఎక్కువ
3: ఎక్కువ 10 పడుతుంది ఒకప్పుడు.
4: ఒకప్పుడు ఇప్పుడు వాడే.
3: ఇప్పుడు పడతలేము మరి అట్లా.
4: చెలకలు దమ్ములు ఎరువు కొట్టలు పని వేయలు ఇట్లనే ఎరువు బీరు మునాపచేయలు వాళ్ళు ఏం ఎరువు కొడతారు ఇంటి అంటే మనం పోసుకుంటాం.
3: ఇయ్యలు ఏం పని చేస్తారు?
4: ఇక పత్తి పెడుతున్నాం.
3: లేట్ అయింది పత్తి పెట్టడం?
4: లేట్ అయింది, సంవత్సరం వర్షాలు తొందరగా అవ్వలేదు కదా, ఇప్పుడు ఇప్పుడే పడ్డాయి కదా.
3: అంటే ఇది లాస్ట్ గుడ్డమా పెట్టు?
4: ఇది లాస్ట్ ఇయర్.
3: ఇది పెట్టేసి అయిపోయినాయి?
4: పెట్టేస్తే కంప్లీట్. అక్కడ మొలిసినాయి.
3: ఇట్లా పాపులేషన్?
4: పాపులేషన్
3: ఇట్లా కట్టలు ఎందుకు కట్టినావు మరి? నువ్వు
4: చౌకున్నాయి నీళ్ళు ఆగుతాయి అన్నట్టు.
3: ట్రాక్టర్ తోనేనా?
4: ట్రాక్టర్.
3: మళ్ళీ డౌర కొట్టరా? అది
4: గడి మందులు కొట్టు.
3: అస్సలేదు,
4: అస్సలేదు. కలుపు కాల్చు ఎడ్లి అచ్చుడు బాగా నీళ్ళు గడి మందు కొట్టుకొని పోకూడదు.
3: ఎన్నిసార్లు కొట్టాలి అట్లా గడ్డి మందు?
4: 2-3 చోకులు కొట్టబడుతుంది.
3: ఏముండే ఇంతకుముందు ఇంట్లో పంట
4: ఏం లేకుండా.

0: పడుతుండే ఫస్ట్ టైం రేపుడు.
1: మొత్తం పడుతుండే ఇది?
0: అదే పడుతుండే.
1: ఓదలు మేస్తుండే?
0: ఓదలు మేస్తుంది.
1: దీనికి ఏమి ఇచ్చినావు మరి ధర?
0: దీనికి 50,000.
1: ఎన్ని ఎకరాలకు?
0: ఇది 3 ఎకరాల సాగు ఉంటుంది.
1: పడిది భూమిలో పంట మస్తు వస్తుంది,
0: మంచి వస్తుంది అంటారు. ఇక మరి తెలియదు, ఇది ఫస్ట్ టైం మనం పడిది పట్టుడు.
1: ఎన్ని ఏళ్ళు అయినాయి పడి నుంచి?
0: ఇది 5-6 ఏళ్ళు అవుతుంది పడిది.
1: 5-6 ఏళ్ళు అంటే మంచి పంట వస్తుంది పడిది భూమి. పత్తి పెడుతున్నారు, అలాకు ఏం కైకిలు ఇస్తున్నావు?
0: అలాగే 400
1: రోజుకు.
0: రోజుకు
1: ఎంత కోటి పెడుతున్నావు గింజ?
0: ఎంత మంచి జానడు ఉంటుంది డిఫరెన్స్.
1: జానడు కోటి ఇట్లా పోదే,
0: ఇట్లా పోయా సరి తిని.
1: మరి మందు కొట్టేది ఏం లేదు, ఎట్లన్నా పెట్టేయచ్చు కదా. ఇంకా సరి తినేది పెట్టుకోవాలి.
0: అందుకని ఎక్కువ ఒత్తు పెడితే కాయదు కదా సార్.
1: డవర కొట్టే లేనప్పుడు
0: లేనప్పుడు కొంచెం మామూలుగా కొంచెం దూరం ఉంటే కర్ర మంచిగా ఇది అవుతుంది.
1: ఎంత ఎంత ఒక ఇంచ్ లోతు పడుతుంది?
0: పడుతుంది.
1: ఇప్పుడు మంచిగా నానింది భూమి,
0: మంచిగా ఫుల్ వర్షం ఫుల్ నానింది.
1: ఇప్పుడు వేరే ప్లాట్ లో పెట్టిన భూమి ఇలా పత్తి మొలిసింది?
0: మొలిసింది. 4 ఆకులు అయింది.
1: మస్తు అయింది. 4 ఆకులు నీళ్ళు ఇచ్చిన ఏంటి?
0: నీళ్ళు పెట్టి పెట్టినాం.
1: ఎన్ని ఎకరాలకు నీళ్ళు పెట్టినా?
0: అప్పుడు 8 ఎకరాలకు నీళ్ళు పెట్టినాం.
1: మిగతావి మొలిసాయి?
0: అన్ని మొలిసినాయి మిగతా.
1: ఇప్పుడు పత్తి మొదలకి మంచిగా అయింది. ఇప్పుడు
0: మంచిగా సూపర్ అయింది.
1: మరి ఏడు కొంచెం ఆనలు తక్కువనాయి అంటున్నారు.
0: ఏం చేద్దాం కాలం కదా, ఇది వరకు అదే తక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఇప్పుడే పడుతున్నాయి. మరి
1: 4-5 రోజుల నుంచి
0: పడుతున్నాయి.
1: ఇప్పటికి డౌరలు మందులు
0: ఇది వరకు ఇంత అవుతున్నాయి పత్తి. 4 ఆకులు 6 ఆకులు 8 ఆకులు అవుతున్నాయి.
1: అయితే ఎంతమంది కైకులు ఉన్నారు అలా?
0: అలా అది 5
1: ఒకళ్ళు మీ ఇంటి మనిషి?
0: మా ఇంటి మనిషి.
1: వాళ్ళు ఎప్పటిదాకా పెడతారు? ఎప్పటి నుంచి ఎప్పటిదాకా?
0: ఇక ఇట్లనే అయిపోయిందంటే వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇది అయిపోయింది వెళ్ళిపోతారు కదా, తొందరగా పెట్టుకుని వెళ్ళిపోతారు.
1: అంటే
0: లేదు రోజు చాబే గల బుద్ధి ఉన్నప్పుడు గింత ఉంటుంది పెట్టుకుని పోతారు. బస్
1: చెప్పేస్తున్నాయి
0: పెట్టేసుకుని వాళ్ళు. ఎప్పుడన్నా ఏమన్నా సంబంధం లేదు.
1: ఆనవాడి ఆపిస్తారా?
0: పెట్టే పెట్టుడే ఆనవాడ పెట్టుడే
1: పెట్టారు
0: పెట్టచ్చు.
1: ఆనవాడుస్తారు
0: కానీ పెట్టచ్చు. మామూలుగా పడితే పెట్టచ్చు, యాకం పడితే పెట్టరాదు.
1: కట్టలు దిగిపో, యాకమాన పడితే
0: దిగిపో వెళ్ళిపోతాయి. ఒక్క బాధ కట్టినా అందుకు ఎక్కడ నీళ్ళు అక్కడ వెళ్ళిపోతాయి.
1: ఇంటి మనిషి ఉండబడతా కైకిల్లో?
0: ఉండబడుతుంది. మనం చేసేదే ఈ పని.
1: అలా గింజలు అందించు,
0: ఏదో ఉంటది నీళ్ళు అన్ని వాళ్ళు ఎంబడి ఉండనే పడుతుంది కదా మన ఇంటి మనిషి.
1: నీకు 20 ఎకరాల దాకా భూమి అంటున్నావు, చేస్తా అంటున్నావు. మరి ఒక మిషన్ కొనుక్కుని రాదా, పత్తి గింజల మిషన్ పెట్టాడు.
0: ఇక కావాలి మనం ఏం చేయాలి?
1: 4-5 వేలు
0: ఉంటది. కానీ ఇప్పుడు మనం ఓళ్ళు కొత్తగా వస్తాయి అవి మిషన్ తయారైతే
1: 400 ఉండే 2000 రూపాయలు కైకిల్లోకే పోతాయి. ఇంకా 2000 రూపాయలు పెడితే నీకు మిషన్ వచ్చేస్తుండే, నువ్వు ఒక్కటి పెట్టుకుని వస్తుండే కదా.
0: కానీ మిషన్ తో పెట్టలేదు మా దగ్గర, అది అలవాటు లేదు. మరి ఇంత 30-40 ఎకరాలు చెప్తారు కానీ మిషన్ ఏం లేదు.
1: ఒక మిషన్ తోనే 6 ఎకరాలు పత్తి పెట్టచ్చు, 5-6 ఎకరాలు పత్తి పెట్టచ్చు. ఒక మనిషి పట్టుకుని పోయిడే ఇట్లా అనమద్దాన్ని. ఇది మనము ఇట్లా డౌర కొట్టంగా ఇది పట్టుకుంటాము, అట్లా పట్టుకుని పోయిడే దాన్ని అంతే. అంతకంటే ఏం లేదంటారు. మరి పాపం అలా నడుములు పోతాయి
0: నొత్తాయి. ఇక 400 అన్నప్పుడు నొత్తాయి. కూలి పని అంటే అంతే ఉంటుంది. మేము ఒకప్పుడు కూలీ వేసినాము, ఇప్పుడు మాకు కొంచెం భూమి ఉన్నది కాబట్టి మునాపా మినాపా పట్టుకుంటాం. పిల్లగా లేదు వీళ్ళు. ఇప్పుడు కొంచెం వ్యాకం పడుతున్నాం.
1: ఒకప్పుడు డబ్బా పత్తి ఉంటుండే, అలక ఉంటుంది.
0: అది అలక ఉంటుండే. ఇప్పుడు అన్ని రెడీమేడ్ అయినాయి. ఇవి అన్ని లెక్కలు చేస్తే ఏం మిగులుతున్నాయి.
1: నేను కొన్ని చోట్ల చూసిన పత్తి పెట్టంగా ఆడోళ్ళు ఏం చేస్తుంటారంటే కూలీలు ఇట్లా నిలబడే కాలుతో మట్టి కలుపుతూ పోతారు.
0: ఏకనది కరెక్ట్ పడదు కదా ఏళ్లతో.
1: అది పొడిలో నడుస్తుంది.
0: పొడిలో నడుస్తుంది కానీ అట్లా మూలై సూపు ఇట్లా ఆనబడితే మూల సార గీతల్లో పడ్డానికి నీళ్ళు ఆగుతాయి మూలది. అందుకే ఇట్లా ఒడ్డ మీద పెట్టుడు.
1: ఒడ్ల మీద పెడితే అని పూర్తి అంగాల్సిన అవసరం ఉండదు కదా, ఎందుకంటే ఒడ్డు ఎత్తుంటది కాబట్టి. మరి భూమి మీద పెట్టాలంటే బాగా
0: అంగబడతాయి.
1: నడుములు పోతాయి పొద్దున్న దాకా.
0: మళ్ళీ
1: ఇంకా తప్పులు పెట్టబడుతుందా?
0: అవి వెళ్ళిన తీరిగా ఇది ఎట్లా మూలిస్తుంది? మా వాతావరణం బట్టి ఆధారమానం ఉంటుంది. ఇప్పుడు నిన్న వాడలు పడుతుంది, ఒక డాలు పడడానికి సకారం వెళ్తాయి, కొన్ని 15 అలా పోతాయి. అట్లా మామూలుగా పెట్టుకోబడుతుంది. మరి
1: ఇప్పుడు మీరు పత్తి పెట్టిండ్రు, ఒక 4-5 రోజులు వర్షం పడకపోతే పత్తి మూలుస్తుందా?
0: ఇక వర్షం ఇడికి ఆగిపోయింది అనుకో, కొంచెం మనం పడకుండా వెళ్ళాయి, కొన్ని వెళ్తాయి కొన్ని వెళ్ళాయి, ఒక తిరగాలి సగం పోతాయి. నీళ్లు ఉన్నాయి అనుకో, నీళ్లు చాలు చేస్తారు.
1: నీళ్ళ నానబెట్టి కూడా కొంతమంది రైతులు నీళ్ళు
0: పెట్టచ్చు. ఇట్లా నిండా ఉంటే పెట్టచ్చు. రాత్రి అంతా నానబెట్టి పొద్దున పెట్టి
1: నలుపుడు కూర
0: ఇట్లా అవి తడిచినాయి అంటే వేరేనే అయితే గింజలు. అట్లా అందుకు మేము అట్లా ఎప్పుడు పెట్టాం. ఒక జాల పెడితే కొన్ని జాల మేము పెట్టాం.
1: తప్పులు పెట్టుకోవచ్చు?
0: పెట్టుకోవచ్చు కదా తప్పులు. ఇంకా మస్తు టైం ఉన్నాయి. తప్పులు పెట్టుకేం
1: పెడతారు? వారం 10 రోజులు
0: పట్టదే. 4-5 రోజులు మంచి వర్షాలకి పడితే 3 రోజుల మొలిచేస్తుంది. వారం రోజుల్లో మనకు మొత్తం కన్ఫర్మ్ అయిపోతుంది.
1: ఇప్పుడు 4-5 రోజుల నుంచి వర్షం పడుతుంది,
0: వెళ్ళిపోతాయి. ఇట్లా పడితే బంగారం వెళ్తాయి మొలక.
1: ఇప్పుడు పాత పెట్టిన పత్తి భూములలో మంచిగా మొలిచిందా? ఇంకా తప్పులు
0: సూపర్ ఉన్నాయి. తప్పులు పెట్టేసినా
1: అయిపోయినాయి.
0: టెన్షన్ లేదు. ఇప్పుడు ఏమంటే ఓన్లీ మందు పోసలకి వచ్చింది బస్.
1: గడి మందు కొట్టేలా
0: గడి మందు కొట్టాలా మందు పోసేలా డెవర కొట్టాలా.
1: ఎడ్లతో పని లేకుండా అయిపోయింది.
0: పని లేదు ఎడ్లతో పని
1: లేదు.
0: బాగున్నాయండి.
1: ఏమోసారి నీకు ఎట్లు మరి
0: ఉండాలా? జోడి ఉంటే మనకి ఇట్లానే బొంబుకు కరెంట్ ఉండదు, నీళ్ళకు మందు కొట్టుడుకు ఓన్ని అడుగు జోడిస్తాడు. ఇప్పుడు అన్ని ఉన్నాయనుకో, ఇప్పుడు కరెంట్ లేదు ఏం చేస్తాం? అది ఓరి నెలకలు పోయి కసలంతో నీపు ఖర్చుగా కట్టేస్తే అవి ఏమెత్తే మనకు జోడి ఉన్నట్టుంది.
1: ఎప్పుడు అవసరం లేదు ఇప్పుడు
0: ఏడన్నా కట్టేస్తే అవి ఏమెత్తే
1: పట్టుకోరే
0: అప్పుడు వేరుగా ఇప్పుడు అవన్నీ చేసి
1: పట్టుకొని మేపాలా గడి బొబ్బులు కొయ్యాలా
0: అవన్నీ.
1: అయితే మరి ఇయ్యటితో అయిపోయింది పత్తి
0: అయిపోయింది
1: తొగరు సార్ పెడుతున్నాం
0: మేము పెట్టలేదు రెండో పంట కందవుతుంది డిసెంబర్ తీసేస్తాం తోరు పచ్చ ఉంటది రాదు జల్దీ వెనుక పడుతుంది మర్రా
1: ఎందుకు తొగరదాని మస్తు దూరం ఉంటది కదా
0: దూరం ఉంటది కానీ అలా పోయరాదు కదా అంత కరెక్ట్ పోదు కదా ట్రాక్టర్ బిక్టర్ తిరిగి తుక్కది దింగా అయితే అందుకే మేము పెట్టాం.
1: మళ్ళీ ఏం పెడతాం
0: తీసే జోన్ వస్తాం
1: ప్రతిసారి అంతే
0: ప్రతిసారి మక్క మేము పెట్టాలి పెట్టిల్ కొందరు ఇప్పుడు మాలేసి మాది నిజాల మాలేసి అప్పుడు మక్క పెట్టింది పెట్టిల్ మోల్చింది
1: ఏం తేడా అప్పటికి ఇప్పటికి పత్తి పెట్టాల
0: తేడేమి ఇట్లనే రేట్లు లేక అన్ని మర బర్బర్ వాళ్ళు లేక కూలీలు ప్రియమైనవి ఇవే కథలు
1: పత్తి గింజలు పెట్టినప్పుడు డబ్బా పత్తి
0: అప్పుడు మంచిగా ఉంది అప్పుడు తక్కువ రేట్లు మందుపూతలు తక్కువ ఇప్పుడు చప్పని మందుపూతలు రేట్లు 1800 2000 రూపాయలు అయింది మన
1: డబ్బా పత్తి ఇప్పుడు అసలు లేకుండా
0: అసలే లేదు అంత కొత్త ప్రపంచం
1: జానెడ్ కొయిత్తు ఇట్లా 3-3.5 ఫీట్ల అన్ని చేయాలి అంత అట్లా అన్ని చేయాలి
0: అన్ని చేయాలి అట్లా
1: ఇప్పుడు ఏ చేయాలి డౌర కొట్టవు
0: ఏ చేయాలి ఒక్కటే చేయను ఉన్నది అది మా ఇంటిది అది వేరు పోసినాం కాబట్టి తాకట్టు ఉంటుంది డౌర సాపు చౌకు రాదు మాది వెళ్ళి తిరుపు
1: అయితే పత్తి గింజలు మరి ఎట్లా తెచ్చినావు నువ్వు ఉద్దర తెచ్చినావా లేకపోతే ఒకటే రకం పత్తి గింజలు
0: పెట్టావా అన్ని ఏదో ఒకటి అన్నిగా ఒక లేని లేదు ఏదో ఒకటి అన్నిగా అమ్మ అలా గివి మంచిగా ఉన్నాయని చెప్పిన కొద్దీ ఏదో ఒకటి తెచ్చుకుంటా పెట్టుకుంటావా ఒకటి
1: నిరుటి పత్తి గింజలు పెట్టినా వేరే పెట్టినావా
0: నిరుటి కొన్ని ఉన్నాయి ఇవి కొన్ని కొత్త ఉన్నాయి అన్నిగా సదర్
1: కంపెనీలు వచ్చి మా గింజలు పెట్టండి మా గింజలు
0: మేము వాళ్ళని అమ్మం దుకాణకి వెళ్ళి కొనుక్కుంటాం ఆ దుకాణం మాత్రం పరిచయం ఉన్నాడు అతను చెప్తారు గిది పెట్టి బస్ అదే పెడతాం బస్.
1: మరి నువ్వు కొత్త సంచి తీసుకొచ్చినట్టు పత్తి గింజల్ది అది సరిగా మొలకపోతే మరి ఏం చేస్తావు
0: ఏం చేస్తాం ఏం చేయలేము అంతే చూసుడే భగవంతుందా ఆధారమానం తప్ప ఏం లేదు
1: సీడ్స్ కంపెనీ ఆధారమానం
0: ఉంటది మనం ఏం చేస్తాం అది ఏదో ఒకటి గిది కొనుగోంట అది తెచ్చుకోవడం పెట్టినా అది భగవంతుందా పండది అది వేరు
1: ఏకధరణే
0: గానీ అది ఏమన్నా
1: ఇక నిరుటి సగం ఉన్నా ఈ కొత్త సగం మరి ఇప్పుడు ఈ రెండిట్లకి వెళ్ళి మంచిగా వెళ్ళింది అంటే అచ్చి సంవత్సరం గుర్తు పెట్టుకుంటాం ఇది పత్తి
0: పెడతాం
1: ఇది మంచిగా వెళ్ళింది అదే పత్తి
0: పెడతాం
1: మీ ఊళ్ళో రకరకాల మస్తు పత్తి గింజలు
0: మస్తు ఉంటాయి ఊళ్ళు ఇష్టం వచ్చింది అది పెట్టుకుంటాం
1: ఎన్నిసార్లు మందు కొడతావు ఇట్లా
0: సంవత్సరంకు అవుతుంది చూడండి జోకులు మందు కొడతాం
1: అవసరం అన్నిసార్లు
0: పొట్ట పడుతుంది నువ్వు అసలు టైంలో ప్రే చేయకపోతే పూచ్చి వస్తుంది
1: గులాబ్ పూరుగా వస్తుంది
0: జల్దీ
1: అడుగు మందులు
0: 3 జోకులు వస్తాం
1: పడకుండా
0: పోయనే పడుతుంది ఆయన ఎట్లనే పడుతుంది అయిపోయింది స్టార్ట్ అయిందంటే అది బంద్ కాదు ఎట్లన్నా కొంచెం తక్కన ఎక్కడ కాలం
1: అయితే
0: ముందో పడుతుంది
1: ఇప్పుడు పత్తి ఒక 15 రోజులు ఆన లేకుండా తట్టుకుంటది వేరే పంట
0: తట్టుకో
1: మరి అడుగు మందులు వచ్చేటప్పుడు యూరియా వస్తావా
0: యూరియా ఇప్పుడు పోయాం లాస్ట్ వీక్ లో ఒక జోగు
1: కలుపులు సోలేవు మళ్ళీ పత్తి ఎరుడే పనిగా
0: కలుపులు ఉంటాయి ఒక జోగు 2 జోగులు కలపడతాయి
1: గడ్డి మందు కొట్టంగా ఏమో
0: గడ్డి మందు కొట్టంగా కలపడతాయి కర్ర పొన్నానికి అంత కరెక్ట్ పడదు కదా గడ్డి మందు ఫ్రీగా పడుతుంది ఒక జోగు కలిస్తే ఒక జోగు 2 జోగులు కలిస్తే
1: సంతోషంగా ఉన్నావు అన్న మరి
0: సంతోషంగా ఇప్పటికైతే
1: బాగుంది మంచి వ్యవసాయం చేస్తున్నావు ఎవరన్నా ఈ కార్యక్రమాన్ని విని నిన్ను అభినందించవచ్చు కాబట్టి నీ నంబర్ చెప్పాను
0: 9 3 9 8 9 8 4 3 0 9 0 9 7 1 7 1
1: ఉంటాను
0: రైట్ అన్న సరే థ్యాంక్ యూ.
2: ఇప్పటిదాకా మీరు రైతు అంతరంగం శీర్షికన పత్తి సాగు అనుభవాల గురించి తలమడుగు మండలం కజ్జర్ల గ్రామానికి చెందిన రైతు ఏడోళ్ల నారాయణతో యు దినేష్ పెట్టిన ముచ్చట విన్నారు. రైతు అంతరంగం ప్రతి సోమ గురు శనివారాల్లో ప్రసారమవుతుంది. ఇప్పుడు విందాం టేక్మాల్ విజయలక్ష్మి బృందం పాడిన వ్యవసాయం పాట.
3: మరదలు తన బావతో, ఓ బావా ఎడ్ల బండిని గట్టు మనం జాతరకెళ్దాం బయటకెళ్దాం హాయిగా షికారు తిరిగి వద్దామంటుంది.

0: ఇప్పుడు మరో వ్యవసాయం పాటిద్దాం.
1: ఇంటికి పంట బండి నిండా తోలుకుంటూ, ఈ బండ్లన్నీ మా అమ్మగారే అంటూ సంతోషంగా ఒక ఆడబిడ్డ తోటి స్త్రీలతో చెప్తుంది.

కార్యక్రమం సమాప్తం. ఇల్లు యోసం ప్రతిరోజు రాత్రి 7:00 ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో విన్న ముచ్చట్లు మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటాయి. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వీడియోకు లైక్ కొట్టి షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. రేపు రాత్రి 7:00 ఇల్లు యోసం యోసందారుల కార్యక్రమంలో ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. ఖరీఫ్ పంటల్లో పోషక లోపాలు నివారణ గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ సమాధానాలు ఇస్తారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 7:40 కావస్తోంది. మరి కాసేపట్ల వికసిత భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమంలో వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర సాధన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 20 సూత్రాల అమలు చైర్మన్ శ్రీ లంకా దినకర్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు.
1: వికసిత్ భారత్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ సాధనలో భాగంగా 20 సూత్రాల అమలు కార్యక్రమం చైర్మన్ శ్రీ లంకా దినకర్ గారు మన ముందున్నారు. అసలు 20 సూత్రాల కార్యక్రమం అంటే ఏమిటి, స్వర్ణాంధ్రప్రదేశ్ లో 20 సూత్రాల అమలు ఏ విధంగా జరుగుతుంది ఇత్యాది విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్కారం లంకా దినకర్ గారు.
2: నమస్తే అండి.
1: సార్, అసలు 20 సూత్రాలు అంటే ఏమిటి, భారత ప్రభుత్వంలో స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనలో 20 సూత్రాల అమలు విశేషాలు ఏమిటి?
2: ముఖ్యంగా భారతదేశ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము దేశం ప్రగతి సాధించాలంటే 20 రకాల అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. 20 రకాల అంశాలు దాదాపు అన్ని శాఖలకి సంబంధించినటువంటి, ఆయా శాఖల్లో అమలయ్యేటటువంటి కేంద్ర ప్రాయత పథకాలు, ప్రాజెక్టులకి సంబంధించి అమలు జరుగుతున్నటువంటి తీరు, అమలు జరగాల్సినటువంటి విధానం మీద సమీక్ష నిర్వహించి క్షేత్రస్థాయిలో, జిల్లా స్థాయిలో కలెక్టర్లతోటి, రాష్ట స్థాయిలో ఆయా శాఖ అధికారులతోటి సమీక్ష నిర్వహించి ఆ పథకాల అమలు తీరు, వాటిని మెరుగ్గా ఫలాలు అందవలసినటువంటి వ్యక్తికి ఎవరికైతే అందాలో, ఆ కుటుంబాలకు అందుతున్నాయో లేదో పర్యవేక్షించి వాటికి సంబంధించినటువంటి సమగ్ర సమాచారాన్ని రాష్ట ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు వీబీజీ రామ్జీ వచ్చింది, గతంలో ఉపాధి హామీ పథకం ఉంటుంది, దానికి సంబంధించి ప్రతి నెల కూడా ఎన్ని జాబ్ కార్డ్స్ జనరేట్ అయినాయి, ఎంతమందికి వేతనాల చెల్లింపు ఉంది, ఎంతమందికి ఉపాధి కలుగుతా ఉంది అని నెలవారీ సమీక్షలో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్లు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే పీఎం ఆవాస యోజన, గృహ నిర్మాణానికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఎన్ని గృహాలు ఆ నెలలో పూర్తయినాయి, ఎన్ని కొత్త గృహాలు కేటాయించారనేటువంటి అంశం, అలాగే ప్రతి ఇంటికి సురక్షిత త్రాగునీరుకి సంబంధించి ఎన్ని కుళాయిలు ఆ నెలలో ఇచ్చామని మంత్లీ బేసిస్ మీద ప్రతి నెల కూడా వైద్యానికి సంబంధించి, అలాగే మహిళలకి సంబంధించినటువంటి లక్పతి దీదీలుగా గాని, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా, స్వయం సేవా సంఘాల ద్వారా ఎంతమంది మహిళలు ఆర్థికంగా నిలదొక్కోగలిగారు, ఎంతమందికి నిధులు అందటం జరిగింది, అత్వీకరణ ఎంత జరిగింది, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా సమగ్రమైనటువంటి నివేదికగా ప్రతి నెల కూడా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రం నుంచి అందుతడం జరుగుతుంది. ఇది ఒక అంశమైతే మళ్లీ త్రైమాసిక నివేదికలు, అర్ధ సంవత్సర నివేదికలు, సంవత్సరం నివేదికలు, ఇవన్నీ కూడా ఏదైతే ఒక ప్రణాళికాబద్దంగా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రం నుంచి ఈ యొక్క అంశాలను వారికి తెలియజేయడం జరుగుతుంది నివేదికల రూపంలో. దీంతో పాటు వివిధ శాఖలకు సంబంధించి, ముఖ్యంగా ఈ 20 సూత్రాలకి సంబంధించినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటిది, అందరికీ కూడా పేదరికం లేని సమాజం నిర్మించడానికి గాని, పేదరిక నిర్మూలనకి తీసుకుంటున్న ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు, అందరికీ గృహాలు, అర్హులైనటువంటి అందరికీ కూడా సురక్షిత త్రాగునీరు, అందరికీ ఆరోగ్యము, అందరికీ విద్య, అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి సంబంధించినటువంటి వారి సాధికారత, మహిళా సాధికారత, అదేవిధంగా యువతకి సంబంధించినటువంటి సాధికారత, అలాగే పర్యావరణానికి సంబంధించినటువంటి అంశాల్లో ఏ విధంగా పురోగతి సాధిస్తున్నాము, ఏ విధమైన చర్యలు తీసుకోవాలి.

0: అనేటువంటి అంశము. వెనకబడినటువంటి ప్రాంతాల్లో పారిశ్రామిక ప్రగతి ద్వారా అక్కడ ఉపాధి ఉద్యోగ అవకాశాలు, అలాగే కార్మికులకి సంబంధించి వాళ్ళకి అమలు చేస్తున్నటువంటి చట్టాలు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ కి సంబంధించి ఏ విధంగా జరుగుతుంది, ఇలా ప్రతి ఒక్క అంశం దాదాపు సుపరిపాలనతో సహా, అలాగే ప్రాపర్ షేర్ ఇన్ ద గవర్నెన్స్, ప్రభుత్వంలో అన్ని రకాల వర్గాల వారికి సముచిత స్థానం, ఎన్నికల్లో పాల్గొనడానికి వీటికి సంబంధించిన అంశాల్లో కూడా పర్యవేక్షణ చేయాల్సినటువంటి, ఇంత ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రంలో అమలయ్యేటటువంటి అన్ని శాఖలకి సంబంధించినటువంటి వివిధ రకాల పథకాలు, వివిధ రకాల సంస్కరణలు, వివిధ రకాల ప్రాజెక్టులకి సంబంధించి వాటిని సమీక్షించి అవి అర్థవంతంగా ఫలాలు అందుతున్నాయా లేవా అనేటటువంటి అంశాన్ని రాష్ట ప్రభుత్వానికి దృష్టికి, అలాగే నివేదికల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుంది. ఇవాళ మీకు తెలుసు, వికసిత భారత్ స్వర్ణాంధ్ర సాధన అనేటటువంటి రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ధ్యేయమైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పం వికసిత భారత్. వికసిత భారత్ కి ఈ అంశాలన్నీ కూడా ఏ అయితే ఉన్నాయో, ఏ విధంగా ఇతోధికంగా నిలబడుతున్నాయి, సహాయపడగలవు అనేటటువంటి అంశాన్ని, అలాగే స్వర్ణాంధ్ర సాధనలో ఈ అంశాలన్నింటినీ కూడా ఏ విధంగా అమలవుతున్నాయని మేము పర్యవేక్షించాల్సి ఉంటుంది. వీటితో పాటు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ SDGs ఉన్నాయి ఒక 17. ఈ 20 అంశాలే ఆధునీకరించినటువంటి పాయింట్సే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. వాటిని మ్యాచింగ్ చేసుకుని ఈ పథకాలని, ఏ అయితే కేంద్ర ప్రాయత పథకాలు ఉన్నాయో వాటిని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ తోటి 20 సూత్రాలతోటి కంబైన్ చేసుకుని మేము ఏ విధంగా ప్రోగ్రెస్ ఉంది దేశంలో, ఏ ఇండికేటర్స్ లో ఏ విధంగా ముందుకెళ్తున్నాం అనేటటువంటి దాన్ని పర్యవేక్షిస్తాం.
1: సార్, మీరు ఇందాక మాట్లాడుతూ ఇప్పుడు గ్రామీణ గృహ నిర్మాణ పథకం గురించి చెప్పారు. రాష్ట ప్రభుత్వానికిను కేంద్ర ప్రభుత్వానికి మీరు అనుసంధానంగా ఇప్పుడు ఈ రిపోర్టులు పంపించడం గాని, వారిచ్చే కాంట్రిబ్యూషన్ ఇప్పుడు వారు 75% ఇస్తే రాష్ట ప్రభుత్వం 25% ఇవ్వడం, లేదా 30-75% ఏ ప్రాతిపదికనైతే ఆ ప్రాతిపదికన ఎంత అమలవుతుందో, మీ ఇప్పుడు 20 సూత్రాల చైర్మన్ గా మీరు నివేదికలు ఇవ్వడం, అక్కడి నుంచి నిధులు తీసుకొచ్చి అమలు చేసే భాగంలో మీరు సఫలీకృతులు అవుతున్నారు. ముందుగా మీకు దానికి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు. అయితే ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత సుమారు ఎన్ని పక్కా ఇళ్లు కట్టించి ఉంటారు, మీరు ఇంకా ఎన్ని అవసరమని మీరు నివేదికలు ఇచ్చి ఉంటారు?
0: మేము నివేదిక అన్నా కూడా ముందు 2019కి ముందు దాదాపు 20 లక్షల పైగా గృహాలని పట్టణాల్లో గ్రామాల్లో కలిపి ఆంధ్రప్రదేశ్ లో పీఎం ఆవాస యోజన కింద కేంద్ర ప్రభుత్వం వాటిని మంజూరు చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు 2019-24 మధ్య వీటిని పూర్తి చేయకుండా అటకెక్కించినటువంటి పరిస్థితి, సరైనటువంటి విధానాలు అమలు చేయకపోవటం వల్ల ఆ గృహాలు అలాగే నిలిచిపోయినటువంటి పరిస్థితి. అయితే 2024లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యము, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఇక్కడ రాష్టంలో ఏర్పడిన తర్వాత ఏ గృహాలైతే పీఎం ఆవాస యోజన కింద నిలిచిపోయి ఉన్నాయో వాటి శీఘ్రగతిన వాటిని పురోగతిలోకి ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేయడం జరిగింది. ముందుగా ఏ అయితే ఇంతకు ముందు నిర్మించినటువంటి కాంట్రాక్టర్లకి చెల్లింపులు చేయాల్సిన దానిలో నిలుపుదలు చేయటం, వాటి మీద పురోగతి, వాటి కొంతవరకు ముందుకి తీసుకువెళ్లేటటువంటి ప్రయత్నం చేయటం, అదేవిధంగా మౌలిక సదుపాయాలు కల్పన లేకుండా నిర్వీర్యం స్కెల్టన్ కేవలము భవనాల నిర్మాణాన్ని దాని లోపల కావలసినటువంటి నీరు కనెక్షన్ గాని, రోడ్డు కనెక్షన్ గాని, డ్రైనేజ్ కనెక్షన్ గాని, విద్యుత్ కనెక్షన్ గాని లేనటువంటి పరిస్థితి, అటువంటి వాటిని కల్పించేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈ విధంగా కొంత జాగ్రత్తలు తీసుకొని చేసినందువల్ల దాదాపు ఇప్పుడు 12 లక్షల గృహాల వరకు రాష్టంలో పూర్తయినటువంటి పరిస్థితి. ఇంకొక 12 లక్షలు గృహాలు వివిధ దశల్లో ఉన్నాయి, వాటిని కనీసం రాబోయే డిసెంబర్ లోపు మొత్తం కూడా పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాము. దీనికి తోడు టిట్కో గృహాలు కొన్ని ఉన్నాయి కేంద్ర రాష్ట నిధులతోటి, అలాగే ఇక్కడ ఉండేటటువంటి వివిధ లబ్దిదారులు వాళ్ళు బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చుకుని కడుతున్నటువంటి గృహాలు, వాటి పరిస్థితి కూడా మౌలిక సదుపాయాలు పూర్తయినా గానీ 90% ఇళ్లను హ్యాండ్ ఓవర్ చేయకపోవటం, ఆ చివరి 5-10% పనులు చేయకుండా 2019-24 మధ్య ఇబ్బంది పెట్టడము, లబ్దిదారులు ఒకవైపు బ్యాంకు రుణాలు కట్టుకోలేని పరిస్థితి, మరొక వైపు సొంత ఇల్లు వస్తుంది కదా అనుకుని అప్పులు తెస్తే అప్పులు నడ్డి వీచినటువంటి పరిస్థితి, అలాగే అద్దె అనేటటువంటిది నెల నెల కట్టకుండా విసులుబాటు ఇచ్చే సొంత ఇల్లు వస్తుంది అనేటువంటి కళ, రెంట్ కట్టుకుంటా అప్పుకి వడ్డీ కట్టుకుంటా ఇన్స్టాల్మెంట్స్ కట్టుకుంటా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి, దాని నుంచి బయటేసేటటువంటి ప్రయత్నం ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మొన్న 3 లక్షల గృహాలని గూడూరు నుంచి మొత్తం కూడా కీసి హ్యాండ్ ఓవర్ చేసినటువంటి మొదటి దశలు తీసుకోవడం, అట్లా ఎక్కడెక్కడ గృహాలు ఆగి ఉన్నాయో వాటిని ఒక పురోగతితోటి ముందుకి తీసుకెళ్తా ఉన్నాము. ప్రతి జిల్లా కూడా ఇప్పటికే 26 జిల్లాలు మొదటి దశ సమీక్ష పూర్తయినప్పుడు గృహాలు నీరు వైద్యము సంబంధించి అలాగే ఉపాధి హామీ గురించి మేము కీలకంగా తీసుకున్నటువంటి సమస్యలు సత్ఫలితాలు ఇస్తా ఉన్నాయి.
1: దినకర్ గారు, ఇందాక మీరు చెప్తూ ఇప్పుడు నేను ఇటీవల మిమ్మల్ని పత్రికల్లో గానీ టీవీలో గానీ చూసినప్పుడు

0: కూడా రైతులకి పంపు సెట్ల గురించి ఏ విధమైన సహకారం అందిస్తున్నారు? అందులో 20 సూత్రాల పాత్ర ఎంత?
1: ముఖ్యంగా రైతులకు పంపు సెట్ కూడా విద్యుదీకరణకి సంబంధించి దాన్ని కూడా సోలార్ సిస్టమ్ తోటి చేసేటటువంటి దానికి మా పాత్ర ఉంది. మా నివేదికలో కూడా నెలవారి ఎన్ని పంపు సెట్స్ సోలరైజేషన్ చేసి ఇచ్చామనేది కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది. ఇవాళ సోలరైజేషన్ కి దాదాపు సబ్సిడీ మీద కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి వితరణ ఏదైతే ఉందో దాన్ని తీసుకుని చాలా వేగంగా విస్తరిస్తున్నటువంటి పరిస్థితి. మారుమూల ప్రాంతాల్లో అడవుల్లోకి వెళ్లినా కూడా అక్కడ కూడా ఇవాళ సోలార్ ప్యానెల్ చూసేటటువంటి పరిస్థితి. ఒకవైపు నీటి పంప్ సెట్స్ కి అయితే వ్యవసాయానికి సంబంధించినదే కాకుండా వ్యవసాయానికి ఇచ్చే ఉచిత కరెంటుకి సంబంధించి కూడా పీఎం కుసుమ్ అనేటటువంటి కార్యక్రమాన్ని ఇప్పుడు తీసుకోవడం జరిగింది. పీఎం కుసుమ్ అంటే ఎక్కడెక్కడైతే ఎలక్ట్రికల్ సబ్స్టేషన్స్ కి దగ్గరగా 4 మెగావాట్లు 5 మెగావాట్లు 10 మెగావాట్లు వరకు కూడా సోలార్ పవర్ జనరేషన్ ని చేసి వాటిని ఆ సబ్స్టేషన్ కి అనుసంధానం చేయడం ద్వారా సాధ్యమైనంత ఎక్కువగా ఇప్పుడు ఇచ్చేటటువంటి ఏదైతే మనకి ఇదివరకు ఉన్నటువంటి పద్దతుల్లో ఏదైతే విద్యుత్ శక్తి మనం చేస్తా ఉన్నామో హైడ్రో గాని లేకపోతే థర్మల్ పవర్ గాని వాటి వల్ల పొల్యూషన్ ఎక్కువ వస్తున్నటువంటి పరిస్థితి వాటిని తగ్గించేసి దాదాపు అరికట్టే విధానంగా వెళ్లాలని పీఎం కుసుమ్ తీసుకోవడం జరిగింది. ఇవాళ ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో అలాగే ప్రకాశం జిల్లాలో గుంటూరు ఉభయ గుంటూరులో ఇంతకుముందు ఉన్నటువంటి ప్రాంతంగా ఉన్నటువంటి పల్నాడు జిల్లాలో గాని అలాగే విజయనగరం శ్రీకాకుళం వంటి జిల్లాల్లో గాని చాలా వేగంగా జరుగుతూ ఉంది. అయితే కొంతవరకు ఇబ్బంది అంటే ఉభయ గోదావరి జిల్లాల్లో పాత ఉభయ గోదావరి జిల్లాలో గాని ఇటువంటి ప్రాంతాల్లో కృష్ణా జిల్లాలో ఒక పార్ట్ ముఖ్యంగా మచిలీపట్నం ఇటువైపు భూమి దొరకటం అనేటటువంటిది చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి. అక్కడ కుసుము అనుకున్నంత వేగంగా పీఎం కుసుమ్ ముందు వెళ్లట్లేదు. మిగతా ప్రాంతాల్లో చాలా చక్కగా చాలా బ్రహ్మాండంగా ఇప్పటికే దాదాపు ఎంత వరకు ఒక్కొక్క మెగావాట్ కి 3.5 నుంచి 4.5 ఎకరా వరకు భూమి అవసరము. దాదాపు కూడా వాళ్లు ప్రైవేట్ వ్యక్తుల నుంచి కొనుక్కోవటము, ప్రభుత్వానికి సంబంధించిన భూమి ఉంటే ప్రభుత్వాన్ని ఇవ్వటం, దాదాపు 30-32 వేల రూపాయల వరకు కౌలిస్తూ భూములని తీసుకునేటటువంటి వెసులుబాటు కలిగియటము ఇప్పుడు వేగంగా అందుకుంటున్నటువంటి పరిస్థితి పీఎం కుసుమ్ సంబంధించి. తద్వారా కేవలం పంప్ సెట్కే కాదు వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి విద్యుత్ అందించడంలో చాలా వేగంగా గ్రీన్ ఎనర్జీ వైపు అడుగులు వేగంగా వేస్తా ఉన్నాం.
0: సార్, ఇప్పుడు స్వర్ణాంధ్రప్రదేశ్ అని గాని లేకపోతే వికసిత భారత్ అని గాని గ్రామీణాభివృద్ధి అనగానే విద్య వైద్యం చూస్తాం. విద్యలో ఏ విధమైన అభివృద్ధి పరమైన మార్పులు చోటు చేసుకున్నాయి?
1: ముఖ్యంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే తీసుకున్నారో, ఎన్ఈపీ తీసుకున్నారో, అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఇదివరకు సర్వశిక్ష అభియాన్ అని ఉంది, దాన్ని సమగ్ర శిక్ష అభియాన్గా మార్చిన తర్వాత ఏ విధంగా పాఠశాలని ఆధునీకరించాలి అనేటటువంటి దాని దగ్గర నుంచి, అలాగే పిల్లలకి చాలా నాణ్యమైనటువంటి సేవలు అందించాలి, వాళ్ళకి కావాల్సిన టెక్స్ట్ బుక్స్ గారి నుంచి నోట్ బుక్స్ దగ్గర నుంచి వాళ్ళ యూనిఫామ్ నుంచి వాళ్ళకి కావాల్సినటువంటి షూస్ బ్యాగ్స్ దగ్గర నుంచి టై దగ్గర నుంచి వాళ్ళకి కావాల్సినటువంటి బెల్ట్ దగ్గర నుంచి అట్లాగే మిడ్ డే మీల్స్ మధ్యాహ్నం పూట భోజనానికి సంబంధించి కానీ చాలా విస్తృతంగా సరైనటువంటి సకాలంలో వాళ్ళకి ఆ సేవలన్నీ అందేటటువంటి విధంగా అవన్నీ కూడా వాళ్ళకి ఎటువంటి ఆటంకం లేని విద్య అందే విధంగా చూడటం ఒక ఇదైతే, రెండోది విద్య అనేది కేంద్ర ప్రభుత్వం నిధులిస్తుంది, ఆ నిధుల్ని ఇక్కడ వినియోగించుకోవాలి. ఒకవైపు సమగ్ర శిక్ష అభియాన్ మళ్లీ పీఎం శ్రీ స్కూల్స్ మోడల్ స్కూల్స్ కింద తీసుకోవటం. పీఎం శ్రీ స్కూల్స్ ఒక్కొక్క జిల్లాలో ఇవాళ మీరు చూస్తే 40 నుంచి 60 స్కూల్స్ ని మన రాష్టంలో ఇవ్వటం జరిగింది. పీఎం శ్రీ స్కూల్స్ దగ్గరకు వచ్చినప్పటికీ ఆధునిక ల్యాబొరేటరీస్ గాని, కావలసినటువంటి మౌలిక సదుపాయాలు గాని, ముఖ్యంగా స్వచ్ఛత ఏదైతే ఉందో దానికి ప్రాధాన్యత ఇస్తూ తాగునీరు దగ్గర నుంచి మౌలిక సదుపాయాల కల్పన దగ్గర ఆధునీకరణ, డిజిటల్ లెర్నింగ్ కి కావలసినటువంటి అంశాలు పాఠశాల వాళ్ళ మీరు చూస్తే పీఎంసీ స్కూల్స్ ని ప్రైవేట్ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వాటికి ధీటుగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అలాగే కస్తూరిబా పాఠశాలలో మహిళలకి సంబంధించి కస్తూరిబా పాఠశాలలు ఏవైతే ఉన్నాయో అత్యద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. దానికేమీ కుల మత విచక్షత లేదు, కేవలం వెనకబాటుతనమే ప్రాధాన్యత తీసుకుని కస్తూరిబా పాఠశాలని నిర్వహిస్తాం, దాదాపు 90% ఫలితాలు రాబట్టము. ఇవాళ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో మీరు చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వాటితో పాటు తల్లికి వందనం కార్యక్రమం ఇక్కడ తీసుకోవటం, అలాగే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం పెట్టము, పీఎం శ్రీ స్కూల్స్ కి తోడుగా మోడల్ ప్రైమరీ స్కూల్స్ కింద తీర్చిదిద్దే ప్రయత్నం రాష్ట ప్రభుత్వం చేయటం. వెలిసి ఇప్పుడు చూస్తే గతంలో మనం ప్రైవేట్ స్కూల్స్ లో 10th క్లాస్ రిజల్ట్ రాగానే 1, 1, 2, 2, 3, 3 అనే పరిస్థితి ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ లో రావటం అత్యద్భుతమైనటువంటి ఫలితాలను సాధించటం. ఇవాళ అడ్మిషన్స్ కోసం ప్రైవేట్ పాఠశాలలకి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు తయారవుతున్నటువంటి పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్ లో గమనిస్తున్నాం. నిన్ననే 2 రోజుల క్రితం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు కూడా ఇక్కడ పల్లెటూరు

0: చేయడం జరిగింది. ఇక్కడ పాఠశాలల పురోగతిని చూడటం జరిగింది. కాబట్టి ఒక అద్భుతమైనటువంటి విధానంతో అత్యుత్తమైనటువంటి మానవన్ను వికసిత భారత స్పందనంటే కేవలం ఆర్థిక గణాంకాలే కాదు, అత్యద్భుతమైనటువంటి మానవ వనరులు అవసరము, దానికి విద్యం మూలం అనేటటువంటి దాన్ని మనం చూశాం. కాబట్టి వికసిత భారత సాధించాలన్నా స్వర్ణాంధ్ర దానిలో భాగస్వామ్యం కావాలన్నా గానీ అత్యుత్తమైన మానవ వనరులు అవసరం కాబట్టి ఆ దిశగా అడుగులు స్పష్టంగా పడతా ఉన్నాయి.
1: వికసిత్ భారత్ స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనలో భాగంగా అన్ని మన శ్రోతలకు అందజేసిన 20 సూత్రాల అమలు చైర్మన్ శ్రీ లంకా దర్శన్ గారికి ఆకాశవాణి విజయవాడ కేంద్రం తరపున ధన్యవాదాలు. నమస్కారం.
2: ఇంతవరకు మీరు వికసిత్ భారత్ కార్యక్రమంలో వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర సాధన, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 20 సూత్రాల అమలు చైర్మన్ శ్రీ లంకా దినకర్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
3: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి సమయం 8 గంటలు కావస్తోంది. మరి కొద్దిసేపట్లో వార్తల ముఖ్యాంశాలు.
4: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

హుషారు, ఇది సినిమా పాటల జోరు. హుషారులో హుషారుగా మిమ్మల్ని ఖుషి చేయడానికి నేనైతే తయారున్నా. మీరు కూడా ఫోన్లు బట్టి, మా నంబర్లు కొట్టి, మాతో ముచ్చట పెట్టి మీకు నచ్చిన పాటల్ని వినడానికి సిద్ధంగా ఉండాలా. ఇంతకు మీకు మా ఫోన్ నెంబర్లు చెప్పని లేదు కదా, ఇప్పుడు చెప్తున్నా. 0873 STD కోడ్ జత చేసి 295081కి లేదా 230081కి ఫోన్లు చేయండి. మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటా. అప్పటిదాకా అనవైకుంఠపురంలో సినిమా నుంచి హర్మన్ మాలిక్ పాడిన ఈ పాట విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మనస్సు నిండా మెరిట్నరు హుషారు, ఇది సినిమా పాటల జోరు. ఈ కార్యక్రమం 8:45 ప్రసారం అవుతుంది. శ్రోతలు ఫోన్లు చేసి పాటలు అడగవచ్చు. ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2300081, మరొక నంబర్ 2950081. వీటికి 08732 STD కోడ్ జత చేసి ఫోన్ చేయాలా. మరి ఇప్పుడు విందాం అత్తారింటికి దారేది సినిమా నుంచి దేవిశ్రీ ప్రసాద్ పాడిన ఈ పాట.
2: నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టి

0: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరింటున్నారు హుషారు, ఇది పసందైన పాటల కోసం సాగే షికారు. ఇప్పుడు మనతో మాట్లాడడానికి అనంతపురం నుంచి శరత్ రెడ్డి ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో
1: హలో, గుడ్ ఈవినింగ్ సార్.
0: శుభ సాయంత్రం అండి. ఎట్లున్నారు శరత్ రెడ్డి గారు?
1: బాగున్నాను సార్. మీరు బాగున్నారు సార్?
0: మేము మస్తుగున్నాం. ఏం చేస్తుంటారు
1: సార్? వ్యవసాయం సార్.
0: ఏ పంటలు ఎక్కువ పండిస్తారు?
1: పల్లి సార్.
0: పల్లి, వేరుశెనగలు. మరి ఎట్లా ఉన్నాయి ప్రస్తుతం ఆ పంటలు?
1: ఇప్పుడు ఇంకా మొదలు పెట్టాం సార్. ఇప్పుడు పదును అయితే లోని మగసాలు ఆరే పోయినది కాబట్టి ఆరే దగ్గర వస్తారు కదా, పెద్ద పూసాల చిన్న పూసాల లోపల పల్లి పడుతుంది సార్. ఇప్పుడు 4 ఏళ్ళు ఉంటుంది సార్ మనం.
0: మంచిదండి. మరి హుషారుకు ఫోన్ చేసిండ్రు, ఏ పాట వింటారు?
1: పెద్దరాయుడు సార్. అందులో నుంచి వచ్చి బామని నీవై మోజులు నీవని
0: సాంగ్. అదే, బావవి నువ్వు బామని నేను అనే పాట తప్పకుండా వినిపిస్తామండి. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మీరు కోరిన పాట వచ్చేసింది, వినేద్దాం మరి.
1: గుడ్ నైట్ సార్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరుంటున్నారు ఓషారు, ఇది పసందైన పాటల కోసం సాగే షికారు. మన ఈ కార్యక్రమానికి యోగేందర్ యాపలగూడ నుంచి ఫోన్ చేసిండ్రు. మరి ఇప్పుడు వారితో మాట్లాడదాం. హలో
2: హలో
1: హలో యోగేందర్ నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉన్నావు? మరి హుషారుగా ఫోన్ చేసినావు, ఏ పాట వింటావు? ఆ సినిమా నుంచి ఎంతో రుచిరా? తప్పకుండా వినిపిస్తాం. ఏం చేస్తుంటావు? చదువుకుంటావు. ఏం చదువుతున్నావు ఇప్పుడు? ఇప్పుడు 10వ తరగతి. బాగా చదువుకోవాలి కదా? బాగా ఫోన్లు చూస్తూ ఉంటావా? ఫోన్లు తక్కువ చూడాలా, రేడియో వినాలా, బాగా చదువుకోవాలా, 10వ తరగతిలో మంచి మార్కులు తెచ్చుకోవాలా కదా? మరి ఇప్పుడు మీరు కోరిన పాట వినిద్దామా? ఫోన్ చేసేందుకు ధన్యవాదాలు.
3: శ్రీరామ కోదండరామ.

0: మీరు ట్యూన్ చేస్తుంది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు హుషారు, ఇది సినిమా పాటల జోరు. మన ఈ కార్యక్రమానికి బొక్కలగూడ నుంచి లక్ష్మి ఫోన్ చేసిండ్రు, వారితో మాట్లాడదాం. హలో.
1: హలో సార్.
0: అమ్మా నమస్తే, ఎట్లున్నారు? మరి హుషారుకు ఫోన్ చేసిండ్రు, ఏ పాట వింటారు? ఇప్పుడు అన్నారు కదా గంగోత్రి అని, వల్లంకి పిట్ట అని చెప్పిండ్రు కదా. ఇందాక పక్కన ఎవరు ఉండే, ఎవరు మాట్లాడిండ్రు? ఆహా సరే, మరి ఏం చేస్తుంటారమ్మా మీరు? ఆహా హౌస్ వైఫ్ గా ఉంటారు. హలో, గంగోత్రి నుంచి వల్లంకి పిట్టనే కదా. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు అండి. ఇప్పుడు మీరు కోరిన పాట వచ్చేసింది, విందాం మరి.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9493921891 మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మీరింటారు హుషారు శ్రోతలు. ఈ హుషారు కార్యక్రమానికి మీరు కూడా ఫోన్లు చేసి మీకు నచ్చిన మీరు మెచ్చిన పాటలు అడగవచ్చు. ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 2300081, మరొక నెంబర్ 2950081. వీటికి 08732 STD కోడ్ జత చేసి ఫోన్ చేయాల. ఇప్పుడు విందాం జయం మనదేరా సినిమా నుంచి ఉదిత్ నారాయణ్ జస్పిందర్ నరుల పాడిన ఈ పాట.

0: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరింటున్నారు హుషారు. ఇది సినిమా పాటలతో గమ్మ చేసే కార్యక్రమం. మన ఈ కార్యక్రమానికి నిజామాబాద్ నుంచి రాజ్ కుమార్ ఫోన్ చేసిండు, వారితో మాట్లాడదాం. హలో.
1: హలో సార్, శుభ సాయంత్రం.
0: శుభ సాయంత్రం అండి. నమస్తే, ఎట్లున్నారు?
1: బాగున్నారా సార్?
0: మేము మస్తు ఉన్నాం. హుషారుకి ఫోన్ చేసిండు. ఏ పాట వింటారు
1: సార్? మిరాయి సినిమా నుంచి వైబుంది దేవి వైబుందిలే.
0: వైబుంది అనే పాట తప్పకుండా వినిపిస్తాం. ఏం చేస్తుంటారు మీరు
1: సార్? నేను రెడీమేడ్ గవర్నమెంట్ లో వర్క్ చేస్తున్నాను సార్. ఒక మాట సార్
0: చెప్పండి.
1: మంచి మాట. ఎండాకాలం వెళ్ళిపోయి వర్షాకాలం వచ్చేసింది సార్.
0: అవును.
1: అయితే మనం కూలర్లు వాడి ఉంటాము ఇప్పటి వరకు.
0: అవును.
1: అయితే కూలర్లు అచ్చు పెట్టి దాంట్లో వాటర్ అట్లనే ఉంచితే దోమలు ఇంకా స్ప్రెడ్ అవుతాయి సార్.
0: అవును, దోమలు పెరిగే ఛాన్స్ ఉంటది. మనం అనారోగ్యం అంటే అనారోగ్యాన బాడిన పడే అవకాశం కూడా ఉంటది కదా.
1: అవును సార్. అలాగే పాత టైర్లు, కొబ్బరి చిప్పలు దాంట్లో నీళ్లు నిల్వకుండా చూసుకోవాలి సార్.
0: అవునవును, చాలా మంచి విషయం.
1: అది చాలా ధ్యానం పెట్టుకోవాలి సార్ మన వాళ్ళు. నీళ్లు బకెట్ల పాత బకెట్లు అవి పాత అంత
0: అవునవును. వింటున్న శ్రోతలందరూ వింటా ఉంటారు వీటిని, వీటిని గమనిస్తూ ఉంటారు. వాళ్ళ పరిసరాలు కూడా శుభ్రం చేసుకునే అవకాశం కూడా ఉంటది. మంచి విషయాలు తెలియజేసిండ్రు, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు మీరు కోరిన మిరాయి సినిమా నుంచి ఈ పాట వినిద్దాం మరి.
1: ఓకే.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరింటున్నారు హుషారు. ఆనాకాలంలా మస్తు జాగ్రత్త ఉండాలా? తినే తిండి, తాగే నీటి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలా? తాగే నీరు వానాకాలంలా కలుషితమయ్యే అవకాశం ఉంటుంది. దీంతో డయేరియా, టైఫాయిడ్, ఇతర సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. కాచి చల్లార్చిన నీటిని తాగాల. వాటర్ ఫిల్టర్ వాడతాం కదా, వాడేవారు కూడా వాటిని చాలా శుభ్రం చేసుకోవాలి. దోమలు రాకుండా ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటూ దోమతెరలు, కిటికీలకు నెట్స్ వాడాల. ఇప్పుడు విందాం మాయలోడు సినిమా నుంచి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాట.

సరసానికి దొరసానికి ముడి పెడుతుంటే చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో పీలి

ఇప్పుడు ఫోన్ వలనలు రేపు పొద్దుగల 8:45 ప్రసారం అయ్యే సింగిడి కార్యక్రమానికి ఫోన్ చేసి పాటలు అడగొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 8:40 కావస్తుంది. మరి కాసేపట్ల సమాచార సంధ్య, మళ్ళా News@9 అదైనాక స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే, మళ్ళా కథనం కార్యక్రమంలో 9:30 కలుద్దాం.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 9 గంటలు దాటి 30:16. కథనం కార్యక్రమం వినే ముందు ఓ వాణిజ్య ప్రకటన.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. కథనం, ఉత్తమ తెలుగు కథా సాహిత్యాన్ని వినిపించే కార్యక్రమం. ఇయ్యల మా ఊరి భాగవతం కథలు సంపుటి నుంచి మా భాగవతం మొదలైంది కథ ప్రసారమవుతుంది. తెలంగాణ గ్రామీణ జీవన విధానం, మార్పు చెందుతున్న మానవ పరిస్థితులకు అద్దం పట్టే కథలు మా ఊరి భాగవతం కథల సంపుటిలో ఉన్నాయి. గ్రామీణ సంస్కృతి, పల్లెల్లో వస్తున్న మార్పులను అత్యంత సహజంగా తెలియజేసిండ్రు రచయిత పెద్దింటి అశోక్ కుమార్. మరి ఇప్పుడు విందాం మా ఊరి భాగవతం కథలు సంపుటి నుంచి మా భాగవతం మొదలైంది కథ. రచనా పఠనం పెద్దింటి అశోక్ కుమార్.
2: ఇయ్యాల మీకు మా భాగవతం ఎట్లా మొదలైందో చెప్తా. నిన్న మా మామ భాగవతం మొదలు పెడతా అన్నాడు కదా మేళం, ఆ మేళం ఎట్లా మొదలైంది అనేది ఇలా చెప్తా మీకు. రథాల పున్నమ, ఇక ఎల్లారెడ్డిపేట రథం, 3 రోజుల జాతర. ఈ రథాలు కూడా వరుసగత్తాయి. ఎట్లా అంటే దేవుని లగ్గం కాగానే మొట్టమొదలు సిరిసిల్ల రథం వస్తుంది, ఆ తర్వాత కొత్తపల్లి రథం వస్తుంది, అటెనక లింగనపేట రథం వస్తుంది, అటెనక మాచారెడ్డి క్రాసింగ్ ఉంది కదా ఆ రథం వస్తుంది, అటెనక ఎల్లారెడ్డిపేట రథం వస్తుంది, ఇక చిట్ట చివరికి గంభీరవపేట రథం వస్తుంది. ఈ రథాలు వచ్చినాయంటే మొత్తం జాతరేనే. ఇక మాకు పట్టపగ్గాలుండయి, ఏ జాతర వచ్చినా బడికి సెలవేనే, తెల్లారేమో ఆజురు తీసుకొని పొమ్మంటారు. జాతర జాతరకు నాటకాలు ఆడతారు. ఒక్కొక్కసారి అయితే జాతరల 3 దిక్కుల 3 మేళాలు స్టేజీలు ఎత్తారు, పోటీల కొద్దీ ఆటలు ఆడతారు. ఈ ఎల్లారెడ్డిపేట రథాన్ని పేటల రథం అని కూడా అంటారు. నేను మా మామ ఇద్దరం ఆ రథానికి పోయినాం. జాతర సాగుతోంది. ఈ జాతర సీజన్లో మామ దగ్గర మస్తు పైసలుంటాయి, ఎందుకంటే అది వరికోతల సీజన్ కదా. మా మామ ఏం చేస్తాడంటే ఎడ్లను మేపుకుంటా మడికట్లల్లా వరిగొలకలు ఉంటాయి కదా, పరిగె అంటారు, ఆ పరిగేరి ఆ వడ్లను నలిసి అమ్ముతాడు. ఒక్కొక్కనాడు అడ్డడడ్డ అడ్లు అమ్ముతాడు. జాతరకు పోయినామంటే ఖర్చు మొత్తం మా మామదే. నేను ఊకుంటానా అదోటి ఇదోటి అడుగుతా, జిలేబి తినిపించాలి, కార బుక్కియాలి, నాటకం చూపించాలి, కండ్లద్దాలు, గడియారం, పుల్లను కొయ్య, నేను ఏది అడిగితే అది కొనియాలి, అట్లా అయితేనే పోతా, లేకుంటే పోను. నేను పోతే మా మామకు మనసునే పట్టదే, స్తోపత ఉండాలనే, అందుకని నేను ఏది అడిగినా కొనిచ్చుకుంటాను అని తోలకపోతాడు. ఇక ఇద్దరం కలిసి ఆ ఎల్లారెడ్డిపేట జాతర తిరిగినాం. స్టేజీ ఎక్కడేసిండ్రో చూసినాం, ఏ నాటకం ఆడుతుండ్రో తెలుసుకున్నాం. జాతరలోనే మా దాస్ చిన్నాయన కనబడ్డాడు. మొన్నటిదాకా వాళ్లకు మాకు మాటలు లేకుంటుండే. మొన్న మా పెద్దనాయన బిడ్డ పెళ్ళయింది కదా, మరి ఆ పెళ్లిలో అందరం కలిసినాం. అప్పటి నుంచి మా అందరి మాటలు కలిసినాయి, మేము మాట్లాడుకుంటున్నాం. జాతర రావోదికు సినిమా టాకీస్ ఉంది, తడకల టాకీస్. ఆ సినిమా టాకీస్లా మాయా మచ్చింద్ర సినిమా నడుస్తుంది. మామనేమో నాటకానికే పోదామంటాడు, నేనేమో సినిమాకు పోదామంట. మా దాస్ చిన్నాయన కనబడ్డాడు కదా, మెల్లగా నాకు బలం దొరికింది. చిన్నాయన చిన్నాయన సినిమాకు పోదామా అనే అన్న. చల్ ఏం సినిమా పాడైందిరా, ఇంకా సినిమా కూడా చూస్తారా, మంచిగా మాయాబజార్ నాటకం ఆడుతుండ్రట, ఆ నాటకం పోదాంపా అన్నాడు. నాకు నాన్నలు సల్లబడ్డాయి, ఏం చెప్తా, నేను ఒక్కని అయితే చేసేది ఏం లేక అల్లెంట పోయినా. ఈ తడకల టాకీస్ ఉంది కదా సినిమా నడిచేది, అది తొవ్వల్లే ఉంది, అక్కడ జనం అసలే లేరు. నాటకం దగ్గర మాత్రం జాతర లెక్కున్నారు, టికెట్ల దగ్గర తన్నుకుంటున్నారు. 3 టికెట్లు తీసుకొని లోపలికి పోయినాం. అప్పటికే పెరడు మొత్తం నిండిర్రు. మాకు వెనక దిక్కున కొద్దిగా జాగ దొరికింది. నాటకానికి పోయినాక మా కొండేమా ఒక్కజాగలో కూర్చుంటాడా, అస్సలు కూసోడు.

ఆట మొదలయ్యేదాకా ఆ స్టేజ్ సుట్టే తిరుగుతాడు. మేళ్ళపూళ్ళు ఏ ఊరు, ఏం పేరు, వాళ్ళ చుట్టాలెవరు, ఏ ఆటలు ఆడినరు, ఏమేమి నేర్చిండ్రు, ఇవన్నీ తెలుసుకుంటాడు. మెల్లగా ఎట్టెన్నో ఎక్కడి నుంచో సుట్టీర్కం కలుపుతాడు. మామకు తబల కొట్టుడు అచ్చు కదా, పోయిన జాగాలల్లా తబలకాలు లేకుండా నన్ను విలువనరి, నేను కూడా తబలా అంటాడు. ఒకసారి ఇట్లనే దాసరి భాగవతంలో రాత్రంతా తబల కొట్టి 2 రోజులు జ్వరం వచ్చి పన్నాడు. అలవాట్లేని కొట్టుడే, అయినా ఊకుంటాడా, పోయిన జాగాలల్లా అట్లనే చెప్తాడు. కూసుండేందుకు జాగా నాపమని మా మామ, మా చిన్నాయన ఇద్దరు స్టేజ్ దగ్గరికి పోయారు. నేను ఆడికిడికి తువ్వాల వరిసి కూసున్నా, ఎవరిని రాణిత్తలేను. ఏ మా మామ ఉన్నాడు, మా చిన్నాయన ఉన్నాడు అంటున్నా. జనం ఎంతసేపు ఊకుంటారు, ఇది మా జాగా అంటే ఇడిచిపెడతారా? ఒకడు నా నెత్తి మీదకి వెళ్ళి 2 ఉతికి నా పక్కనే కూసున్నాడు. జాగా నిండిపోయినాక నేను వద్దంటున్నా, వాళ్ళు కూసుండ్రి, నేను మర్రబడితే మళ్ళా కొట్రి. నేను ఏడ్చుకుంటా స్టేజ్ దగ్గరికి పోయినా, అక్కడ మా మామ లేడు, మా చిన్నాయన కూడా లేడు. ఊరికే ఎటువైరు వీళ్ళు అని లోపల అంత చూసిన, ఏడగనవల్లే అమ్మ ఎటువైరు ఇడిచిపెట్టిపోయిరా అని అనుకున్నా. నాకు భయమైంది, ఏడ్చుకుంటా పెరడంతా తిరిగిన, ఎక్కడా లేరు, జాతర అంతా తిరిగిన, ఏడగనవల్లే. వచ్చి మళ్ళీ స్టేజ్ ముంగడ కూసున్నా. ఆట మొత్తం అయిపోయినాక మాత్రం మెల్లగా ఇద్దరు బయటకు వచ్చారు. నన్నే ఎటువైనవరా పోడా, నీ పోరనిపించినకూడదు అని తిట్టిర్రు. నాకు కోపం వచ్చింది, అమ్మ ఈ జన్మల కూడా మా మామతో నాటకం రావద్దు అనుకున్నా. అప్పటికే తెల్లారుజామైంది. ముగ్గురం మిఠాయి రాజన్ దుకాణం ముంగడ కూసున్నాం. కొండయ్య మామ చిన్నాయనకు భాగవతపు మేళ్ళం గురించి చెప్తోండు. దాస్ చిన్నాయన తలకాయ ఊపుతోండు. మొత్తం మీద తన వంతుకు 5 మందిని జమ చేస్తానన్నాడు చిన్నాయన. మేళ్ళం పెట్టాలన్న నిర్ణయం అక్కడనే జరిగిపోయింది. ఇంతకు ముందైతే మామ ఒక్కడే ఉండే, ఇప్పుడు మామకు తోడు చిన్నాయన వచ్చిండు. ఇక జర బలం వచ్చింది. జాతలరా పుస్తకాల దుకాన్లుంటాయి, నాటకాలు అయి అమ్ముతారు. అట్లా మామేం చేసిండంటే యక్షగానాలు, భాగవతాలు, లెంకి లెంకి 2 పుస్తకాలు కొన్నాడు. నేను మా చిన్నాయనేమో ఇంటికి వచ్చినాం, మా మామనేమో జాతరలోనే ఉన్నాడు. ఇంటి దగ్గర ఆ రోజు మా తాత లేడు, ఎడ్లు దొడ్లేనే ఉన్నాయి. కొండయ్య మామ ఇగరాడగరాడు. పగటియాళ్ళ దాకా చూసి మా లస్మవ్వనే ఎడ్లను నీళ్ల కొరకిడిచిందట. అవి 4 కాళ్ళు పళ్ళలేపి ఒక్కటే ఊరుకుడట. ఎవల శేను వేసినా జుర్మానా తప్పది. లస్మానేమో ఏడ్చుకుంటే ఇంటికి వచ్చిందట. పొద్దు గూకినాక ఊరికి పోయిన తాత, జాతరకు పోయిన మా మామ ఇద్దరు ఒకసారే వచ్చారు, ఎడ్లు మాత్రం తిరిగి రాలేదు. తాత మామంది కొట్టందే పాపం, పోతే పోయినావు కానీ పొద్దంతా జాతరలను తిరుగుతావురా అని. ఎడ్లను దేవులాడికత్తేనే ఇంట్లోకి అడుగు పెట్టాలి కొడుక అన్నాడు. ఆ రాత్రంతా పాటలు పాడుకోవచ్చునని 2 పుస్తకాలు కొనుక్కొచ్చిండు మామ. ఒకటేమో గయోపాఖ్యానం, ఇంకొకడేమో రుక్మాంగద. ఈ 2 యక్షగానాలే. పుస్తకాలు తెచ్చుకున్న సంతోషం ఏడుంటుంది, మా తాతనే బెదిరిచ్చే. బువ్వ కూడా దీనిలే మామిగ, పుస్తకాలను జేబులో పెట్టుకున్నాడా రాత్రికి రాత్రి ఎడ్లను దేవులాడుకురాను పోయిండు. ఆ ఎడ్లు కొత్తయి, కొత్త కొనుకొచ్చినాం. గైసింగారం దొరల దగ్గర కొనుకొచ్చినాయి అవి. చక్కగా అక్కడికి కూడా పోలేదట అవి. జక్కుల చెరువు మీద పెద్దమ్మ జంగల్ ఉంది కదా, ఆ జంగాలు ఉన్నాయట. అక్కడ చెరుకు తోటలు ఉన్నాయి కదా, ఆ చెరుకు తోటలు పడ్డాయట. వాళ్ళు ఊకుంటారా, దొరకబట్టి నాగలు కట్టిండట. జాడ జాడలు పట్టుకుంటా తెలుసుకొని 2 రోజులకు ఎడ్లను కొట్టుకుని వచ్చిండు మా మామ. అప్పటికి కానీ మా తాత సలవాళ్ళే. ఎడ్లు దొరికినాక మా మామ చిన్నాయన మళ్ళా ఇద్దరు కలిసిండ్రు. మేళ్ళం పెట్టి నాటకాలు వేద్దామని అందరినీ అడుగుతున్నారు. ఈ పని మామ ఒక్కడే చేస్తుండే, కానీ మామకు టైం లేదు. కూరుకు పొద్దుండగానే లేచి దొడికాడికి పోవాలి. ఆవులది ఎడ్లది పెండదీయాలి. ఎడ్ల గడ్డేసి దొడ్డిని చదురుకోవాలి. ఆవులం మందల కలపాలి. అప్పటికి అంబటాళ్ళు అవుతుంది. వచ్చి తానం చేసి అన్నం తినాలి. అన్నం తినాకేంది మళ్ళా పనికోవాలి. ఎడ్ల మేపనో, కోత కోయనో, కలుపు కలవనో. పొద్దుకు వచ్చినాక ఎడ్ల గడ్డేసి ఆవులను దొడ్లదోలి వచ్చేసరికి మళ్ళా కూరుకు రాత్రి దాటితే. ఇక ఇదే పనే, మామకేడ టైం ఉంటుంది. అందుకే మెల్లగా చిన్నాయనని బతిలాడి ఈ మేళ్ళాన్ని మనుషులను జమ చేసే పని చిన్నాయనకి అప్పచెప్పిండు. అంతదాకా మా ఊళ్ళో ఎవ్వరు మేళ్ళం పెట్టలే. అప్పుడప్పుడు దాసరోళ్ళు, గోత్రాలోళ్ళు ఆటలాడుదురు ఎప్పుడన్నో సరే వచ్చి. కొత్తగా మేళ్ళం పెడదామంటే ఎవ్వరు జమకూడతలేరు. అందరు నవ్వుతున్నారు, మనకేం మేళ్ళం రా, మనకేం ఆడత్తదిరా అని. దాస్ చిన్నాయన కొండాయ మామ కంటే దండోడు. ఎవ్వరు చెప్పి నినడు, ఎందరు ఏమన్నా సరే వారం రోజులల్లా 10 మందిని జమ చేసిండు. గొల్లకొమ్మరాయ ఇంట్లో మెల్లగా రిహార్సల్ మొదలుపెట్టినాం.

0: వాళ్ళ ఇల్లు జర పెద్దగుంటది. ఆట నేర్పే మనిషిని కొండయమామనే మాట్లాడాడు. ఆయన పేరు బాలగౌడు. నాకు ఒక్కటే రుక్మాంగత ఆట నేర్పత్తది అన్నాడు. అయితే బాలగౌడ నేర్పు అని అన్నారు. దాసరోళ్లను తబ్లా తాళాలు అడుకొచ్చారు. అసలు కథ అప్పుడు మొదలైంది. ఒక్కరోజు కాదు, రెండు రోజులు కాదు, వరుసగా నెల రోజులు రిహార్సల్ చేయాలి. మా తాత తిడతాడన్న భయం మొదలైంది మా మామకు. నేను మామ కావాలే గాత్తున్నా. ఆయనతోని మెల్లగా బయట పడాలని చూస్తున్నా. మామ, రిహార్సల్కు నేను కూడా అత్తా, నన్ను తోలుకపో అన్న సీటు మీద. మా మామ మనను పట్టించుకునే స్థితిలో లేడు. తన ఆగంలో తాను ఉన్నాడు. తిండి కూడా సరిగా తినలే, గొంగడి కొప్పర పెట్టుకున్నాడు. మెల్లగా ఎట్లా బయట పడదామని మూలమూలలు ఈగుతోండు. యాడికిరా రాత్రిపూట, సప్పుడేక వండు, కోపంగా అన్నాడు మా తాత. దొడికాడ వండుకుంటా, గడ్డినెత్తుకపోతుండ్రు. నిన్న నాలుగు పంజల గడ్డి మాయమైంది. ఇట్లా గడ్డి పోతే మొత్తం వామే మాయమవుతుంది అన్నాడు మా మామ. మా మామకు తెలుసు, ఇంట్లో బియ్యం లేకపోయినా సరే బాధపడడు మా తాత, కాని దొడ్లే ఎడ్లకు గడ్డి లేకపోతే మాత్రం బాధపడుతుందని. ఎప్పుడైతే గడ్డి ఎత్తుకుపోతుండ్రని ఇన్నడో మా తాత మారు మాట్లాడలే. మామ ఇంట్లోకొచ్చి మెల్లే చెప్పులేసుకున్నాడు. మామ, నేనత్తా, మా సీటి భాషలో నేను అడిగిన. మామ వినరానట్టే బయటకు నడిచిండు. నేను మా లస్మా దగ్గరికి పోయి మెల్లగా, అవ్వ మామందోలకు పొమ్మనే అన్న గౌరంగా. ఏ పిల్లగా అద్దు, దొడికాడ సలివెడుతుంది, పురుగు భూసి, మీ బాప్తోను వశం కాదు అన్నది మా లస్మా. మామ దొడికాడికి కాదే, గొల్ల కొమ్మరే ఇంట్లో నాటకం నేర్తుండ్రే, మామ అటే పోతుండే, దొడికాడి కోతలేడే అన్న గుసగుసగా. మా తెలుస్తీ, తాత్తోని చెప్పకు, నా నోరు మూసింది మా లస్మా. నాకు విచిత్రం అనిపించింది. రాత్రంతా నిద్రవట్లేదు. పొద్దున్నే మా మామను కలుసుకున్నా. ఏం పాటలు పాడింది, తబలా తాళం ఎట్లా కొట్టింది, ఎవలెవలు వచ్చింది, ఎవలెవలు ఏ రాగం ఎత్తుకున్నది, ఒకటి రెండు సార్లు ఊరిచ్చి చెప్పిండు మామ నాకు. ఇక నాకు ఆగబుద్ధి కాలేదు. ఎవరిని అడుగుడు ఎందుకనుకున్నా. మర్నాడు రాత్రి ఎవ్వలకు చెప్పక చక్క గొల్లకొమరాయ ఇంటికి పోయి ఆనే కూసున్నా. నేను ఎప్పుడూ మామతోనే ఉంటా కదా, నన్ను ఎవ్వరు అటకాయించలేదు. మామ కూడా నన్ను చూసి నవ్విండు. నాకు మంచి ధైర్యం వచ్చింది. వెనుక వరుసలో కూసుందోని మెల్లె ముందు వరుసలకు వచ్చి మా మామ పక్కనే కూసున్నా. దాస్యనాయనేమో తాళం కొడుతుండు, కొండయమావనేమో తబలా పట్టిండు. బాలగౌడు ఒక్కొక్క పాట ఎట్లా వాడాలని చదివినిపిస్తోండు. అది యక్షగానమే, అన్ని భాగవతం పాటలేనాయి. కొన్ని ఆటతాళం, కొన్ని దరువులు, కొన్ని సీస పద్యాలు, పాటలన్నీ మంచి శెల్తి మీద ఉన్నాయి. బాలగౌడు వాడుతుంటే తబలా తాళం దుమ్మురేగుతోందనుకో. ఇయ్య లచ్చినవ రేయ్, రేపటి నుంచి రాకు, వత్తే మీ బాపుకు చెప్తా. రిహార్సల్ అయినాక మెల్లగా మా మామ అన్న నన్ను బెదిరించుకుంటా. నేనుకుంటానా, నాకు కోపం వచ్చింది, నేను కూడా మీ నాయనకి చెప్తా అన్న. మామ నోరు తెరవలే. ఇద్దరం దొడ్డికాడికి పోయి పండుకున్నాం. కన్నిట్లా అంటుకుందో లేదో తెల్లారింది. ఇట్లా నెల రోజులు రిహార్సల్ పోయినాం. తాతకు మెల్లగా మా సంగతి తెలిసింది. ఏమంటాడోనని భయపడ్డా. ముందట ఏమనలేదు గాని మా లస్మావతోని మాత్రం, వానికి నువ్వే అలసిస్తున్నావు, ఆ భాగవతులు తిరుగుడేందో ఆ కథ ఏందో అది నీకే ఎరక వానికే ఎరక, ఎన్నడన్నా పనికి వెనుక ముందు అయిండనుకో, అప్పుడు చెప్తా వాని సంగతి నీ సంగతి అని బెదిరించిండట. ఆ మాట మా లస్మా మా మామకు చెప్పింది. ఆనాటి నుండి నిద్ర పోయినా పోకున్నా తిన్నా తినకున్నా మామ ఏ పనికి వెనుక ముందు కాలేదు. సరిగ్గా 33వ రోజునాడు 4 తువ్వల కాడ ఇదే రుక్మాంగత నాటకం వేసినాం. ఆట అంటే ఆట కాదు, మోత మోగిందనుకో. ఏషగాళ్లకు మంచి పేరొచ్చింది. తువ్వపంటి పోతుంటే అసలు పేరు కాదని ఏషం పేరుతోనే మమ్మల్ని విలుసుడు మొదలుపెట్టిండు. కొండయ్య మామకు మురుపం చెప్పరాదు, కొండెక్కి కూసున్నాడు. అరే, ఈ మేళాన్ని ఇట్లే చేద్దాంరా, ఇక చూడు, ఇంకా దీన్ని ఏడికి తీసుకుపోతానో చూడు అని నాతోనే అన్నాడు. మరి మామ దీన్ని ఏడికి తీసుకుపోతాడో చూద్దామని నేను కూడా చూస్తున్నా.
1: ఇప్పటిదాకా మీరు మా ఊరి భాగవతం కథలు సంపుటి నుంచి మా భాగవతం మొదలైంది కథ విన్నారు. రచనాపట్టణం పెద్దింటి అశోక్ కుమార్. ఇంతటితో ఇలాంటి కథనం కార్యక్రమం సమాప్తం. మీరు విన్న ఈ కార్యక్రమం రేపొద్దుగల్లా 8:30 పునఃప్రసారమవుతుంది. రేపు రాత్రి 9:30 ఆకుపచ్చ సూర్యోదయం మన్యం వీరుడు అల్లూరు సీతారామరాజు గాథ చారిత్రక నవల ధారావాహిక పఠనం 51వ భాగం ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా ముచ్చట ఆయా రంగాల్లో నిపుణులైన వారి అనుభవాలను, వృత్తి ప్రవృత్తులను, ఆసక్తులను, అభిరుచులను పంచుకునే కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం సాహిత్య అనుభవాల గురించి ఆదిలాబాద్కు చెందిన కథా రచయిత ఉపాధ్యాయుడు మన్నె ఏలియాతో ముచ్చట మొదటి భాగం. వీరితో ముచ్చట పెడుతున్న వారు కె లెనిన్.
2: తెలుగు సాహిత్యంలో ఎన్నో ప్రక్రియలు, అందులో ప్రముఖమైన ప్రాచీనమైన ప్రక్రియ ఏదైంది అంటే కథా ప్రక్రియ. అలాంటి కథా సాహిత్యంలో తక్కువ సమయంలోనే తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకుని ఆదిలాబాద్ జిల్లా ప్రముఖ కవుల సరసన చేరిన కథా రచయిత మన్నె ఏలియా. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. గణితం, ఆంగ్లం బోధించే ఈ ఉపాధ్యాయుడు సాహిత్య రంగం వైపు ఎలా మళ్లిండ్రు? వారు రాసిన కథలు, కథా ఇతివృత్తాలు, ఇంకా ఇతరత్ర అనుభవాలను గురించి మనతో పంచుకుంటారు. ఇవాళ స్టూడియోలో ఉన్నారు. నమస్కారం ఏలియా గారు.
3: నమస్కారం అండి.
2: ముందుగా మీ నేపథ్యము, బాల్యము, విద్యాభ్యాసం ఎక్కడ గడిచింది, ఎలా కొనసాగింది, ఆ వివరాలని మా శ్రోతలతో పంచుకుంటారా?
3: ప్రస్తుతము మంచిర్యాల జిల్లా దండపల్లి అనే గ్రామంలో జన్మించాను. నేను ఒక రైతు కుటుంబంలో జన్మించాను. మాది పూర్తిగా గ్రామీణ నేపథ్యం కాబట్టి నేను రాసిన కథలన్నీ కూడా గ్రామీణ నేపథ్యంలోనే ఉంటాయి. నేను చూసినటువంటి జీవితమే నా కథా వస్తువులు కాబట్టి నేను బాల్యం అంతా కూడా అంటే 10వ తరగతి వరకు దండపల్లి గ్రామంలో చదువుకున్నాను. తర్వాత అప్పుడు మాకు కాలేజీలు ఉండేవి కావు. మండల హెడ్ క్వార్టర్, జిల్లా హెడ్ క్వార్టర్లో మాత్రమే జూనియర్ కాలేజీలు ఉండేవి కాబట్టి ఇంటర్మీడియట్ స్టడీస్ కోసం నేను ఆదిలాబాద్కు రావడం జరిగింది. అదేవిధంగా ఇంటర్మీడియట్, డిగ్రీ, తర్వాత టీటీసీ కూడా ఇక్కడే ఆదిలాబాద్ హెడ్ క్వార్టర్స్ లోనే కంప్లీట్ చేసుకున్నాను నేను.
2: అయితే ఈ విద్యాభ్యాసం చేసే క్రమంలో ఎట్లా కొనసాగింది, ఆ సమయపు అనుభవాలు ఏమైనా ఉంటే, అప్పుడు ఎలాంటి పరిస్థితుల్ని ఉండే, మీకు ఎట్లాంటి వసతులు లేమియానండి, సౌకర్యాలు గాని ఎట్లా ఉండే, వాటి పరిస్థితులు వాటన్నింటినీ అధిగమిస్తూ ఏ రకంగా ఉద్యోగం వైపు వచ్చిండ్రు?
3: మేం చదువుకున్న రోజుల్లో అన్ని కూడా కొరతనే. ఇప్పుడున్నట్టు ఒక్కొక్క సబ్జెక్టు ఒక టీచర్ ఉండేవారు కాదు. ఇప్పుడు ప్రత్యేకంగా ఒక సబ్జెక్టుకు ఒక టీచర్, ట్రైన్డ్ టీచరు, ఎక్స్పీరియన్స్డ్ ఎక్స్పర్ట్ ఉంటున్నారు. మేము చదువుకునే రోజుల్లో ఎవరు సీనియర్ ఉండి, ఎవరికి లెక్కలు వస్తాయి, ఎవరు తెలుగు చెప్తారు, ఎవరు ఇంగ్లీష్ చెప్తారు, దాదాపుగా హెడ్ మాస్టర్లు ఇంగ్లీషు తెలుగు చెప్పేవాళ్ళు. వాళ్ళకి వచ్చినా రాకపోయినా ఆ హార్డ్ సబ్జెక్ట్స్ అని వాళ్లే చెప్పేవాళ్ళు. ఆ రకంగా అన్ని సబ్జెక్టులకు టీచర్లు ఉండేవారు కాదు. కానీ మాకు ఒకటి చదువు పట్ల విపరీతమైన ఆకాంక్ష ఉండేది, చదువుకోవాలి చదువుకోవాలని. అయితే టీచర్లు కూడా చాలా కమిట్మెంట్ తో పనిచేసేవాళ్ళు. ఎంత అంటే అక్కడ చదువుకునే విద్యార్థులందరి యొక్క కుటుంబ నేపథ్యాలు తెలుసు. అప్పుడు టీచర్లు అదే ఊర్లో ఉంటుండ్రి, వస్తుంటే పోతుంటే దారిలో కలిసినప్పుడు మా తల్లిదండ్రులకు చెప్తుండ్రి, నీ కొడుకు బాగా చదువుతున్నాడు అని బాగా చదివిపోయమని, లేదా నీ కొడుకు చదువుతలేడు వాడు నిన్న బడికి రాలేదని, ఇట్లా అంటే ఆ సమాచారం తల్లిదండ్రులకు ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉండే. మేము కూడా టీచర్లు ఊర్లోనే ఉంటుండ్రు కాబట్టి విపరీతంగా భయపడుతుంటారు. అది ఆ భక్తితో కూడిన భయమే. అప్పుడు కొట్టడం అనే కంటే ముఖ్యంగా వాళ్ళు ప్రేమతో మమ్మల్ని తిడుతుండ్రి. కానీ అది మాకు అది కోపం అనిపించేది కాదు. ఎంత ప్రేమగా తిట్టినా ఇప్పుడు అది మాకు ఆశీర్వాదంగా అనిపిస్తున్నది. అప్పుడు చెప్పిన టీచర్లు అందరికీ మేము జీవితాంతం రుణపడి ఉంటాం.
2: అంటే అట్లా మిమ్మల్ని ప్రభావితం చేసిన ఉపాధ్యాయుడు గాని ఉపాధ్యాయుని గాని ఎవరైనా ఉన్నారా, అట్లా మీరు ఆ పాఠశాల స్థాయిలో చదువుతున్నప్పుడు గాని ఇంటర్మీడియట్ కి వచ్చినప్పుడు గాని వాళ్ళని చూసి ఈ రకంగా మనం కూడా తయారు కావాలి అని అట్లా
3: ఉన్నారు? ఎందుకంటే మాకు అప్పుడు టీచర్స్ చెప్పాను కదా, ఒక ప్రత్యేకమైన ఈ సబ్జెక్ట్ లో ఎక్స్పర్ట్ అని కాకుండా వాళ్ళు వివిధ పత్రికలు చదివేవాళ్ళు. మాకు తెలుగు టీచరు అప్పుడే వడ్డరి చండీదాస్ పుస్తకాలు చదవమని చెప్పేది, మంచి మంచి సినిమాలు చూడమని చెప్పేది శ్రీనివాస కుమార్ మేడం అని. తెలుగు పట్ల విపరీతమైన మమకారం పెంచింది. అదేవిధంగా రమణయ్య సార్, ఐవి రమణయ్య, ఆ రోజుల్లోనూ ఆర్ఐ బెంగళూరులో ట్రైనింగ్ చేసి వచ్చిండు. ఆయన ఇంగ్లీష్ మాట్లాడుతుంటే మన జీవితంలో ఇట్లాంటి ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని ఆయనతో ఎక్కువ మాట్లాడేది. సార్ మాకు ఇంగ్లీష్ రావాలంటే ఏం చేయాలా అని ఆయన లీజర్ దొరికినప్పుడల్లా అడుగుతుంటే ఆయన చెప్పేవాడు. నిజంగా ఆయనకు ఆ ఇంగ్లీష్ పట్ల ఎట్లా మమకారం కలిగింది, ఆయన ఎట్లా కష్టపడి నేర్చుకున్నాడు, మాకు కూడా చెప్పి పుస్తకాలు ఇచ్చేవాడు. మాకు అర్థమైనా కాకపోయినా ఇంట్రెస్ట్ తో కొంత చదివేకునే వాళ్ళం. అప్పుడు పుస్తకాలు కూడా దొరికేవి కాదు, టీచర్లకు హ్యాండ్ బుక్స్ ఉంటుండే, లేదంటే అంతకుముందు మాకంటే ముందు చదువుకున్న వాళ్ళ పాత పుస్తకాలు కూడా మేము సేకరించి పెట్టుకునేవాళ్ళం. కొన్ని పేజీలు చినిగిపోతుండే, కొంత పాడైపోతుండే, అయినా సరే మేము వాటిని భద్రంగా కాపాడుకునేవాళ్ళం. అప్పుడు పుస్తకాలతో మాకు విపరీతమైన మమకారం ఉంటుండే, దొరికేవి కాదు. అప్పుడు ఉన్నటువంటి సోర్స్ ఏంటంటే పుస్తకాలు మాత్రమే. మాకు స్కూల్లో లైబ్రరీ ఉంటుండే, సాయంకాలం పూట పుస్తకాలు ఇచ్చేవాళ్ళు, టీచర్లు రికమెండ్ చేస్తుంటారు ఈ పుస్తకం చదవమని చెప్పి. నేను స్కూల్లో చదువుకున్న రోజులు టాపర్, వ్యాస రచనలో, ఉపన్యాసాలలో, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్ట్ అన్నిట్లలో టాపర్ ఉంటుంది కాబట్టి టీచర్లు నన్ను విపరీతంగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. ప్రతి సంవత్సరము క్విజ్ పోటీలు లేదంటే 15 ఆగస్టుకి 26 జనవరికి ఏదైనా పోటీలు పెట్టినా ఈ రెండు వ్యాస రచన ఉపన్యాసాలలో నాకు ప్రైజులు వచ్చేవి. నాకు ఆటలు రావు, నన్ను గ్రౌండ్ లోకి రానిచ్చేవారు కాదు. అయితే పుస్తకాలతో నాకు ఈ రకమైనటువంటి సంబంధం ఏర్పడి స్కూల్ అయిపోయిన తర్వాత వస్తుంటే బస్ స్టాండ్ దగ్గర అప్పుడు మండలానికి ఒకటి గ్రంథాలయం ఉంటుండే గ్రామ పంచాయతీలో, మా స్కూల్ బుక్స్ అక్కడ గద్దె మీద పెట్టుకుని పోయి లైబ్రరీలో కూర్చొని లైబ్రరీ టైం అయిపోయేదాకా పుస్తకాలు చదువుకుంటుండే. అప్పుడు వేరే వ్యాపకాలు ఏమి ఉండేవి కాదు, చదవడము నేర్చుకోవడము రాయడము. ఏ డౌట్ వచ్చినా సార్ నాకు ఇది అర్థం కాలేదంటే పాపం అప్పుడు టీచర్లు చాలా ఓపికగా చెప్తుండ్రు. ఆ రకంగా మేము చదువులో కొంచెం ముందు ఉండడానికి సహకరించింది.
2: ఆనాటి ఉపాధ్యాయుల అంకిత భావం అనండి, వాళ్ళ ప్రేరణ అనండి, మీరు వాటి నుంచి స్ఫూర్తిగా తీసుకుని బాగా చదివి రాణించగలిగినామని చెప్తున్నారు కదా. ఇప్పుడు వృత్తిరీత్యా మీరు కూడా ఉపాధ్యాయ ఉద్యోగంలో ఉన్నారు కదా. అయితే ఒక్కసారి మీరు వెనక్కి వెళ్లి చూసుకుంటే ఇప్పుడు మీరున్న వృత్తి, మీరు నిర్వర్తిస్తున్న క్రమంలో ఎట్లాంటి పరిణామాలు ఉన్నాయి, అప్పుడు మీరు విద్యార్థిగా మీరు గమనించిన ఉపాధ్యాయులకు ఇప్పుడు మీరు ఉపాధ్యాయుడిగా ఉన్నారు, ఈ రెంటి మధ్యలో ఏమైనా వ్యత్యాసాలు కనిపిస్తున్నా అంటే బోధన పరంగా అప్పుడు ఇప్పుడు?
3: వ్యత్యాసం అయితే ఉంది, మార్పు అనేది సహజము. మేమంటే దాదాపు 1988లో నా 10వ తరగతి ముగించాను. అప్పుడు టీచర్లు ఊర్లోనే ఉంటుండ్రు, అప్పుడు వసతులు చాలా తక్కువ. మేమప్పుడు టీచర్లకు అన్ని పనులు చేస్తుంటాము, అంటే ఆఖరికి టీచర్ల ఇళ్లు కూడా ఊడుస్తుంటాము. వాళ్ళు ట్రాన్స్ఫర్ అయినప్పుడు అల్మారాలు, మంచాలు నెత్తి మీద పెట్టుకుని కూడా మోసుకుపోయినాం. మాకు అప్పుడే తప్ప అనిపించలేదు, అదొక అదృష్టం అనిపించింది. అభిమానం, ఒక టీచర్ మేము సేవ చేస్తున్నామని ఒక తృప్తి మిగులుతుండే. మా తల్లిదండ్రులు కూడా సార్ రమ్మన్నాడు, సార్ ట్రాన్స్ఫర్ అవుతున్నాడట, సామాన్ మోయాలట అంటుండే. మాకు అప్పుడు నామూష్ అనిపించపోతుంది. ఆ రకంగా ఒక అభినవభావ సంబంధం ఏర్పడడంతో మాకు టీచర్లు అంటే మంచి గౌరవం ఉంటుండే. అట్లనే వాళ్ళు కూడా మమ్మల్ని ప్రేమిస్తుండ్రు, కొట్టినా కొడుతుండ్రు మళ్ళీ దగ్గర ఇస్తుంటారు. ఆ కొట్టింది కూడా మాకు మంచే జరిగింది. ఎందుకు కొట్టారంటే మేము డెవలప్ కావాలని కొట్టారు కానీ మా మీద కోపంతో కాదని మాకు తర్వాత తెలిసింది.
2: అదే కదా, ఒక రాయి ఉలితో ఎన్నో దెబ్బలు తింటది కానీ ఆ తర్వాత శిల్పమైన తర్వాత ఎందరి చేతను ఆరాధింపబడుతుంది.
3: నిజమే, ఆ రకంగానే మేము కూడా టీచర్ల నుంచి చాలా మేలే పొందినాం. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే చాలా తేడా ఉంది. ఇప్పుడు పిల్లల్ని ఏమి అనలేము, అది చట్టాలు వచ్చినాయి, తల్లిదండ్రులకు అవేర్నెస్ వచ్చింది, పిల్లలకు కూడా మమ్మల్ని వీడోడు అనేది, మేము చదివితే చదువుతాం లేకపోతే లేదు. కొంతమంది పేరెంట్స్ వస్తారు మనైనా మందలించిన అనుకో, సార్ నాకు ఆడు లేకపుట్టిన కొడుకు, వాడిని నేనే అనా, నువ్వెందుకు అంటావు సార్ అని ఈ రకంగా వెనుకేసుకురావడం కూడా కొంత పిల్లల వెనుకబాటు కారణమవుతుంది. దండించడానికైతే మనకు చట్టాలే ఒప్పుకో. అప్పుడు ఎవ్వరు టీచర్లు ఏం చేసినా పేరెంట్స్ చెప్తుండే, మా ఓడిని నీ చేతిలో పెడుతున్నా సార్, నువ్వు ఎట్లన్నా తయారు చేయి, ఇక అన్ని బుద్ధిమంతుని చెయ్యి, ఇక నీవు నీ కొడుకు అనుకో అని చెప్తుండ్రు. నమ్మకం మీదనే చెప్తుండ్రు. ఆ టీచర్లు కూడా అట్లనే మమ్మల్ని ట్రీట్ చేస్తుండ్రు. వాళ్ళు అప్పుడు, ఇప్పుడు మేము ఎంతైతే హైలీ క్వాలిఫైడ్ పాపం, అప్పుడు వాళ్ళకి అంత క్వాలిఫికేషన్స్ లేవు, కానీ వాళ్ళకి ఒకటే ఉంటుండే ఏంటంటే తపన, వీడు బాగా చదువుతున్నాడు, వీడు ఎప్పటికన్నా పైకి వస్తాడు కాబట్టి వీడిని డెవలప్ చేయాలని. వాళ్ళకి ఎన్ని రకాల సోర్సెస్ ఉంటాయో అన్ని మాకు ఇస్తుండ్రు, గైడ్స్ ఇస్తుండ్రు. అప్పుడప్పుడు ఈ క్విజ్ పోటీలలో కానీ న్యూస్ పేపర్లలో కానీ ఎక్కడన్నా అవకాశం వస్తే మమ్మల్ని అందులో పాల్గొనేటట్టు చేస్తుండ్రు. ఆ రకంగా మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసిన టీచర్లు ఉన్నారు. మళ్ళీ చెప్పే పద్ధతిలో కూడా అప్పుడు కొంచెం సిలబస్ తక్కువ ఉంటుండే. టీచర్స్ లోకల్ ఎన్వైర్న్మెంట్ నుంచి, అంటే వాడుక భాషలో గ్రామీణ నేపథ్యంలో ఉన్న ఉదాహరణలు తీసుకొని చెప్తుండే. ఇప్పుడు మ్యాథమెటిక్స్ అంటే అందరికి హార్డ్ అంటారు, కానీ మాకు హరిచందర్ సార్ ఉంటుండే. ఆ సార్ ఎంత సింపుల్ గా చెప్పేవాడంటే కొన్నిసార్లు లెక్కలు బోర్డు మీద కాకుండా నోటికి చెప్తుంటే కూడా మేము ఫాలో అవుతుంటాం, అంత సింప్లిఫైడ్ గా చెప్తుండే. చిన్నప్పుడు 5వ తరగతిలో స్వామి సార్ అని ఉంటుండే. ఇప్పుడు నేను మ్యాథ్స్ టీచర్ గా స్వామి సార్ మెథడ్స్ ఫాలో అవుతున్నా, తర్వాత హరిచందర్ సార్ మెథడ్స్. ఏంటంటే వీళ్ళు చెప్పేది మ్యాథమెటిక్స్ టర్మినాలజీ వేరుంటది, ఆ టర్మినాలజీలో చెప్తే అందరికి ఫాలో గారు. ఇప్పుడు సజాతి పదాలు, విజాతి పదాలు, భిన్నాలు, ఈ రకమైన పదాలకు మన వాడుకలో ఏ పదాలు ఉన్నాయి. ఇప్పుడు సజాతనం ఒకటే జాతి రా, ఒకటే తిరివి. ఇప్పుడు పిల్లులు పిల్లులు ఒక జాతి, కుక్కలు కుక్కలు ఒక జాతి, ఇది ఇట్ని సజాతి అంటారు అని ఇట్లా విడమరి చెప్తే మాకు తొందరగా అర్థమయ్యేది. ఇప్పుడు నేను కూడా అదే మెథడ్ లో చెప్పడంతో నేను సక్సెస్ఫుల్ టీచర్గా ఉండగలిగిన. ఆ రకంగా ప్రతి స్టేజ్లో ఒక్కొక్క

0: టీచర్ ఒక్కొక్క రకంగా ఇన్స్పైరేషన్
1: బోధన పద్ధతులు కూడా విద్యార్థిని ప్రభావితం చేస్తాయి.
0: ప్రభావితం చేస్తాయి. ఇప్పుడు నేను ఉపాధ్యాయుడు సక్సెస్ కావడానికి వాళ్ళ పద్ధతులే కారణం అనుకుంటున్నాను.
1: అయితే ఇప్పుడు మీకు మీ గురువుల ద్వారానే గణితం పట్ల ఆంగ్లం పట్ల ఆసక్తి పెరిగింది. ఆ సబ్జెక్టుల్లో మీరు ఉన్నత విద్య వరకు అభ్యాసం కొనసాగించారు. దీంతో పాటు ఇంకా కొన్ని సైకాలజీ లాంటి విద్యను కూడా అభ్యసించారు కదా, అదెట్లా జరిగింది?
0: నేను టీటీసీ చేసేంత వరకు, అంటే టీచర్ ట్రైనింగ్ చేసేంత వరకు నాకు సైకాలజీ అనేది ఒకటి ఉంటదన్న సంగతి తెలియదు. టీటీసీ లో మాకు ఒక సబ్జెక్ట్ సైకాలజీ అనేది ఒక సబ్జెక్ట్ ఉన్నప్పుడు ఇంత ఇంపార్టెంట్ సబ్జెక్టా, అంటే మన మైండ్ ను స్టడీ చేసే సబ్జెక్ట్ ఒకటి ఉంటుందా, ఇది సాధ్యమా అనే క్యూరియాసిటీ డెవలప్ అయింది. సరే ఎగ్జామ్ కోసం చదువుకున్నాం, తర్వాత దీన్ని ఇంకా డెప్త్ కెళ్ళి ఇంకా కొంచెం అడ్వాన్స్ స్టేజ్ లో చదవాలన్న ఆసక్తి పెరిగింది. దాంతో ఎంఎస్సి సైకాలజీ చేయాల్సి వచ్చింది. ఆ రకంగా అప్పుడు పరిచయం అయింది, టీటీసీ లో పరిచయం అయింది తప్ప నాకు అంతకంటే ముందు లేదు. తర్వాత అది నాకు చాలా చోట్ల పనికొచ్చింది. పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ తీసుకోవడం కానీ, ప్రొఫెషనల్ స్కిల్స్ మీద, స్టడీ స్కిల్స్ మీద, ఈ పది తరగతి విద్యార్థులకు మోటివేషన్ చేయడానికి కానీ చాలా చోట్ల నాకు అది పనికొచ్చింది.
1: అయితే ఇప్పుడు ఒక కాలం నుంచి ఇంకో కాలానికి మారినప్పుడు ఆ మధ్య కొంత కాలం ఉంటుంది, దాన్ని సంధికాలం అంటాం. అట్లా మీ విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ఉద్యోగంలోకి చేరే కంటే ముందు ఈ మధ్య కొంతకాలం మీరు కొంత ట్యూషన్లు కూడా చెప్పినట్టు విన్నాం ఆదిలాబాద్ లో, ఆ అనుభవాల గురించి చెప్పండి.
0: పల్లెటూరు వాతావరణం నుంచి వచ్చాము, ఆదిలాబాద్ జిల్లా కేంద్రము. మాకు అప్పుడు పరిస్థితి ఏంటంటే వడ్లు విపరీతంగా వండుతుండే, కానీ డబ్బులు లేవు. ఇక్కడ వండుకోవడానికి బియ్యం ఉంది కానీ మిగతా ఖర్చులు, రూమ్ రెంట్ గానీ, పుస్తకాలు కొనుక్కోవడం గానీ, ఇంకా మిగతా అవసరాల కోసం డబ్బులు లేవు. అయితే మేము ఇంటర్మీడియట్ లో ఎంపీసీ చేస్తున్నాం. ఎంపీసీ చేస్తున్నప్పుడు చిన్న చిన్న పిల్లలకు ట్యూషన్ చెప్తే డబ్బులు వస్తాయి కదా అని ఒక ఆలోచన కలిగింది. నేను అప్పటికి స్కూల్ టాపర్ని, అయితే నాకు మ్యాథ్స్ మీద మంచి పట్టుంది. ఇప్పుడు చెప్పాను కదా మా టీచర్లు అందరూ చిన్న చిన్న టెక్నిక్స్ తో చెప్పేవాళ్ళు. ఆ టెక్నిక్ ఉపయోగించి మా రూమ్ పక్కన ఉన్న, అంటే అప్పుడు ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ లో చిన్న రూమ్ కిరాయి తీసుకుంటుంటే, అది ఎంత చిన్న క్వార్టర్ అంటే సి క్వార్టర్, అప్పుడు మనుషులు ఉండేవాళ్ళు కాదు, అవన్నీ ఖాళీగా ఉంటుండే. ఏదో 200 రూపాయల కిరాయి, ఆ 200 కూడా దొరికేవి కాదు. వాటి కోసం ఏం చెప్పేదంటే చుట్టుపక్కల ఉన్న చిన్న పిల్లల్ని, ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ వరకు ఉన్న పిల్లల్ని ఫస్ట్ ట్యూషన్ చెప్పడం మొదలు పెట్టింది. మంచి పేరు వచ్చింది, ఏళ్ళ దగ్గర పోతే బాగా మ్యాథ్స్ వచ్చింది అనే ఒక టాక్ వచ్చింది. ఆ తర్వాత ఏం చేసి 10th class వాళ్ళకి మొదలు పెట్టినాం. 10th class మొదలు పెట్టినప్పుడు ఏమైందంటే ఇంగ్లీష్ మీడియంలో చెప్తే ట్యూషన్ ఫీజు ఎక్కువ వస్తుంది, తెలుగు మీడియంలో కొంచెం తక్కువ
1: వస్తుంది,
0: కాన్వెంట్ పిల్లలు బాగా ఇస్తారు అని చెప్పి అనడంతో మేము పల్లెటూరు నుంచి వచ్చినా కానీ మాకు ఇంగ్లీష్ బాగా వచ్చేది కాదు, కానీ ఆసక్తి ఉంది. అప్పుడు ఏం చేసినాం అంటే మళ్ళీ మా రమణయ్య సార్ ఊరెళ్ళినప్పుడు కలిసి, సార్ ఇప్పుడు ఇంగ్లీష్ రావాలి నాకు, నేను ఏం చేయాలి అంటే, సార్ కొన్ని గ్రామర్ పుస్తకాలు చెప్పిండు, ఇవి చదవాలని అన్నాడు. ఆ గ్రామర్ పుస్తకాలన్నీ చదువుకొని, అంటే మా ట్యూషన్ అవసరాలు తీరేంత ఇంగ్లీష్ నేర్చుకున్నాం. ఆ రకంగా ఇంగ్లీష్ పట్ల ఆసక్తి పెరిగింది. అప్పుడు ఏమైపోయిందంటే ఈ ఇంగ్లీష్ మీడియం చెప్పడమే ఈజీ అనిపించింది, ట్యూషన్లకు కూడా డబ్బులు వస్తుంది. ఆ రకంగా ట్యూషన్ చెప్పుకుంటున్నా డిగ్రీ చేసినాం. ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీ కూడా అయిపోయింది. ఆ డిగ్రీలో ఉన్నప్పుడే 3rd year లో డిస్కంటిన్యూ చేసి టీటీ చేసినాం. టీటీ చేసి మళ్ళీ కంప్లీట్ కాగానే 3rd year లో మళ్ళీ డిగ్రీలో జాయిన్ అయినాం. ఆ రకంగా ఇటు ట్యూషన్లు చెప్పుకుంటూనే నా చదువు కూడా కొనసాగించిన.
1: మొత్తం మీద ఆసక్తి ఉన్న విషయాల్లో పరిజ్ఞానాన్ని పట్టుని సాధించి ఉద్యోగ సాధన వైపు అడుగులు వేయడం మొదలు పెట్టిండ్రు.
0: అవును, ఆ రకంగా అవసరాల కోసం ఇంగ్లీష్ నేర్చుకుంటే మళ్ళీ ఎంఏ ఇంగ్లీష్ చేయాలనిపించింది. ఎంఏ ఇంగ్లీష్ చేస్తే ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కదా, అది మన తన అవుతుందా కాదా. నాకు ఇప్పటికున్న లక్షణం ఏంటంటే నేను ఇది అచీవ్ కాగలుగుతానా లేదా, నాకు ఆ ఎబిలిటీ ఉందా లేదా అని టెస్ట్ చేసుకుంటా. నేను ప్రతి సంవత్సరము ఒక టార్గెట్ పెట్టుకుంటా, ఒక్కొక్క సంవత్సరం ఒకటి. ఉదాహరణకు ఒక 3-4 ఏళ్ల క్రితం ఉర్దూ నేర్చుకోవాలనుకున్నా, యూట్యూబ్ తోనే అది రాయడం చదవడం వరకు వచ్చేసింది. అప్పుడే మళ్ళీ మరాఠీ, అది ఇప్పుడు నడుస్తా ఉంది, ఈ సంవత్సరం టార్గెట్. అది తమిళ్ చదవడము, గ్రీకు చదవడము ఇట్లా నేర్చుకున్నా. అంతకుముందు డిగ్రీ చేసే రోజుల్లో పెయింటింగ్ నేర్చుకున్నాం. అంటే ఇదంతా సెల్ఫ్ గా నేర్చుకోవడమే, అంటే ఖాళీ సమయాన్ని ఈ రకంగా ఉపయోగించుకోవడం, అంటే మనతోనే అవుతుందా కాదా అని ఈ రకంగా టెస్ట్ చేసుకోవడం కోసం చేసిన ప్రయత్నంలోనే ఎంఏ ఇంగ్లీష్ కూడా కంప్లీట్ చేసుకున్నాం, ఎంఎస్సి సైకాలజీ చేసినాం, టీటీసీ చేసినాం, ఇన్ సర్వీస్ లో బీఈడీ అయిపోయింది. ఈ రకంగా ఎప్పుడు నేర్చుకోవడం అనేది ఒక జీవిత లక్ష్యంగా మలుచుకున్నా నేనైతే.
1: అంటే ఇప్పుడు మిమ్మల్ని మేము సంబోధించడంలో కథా రచయిత అనడమే కాకుండా బహుభాషావేత్త అని కూడా అనవచ్చేమో, ఎందుకంటే మీరు మిగతా భాషలపైన కూడా పట్టు సాధిస్తున్నారు. క్రమక్రమంగా ఇప్పటికే ఉర్దూ మరాఠీల్లో పరిచయం పెంచుకున్నారు, ఇంకా వేరే భాషల్లో కూడా తొంగి చూసే ప్రయత్నం చేస్తున్నారు. సరే, రానున్న రోజుల్లో ఆయా భాషల్లోపై మీరు అనుకున్న మీ ఆసక్తులు పూర్తి కావాలని ఆకాంక్షిస్తూ మీరు ఉద్యోగంలోకి చేరిన తర్వాత మీ ఉద్యోగ జీవితానికి సంబంధించిన అనుభవాలతో పాటు అసలు మీ సాహిత్య యానం ఎక్కడి నుంచి మొదలైంది, ఎలా కొనసాగుతుంది, ఈ వివరాలన్నింటిని గురించి మరో భాగంలో మనం మాట్లాడుకుందాం. ఈ వారం మీ బాల్యం, మీ గత అనుభవాలని, మీ నేపథ్యాన్ని గురించి మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: నమస్కారం.
2: ఇప్పటిదాకా మీరు సాహిత్య అనుభవాల గురించి ఆదిలాబాద్కు చెందిన కథారచయిత ఉపాధ్యాయుడు మన్నె ఏలియాతో ముచ్చట మొదటి భాగం విన్నారు. వీరితో ముచ్చట పెట్టిన వారు కే లెనిన్. ఇంతటితో ఇలాంటి ముచ్చట కార్యక్రమం సమాప్తం. ముచ్చట ప్రతి సోమవారం రాత్రి 9:45 ప్రసారం అవుతుంది. రేపు రాత్రి 9:45 పంకజ్ ఉదాస్ పాడిన గజల్లు మొదటి భాగం ప్రసారం అవుతాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సమయం 10:00 దాటి 55 సెకండ్లు. కర్ణాటక సంగీతం. ఇరటి కర్ణాటక సంగీతం కార్యక్రమంలో డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి జయంతి సందర్భంగా వారి యొక్క గాత్రం వింటారు. వాద్య సహకారం వయోలిన్ అన్నవరపు రామస్వామి, మృదంగం తంజోర్ ఉపేంద్రన్. కర్ణాటక సంగీత దిగ్గజం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ తన మధురమైన గాత్రం గానశైలితో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిండ్రు. 3 స్థాయిల వరకు నియంత్రణ, స్పష్టమైన ఉచ్చారణ, నూతన రాగాల సృష్టి ఆయన గాత్ర ప్రత్యేకతలు. మరి ఇప్పుడు విందాం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ జయంతి సందర్భంగా ఆయన పాడిన ఈ కీర్తన. హమీర్ కళ్యాణి రాగం రూపక తాళం.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరింటున్నారు కర్ణాటక సంగీతం. మంగళంపల్లి బాలమురళీకృష్ణ కర్ణాటక సంగీతంలో అద్భుతమైన ప్రతిభ కనబరిచి ప్రపంచవ్యాప్తంగా 25,000 పైగా కచేరీలు నిర్వహించిన గాన గంధర్వుడు. కేవలం 8 ఏళ్ల వయసులోనే తన తొలి కచేరీనిచ్చి అతి పిన్న వయసులోనే అత్యున్నత స్థాయికి చేరుకున్న అసాధారణ సంగీత విద్వాంసుడు. భారతదేశ అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ సహా ఎన్నో అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకున్న స్వర మహర్షి. కార్యక్రమంలో ఇప్పుడు విందాం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ జయంతి సందర్భంగా ఆయన పాడిన మరో కీర్తన, మాయ మలవ గౌల రాగం ఆది తాళం.

ఇప్పటిదాకా మీరు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గాత్రం విన్నారు. ఆయన జయంతి సందర్భంగా వాద్య సహకారం వయోలిన్ అన్నవరపు రామస్వామి, మృదంగం తంజోర్ ఉపేంద్రన్.

ఇంతటితో ఇలాంటి కర్ణాటక సంగీతం కార్యక్రమం సమాప్తం. కర్ణాటక సంగీతం ప్రతి సోమవారం రాత్రి 10 గంటలకు ప్రసారమవుతుంది. రేపు రాత్రి 10 గంటలకు మన పురాణాలు కార్యక్రమంలో నిర్మల్ జిల్లా లక్ష్మణచంద మండలం కనకాపూర్ వడ్యాల గ్రామానికి చెందిన గంధం నడిపి గంగారం బృందం చెప్పిన కొండల రాయుని కథ బుడిగే జంగం కథ 3వ భాగం ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 10 గంటలు దాటి 31 నిమిషాల 11 సెకండ్లు. మధురిమ మధురమైన హాయిన పాటల్ని వినిపించే కార్యక్రమం. అడిగా అడిగా ఎదలో లయనడిగా కదిలే క్షణమా చెలి ఏదని అంటూ సాగే ఈ గీతం నిన్ను కోరి సినిమాలోనిది. ఈ గీతానికి గోపీ సుందర్ స్వరాలు సమకూరిస్తే శ్రీజో సాహిత్యం అందించిండు, సీత శ్రీరామ్ పాడిండ్రు. మరిప్పుడు ఆ పాట విందాం.

మీరు ట్యూన్ చేస్తుంది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం. మనస్సు నిండా మీరింటారు మధురిమలో ఆయన పాటల్ని. పశ్చాత్తాపం గతాన్ని మార్చలేదు, అలాగే అనవసరమైన ఆందోళన భవిష్యత్తును మార్చలేదు. పరిస్థితులకు తగ్గట్టుగా ముందుకు వెళ్ళిపోవడమే జీవితం. జీవితంలో ఎన్నెన్నో వింతలు. మరి ఇప్పుడు విందాం కార్తికేయ సినిమా నుంచి నరేష్ లయ్యర్ పాడిన ఈ పాట.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా మీరింటారు మధురిమలో హాయైన పాటల్ని. ఇప్పుడు విందాం బందిపోటు సినిమా నుంచి ఘంటసాల సుశీల గానం చేసిన ఈ పాట. సంగీతం ఘంటసాల, సాహిత్యం ఆరుద్ర.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరింటున్నారు మధురిమ. మట్టిలో ఎన్ని మలిన పదార్థాలున్నా దానితో విగ్రహాలు చేసినప్పుడు వాటిని పూజిస్తారు. అప్పుడు మట్టిని చూడరు, మీ ఇష్టమైన దైవాన్నే చూస్తారు. అట్లే ప్రతి మనిషిలో మంచిని మాత్రమే చూడాలా, చెడును కాదు. ఇప్పుడు విందాం ప్రేమికుడు సినిమా నుంచి ఉన్నికృష్ణన్ సుజాత మోహన్ పాడిన ఈ పాట.

మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మనస్సు నిండా మీరింటారో మధురిమలో హాయైన పాటల్ని, దూరంగా ఉన్నవారిని దగ్గర చేసే శక్తి, దగ్గర ఉన్నవారిని దూరం చేసే శక్తి ఒక్క నోటి మాటకే ఉంటుంది. అది కత్తి కంటే పదునైంది, అమృతం కన్నా తీయనైంది. అందుకే అందరితో మంచిగానే మాట్లాడాలా. ఇప్పుడు విందాం అడుగు జాడలో సినిమా నుంచి ఎస్ జానకి ఘంటసాల పాడిన ఈ పాట. సంగీతం మాస్టర్ వేణు, సాహిత్యం సి నారాయణ రెడ్డి.

ఇంతటితో ఇరటి మధురిమ కార్యక్రమం సమాప్తం. రేపు రాత్రి 10:30కు ప్రసారమయ్యే మధురిమలో మరిన్ని మధురమైన పాటలు వినొచ్చు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 10 గంటలు దాటి 59:45. వాతావరణ సూచన. ఈరోజు జిల్లాల అక్కడక్కడ వర్షం పడి ఎక్కువ ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్గా, తక్కువ ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. గాలిలో తేమ 69% ఉంది. గాలి వేగం గంటకు 19 కిలోమీటర్లు. ఇక రానున్న 24 గంటలల్లో జిల్లాల అక్కడక్కడ తేలికపాటి వర్షం పడే అవకాశం ఉంటుంది. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు. వాతావరణ సూచన విన్నారు. రేపటి ప్రసారంలోని ముఖ్యాంశాలు. రేపొద్దుగల 6:10 ప్రార్థన కార్యక్రమంలో శ్రీ ఆంజనేయ స్వామి భక్తి గీతాలు ప్రసారమవుతాయి. ఏడుంబావుకు అంబటాళ్ల సంగతులు.

కార్యక్రమంలో యోగమనే అదృష్టం శీర్షికన యోగాతో తుంటి నొప్పి నివారణ గురించి ఆదిలాబాద్కు చెందిన ప్రకృతి వైద్య చికిత్సకురాలు, యోగా శిక్షకురాలు డాక్టర్ ఎన్ స్వాతి ప్రసంగం, ఇంకా పంచపరివర్తనం సామాజికవేత్త కె ప్రభుకుమార్ ప్రసంగం, ఇంకా మాట సొగసు సామల రాజవర్ధన్ అందిస్తున్న లఘు ప్రసంగ మాలిక ప్రసారమవుతుంది.

రేపు రాత్రి 7:30 ఇల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమంలో ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. ఖరీఫ్ పంటల్లో పోషక లోపాలు నివారణ గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాపతి వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ సమాధానాలు ఇస్తారు. తొమ్మిది గంటల 40 నిమిషాలకు షామే గజల్ కార్యక్రమంలో పంకజ్ ఉదాస్ పాడిన గజల్లు మొదటి భాగం ప్రసారమవుతాయి. ఇవి రేపటి ప్రసారంలోని ముఖ్యాంశాలు. సమయం 11 గంటలు దాటి 1:55. ఇంతటితో ఇలాంటి ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు పొద్దుగల 5:55 100.2 MHz పై ఇంకా న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతరు సెలవు. జై హింద్.

తిరిగి రేపు పొద్దుగల 5:55 100.2 MHz పై ఇంకా న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతరు సెలవు. జై హింద్.